0: चित्रः यवत भार्य इंकवडो बिड्डडु यवत भार्य इंकवडो बिड्डडु यंत चित्रमो जी संसारम
1: Who is your wife? Someone else is your child. What a wonderful thing is this family which causes astonishment.
0: Yavadi vadamo, yavadetenuntimo, tatvamu indulo terayumutamuda.
1: To whom do you belong? From whom have you come? The entire knowledge or wisdom is contained in these statements.
2: Pavitratma Swarupulaina Vidyarthulara, Gadachina 8 Janmala Nundi Shankara Bhagavatpadalu Rachinchinatuvanti Tana Shishyulu Kudanu Anduku Koodinatuvanti భజ గోవిందం యొక్క శ్లోకముల యొక్క తత్వాన్ని మీకు వ్యక్తపరిచే నిమిత్తమై ఈ వారం దినములు కూడాను జరుగుతూ వచ్చింది. సర్వ వేదముల యొక్క సారము, సమస్త శాస్త్రముల యొక్క మూలము, సర్వధర్మముల యొక్క కీలకము, సర్వ జగత్తునందు ఉన్నటువంటి యొక్క సర్వ పదార్థముల యొక్క గమ్యము కూడాను ఒక్క పెన్నిది అయిన భగవత్ సన్నిధి అనేటువంటి యొక్క తత్వాన్ని ఈ భజగోవిందం యొక్క శ్లోకములు మనకు స్పష్టపరుస్తున్నవి.
1: పవిత్రాత్మ స్వరూపస్ స్టూడెంట్స్, ఫర్ ది పాస్ట్ 8 డేస్ వాట్ ఎవర్ శంకర భగవత్పాద హ్యాడ్ గివెన్ అస్ అలాంగ్ విత్ హిస్ డిసైపుల్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ది వర్సెస్ కాల్డ్ ది భజగోవింద, యు ఆర్ బీయింగ్ టోల్డ్ For a whole week, the essence that is contained in all the Vedas, that is contained in all the Shastras, and that is contained in all the different types of dharmas which we are aware of, apart from that, you are being told that all the things in this world have got only one destination, and that destination is to reach God and become one with Him.
2: Prakashinchetuvanti Suryuniki దట్టమైన మేఘములు అడ్డం వచ్చినప్పుడు భూమిపైన ఉన్నటువంటి ప్రజలకు సూర్యుడు కనిపించడు. అంతమాత్రము చేత సూర్యుడు లేడని చెప్పడానికి వీలు కాదు. మలయ మారుతము ప్రవేశించినప్పుడు ఆ మేఘములను పక్కకు నెట్టుకుని పోవటం చేత సూర్యుడు మనకు కనిపించుతున్నాడు. అదే విధముగానే ఆత్మస్వరూపుడైనటువంటి ఆత్మ భాస్కరుడు మన అజ్ఞానమనేటువంటి యొక్క మేఘముల చేత కప్పబడటం వల్ల మానవుడు తన యొక్క స్వరూపాన్ని తాను తెలుసుకునలేనటువంటి యొక్క పరిస్థితిలో తాను అజ్ఞానంలో మునుగుతున్నాడు. అట్టి సమయంలో జ్ఞానము అనేటువంటి యొక్క గాలి వీచినప్పుడు అందులో ఈ యొక్క మేఘములు చెదిరిపోయి ప్రకాశవంతమైనటువంటి యొక్క ఆత్మ మనకు స్వస్వరూపాన్ని ధరించుతుందని, అదే విధముగానే మానవుడు ఈనాడు తమ విషయ సంబంధమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క భావములతో నిత్య సత్య నిర్మలమైనటువంటి ఆత్మస్వరూపాన్ని విస్మరించి కేవలము జగత్తే సత్యము నిత్యము అనేటువంటి యొక్క అజ్ఞానములో మునగటం వల్ల ఈనాడు ప్రజ్ఞాన సుజ్ఞాన విజ్ఞానం అనేటువంటి యొక్క గాలులు మనకు అత్యవసరమై ఆ గాలుల ద్వారా మనకు అడ్డమైనటువంటి యొక్క ఈ అజ్ఞాన మేఘములను దూరం గావించి తద్వారా మన స్వరూపాన్ని మనం నిరూపించేటువంటి పరిస్థితికి మనం సంసిద్ధులు కావాలని నేను ఆశిస్తున్నాను.
1: When the shining sun is in the sky, but thick clouds come in front of the shining sun, people on the earth are not able to see the sun. However, if there is a cool wind, and if the cool wind can push away the clouds, then the sun becomes evident. In the same manner and in accordance with this analogy, the sun, the effulgent sun of our Atma is being covered by the clouds of our ignorance. If man can, by acquiring knowledge, move away the clouds of this ignorance, then the clouds will move and make clear so as to make the self-effulgent Atma shine to you and it becomes visible to you. Man in this world is forgetting what is permanent and what is of value, and that is Atma. He is looking after the worldly environment with the illusion that that is real, and he does not see the Atma because of these clouds. We require the paths of prajnana, sujnana and vijnana. We have to follow these paths, move away the clouds of self-deception and illusion so as to be able to see this effulgent Atma.
2: Kate kanta yavaru manaku bharyalu, bharya anaga yavaru, bharta anaga yavaru. Ame modata edo tana tallidandrulaku biddavale taru janminchi, తదుపరి నీకు అప్పచెప్పిన తరువాత నీవు ఆమెను వివాహమాడిన తరువాత భార్య అని నీవు ఆ యొక్క సంబంధాన్ని అనుభవించడానికి పూనుకుంటున్నావు. దీనికి పూర్వము ఆమె ఎవరు, నీవు ఎవరు, ఒకరికొకరికి పుట్టుట ఎందు కాని గిట్టుట ఎందు కాని ఎట్టి సంబంధం కూడా లేనప్పుడు ఇట్టి సంబంధము నిత్య సత్యమైనటువంటి సంబంధమని భావించుట ఇది ఒక భ్రాంతియే కాని ఇంక వేరొకటి కాదు.
1: Who is your wife? Who is the husband for that wife? You must recall that whom you now call your wife was born as a daughter to some parents. After she is married to you, you begin to develop a connection which you call the connection between a wife and husband. But before the marriage, who is she and who are you? There is no permanent relationship. But as a result of this marriage, whatever relationship has been established is being regarded by you as permanent simply because of the illusion in which you are. You regard this connection as a permanent connection.
2: Pravahamula yendu aneka chettukommala kottukoni vachi madhya madhya konni konni prantamulalo avi rendunu cherutu తిరిగి వీడిపోతూ ఈ విధమైనటువంటి యొక్క సంబంధ అనుబంధములను సంయోగ వియోగములను ఈ యొక్క రెండు కర్రలు కూడా అనుభవించటము ఇది ప్రాకృతమైనటువంటి యొక్క అనుభవము.
1: ఇన్ ఏ స్ట్రీమ్ విచ్ ఇస్ ఫ్లోయింగ్ స్ట్రీమ్ ఆఫ్ వాటర్ ఇట్ ఈస్ క్వైట్ కామన్ ఫర్ యూ టు సీ దట్ మెనీ బ్రాంచెస్ ఆఫ్ ది ట్రీస్ దట్ లై నియర్ ది రివర్ కమింగ్ టుగెదర్ ఇన్ ది స్ట్రీమ్ మూవింగ్ టుగెదర్ ఫర్ సమ్ డిస్టెన్స్ separating away from each other after moving together for some distance. This phenomenon is quite common and many of you would have known this.
2: Maroka samsaramunaku sambandhinchinatvanti aa chettulo puttinatvanti bidda ee bharta vanti vaadu ee rendu kommala kudanu aa yokka samsaram aneetvanti vruchamunu veedi ee jeevitam aneetvanti pravahamulo cheri madhya madhya samyoga viyogamulato ee sankashnatmaka mahottala tarangamainatvanti sagaramunandu eedutu untuntaru.
1: One branch of a tree which comes out of that tree into the river is like one person who is coming out of a family. Another branch which comes out of another tree into the river is like another person who comes from a separate family. The joining of these two branches together is like the joining of two people as husband and wife. They move together, join, separate, and they struggle by joining and separating in this stream of life.
2: ఈ భార్య భర్తలు మధ్య కాలము లోపల చేరినటువంటి వారే కాని వీరు ఆదికి గాని అంత్యమునకు కాని ఏమాత్రము సంబంధులు కారు.
1: This husband and wife are only persons who have joined together for an intermediate duration. They have never been together either in the beginning nor are they going to be together either at the end.
2: కనుక వీరి నిమిత్తమై నీవు భ్రాంతిని పడి నీ యొక్క స్వస్థరూపాన్ని నీవు దూరము చేసుకునకు బిడ్డ అని శంకరుల వారు కాతే కాంత అన్నారు. ఎవరు నీ భార్య అని ప్రశ్నించారు.
1: ఫర్ దిస్ ఇంటర్మీడియట్ కమింగ్ టుగెదర్ డూ నాట్ టేక్ ది ఇల్యూషన్ బీ అండర్ ది ఇల్యూషన్ అండ్ థింక్ దట్ దిస్ ఇస్ అ పర్మనెంట్ రిలేషన్షిప్. శంకర ఆస్క్స్ యూ ది క్వశ్చన్ హూ ఈజ్ యువర్ వైఫ్ ఇన్ దిస్ కాంటెక్స్ట్.
2: కహతే పుత్రః ఎవరు నీ పుత్రుడు.
1: హూ ఈజ్ యువర్ చైల్డ్.
2: కేవలము ఒక జన్మాంతర కర్మ ఫలితము చేత రుణానుబంధం వల్ల నీకు ఇతను బిడ్డగా పుట్టినాడే కాని ఇతనికి నీకు ఎట్టి సంబంధం కూడాను లేదు. భాగవతమునందు కూడాను దీనినే ఒక విధమైనటువంటి యొక్క హాస్యాస్పదంగా కూడాను ఆస్తి నిమిత్తమై వచ్చినటువంటి యొక్క బిడ్డ ఈ బిడ్డ అంతేకాని ఆత్మ నిమిత్తమై వచ్చినటువంటి వాడు కాదని కూడాను ప్రబోధించింది.
1: దిస్ సన్ ఆఫ్ యువర్స్ యు షుడ్ రియలైజ్ హ్యాస్ కమ్ యాజ్ యువర్ సన్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ సమ్ థింగ్స్ విచ్ యూ మే హ్యావ్ డన్ ఆర్ హీ మే హ్యావ్ డన్ డ్యూరింగ్ హిస్ పాస్ట్ బర్త్స్. ఇట్ ఈస్ ఓన్లీ టు రిడీమ్ ఎన్ అమౌంట్ ఆఫ్ డెట్ విచ్ హీ మే హ్యావ్ ఓడ్ యూ డ్యూరింగ్ హిస్ పాస్ట్ బర్త్స్ దట్ హీ హ్యాస్ కమ్ యాజ్ ఎ సన్. దిస్ సిచ్యువేషన్ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ భాగవత ఇన్ సమ్ వాట్ లిడుక్రస్ మేనర్ బై సేయింగ్ దట్ ది సన్ కమ్స్ టు యూ ఇన్ దిస్ వరల్డ్ యాజ్ ఎ సన్ ఫర్ ద సేక్ ఆఫ్ యువర్ ప్రాపర్టీ. హీ డస్ నాట్ కమ్ బై ఎనీ కనెక్షన్ విత్ యువర్ ఆత్మ.
2: సుతులు రుణస్తులు అని కూడాను దీనికి ఒక పెద్ద బిరుదునిచ్చింది.
1: దెర్ ఇస్ ఆల్సో ఏ టైటిల్ గివెన్ టు దీస్ చిల్డ్రన్ బై సేయింగ్ దట్ దే ఆర్ ఇండెటెడ్ పర్సన్స్.
2: మానవుడు మరణించిన తర్వాత తన ప్రాప్తానుసారంగా సుఖదుఖములను అనుభవించి తదుపరి మేఘముల ద్వారా వర్షములో ప్రవేశించి ఆ వర్షబిందుల ద్వారా పంటలో చేరి ఆ పంట యొక్క దీని వల్ల తల్లిదండ్రులలో చేరుకుని ఆ తల్లిదండ్రుల ద్వారా ఈ జగత్తునకు ఒక స్వరూపాన్ని తాను పొందుతున్నాడు.
1: As soon as man dies, according to his doings, he either has pain or pleasure, and after experiencing his pain and pleasure, he takes the shape of a cloud. From the cloud, he takes the shape of rain. The rain falls on a harvest, turns into food. The food is fed to the parents, and through the parents, he takes birth again in this world. This is how he comes on the surface of this earth.
2: ఇది జన్మాంతరం యొక్క సంబంధము చేత రుణానుబంధంగా ఏర్పడినటువంటిదే కాని తండ్రి కొడుకు అనేటువంటిది దేహ సంబంధమే కాని ఆత్మకు తల్లిదండ్రి యొక్క సంబంధం ఏమాత్రం కూడా లేదు.
1: This taking birth in a family, being born as a son to some parents, is only the result of what he may have done in his previous births and takes shape as indebtedness to the parents. This has no connection whatsoever to the Atma. This is a bodily relationship.
2: ఈ యొక్క వ్యక్తిని నీవు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చావు అని ప్రశ్నించినప్పుడు తాను ఏమి చెప్పగలడు? తాను ఎవడో, ఎక్కడి నుంచి వచ్చానో, ఎంతమందికి తండ్రి ఆయనో, ఎంతమందికి కుమారుడాయనో, ఎంతమందికి భర్త ఆయనో, ఎంతమందికి సోదరుడాయనో, అది ఎంత వయసో, ఏ జన్మమున ఏ విధమైనటువంటి యొక్క సంబంధం తాను సంపాదించుకున్నో, ఇవన్నీ కూడా నువ్వు చెప్పడం సాధ్యం కాదు.
1: ఇఫ్ యు ఆస్క్ దిస్ ఇండివిజువల్ హూ ఆర్ యు, వేర్ హ్యావ్ యూ కమ్ ఫ్రమ్, హీ విల్ నాట్ బి ఏబుల్ టు ఆన్సర్. హౌ కెన్ హీ టెల్ యూ హౌ మెనీ బర్త్స్ హీ వాజ్ ఎ సన్ టు హూమ్? How can he tell you in how many births he was a father to whom? How can he tell you in how many births he was a husband to whom? He will not be able to tell you how many different births he had taken and how he had landed himself in this present birth.
2: Kanuka mana puttuka matti nunchi raavatam cheta manavale sarva jeevulu puttatam cheta matti pellaku etti sambandhamu ఈ మానవత్వానికి మానవత్వానికి కూడాను అట్టిదే సంబంధం.
1: బికాస్ ఎవ్రీవన్ టేక్స్ బర్త్ అండ్ గ్రోస్ అవుట్ ఆఫ్ మడ్ అండ్ దిస్ ఇస్ డన్ బై ఎవ్రీవన్. ది రిలేషన్షిప్ బిట్వీన్ వన్ ఇండివిజువల్ అండ్ అనదర్ ఈజ్ నో మోర్ దాన్ ది రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ వన్ కార్డ్ ఆఫ్ మడ్ అండ్ అనదర్ కార్డ్ ఆఫ్ మడ్. దిస్ ఇస్ నో మోర్ దాన్ దిస్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ వన్ హ్యూమన్ బీయింగ్ అండ్ అనదర్.
2: మట్టిలోనే పుట్టి మట్టిలోనే పెరిగి మట్టినరుంగరే మందమతులు.
1: పీపుల్ ఆర్ బోర్న్ ఇన్ మడ్, పీపుల్ గ్రో ఇన్ మడ్, బట్ దీస్ ఫూలిష్ పీపుల్ డూ నాట్ నో ది మీనింగ్ ఆఫ్ దిస్ మడ్.
2: బ్రతుకులన్నీ మట్టి, భవబంధములు మట్టి, సంసారం అది మట్టి, చావు మట్టి, మాయి మట్టికింత మాయలో పడనేల.
1: Our life is mud. All our connections in the world are like mud. The whole family is like mud. Death itself is like mud. If this entire situation is like mud, why we get mixed up in this mud?
2: తల్లిదండ్రులు ఎవరు? తనయులు మరి ఎవరు? మిత్రులెవరిలను శత్రులెవరు? ధనములెవ్వారివి? ధాన్యములెవరివి? గృహములెవ్వారివి? గేస్తులెవరు? మనమెవ్వరము పూర్వమందెచ్చటుంటిమో తిరిగి ఎచ్చటుందుమో తెలియలేము.
1: హూ ఇస్ ది ఫాదర్? హూ ఇస్ ది మదర్? హూ ఆర్ ది సన్స్? హూ ఆర్ ది ఫ్రెండ్స్? హూ ఆర్ ది ఎనిమీస్? వేర్ ఇస్ ది మనీ? వేర్ ఇస్ ది వెల్త్? We do not know who we are. We do not know where we will be or where we have come from.
2: Itti maya sambandhamainatvanti yokka ee jagattunandu mamatalanu penchukoni madhavuni dooram chesukoni divyattamunaku ati dooramai ee bandhamunaku lobadi mana jeevitamunu kevalamu ashantimayamainatvanti jeevitanga manam abhivruddhi chesukuntunnam.
1: In this illusory world we go on prompting and increasing our attractions and our attachments. Thereby we become distant from Madhava. Thereby we do not understand and get closer to divinity. We are only increasing our bondages in this world by all these processes.
2: Kanuka deha sambandhamainatvanti yokka anubandhamulu kani pratibandhamulu kani satyamuga manam bhavinchakoodadu. ఉన్నంత వరకు మన కర్తవ్యాన్ని నిర్వర్తించుకునేటువంటి ప్రయత్నమునకై మనం సంసిద్ధులు కావాలి. అంతేకాని కాయమునకు కాయము ఎట్టి సంబంధమును కూడాను శాశ్వతంగా ఉండడానికి వీలు కాదు.
1: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ షుడ్ నాట్ అటాచ్ ఎనీ ఇంపార్టెన్స్ టు బాడీలీ కనెక్షన్స్ ఆర్ టు బాడీలీ సెపరేషన్స్. So long as we are in this world, we should be able to make of our life purposeful. We should attach no significance to any relationship of one body to another body by way of a bodily connection.
2: Dehamu pancha bhautikamu. Dehamu koolaka tappadu eppudun. Dehi niramayundu. Ganutimpaka dehiki chavu, puttukal, moha, nibandha bandhanala mudralu levu. Nijambu chuda, aa dehiye deva devudu. Madin తలపోయగా ఆత్మరూపుడవు అని.
1: ది బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ ది ఫైవ్ వరల్డ్లీ ఎలిమెంట్స్. దిస్ బాడీ విచ్ ఇస్ మేడప్ ఆఫ్ దీస్ ఫైవ్ ట్రాన్సిటరీ ఎలిమెంట్స్ ఈజ్ సర్టన్ టు ఫాల్. దేర్ ఈస్ నో స్టాంప్ ఆన్ ది బాడీ టు టెల్ యూ వెన్ హీ విల్ డై ఆర్ వెన్ హీ విల్ బి బోర్న్. డూ నాట్ బి లెడ్ అవే బై దిస్ ఇంపర్మనెంట్ బాడీ. థింక్ ఆఫ్ ది ఆత్మ విచ్ ఇస్ ది పర్మనెంట్ వన్.
2: దీనికి ఒక చిన్న కథ.
1: దర్ ఇస్ అ స్మాల్ స్టోరీ ఫర్ దిస్.
2: ఒకనొక దినము రాజకుమారుడు వేటాడు నిమిత్తమై అరణ్యములో సంచరిస్తూ వచ్చాడు.
1: వన్ డే ది యువరాజ రాజా సన్ విత్ వ్యూ టు హంట్ హీ వాజ్ మూవింగ్ అబౌట్ ఇన్ ఎ ఫారెస్ట్.
2: ఇతను అరణ్యములో సంచరించి కొంత అలసిపోయి ఏదో దాహ నిమిత్తమై తాను అనేక ప్రాంతములంతా వెతుకుతూ ఒక ఆశ్రమాన్ని చేరుకున్నాడు.
1: వైల్ మూవింగ్ అబౌట్ ఇన్ ది ఫారెస్ట్ హీ వాజ్ టైర్డ్. హీ బికేమ్ థర్స్టీ. హీ వాంటెడ్ టు క్వెంచ్ హిస్ థర్స్ట్. మూవ్డ్ హిదర్ అండ్ థిదర్ అండ్ రీచ్డ్ అన్ ఆశ్రమ్.
2: ఆశ్రమం చేరిన తక్షణమే అతని రూప సౌందర్యములు ఆశ్రమ వాసులు గమనించి అతనిని చక్కగా స్వాగతం చేసి అతనికి చల్లని నీరు తీయని పండ్లు కూడాను అందించి విశ్రాంతి నిమిత్తమై ఒక చోటు అతనికి అప్పచెప్పారు.
1: ది ఇన్మేట్స్ ఆఫ్ ది ఆశ్రమ్ వర్ అట్రాక్టెడ్ బై దిస్ ప్రిన్స్. దే టుక్ హిమ్ ఇన్ టు ది ఆశ్రమ్ అండ్ దే గేవ్ హిమ్ సమ్ ఫ్రూట్ టు ఈట్ అండ్ సమ్ కోల్డ్ వాటర్ టు డ్రింక్ అండ్ ఆస్క్డ్ హిమ్ టు టేక్ రెస్ట్.
2: ఆ విధమైనటువంటి విశ్రాంతి నిమిత్తమై ఏర్పడినటువంటి ప్రదేశమునందు ఆ రాజకుమారుడు నివసించక ఈ ఆశ్రమ పెద్దను దర్శించాలి అని తాను కోరాడు.
1: The prince did not agree to rest in the place that was allotted to him for taking rest. But he wanted to look at the elders who live in that ashram.
2: Tacharame aa rajakumarunni aa ashrama vasiyelopla aneka rakamulainatvanti peddalu undinappatikini ashrama adhikari ainatvanti yokka pedda swami chintaku teeskonu vellaru.
1: The inmates immediately took this prince not to many of the elders, although there were several elders in the ashram, but they took him straight to the head of the ashram.
2: అక్కడికి వెళ్ళిన తక్షణమే ఆ స్వాముల వారు నాయన నీవెవరు అని ప్రశ్నించాడు.
1: this Swami, who was the head of the ashram, asked this young man, "Who are you?"
2: Jitendriya rajyam nunchi nenu vachanu annadu.
1: He replied that he comes from the kingdom of Jitendriya.
2: Nee pere emi annadu.
1: He asked him, "What is your name?"
2: Jitendriya rajakumar annaru.
1: He said that his name was Prince Jitendriya.
2: Mee tandri gari pere emti annaru.
1: He asked him, "What is his father's name?"
2: Jitendriya maharaj annadu.
1: He said it was the Maharaja Jitendriya.
2: మీ రాజ్య ప్రజలు ఏ విధంగా ఉంటున్నారు అన్నాడు.
1: ది స్వామి ఆస్క్డ్ హిమ్, హౌ ఆర్ ది పీపుల్ ఇన్ యువర్ కింగ్డమ్.
2: అందరూ జితేంద్రియ ఆనందాన్ని అనుభవిస్తున్నారు అన్నాడు.
1: హి సెడ్ ఆల్ ది పీపుల్ ఆర్ హ్యావింగ్ ది జితేంద్రియ హ్యాపీనెస్ ఆర్ బ్లిస్.
2: సరే, ఈ స్వాముల వారికి సందేహం వచ్చింది. జితేంద్రియులనగా ఇంద్రియమును నిగ్రహించినటువంటి వాడు జితేంద్రియుడు కాని ఇంద్రియమును నిగ్రహించక రాజసికమైనటువంటి భావములతో పరిపాలన సలుపుతూ ప్రజలను అనేక రకములైనటువంటి యొక్క అదుపులో ఉంచుకున్నటువంటి వారు జితేంద్రియ మహారాజు, జితేంద్రియ రాజకుమార్, జితేంద్రియ ప్రజలు, జితేంద్రియ రాజ్యము అని చెప్పడానికి ఏమాత్రం కూడా సాధ్యం కాదు. ఈ నామముకు తగినటువంటి సార్థకత వీరిలో ఉన్నదా లేదా అని పరీక్షించే నిమిత్తమై ఆ స్వాముల వారు ఆనాడే ఆ రాజకుమారుని ఆ ఆశ్రమంలో ఉండమని, "నాయన, నీ రాజ్యం ఎక్కడా అని దానికి దోవలంతా కూడాను చక్కని అడ్రస్ అంతా తీసుకుని ఆ స్వాములు వారు బయలుదేరాడు.
1: ది స్వామి హూ వాజ్ ది హెడ్ ఆఫ్ ది ఆశ్రమ్ హ్యాడ్ ఎ డౌట్. ది వర్డ్ జితేంద్రియ మీన్స్ కంట్రోలింగ్ ఆల్ యువర్ సెన్సరీ ఆర్గన్స్. హౌ కెన్ దిస్ ప్రిన్స్ కాల్ హిమ్సెల్ఫ్ ప్రిన్స్ జితేంద్రియ? ది కింగ్ ఇస్ జితేంద్రియ, పీపుల్ ఆర్ జితేంద్రియస్, అండ్ హౌ ఇస్ దిస్ పాసిబుల్? How can one, without controlling his organs, yet ruling people and calling himself a king, be at the head of a kingdom? How can all these people call themselves by this name? This must be simply a kind of deceit." And he wanted to test it for himself. The Swami asked this prince, "Where is your kingdom? How does one go to your kingdom? Please let me know." And he asked him to stay there.
2: Antadito poka, nayana, nee dustunu naaku vadilipetti ఈ ఆశ్రమంలో ఉన్నంత వరకును మా కాషాయ వస్త్రములు ధరించి నేను వచ్చినంత వరకు ఆశ్రమంలోనే ఉంటుండమని కోరాడు.
1: దిస్ స్వామి ఆస్క్ ది ప్రిన్స్ టు గివ్ హిస్ ప్రిన్స్లీ రోబ్స్ టు హిమ్ అండ్ టోల్డ్ హిమ్ టు వేర్ ది కాషాయం విచ్ ది యెల్లో రోబ్ విచ్ ది స్వామి వాజ్ వేరింగ్ అండ్ టు రిమైన్ ఇన్ ది ఆశ్రమ్ అంటిల్ హీ రిటర్న్ బ్యాక్ టు ది ఆశ్రమ్.
2: అతను జితేంద్రియ రాజకుమారుడు కనుక ఎట్టి భేదములు కూడాను లేక తన యొక్క డ్రస్సునంతా వదలి కాషాయ వస్త్రమును ధరించి ఆ యొక్క స్వాముల వారి ఆజ్ఞ ప్రకారము ఆ వస్త్రములు అతనికి అందించాడు.
1: ది ప్రిన్స్, బికాస్ హీ ఈజ్ ఎ జితేంద్రియ, హీ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఎఫెక్టెడ్ బై దిస్ సజెషన్. హీ ఇమీడియట్లీ రిమూవ్డ్ హిస్ ప్రిన్స్లీ రోబ్స్, హ్యాండెడ్ దెమ్ ఓవర్ టు ది స్వామి అండ్ టుక్ ది యెల్లో రోబ్ ఫ్రమ్ ది స్వామి అండ్ పుట్ ఇట్ ఆన్ హిమ్సెల్ఫ్.
2: దానిని తీసుకుని వెళుతూ కొంత దూరం వెళ్లిన తర్వాత రాజకుమారి దుస్తులపైన ఏదో ఒక రక్తపు చుక్కల వలె కొంత కలర్లంతా చల్లి దానిని ఒక మూట కట్టుకుని ఈ యొక్క మహాస్వాముల వారు ఆ రాజ్యానికి బయలుదేరి వెళ్లారు.
1: ది స్వామి ఆఫ్టర్ గోయింగ్ సమ్ డిస్టెన్స్ హి రిమూవ్ దిస్ ప్రిన్స్లీ రోబ్స్ అండ్ గాట్ సమ్ బ్లడ్ స్టెయిన్స్ పుట్ ఆన్ దీస్ రోబ్స్ అండ్ టుక్ దోస్ రోబ్స్ విత్ హిమ్ అండ్ ట్రావెల్ టు దిస్ కింగ్డమ్ ఆఫ్ జితేంద్రియ.
2: రాజ్యములకు వెళ్లి రాజు యొక్క సింహద్వారం దగ్గర ఉన్నటువంటి యొక్క జవానులతో ఒక స్వాముల వారు వచ్చారు. అతను తన కుమారుని యొక్క నిమిత్తమై చాలా దుఃఖపడుతున్నాడు, రాజకుమారుని యొక్క వార్త రాజునకు చెప్పుటకై వస్తున్నాడు అని చెప్పని వార్తను పంపించాడు.
1: హి రీచ్డ్ ది కింగ్డమ్ అండ్ ఫౌండ్ అట్ ది మెయిన్ ఎంట్రన్స్ ది పీపుల్ హూ ఆర్ గార్డింగ్ ది ఎంట్రన్స్. హి టోల్డ్ దెమ్ దట్ ఎ స్వామి హెడ్ కమ్ అండ్ ది స్వామి ఈజ్ వెరీ మచ్ వరీడ్ అబౌట్ ది ప్రిన్స్ ఆఫ్ దట్ కింగ్డమ్ అండ్ హీ వాంట్స్ టు కన్వే సమ్ ట్రాజిక్ న్యూస్ టు ది కింగ్. ప్లీజ్ గో ఇన్ అండ్ టెల్ ది కింగ్.
2: అతను వెళ్లిన తక్షణమే ప్రధానమంత్రిని చూచాడు. ప్రధానమంత్రిని చూచి, "నాయన, మీ రాజకుమార్ ఈ విధమైనటువంటి యొక్క పులివాత పడి ప్రాణమును వదిలాడు. అతని దుస్తులు గుర్తుకు నిమిత్తమై నేను తెచ్చాను. కనుక ఈ వార్త రాజులకు మాత్రం అందించడానికి వచ్చానని తాను చెప్పాడు."
1: ది స్వామి మెట్ ది ఫస్ట్ పర్సన్ టు మీట్ వాజ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది కింగ్డమ్. హి టోల్డ్ ది ప్రైమ్ మినిస్టర్ దట్ ది ప్రిన్స్ had been killed by a tiger
3: And in order that you may believe in it, I have brought these blood-stained clothes as proof of the fact that the prince had been killed by the tiger. Will you please take this tragic news to the king?
2: ఆ మంత్రి ఇతను చెప్పినటువంటి వార్తలకు ఏమాత్రము కూడాను మార్పు చెందక చిరునవ్వు తోపల, అయ్యో, తాము ధరించినది కాషాయ వస్త్రము, ఈ రాజకుమారుని యొక్క అంత్యము నిమిత్తమై, అనగా తాను గతించినటువంటి యొక్క వార్త నిమిత్తమై మీరింత విచారించటము చాలా హాస్యాస్పదంగా ఉంటుండాలి. అయినా కూడాను మీ అభిష్ట నిమిత్తమై రాజుల చెంత మీరు తీసుకుని వెళ్తానని అతన్ని తీసుకెళ్లాడు.
3: ది మినిస్టర్, when he heard the news, he remained totally unchanged. In fact, he was unaffected and he even smiled and said, look, you are a sannyasi, you are wearing a yellow robe. It looks ridiculous that you should grieve for the death of a prince. However, since you want me to convey this news to the king, I shall do so.
2: వెళ్ళిన తక్షణమే రాజును దర్శించి ఆ దుస్తులు రాజునకు అప్పచెప్పి గొల్లున ఏడ్చాడు. ఏడ్చిన తక్షణమే రాజు పక్కున నవ్వాడు.
3: As soon as this sannyasi was led to the presence of the king, he handed over these blood-stained clothes to the king and he began weeping very loudly. When the sannyasi was weeping very loudly, the king looked at him and he simply laughed.
2: నాయన, సాయంకాలం నందు ఒక వృక్షం పైన అనేక పక్షులు వచ్చి వాలుతుంటాయి. ఆ వాలినంత మాత్రమున ఆ వృక్షం పైనంత కాలము ఆ పక్షులకు ఎట్టి సంబంధం కూడాను లేదు. తెల్లవారిన తక్షణమే ఏ ఏ పక్షి ఏ ఏ దిశకు వెళ్లాలని సంకల్పించుకుంటుందో ఆయా పక్షి తెల్లవారిన తక్షణమే పక్షులు లేచి వెళుతుంటాయి. ఒక పక్షికి ఒక్కటి చెప్పి వెళ్లడానికి వీలు కాదు, ఒకదానికొకటి సంబంధము లేదు. అదే విధముగానే నా యొక్క సంసారము అనేటువంటి ఈ వృక్షం పైన నేను, నా భార్య, నా బిడ్డలు, నా అల్లుళ్ళు, నా కోడళ్ళు, నా మనమలు, నా మనమరాళ్ళు ఇంతమంది అనేటువంటివిగా వచ్చి వాలినాయి. నేడు ఆ పక్షి వెళ్లిపోయింది. ఇంకా రేడుపో మొన్నాడో కూడాను ఏ పక్షులు ఎక్కడికి వెళ్తుంటాయో ఇంత మాత్రమునకై నీవు ఇంత విచారించటము చాలా హాస్యాస్పదంగా ఉంటుండాలి. ఇంత సత్యాన్ని నీవు గుర్తించలేనటువంటి వాడు, ఈ కాషాయం వ్యర్థం అన్నాడు ఆ మహారాజు.
3: ది కింగ్ టోల్డ్ ది సన్యాసి దట్ లుక్, by the time the evening comes on, several birds come and perch on a tree. There is no connection between one bird and another, except that they all come and perch on the tree. As soon as it is morning time, these birds fly away. Each bird goes its own way. One bird cannot tell the other where it is going or when it is going. The birds have no connection with each other. In the same manner, on my family tree, all these birds, myself, my wife, my children, my grandchildren, all of them have come and are standing on the family tree like birds. Today, one bird, that is the prince, has gone away. Tomorrow, surely, another bird will go and more birds will go. It looks ridiculous that you are wearing the robe of a sannyasi and you seem to be grieving for this and attaching so much importance to this.
2: Sare, Rajuku, ఆ యొక్క కుమారుని పైన ఏమాత్రమైనా కొంత విరక్తి కలిగిందో ఏమిటో, ఆ కుమారునికి రాజ్యము కట్టడం ఇష్టం లేదో ఏమిటో, తనకు ఇంకొక భార్య ఇంకొక కుమారుడు ఉన్నాడో ఏమిటో అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సన్యాసులో వేరువేరు భావములుగా అభివృద్ది చేసుకుని ఈ రాజు ఇట్లా ఉండని తల్లి దగ్గరికైనా పోయి చెప్పినప్పుడు కడుపులో నవమాసమును మోసి పెంచి పెద్ద చేసినటువంటి తల్లికి కంటిదారలు రాకుండా ఉండునా, ఈ యొక్క తల్లి బాధపడకుండా ఉండునా అని రాజమాతను చూడటం కోసమని తాను తిరిగి అక్కడి నుంచి అంతఃపురంలోకి బయలుదేరి వెళ్లాడు.
3: దిస్ సన్యాసి థాట్ దట్ పర్హాప్స్ దిస్ కింగ్ డస్ నాట్ లైక్ దిస్ పర్టిక్యులర్ సన్. ఇట్ మే బి దట్ హీ హాస్ డెవలప్డ్ సమ్ కైండ్ ఆఫ్ డిటాచ్మెంట్ టు దిస్ సన్. He may be having another wife, he may be having a son by another wife to whom he has got more attachment. I will leave the king. Let me now go to the mother of the prince, that is the Rajamata, and tell her this news. The mother should certainly have given birth to the son after bearing him for 9 months, and all that trouble will surely result in tears coming from her eyes. So he goes to the Rajamata.
2: Antapuramulo dasilu ఆ సన్యాసిని రాజమాత దగ్గరికి తీసుకుని వెళ్లారు. రాజమాత దగ్గరికి తీసుకుని వెళ్లిన తక్షణమే ఆ దుస్తులు రాజమాతకు అప్పచెప్పి, తల్లి, నీ కుమారుడు బెబ్బులు వాతపడి ప్రాణమును వదిలాడు అని గట్టిగా ఏడ్చాడు.
3: the attendants took him to the palace and took him to the Rajamata. As soon as he was in the presence of the Rajamata, the sannyasi gave the blood-stained clothes to the mother and he said, "Your son has been killed by a tiger," and he started weeping loudly.
2: అప్పుడు రాజమాత, సన్యాసి, ఈ విచారమునకు ఏమాత్రం కూడాను కారణము లేదే, ఏదో ఒక చత్రము లోపల మార్గమధ్యంలో ప్రయాణికులు అనేక మంది దిగుతూ ఉంటుంటారు, కానీ ఆ చత్రములో దిగుతారు, వారు విశ్రాంతి తీసుకుంటారు, తిరిగి విశ్రాంతి తీసుకున్న తక్షణమే వారు చెందవలసినటువంటి యొక్క స్థానములకు, పోవలసినటువంటి యొక్క స్థానములకు తిరిగి ప్రయాణమై వెళుతూ ఉంటారు. అంత మాత్రముకే ఈ యొక్క ఒకరికొకరికి ఉన్నటువంటి సంబంధం ఏమిటున్నది? ఈ యొక్క జగత్ అనేటువంటి ఒక చత్రం వంటిది. ఈ చత్రంలో అనేక మంది ఒక్కొక్క రూములో ఒక్కొక్క దీంట్లో చేరినాము, కానీ అతను ఈనాడు బయలుదేరి వెళ్లినాడు తన స్వస్థానమునకు. మేము కూడా రేపటి దినం వెళ్లేటువంటి వారమే, కాని చత్రము లోపల స్థిరంగా నివాసం చేసేటువంటి వారం కాదు. ఇంత మాత్రమునికి ఈ సన్యాసి ఇంత దుఃఖించటము చాలా హాస్యాస్పదమని ఆ సన్యాసికి బుద్ధి చెప్పినట్టుగా తాను వాదించింది.
3: Rajamata addressed this sannyasi and said, "I see no reason for your grief. Why is it you are weeping like this? Don't you know that in a chowdhury a lot of people come on their own and they wish to take rest, they take rest, and once they take rest they get up and each one goes to his own destination. What is the connection between various people who come into a chowdhury, take rest and go their own way to reach their respective destinations? This world is like a chowdhury. Into the chowdhury of this world many of us have come. Each one takes his rest and then leaves on his own and goes to his own destination. We are all, this bird, this person has gone away today. We are also likely to go away sooner or later. Why do you grieve for such a common, understandable incident?"
2: Sari, ఈ తల్లి కూడాను ఏదో మారు తల్లిగా ఉండవచ్చును, సవితి తల్లిగా ఉండవచ్చునని ఆ సన్యాసి తిరిగి తన ప్రాపంచ వ్యామోహంలో పడి తిరిగి తన రాజకుమారు భార్య దగ్గరికైనా వెళ్లినప్పుడు ఏదో తన సుమంగళత్వమైన పాడవుతుందని, తానైనా కంటిదారాలు కారుస్తుంది ఏమోని ఆ రాజకుమారుని యొక్క భార్య దగ్గరికి మాత్రం వెళ్లడానికి ఆశించాడు.
3: He thought in his illusion about the worldly attachments that the mother is perhaps not the real mother, she may have been the stepmother and therefore she has not got the proper affection. But he thought, "Let me go to the wife of this prince. Surely if I give this news to the wife, she will at least feel that her being a Sumangali will be disturbed and she will have to grieve about this matter."
2: అక్కడికి వెళ్ళి ఆ యొక్క రాజకుమారు భార్య దగ్గరికి వెళ్లి, "తల్లి, నీ యొక్క మాంగళ్యమంతా ఈనాటితో కూడాను నశించిపోయింది, నీ సుమంగళత్వమంతా కూడాను ఈనాటితో క్షీణమైపోయింది, నీ యొక్క ఈ యొక్క రూపం కూడాను విధవత్వంగా మారవలసి వచ్చింది, కనుక ఈ వార్తను నీకు అందించే నిమిత్తం నేను వచ్చానని కూడాను ఆమె దగ్గర చెప్పి ఏడ్చాడు.
3: He went to the wife of the prince and he told her that your Mangalya is at an end. You cease to be a Sumangali from today. You will have to live as a widow." And he started crying and weeping in her presence.
2: ఆ రాజకుమారుని భార్య చాలా గట్టిగా నవ్వి, "సన్యాసి, ఏదో ఒక్కొక్క అరణ్యము లోపల వర్షముల ద్వారా గాలి ద్వారా కొన్ని చెట్టు కొమ్మలు విరుగుతుంటాయి, తిరిగి అది ప్రవాహంగా వచ్చినప్పుడు ఆ ప్రవాహములో ఆ కొమ్మ ఒకటి చేరిపోతుంది, ఇంకొక అడవి లోపల ఎండకు ఎండి వానకు నాని గాలికి విరిగి అక్కడ కూడాను కొన్ని పడిపోతుంటాయి, ఇలాంటి కొమ్మలు వర్ష ప్రవాహం చేత దానిలో కొట్టుకుని వచ్చి పెద్ద నది లోపలకు చేరిపోతుంటుంటాయి, ఆ చేరిపోయినప్పుడు ఆ ప్రవాహం యొక్క వేగమును పట్టి మధ్య మధ్య కలుస్తుంటాయి, మధ్య మధ్య విడిగిపోతుంటాయి. అదేవిధంగానే నేను ఒక్క ఇంటి చెట్టు కొమ్మను, అతను ఒక్క ఇంటి చెట్టు కొమ్మ, ఈ యొక్క రెండు కొమ్మలు ఈ జీవితం అనేటువంటి ప్రవాహంలో చేరినాయి, కానీ ఈ ప్రవాహము ఆనందమనేటువంటి సముద్రంలో చేరుతుంది, సముద్రములో ఒక్క కొమ్మ ఒక భాగంలో ఒక కొమ్మ మరొక భాగంలో ఉండినప్పటికీ సముద్రము ఏకంగానే ఉంటుంటాది, కనుక ఇరువురికి ఆనందమనేటువంటిది ఎడబాటు రాదు, ఈ కొమ్మలకు మాత్రం వేరువేరు ప్రాంతంలో నివసించవచ్చును, కాని ఆనందమనేటువంటి సాగరము అందరికీ ఒక్కటే, కనుక దీనికి యోచించవలసిన అవసరం లేదని ఆమె ఆ సన్యాసికి బుద్ధి చెప్పింది.
3: This wife, as soon as she listened to the sannyasi, she started laughing very loudly and she told the sannyasi, "What is this? Can you not understand that in a big forest there may be a tree, and on account of rain and wind, one of the branches of that tree may be broken and it will fall down into a stream. Yet in another forest there may be another tree, another branch will break and fall into the stream. They become a big river, and in this big river, depending upon the direction in which the stream flows and the velocity with which the stream flows, two different branches of two different trees from two different forests may come together. My family is like one forest, and I am like the branch of a tree. My husband is like the branch of another tree from another family. The two have come together in the stream. They have separated out to join the big ocean of bliss, like the big river joins the ocean. Although we are two separate individuals, the question of ocean of bliss is the same for both of us. We may be separated as individuals, but in the ocean of bliss we are together because bliss is common to both of us.
2: అప్పుడు ఈ సన్యాసి తనలో తాను విచారించాడు. రాజకుమారుడు చెప్పినట్టుగా ఈ రాజ్యమునకు జితేంద్రియ రాజ్యము, జితేంద్రియ రాజు, జితేంద్రియ మహారాణి, జితేంద్రియ రాజమాత, ఇది సార్థకమైనటువంటిదిగా ఉంటుండాదని తిరిగి ఆ యొక్క వస్త్రములను అక్కడ వదిలిపెట్టి తిరిగి తన యొక్క ఆశ్రమమునకు వెనుకకు వెళ్లాడు.
3: దిస్ సన్యాసి థాట్ ఫర్ హిమ్సెల్ఫ్ అండ్ హీ రియలైజ్డ్ yes, the prince is a Jitendriya. The king is Jitendriya. The queen is Jitendriya. The wife is Jitendriya. People are Jitendriyas. These names are justifiable and they have a reason for calling themselves like that. So he left the blood-stained clothes at that place and he went back to his ashram.
2: తిరిగి అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ రాజకుమారుని యందు కూడాను జితేంద్రియ తత్వం ఉన్నదా లేదా టెస్ట్ చేయాలని ఒక సంకల్పం పుట్టింది.
3: Even after reaching the ashram, he had a desire to test if the prince has the Jitendriya aspect in him.
2: వెళ్ళిన తక్షణమే ఆ రాజకుమారుడి దగ్గరికి వెళ్లి, నాయనా కుమార్ రాజా, నీ రాజ్యమంతా పరరాజులు మీ యొక్క రాజ్యం పైన పడి దానిని వారి వశము చేసుకుని నీ తల్లి తండ్రులను అనేక రీతిలుగా హింసించి అడవుల పాలు చేస్తున్నారు, వాళ్ళను అనేక రీతిలుగా ముక్కలు ముక్కలు కొట్టి వారిని హింసిస్తున్నారు మీ ప్రజలను, కనుక ఈ సమయంలో నీవు ఇక్కడ ఉండడానికి వీలు కాదు, నీవు రాజ్యమునకు వెళ్ళు అని ప్రశ్నించాడు.
3: He went to the prince and he told him that he had gone to the kingdom and he has seen the kingdom having been overrun by the various enemies, and these enemies have taken prisoner of his mother, of his father. They have cut your mother and father into pieces. They have killed them. They have driven away all your relations. This is what he told the prince.
2: అప్పుడు ఈ రాజకుమారుడు నవ్వి, రాజ్యము ఎవరిది, రాజులు ఎవరు, కనుక ఎవరికి నీ ఎట్టి సంబంధం కూడా లేదు, భగవంతుడు మహారాజు, భాగవతం యువరాజు, భక్తుడు కుమారరాజు, ఇట్టి వారికే నిజ సంబంధం, కాని ఈ రాజ్యములంతా కూడాను నీటి బుడగల వంటివి, నేడు ఉండవచ్చును రేపు పోవచ్చును, కనుక దేహ సంబంధమైనటువంటి రాజ్యములు సరి అయినటువంటి రాజ్యములు కాదు, హృదయ సామ్రాజ్యమునకు పట్టాభిషేకం కట్టుకున్నటువంటి నా తండ్రి నేను, నా తండ్రి తత్వము పుత్రతత్వం కూడాను ఏకత్వమైనటువంటిదే కాని ఈ దేహములో తండ్రి పుత్రుడు కాని ఆత్మతత్వమునకు ఎట్టి సంబంధం కూడాను లేదు, కనుక మన అందరి రాజ్యము కూడాను ఆత్మ సామ్రాజ్యమే అన్నాడు.
3: The prince laughed and asked the question, what is the kingdom and who are the kings? In effect, God is the big king, the Maharaja. Bhakti is the kingdom. Devotees is the prince. There is no other individual who is either the king or the prince. It is only a bodily relationship between me and my father. There is no other relationship which is valid except the relationship of the Atma. This entire world is pervaded by Atma. God is the Maharaja. Bhakti is the kingdom. Devotee is the prince. There is no other individual who is either the king or the prince.
2: ఇది ఒక విధమైనటువంటి యొక్క సన్నివేశములందు భారతము లోపల సంజయుని కూర్చొని పెట్టుకుని గాంధారి తన కుమారుని యొక్క చింతను అతనితో చెప్పుకుంటూ చాలా దుఃఖిస్తూ ఉంటుంటాది.
3: ఇన్ ఏ సిమిలర్ కాంటెక్స్ట్ ఇన్ ది స్టోరీ ఆఫ్ మహాభారత గాంధారి వాజ్ వన్స్ టెలింగ్ సంజయ ఆల్ హర్ గ్రీఫ్ అబౌట్ హర్ సన్స్.
2: సంజయ, మన యొక్క కౌరవుల లోపల ఒక్క అశ్వత్థామ కృపాచార్య, కృపణుడు ఈ ముగ్గురు మాత్రమే నిలిచిరి. ఇంకా పాండవులలో పాండవులు 5 మంది, కృష్ణుడు ఇంకా అతని సోదరుడు స్నేహితుడైనటువంటి అతను 7 మంది మాత్రమే నిలిచిరి.
3: షీ వాస్ టెలింగ్ సంజయ, ఓ సంజయ, అమాంగ్స్ ది కౌరవస్ దేర్ ఆర్ ఓన్లీ ది ఫాలోయింగ్ పర్సన్స్ హూ ఆర్ స్టిల్ అలైవ్, అశ్వత్థామ, కృపాచార్య అండ్ కృపణ. దీస్ ఆర్ ది ఓన్లీ 3 పీపుల్ హూ ఆర్ అలైవ్. యాజ్ అగెన్స్ట్ దిస్ అమాంగ్స్ ది పాండవాస్, ది 5 పాండవాస్, కృష్ణ అండ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ హిస్, ఆల్ టుగెదర్ 7 పీపుల్ ఆర్ సర్వైవింగ్.
2: కనుక వారి వైపున 7 మంది, మన వైపున 3 మాత్రమే నిలిచిరి. ఈ 7, 3, 10గా ఉంటుంటుండాలి. ఈ 10 మంది వల్ల ఈ యుద్దము నిలిపించి ఎన్నో వేల మందిని, లక్షల మందిని అంతా కూడాను ఈ యుద్దం అనేటువంటిది మింగివేశా కదా అని పరితపిస్తూ ఉంటుంటాది.
3: షీ వాజ్ ఎక్స్ప్రెసింగ్ గ్రీఫ్ బై సేయింగ్ దట్ ఆన్ దేర్ సైడ్ దేర్ ఆర్ 7 పీపుల్ అలైవ్, ఆన్ అవర్ సైడ్ దేర్ ఆర్ 3 పీపుల్ అలైవ్, ఆల్ టుగెదర్ దేర్ ఆర్ ఓన్లీ 10 పీపుల్. So many persons have been sacrificed in this war in order that only these 10 people have survived.
2: Daniki Sanjayudu chakkani jawabun cheptu vachadu. Sanjayudu anaga samjitjeyam iti Sanjayahani anaga indriyamunu arikattukunnatvanti vadu Sanjayudu.
3: Sanjaya gave a very beautiful reply to this statement of Gandhari. Sanjaya, the name signifies that one who has completely controlled all his organs.
2: Amma, ee 10 mandi yokka tattvanni paramaatmudu lokaniki vyaktaparche nimittamai ee vidhamainatvanti yokka leelalu aadutunnadu. 10 1 prakkana sunna anaga ee sunna aneetvantidi ee bhoomikanta oka ఆదర్శమైనటువంటి రీతిగా మనకు ప్రదర్శిస్తూ వస్తుంటుంటుంది. భూమి యొక్క ప్రతిబింబమే ఈ సున్నకు ఒక అర్థము. కానీ దీనిని మనం 0 అంటున్నాము. ఈ 0కు ప్రక్కలో ఒక హీరో ఉన్నాడు, అతనే గాడ్. ఆ గాడ్ అనేటువంటి వాడి ఒక్క ప్రక్కలోపల ఈ జగత్ అనేటువంటి సున్న పెట్టడం చేతనే 10 వచ్చింది. ఆ గాడ్ అనేటువంటి ఒక హీరోగిని లేకపోతే ఈ 0 0 అయిపోతుంది. కనుక ఈ జగత్ అంతా కూడాను ఒక అనిత్యమైనటువంటిది, అశాశ్వతమైనటువంటిది, అసత్యమైనటువంటిది. ఈ అసత్యమైనటువంటి జగత్తు సత్యమైనటువంటి దైవముతో చేరటం చేతనే దీనికి కూడా ఒక విలువ వస్తుంటుంటుంది. సత్య జీవితమైనటువంటి యొక్క దీన్ని మనం అనుభవించుకోవాలనుకున్నప్పుడు సర్వేశ్వరునితో సన్నిహిత సంబంధాన్ని చేర్చుకోవాలి. అదే మన యొక్క జీవితానికి ఒక పరమావధి అని కూడాను సంజయుడు బోధించాడు.
3: సంజయ టోల్ గాంధారి, yes, there is a significance to this fact that there are 10 persons left in this world. God wants to proclaim to this world the significance of this 10. You will notice here that there is the integer 1. To the right of the integer, there is a 0. 0 shows that it is the earth. The earth is spherical. We can take 0 as symbolic of the earth. Whereas 1 is the one God. And we have to interpret this 10 by saying 0 stands for the world, 1 stands for God. Without 1, 0 or the world has absolutely no value at all. 1 is the hero that is standing on the left, which means that this world, which is impermanent, which is untrue, which is transient, will be nothing without association with God. But by association with God, it can survive, and this is the Sarveshwara Tattva which we have to understand. That's what is contained in this remnant of 10.
2: Bhumi sunna swarupamu. Suryudu sunna akaramu. Chandrudu sunna akaramu. ఇంకా ఏ విధమైనటువంటి మనకు ఆధారమైనటువంటి స్వరూపాలను నిరూపణ చేసినప్పటికీ అన్ని కూడాను ఒక సున్నా ఆకారంగా ఉంటున్నాయి. మనం నివసించే భూమి సున్నా, మనకు ప్రకాశం అందించేటువంటి సూర్యుడు సున్నా, మనకు చల్లదనం ఆశించేటువంటి యొక్క చంద్రుడు సున్నా. ఈ అందరూ సున్నలైనప్పుడు మన జీవితం మాత్రం సున్నకాక ఇంకేమిటి? కనుక మన జీవితం అనేటువంటి దానిని కేవలం ఒక సున్నగా మనం భావించుకొని దానికి ప్రక్కన ఒక దైవత్వము అనేటువంటి దీనిని మనం చేర్చుకోవటం చేత మన జీవితం కూడాను శాశ్వతమైనటువంటి, పవిత్రమైనటువంటి, విలువైనటువంటి యొక్క స్థానాన్ని కూడాను చెందుతుంటుంది.
3: The earth on which we live is spherical. The sun which gives us the shining light is spherical. The moon who gives us all the coolness is spherical. In fact, most things which we see in this world have a spherical shape. In that context, our own life also has a spherical shape and is nothing other than a zero.
2: Then,
3: by the side of this zero, you have to put in one, which is the divine. That is how you can get value for your life, which otherwise is zero.
2: Vittanamulo chettu unnadi. Chettulo vittanam unnadi. Ee vittanamu chettu anadilu. Ivi eppadiki undinatuvantive. అలాంటి అనాది అయినటువంటి సత్యమైనటువంటి ఈ నిత్యమైనటువంటి యొక్క ఇది ఎప్పుడు కూడా నువ్వు నిత్యముగానే ఉంటుంటుంది. ఈ రెండింటి యొక్క సత్యాన్ని మనం గుర్తించడమే మన యొక్క జీవితం యొక్క కర్తవ్యం.
3: ది సీడ్ కంటైన్స్ ది ట్రీ ఇన్ ఇట్ ది ట్రీ కంటైన్స్ ది సీడ్ ఇన్ ఇట్ దిస్ ఈస్ ఎ ట్రూత్ విచ్ హాస్ బిన్ కమింగ్ టు అస్ ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్. The purpose of our life is to recognize this truth that the seed and the tree contain each other.
2: Idi antai kodanu maya.
3: All this is just illusion or maya.
2: Ee maya ante Shankarulu varu kodanu yama sa maya annadu. Anaga edi ledo ade maya annadu.
3: Even this maya has been described by Shankara as that which does not exist.
2: దానికి మనం ప్రశ్నించవచ్చును, లేని దానిని మాయా అని చెప్పవచ్చును, కాని ఇంత ప్రపంచము మనకు స్వరూపకంగా గోచరిస్తుండేటువంటి సమయంలో లేదని చెప్పడం ఎట్ట సాధ్యమవుతుంది? ఉన్నది లేకపోయింది చెప్పడం లోపల ఇది మాయ కాదే. మనం అన్ని రకములైనటువంటి యొక్క శబ్ద స్పర్శ రూప రస గంధాదులతో అనుభవిస్తున్నప్పుడు ఇది మాయ అని చెప్పడం సాధ్యం కాదే అని మనం కొంతవరకు విచారణ సల్పవచ్చు.
3: Ask a question and make an inquiry. It seems reasonable to say that what does not exist is maya. But how is it possible to describe this whole world which we are able to see with our eyes, feel it with all our five senses, to say that what we see does not exist? That does not seem to be reasonable.
2: Daniki Shankarulu vare chakkane udaharanam cheppadu. కలలో చూచిన మేడలు మిద్దెలు కన్నులు తెరిచిన లేవు కదా.
3: శంకర గేవ్ ఎ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇన్ ఆన్సర్ టు దిస్ క్వెరీ. వాట్ యు సీ ఇన్ యువర్ డ్రీమ్, ది గ్రేట్ ప్యాలెసెస్ అండ్ ది బిల్డింగ్స్, దే డోంట్ ఎగ్జిస్ట్ వెన్ యు వేక్ అప్.
2: కనుక కలలో నీ యొక్క శబ్ద స్పర్శ రూప రసగంధాలతో నీవు అనుభవించినావు, కానీ మేలుకున్న తక్షణమే ఆ యొక్క భోగములు ఎక్కడున్నాయి? అదేవిధంగానే ఈ యొక్క జాగ్రత్త అవస్థ లోపల శబ్ద స్పర్శ రూప రసగంధాలతో నీవు అనుభవిస్తున్నావు, తిరిగి ఇవి నిద్రావస్థలో లేవు కదా.
3: యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇన్ యువర్ డ్రీమ్ విత్ ఆల్ యువర్ ఫైవ్ సెన్సెస్ వాట్ ఎవర్ యూ సీ ఇన్ యువర్ డ్రీమ్, బట్ వెన్ యూ వేక్ అప్ నన్ ఆఫ్ దెమ్ ఎగ్జిస్ట్. సో ఆల్సో యూ సీ సో మెనీ థింగ్స్ వైల్ యూ ఆర్ వేకింగ్ అప్ బై యువర్ ఫైవ్ సెన్సెస్ అండ్ యూ ఎక్స్పీరియన్స్ దెమ్, బట్ వెన్ యూ స్లీప్ in the dreaming state these things do not exist.
2: Kanuka idi pagati kala adi ratri kala rendu rendu kalale kalalanta kalale annadu.
3: It means what you now see is day dream and the other one is night dream. All dreams are untrue.
2: Kanuka mana jeevitam aneetvanti danini idi satyamu adi mithyamu ani cheppadaniki veelu kaadu. Mana jeevitamulo ఏదో కొన్ని అనుభూతులు ఉండినంత వరకును మనం అది సత్యంగానే భావించుకుని ఆ సత్యములో సత్యస్య సత్యం సత్యములో ఉన్నటువంటి సత్యాన్ని మనం గుర్తించుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవటమే ఈనాడు మనం చేయవలసినటువంటి ప్రధాన ప్రయత్నం.
3: ఇన్ అవర్ లైఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు సే దట్ దిస్ ఈస్ ట్రూత్, దట్ దిస్ ఈస్ పర్మనెంట్. Our purpose and our method should be to recognize whatever we experience in our life, regard them as truth, and search for what is the truth amongst what you see.
2: Kana manamu deha sambandhamulu kani leka inke vidhamainatuvanti yokka anubandhamulu kani unnanta varaku mana yokka kartavyanni matramu nirvartinchukuneetuvanti prayatnanike manam poonukovali kani వాటిని ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క సంబంధంగా మనము భ్రాంతిని పెంచుకొని దాని ద్వారా మనం దుఃఖమునకు గురి కావటము ఇది సరి అయినటువంటి యొక్క మానవత్వమునకు సరి అయినటువంటి యొక్క మార్గము కాదు.
3: Therefore, our bodily connections or other type of attachments
4: should not worry us and should not create any special feeling in us. We should only regard it as our duty to utilize these connections for the purpose of fulfilling the duty which we have to do. We should have no special affinity to these illusory attachments in this world.
2: Mata nasti, pita nasti, nasti bandhu sahodaraha, artham nasti, gruham nasti, tasmat jagrata jagrata ani, Shankarulu varu kuda marokatari hecharinchadu. Janma dukkam, jara dukkam, jaya dukkam, punapunaha, antyakale maha dukkam, tasmat jagrata jagrata annadu.
4: There is no mother, there is no father, there is no relation, there is no wealth, there is no house. Beware, beware. All that you suffer, either by birth or by growth or by death, is something which is painful, but the death is a great pain. Beware and beware. This is what Shankara has said.
2: Undinanta varakunu mana kayamunu aarogyavantanga pettukovali. Undinanta varaku mana manasunu నిశ్చలమైనటువంటిదిగా పెట్టుకోవాలి. చలించినటువంటి మనసును, భ్రమించినటువంటి దృష్టిని మనం అభివృద్ధి పరుచుకొని శాశ్వతమైనటువంటి ఆత్మానందమును అనుభవించుకునేటువంటి యొక్క లక్ష్యం లోపల మన జీవితమును అంకితం చేయాలి.
4: సో లాంగ్ యాజ్ యువర్ అలైవ్ యూ షుడ్ కీప్ యువర్ బాడీ హెల్తీ, యూ షుడ్ కీప్ యువర్ మైండ్ స్టడీ అండ్ అన్వేవరింగ్, యూ షుడ్ కీప్ యువర్ విజన్ స్టడీ అండ్ నాట్ వేవరింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. You should enjoy by these means the bliss of Atma, Shankara has said.
2: Undinanta varakunu mana kayamunu aarogyavantanga pettukovali. Undinanta varaku mana manasunu nischalamainatundidiga pettukovali.

0: ideas means the bliss of Atma.
1: Parulacheta chikki, padadani kastamulu padadaniki, taginettiga ee dehamunu koola chesukokoodadu. Unnanta varakunu paradheenamu kaaka, sasaktito tama karmalu taanu chesukuneetuvanti okka shaktini kudanu manam pelchukovali. దేహము ఒక పడవ వంటిది. ఇహము ఇటువైపున, పరము అటువైపున, మధ్యలో జీవితమే ఒక ప్రవాహము. ఈ జీవితమనేటువంటి ప్రవాహమును దాటి పరమనేటువంటి యొక్క గమ్యమును చేరే నిమిత్తమై దేహము అనేటువంటి పడవను మనకు అందించినాడు భగవంతుడు.
0: యు షుడ్ నాట్ వీకెన్ యువర్ బాడీ అండ్ నెగ్లెక్ట్ ఇట్ సో యాజ్ టు ఫాల్ ఇన్ టు ది హ్యాండ్స్ ఆఫ్ అదర్స్ అండ్ బికమ్ డిపెండెంట్ ఆన్ అదర్స్. You should keep your body healthy so that you stand on your own legs. This body is like a boat. One bank of the boat on this side is the material world. The other bank of the river on the other side is the divinity. Your life is like a river. With the boat of your body, you should cross the river of your life.
1: I think. మధ్య మార్గము లోపల ఈ పడవకేమైనా ప్రమాదములు సంభవించినా చాలా కష్టమవుతుంది, మనం గమ్యమును చేరలేము.
0: However, we should use this boat and reach the destination before it develops leaks and before it deteriorates. If it develops leaks and deteriorates in the midstream, then there will be trouble and you cannot reach your destination.
1: ఎంతకాలము ఈ పడవ జలములో ఉండినా ఎట్టి ప్రమాదము లేదు, కానీ జలము పడవలేక ప్రవేశించినా ప్రమాదం వస్తుంది.
0: There is no danger if this boat remains in water as long as you like. But if water enters this boat, then there is danger.
1: కనుక నీవు సంసారములో ఉండు, కానీ సంసారమును నీలో చేర్చకుండా చూచుకో.
0: Which means you be in the family, but do not let the family come into you.
1: ఈ విధమైనటువంటి యొక్క జీవితాన్ని నీవు గడిపితివా, నీవే ఆత్మస్వరూపుడు, నీవే నిత్య సత్య స్వరూపుడు, నీవే నిర్మల స్వభావుడు. అలాంటి పరతత్వాన్ని మనము అనుభవించుకునే నిమిత్తమై శంకర్ల వారు ఈ యొక్క శ్లోకాన్ని కాతేయకాంత కస్తే పుత్ర అని, ఎవరు పుత్రుడు, ఎవరు భార్య, నీవెవరు, ఎక్కడి వాడవు అని ఒక మనసును పట్టి సాధించేటువంటి యొక్క క్వశ్చన్ గా వేసి ఆ యొక్క జీవిత రహస్యాన్నంతా కూడాను వెలుపల లాగాడు.
0: If you can spend your life in this manner, then you will become the Atma. You will be the effulgent self. You will yourself see that you are shining. With a view to bring you to this path, Shankara has given this particular verse by way of asking questions such as, who are you? Who is your wife? Where have you come from? Who is your child? By asking such questions, he attempted to put you on the right path.

you from the side of your dirty name. Monica, what's your name?

అనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సత్యం.

జగత్ సర్వం సత్యాదినంచు దేవతం తత్ సత్యం ఉత్తమాదినం ఉత్తమో పరదేవత దైవాదీనం జగ

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దైవాదీనం జగత్ సర్వం, ఈ ప్రపంచమంతయు కూడాను దైవాధీనమై ఉన్నది.
1: ది హోల్ యూనివర్స్ ఇస్ డివైన్.
0: సత్యాదినంచు దేవతం, ఈ దైవము సత్యం యొక్క ఆధీనంలో ఉంటున్నది.
1: ద డివినిటీ ఈజ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ట్రూత్.
0: తత్ సత్యం ఉత్తమాదీనం, అట్టి సత్యము ఉత్తముల యొక్క ఆధీనంలో ఉంటుంటాయి.
1: దిస్ ట్రూత్ ఇస్ అడ్హియర్డ్ అండ్ స్పోకన్ బై ఎ నోబుల్ మ్యాన్.
0: ఉత్తమో పరదేవత, అట్టి ఉత్తముడే దైవస్వరూపుడు.
1: That noble person is personification of the divine.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Daivanni gurchi purna parijnanam lenatu aa samayam nandu aneka vidhamuluga kudanu vicharana salputu vacharu.
1: People investigated about the divine and the divinity in several ways.
0: కానీ దైవాన్ని నిర్ణయించుకోలేక ప్రకృతిని ఆరాధన చేస్తూ వచ్చారు.
1: They could not estimate the divinity in full and therefore they started worshipping prakriti, the nature.
0: కాలము గడిచిన కొలది ప్రకృతి ఆరాధన సల్లంగిల్లి మూర్తి ఆరాధన లోపల భారతీయులు అభివృద్ధిగాంచారు.
1: As the times passed by, they discontinued worshipping the nature and had taken to worshipping the idols, మూర్తి.
0: మూర్తి అనగా జన్మించినటువంటి ప్రతి ప్రాణి కూడాను మూర్తి స్వరూపమే.
1: మూర్తి, I meant the one, everyone that's born has a form, మూర్తి.
0: జన్మతో కూడినటువంటి యొక్క జీవులన్నీ కూడాను మూర్తి స్వరూపాలే.
1: ఆల్ దోస్ దట్ ఆర్ బోర్న్ హ్యావ్ ఫార్మ్స్ స్పెసిఫిక్.
0: తల్లిని పూజించటము, తండ్రిని పూజించటము, గురువులను పూజించటము, పెద్దలను గౌరవించటము, ఇవన్నీ తప్పేమున్నది.
1: వర్షిపింగ్ ద మదర్, వర్షిప్ ద ఫాదర్, ద ప్రిసెప్టర్ అండ్ ఎల్డర్స్ amount to the worship of the form, Murti.

0: వీరే మూర్తి స్వరూపులు.
1: దే హ్యావ్ ఫార్మ్స్.
0: అయితే ఇట్టి మూర్తులకు చైతన్యము, దయ, ప్రేమ, కరుణ, సహనము, సానుభూతి ఇత్యాది ఆచరణీయమైనటువంటి సద్గుణములు ఉంటున్నాయి.
1: These forms that received adoration or worship have in them the awareness, the compassion, love, forbearance and sacrifice.
0: కాని ఇది ఎవరు కూడా కాదని చెప్పలేరు.
1: None can deny this.
0: కొన్ని శిలారూపములుగా ఉంటున్నాయి.
1: Some forms are idols made up of stone.
0: ఇందులో చైతన్యము లేక, సహనము లేక, ప్రేమ లేక, కదలిక లేక, ఆనందము లేక, ఆ విధంగా జడస్వరూపమై ఉంటున్నాయి.
1: These idols made up of stone, you do not find in the outward way the love, the movement, the bliss and so on.
0: ఇట్టి రూపములను ఆరాధన చేయటము అనేక మంది ద్వేషిస్తూ వచ్చారు.
1: The idolatry is condemned by many.
0: అయితే దీన్ని ద్వేషించడం కూడాను ఒక విధమైన అజ్ఞానమే.
1: The denial of idolatry is also a sign of ignorance.
0: ఇది ఒక పుష్పము.
1: This is a flower.
0: ఇది పుష్పము అని ఈ యొక్క వ్రేలు ఆ పుష్పాన్ని చూపుతుండాలి.
1: It is the pointing finger that directs you towards the flower.
0: ఇది ఒక టంబ్లరు అని ఒక ఈ యొక్క వ్రేలు ఆ టంబ్లర్ను చూపుతుండాలి.
1: The finger points you towards the tumbler there.
0: చూపే అంత వరకు మాత్రమే ఈ వ్రేలు.
1: The finger helps you as a pointer.
0: పుష్పాన్ని చూచిన తర్వాత పుష్పం పైననే మన యొక్క దృష్టి పోతుంది, కానీ వ్రేలు పైన పోదు.
1: The moment pointer, the finger directs you towards the flower, you start seeing the flower and no more the finger.
0: అదే విధంగానే ఈ యొక్క విగ్రహములన్నీ కూడాను మన వేలుతో చూపినటువంటివిగా దైవాన్ని చూపుతాయి. దైవాన్ని చూసిన తర్వాత ఈ విగ్రహాలు మనము అక్కర్లేదు.
1: Likewise, these idols direct you towards God, the divine. These idols will make you think of the divine and go towards the divine.
0: ఇట్టి స్వరూపాన్ని విమర్శించటము దోషము కాదా?
1: Criticizing such a noble idea is a mistake.
0: కొన్నింటిని మనము అతి ప్రీతిగా మనము ఆరాధన చేస్తున్నాం.
1: We worship some endearingly.
0: మన తాతలు ముత్తాతలైనటువంటి వారిని చిత్రములుగా చేసుకుని వారిని మన గృహంలో పెంచుకొని వారిని ఆరాధన చేస్తుంటాం.
1: We have the photographs of our parents, the grandparents, and we worship them.
0: కాని ఆ యొక్క చిత్రముల లోపల చైతన్యం ఉన్నదా?
1: Do you find life there in those pictures?
0: కరుణ ఉన్నదా?
1: You find anything there?
0: ప్రేమ ఉన్నదా?
1: Love?
0: లేదు.
1: No.
0: కానీ వీటిని పూజించటంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
1: Why do you worship the pictures of your parents and forefathers? Why?
0: మన పెద్దలు ఈ విధమైనటువంటి ఆదర్శాన్ని మనకు నిరూపించిపోయారు.
1: The elders have given us an ideal to tread.
0: కనుకనే మన గృహం లోపల అనేక చిత్రములంతా ఉంటుంటాయి.
1: And hence we have got the pictures of our parents adorning the wall.
0: ఈ చిత్రములను ఆదర్శంగా నిరూపించి ప్రబోధించి ప్రచారం సల్పి అన్ని విధాల మనకు ఆదర్శంగా నిరూపించినటువంటి పెద్దలు మనకున్నారు.
1: We have elders who have passed on to us the ideals to follow.
0: కనుకనే వారి యొక్క ఆదర్శముల చేతనే ఈ యొక్క పటములను మనము ఉంచుకొని చైతన్యం లేకపోయినప్పటికీ మనం వాటిని ఆరాధన చేస్తున్నాము.
1: These pictures stand for all the idealism they lived up to. Though they have no life as such, we worship them.
0: 6 inches పొడవు, 4 inches వెడల్పు ఉండినటువంటి ఒక 100 రూపాయల నోటు ఉంది.
1: We have 100 rupee currency note, 6 inches.
0: And 4 inches. అయితే దానిలో చైతన్యం ఉన్నదా?
1: Is there life in the currency note?
0: దానిలో ప్రేమ ఉన్నదా?
1: Do you find love?
0: కానీ ప్రేమనే లేకుండా ప్రతి మానవుడు కూడాను దాన్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు?
1: Though the currency note has no love there, yet man loves it.
0: 100 రూపాయల నోటును ద్వేషించేటువంటి మానవుడు జగత్తులో కానరాడు.
1: In this world there is not even a single person who does not love the currency of any country, of any region, any time.
0: Everyone
1: welcomes money, no one denies.
0: Aithe aa rupayi kosamani pranalu tyagam chesinatundi veerulu entha mandi leru.
1: There are many who sacrifice their lives for money.
0: ఈ యొక్క రూపాయి కోసమని తన యొక్క జీవితాన్ని దారబోసేటువంటి వారు ఎంతమంది లేరు.
1: దేర్ ఆర్ మెనీ హూ జస్ట్ డైడ్ ఫర్ మనీ.
0: ఈ యొక్క రూపాయిలో ఉన్నటువంటి యొక్క చైతన్యం ఏమిటి?
1: వాట్ ఈస్ ద లైఫ్ ప్రిన్సిపల్ ఇన్ దిస్ మనీ?
0: దీని యొక్క మహత్యం ఏమిటి?
1: వాట్ ఈస్ ద మిస్టరీ బిహైండ్ ఇట్?
0: దీని మహత్యము గవర్నమెంట్ ముద్రనే దీని మహత్యం.
1: ద మిస్టరీ ఆఫ్ ఎ కరెన్సీ నోట్, ఇట్ క్యారీస్ ద స్టాంప్ ఆఫ్ ద గవర్నమెంట్.
0: ఆ ముద్ర దాని ఎందు ఉండటం చేత దాన్ని అనేక మంది అనేక రీతిలుగా ప్రేమిస్తూ అనుభవిస్తూ వస్తున్నారు.
1: బికాస్ ఆఫ్ ది స్టాంప్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆన్ ద కరెన్సీ నోట్ పీపుల్ వాల్యూ ఇట్, అడోర్ ఇట్ అండ్ వర్షిప్ ఇట్.
0: మనము జాతీయ పతాకాన్ని చూస్తుంటాం. మనం
1: వీ హ్యావ్ ద నేషనల్ ఫ్లాగ్.
0: ఈ జాతీయ పతాకము ఏదో నేసినటువంటి గుడ్డలు.
1: ఇట్ ఈస్ జస్ట్ ఎ క్లాత్ దట్స్ యాండ్.
0: కానీ చెరుకు పిచ్చి యొక్క తత్వము, ఒక గడ్డిపరిచే ఒక తత్వము ఈ యొక్క బట్టలు చేరి ఉంటున్నది.
1: వి ఫైండ్ ఇట్స్ ఆల్ మేడ్ అప్ ఆఫ్ యాన్ అవుట్ ఆఫ్ ది ప్లాంట్స్ దట్ ఆఫ్ ది గ్రాస్ ప్లే.
0: ఈ 100 రూపాయల నోటు ఎందుకు కూడాను గడ్డిపోచ యొక్క ముద్దనే ఉంటుంది.
1: ది కరెన్సీ నోట్ ఆల్సో క్యారీస్ బేసికలీ దట్ ఆఫ్ ది గ్రాస్ ప్లే.
0: చెరుకు పిచ్చి యొక్క ముద్దనే దీనిలో చేరి ఉంటున్నది.
1: అండ్ దే ఆల్ రిప్రజెంట్ ద వైల్డ్ గ్రాస్.
0: కానీ దీనికి ఎట్టి విలువ లేదు.
1: దే హావ్ నో వాల్యూ.
0: కానీ అట్టి పతాకాన్ని మనము ప్రతి భారతీయుడుకును ప్రతి దేశీయుడుకును గౌరవిస్తూ ఆరాధిస్తూ వస్తున్నారు.
1: బట్ ద నేషనల్ ఫ్లాగ్ ఈజ్ హైలీ కెప్ట్ ఇన్ హై ఎస్టీమ్.
0: దీనికి ఈ ఆరాధన ఎందుకు చేయాలి?
1: వై షుడ్ యూ డూ దాట్?
0: జడమైన విగ్రహాన్ని చేయటము మూర్ఖత్వాన్ని వాదించేటువంటి యొక్క మూర్ఖులు ఈ యొక్క పతాకాన్ని ఆరాధన చేయటము మూర్ఖం కాదా?
1: మెనీ ఫూల్స్ ఆర్గ్యూ దట్ ఇట్ ఈస్ సైన్ ఆఫ్ ఫూలిష్నెస్ టు వర్షిప్ ఐడల్స్. బట్ ది వెరీ సేమ్ ఫుల్
0: ఈ 100 రూపాయల నోటు పెట్టకుండా మనం కాపాడుకోవటము, దీనికోసం అన్ని విధాల కూడాను త్యాగం చేయటము, ఇది మూర్ఖత్వం కాదా?
1: ఈజ్ ఇట్ నాట్ ఫూలిష్నెస్ టు సాక్రిఫైస్ వన్స్ ఓన్ లైఫ్ ఫర్ మనీ?
0: ఈ విధంగా మానవుడు తన ఇష్ట అయిష్టములను పురస్కరించుకుని పూజలు ద్వేషములు కొనసాగుతూ వస్తున్నాయి.
1: దేర్ఫోర్ బేస్డ్ ఆన్ ద లైక్స్ అండ్ ద డిస్లైక్స్ ఆఫ్ మ్యాన్ కైండ్ వీ ఫైండ్ ద వర్షిప్ అండ్ ద డినయల్.
0: ప్రతి మానవుని ఎందుకు ఒక విశ్వాసం ఉన్నది.
1: Every man has faith in him.
0: ఆ విశ్వాసమే లేకుండినా దేనిని కూడాను ఆశించలేడు.
1: If he has no faith, he cannot expect to have anything.
0: ప్రతి మానవుని ఎందుకు కూడాను మొట్టమొదట ఆ విశ్వాసము అభివృద్ధి పరచుకోవాలి.
1: Therefore, everyone has to develop this faith.
0: ఈశావాస్యం ఇదం జగత్తు అనగా ఏమిటి? ప్రతి మానవుడు, ప్రతి ప్రాణి, ప్రతి జీవి ఈశ్వర స్వరూపమే.
1: ఈశావాస్యం ఇదం జగత్. ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ డివైన్. ఎవ్రీ లివింగ్ క్రీచర్, ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఈజ్ డివైన్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఈశ్వర సర్వభూతానాం.
1: ఈశ్వర సర్వభూతానాం,
0: అంటే ఈశ్వరత్వము అన్ని భూతములు ఎందుకూడను చైతన్య స్వరూపంతో కలుగుతూనే ఉంటున్నది.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ ఆల్ ఆఫ్ ద బీయింగ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద లైఫ్ ప్రిన్సిపల్.
0: ఈశ్వరుడు అనగా ఏమిటి?
1: హూ ఇస్ ఈశ్వర?
0: సకలేశ్వర స్వరూపుడే ఈశ్వరుడు.
1: ఈశ్వర ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ ఐశ్వర్య.
0: ఇది 6 రకములైనటువంటి గుణములతో కూడి ఉంటున్నది.
1: గాడ్ హ్యాస్ 6 అట్రిబ్యూట్స్.
0: ఐశ్వర్యము,
1: ఐశ్వర్య వెల్,
0: దానము,
1: చారిటీ,
0: యశస్సు,
1: రెప్యుటేషన్,
0: గ్రంథ ఒక జ్ఞానము,
1: విజ్డమ్,
0: రసము,
1: ఎసెన్స్,
0: వీజిక. ఈ 6 యొక్క తత్వాన్ని ఈ యొక్క ఈశ్వరత్వం అంటున్నారు.
1: ఈశ్వరత్వ డివైనిటీ రిప్రజెంట్ దీస్ 6 అట్రిబ్యూట్స్.
0: కనుకనే షడైశ్వర్య స్వరూపుడు ఈశ్వరుడు అని పేరు.
1: సో గాడ్ ఈజ్ ద వెరీ మాస్టర్ ఆఫ్ దీస్ 6 ఫార్మ్స్ ఆఫ్ వెల్.
0: దీన్ని శంకర అని కూడా పిలుస్తూ వచ్చారు.
1: ఈశ్వర ఈజ్ ఆల్సో కాల్డ్ శంకర.
0: సంగ్ అనగా చిదానందము, ఆత్మానందము.
1: సంగ్ మీన్స్ చిదానంద, ది ఎటర్నల్ బ్లిస్. ఆత్మానంద, ద బ్లిస్ ఆఫ్ ద సెల్.
0: కరా అందించేటువంటి వాడు.
1: కరా, హూ విల్ హ్యాండ్ ఓవర్.
0: ఆత్మానందమును, చిదానందమును అందించేటువంటి వాడు శంకరుడు.
1: శంకర, హూ కన్ఫర్స్ ద బ్లిస్ ఆఫ్ ద సెల్ఫ్ అండ్ ది ఎటర్నల్ బ్లిస్.
0: కనుక దైవత్వంతో అన్ని రకములైనటువంటి యొక్క నామముల యొక్క స్వరూపం కూడా ఇమిడి ఉంటున్నది.
1: దేర్ఫోర్ వీ ఫైండ్ గాడ్ in every name and in every form.
0: ప్రతి మానవుడి యందు కూడాను ఈశ్వరత్వం అనేటువంటిది తాండవమాడుతూ ఉన్నది.
1: దేర్ యు ఫైండ్ కాస్మిక్ ప్రిన్సిపల్, డివైన్ ప్రిన్సిపల్.
0: సర్వభేదముల యొక్క సారమే ఈ యొక్క పదముల యొక్క అంతరార్థం.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ వర్డ్ కనోట్స్ ది వెరీ సెన్స్
0: ఆఫ్ ది డివైన్. సత్య అనేటువంటి దానికి ఋగ్వేదము అని అర్థం ఉంది. సత్య అనే పదమునకు ఋగ్వేదము అని అర్థం ఉంది.
1: ద వర్డ్ సత్య హ్యాస్ ఎ మీనింగ్ ఋగ్వేద.
0: సా అనేటువంటి పదమునకు సామవేదంగా ఉంటుండాలి.
1: ద లెటర్ సా స్టాండ్స్ ఫర్ సామవేద.
0: ఆ అనేటువంటి పదమునకు అథర్వణ వేదంగా ఉంటుండాలి.
1: ఆ సిగ్నిఫైస్ అథర్వణ వేద.
0: మా అనేటువంటి పదమునకు అది యా అనేటువంటి పదమునకు యజుర్వేదంగా ఉంటుండాలి.
1: యా సింబలైజెస్ యజుర్వేద.
0: సత్య సా ఆయి.
1: సత్య సా ఆయి.
0: సత్య ఋగ్వేదము.
1: సత్య ఋగ్వేద.
0: సా
1: సా
0: సామవేదము.
1: సామవేద.
0: ఆ
1: ఆ
0: అథర్వణ వేదము.
1: అథర్వణ వేద.
0: మా యా అనేటువంటిది యజుర్వేదం.
1: యా యజుర్వేద.
0: సా ఆత్యాస.
1: సాత్యాస.
0: కనుకని ప్రతి పదమునందుకును వేదం యొక్క సారము ఇమిడి ఉంటున్నది.
1: ఎవ్రీ లెటర్ కంటైన్స్ ది ఎసెన్స్ ఆఫ్ వేద.
0: ప్రమాణపూర్వకంగా మనం విచారణ చేసినప్పుడు అర్థం తెలియనిటువంటి మూర్ఖులు ఎన్ని రకమైనటువంటి అర్థములైనా చేసుకోవచ్చు.
1: ద ఫూలిష్ పీపుల్ డు నాట్ అండర్స్టాండ్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ దీస్ వర్డ్స్.
0: లింగం అనగా ఏమిటి దీని అర్థము?
1: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ లింగం?
0: గుర్తు అని దీనికి ఒక పదం.
1: లింగం మీన్స్ సైన్.
0: ఈ పదం దేనికోసం ఉపయోగపెట్టారు?
1: వై డూ యూస్ దిస్?
0: అనగా లింగాకారము ఆత్మకు మాత్రమే సంబంధము.
1: ది వెరీ ఫార్మ్ ఆఫ్ లింగ రిప్రజెంట్స్ ద సెల్ఫ్.
0: ఇట్టి ఆత్మతత్వాన్ని ప్రబోధించే నిమిత్తమై లింగము అనేటువంటి రూపం లోపల దానికి ఎటు ముఖము ఎటు కాలు అనేటువంటి తెలియదు.
1: లింగ హ్యాస్ నో డైమెన్షన్ అండ్ ఇట్ రిప్రజెంట్స్ ద నేచర్ ఆఫ్ ద సెల్.
0: కనుకనే భగవంతునికి ఆద్యాంతములు లేనటువంటి స్వరూపానికి లింగము అని పేరు పెట్టారు.
1: గాడ్ హ్యాస్ నైదర్ బిగినింగ్ నార్ ఎన్ ఎండ్ అండ్ సో ఈస్ కాల్డ్ లింగం.
0: ఈశ్వరత్వం అనేటువంటి దాన్ని సకలైశ్వర్యం అన్నారు.
1: ఈశ్వరత్వ రిప్రజెంట్స్ ద
0: మాస్టర్. ఈశ్వరత్వమే.
1: అండ్ ఇంటెలిజెన్స్ ఇస్ ఆల్సో.
0: జ్ఞానము ఈశ్వరత్వమే.
1: విజ్డమ్.
0: ఆరోగ్యము ఈశ్వరత్వమే.
1: హెల్త్.
0: సంపద ఈశ్వరత్వమే. సిరి ఈశ్వరత్వమే.
1: సిరి ది వెల్త్.
0: కనుకని ఇవన్నీ కూడా సకలైశ్వర్య స్వరూపుడే ఈశ్వరుడు అని.
1: ఈశ్వర ఇస్ ద మాస్టర్ ఆఫ్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్.
0: విద్య కూడా ఈశ్వరత్వమే.
1: ద నాలెడ్జ్ ఇస్ ఆల్సో ఈశ్వర.
0: కనుకని ప్రతిది కూడాను ప్రపంచం లోపల మనం ముట్టినదంతా కూడా ఈశ్వర స్వరూపమే.
1: వాట్ ఎవర్ దట్ యు కమ్ అక్రాస్ ఇన్ లైఫ్, వాట్ ఎవర్ దట్ యు టచ్ ఇస్ డివైన్.
0: అన్నింటినీ చూపేటువంటిది మన యొక్క హృదయము.
1: ఇట్ ఇస్ అవర్ హార్ట్ దట్ డైరెక్ట్స్ ద పాయింట్స్ ఆఫ్ ఎవ్రీథింగ్.
0: హృదయం అనేటువంటిది కరుణతో కూడినటువంటిది.
1: ద హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: కనుకనే కరుణ స్వరూపమైనటువంటి యొక్క తత్వమే ఈశ్వరత్వము.
1: ఈశ్వరత్వ రిప్రజెంట్స్ ది పర్సానిఫికేషన్ ఆఫ్ కంపాషన్.
0: జీవేశ్వర స్వరూపంతో కూడినటువంటిది ఈశ్వరత్వము.
1: ఈశ్వరత్వ రిప్రజెంట్స్ ద హార్మనీ ఆఫ్ ది ఇండివిజువల్ అండ్ ద డివైన్.
0: ఇటువంటి దివ్యత్వమైనటువంటి ఒక ఈశ్వరత్వాన్ని మనం సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాం.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు కాంప్రిహెండ్ ద ట్రూ నేచర్ ఆఫ్ ఈశ్వర.
0: ప్రపంచం లోపల
1: ఇన్ దిస్ వరల్డ్
0: ఎన్ని విధములైనటువంటి యొక్క ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి.
1: వీ ఫైండ్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ వర్షిప్.
0: కానీ ఈ ఆరాధనలన్నీ కూడాను ఒక్క తత్వమునకు మాత్రమే ఉన్నది.
1: బట్ ఆల్ దీస్ మోడ్స్ ఆఫ్ రిప్రజెంట్ ఓన్లీ వన్ మెయిన్.
0: దానికి వేరు వేరు పేర్లంతా కూడా పెట్టుకుంటూ వచ్చారు.
1: బట్ డిఫరెంట్ వర్డ్స్ నేమ్స్ హావ్ బీన్ గివెన్.
0: రామ అన్న, కృష్ణ అన్న, ఈశ్వరుడు అన్న అంతా ఒక్కటే.
1: రామ, కృష్ణ, ఈశ్వర ఆల్ ఆర్ వన్.
0: కానీ కొంతమంది విశ్వాసము గాఢముగా ఉండటం చేత ఈశ్వరత్వము అని అనుకుంటారు.
1: సమ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ దేర్ ఫోర్ దే.
0: మరికొంతమంది రామ అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి లక్ష్యంలో ఉండటం చేత రామతత్వాన్ని అభిష్టపెడతారు.
1: సమ్ లైక్ ద నేమ్ రామ.
0: ఈ విధంగా వారి వారి లైక్ అనగా రమేతీతి రామ, ఆ రమింపబడినటువంటి దానికి వారు వరిస్తూ ఉంటారు.
1: దేర్ఫోర్ బికాస్ దే లైక్ ద వెరీ నేమ్ రామ సో దే వర్షిప్ హిమ్.
0: కనుక శివరాత్రి.
1: శివరాత్రి.
0: ఈ శివ అనగా ఏమిటి?
1: హూ ఈజ్ శివ?
0: మంగళకరమైనటువంటి ఒక రాత్రి శివరాత్రి.
1: శివరాత్రి మీనింగ్ ఆస్పిషియస్ నైట్.
0: అనగా ఈ శివ అనేటువంటి మంగళకరమైనటువంటి తత్వము ఎక్కడి నుంచి వచ్చింది?
1: శివ ఆస్పిషియస్నెస్ వేర్ ఫ్రమ్ యు గెట్ ఇట్?
0: తన యొక్క శ్వాస నుంచి వచ్చినటువంటిది.
1: It is out of one's own breath.
0: Adi ye so hum so hum adi ye atma nunchi vachinatundi shabdam.
1: This breath stands for this word soham that comes out of atma, the self.
0: దీనిని హంసగాయత్రి అని పిలుస్తూ వచ్చారు కొంతమంది.
1: దిస్ ఇస్ కాల్డ్ హంసగాయత్రి.
0: హం అనగా తాను.
1: హం మీన్స్ ఐ.
0: సో దైవము.
1: సో దట్ గాడ్.
0: కాబట్టి దైవాన్ని నేనే అనేటువంటి అంతరార్థాన్ని బోధిస్తూ వచ్చింది.
1: సో ది ఇన్నర్ మీనింగ్ ఈస్ ఐఎమ్ గాడ్.
0: సో హం.
1: సో హం.
0: ఇది ఒక దినమునకు 21,600 పర్యాయములు నీకు ప్రబోధిస్తూ వస్తుండదు.
1: This has been the teaching of Soham, the breath that we take 21,600 times a day.
0: ఇలాంటి ప్రబోధలు అనాది కాలం నుంచి కూడాను భారతదేశంలో ఆచరిస్తూ వస్తున్నారు.
1: These teachings have been propagated and practiced since
0: ancient times. విగ్రహారాధన మూర్ఖత్వం అని ఎవరు కూడాను భావించరాదు.
1: No one should consider it as foolish.
0: ఇది మూఢత్వము అని చింతించరాదు.
1: You should not decide it as foolishness.
0: అది ఏ నిజమైనటువంటి మూర్తిని దర్శింపచేసేటువంటిది.
1: In fact, that will direct you to God.
0: ఇది పుష్పము అని ఈ వ్రేలు చూచినప్పుడు,
1: when this finger directs you to the flower,
0: ఈ వ్రేలు కేవలం మూర్ఖమైనటువంటిదేనా?
1: Can you call this finger a fool?
0: ఇది మూర్ఖమైనటువంటిది అయితే ఇది పుష్పము అని దీన్ని చూపగలుగుతుందా?
1: If that is foolish act, how does it direct you to God?
0: కనుక చూపబడినటువంటిది పుష్పము, చూచినది చూపించినది వ్రేలు.
1: So that which is shown is the flower, that which shows is the finger.
0: దైవము చూపబడినటువంటిది.
1: God is shown.
0: విగ్రహము చూపింపబడినటువంటిది.
1: The idol that directs to God.
0: కనుకనే దైవం అనేటువంటి విగ్రహాన్ని మనం ఏమాత్రం కూడాను విస్మరించరాదు.
1: So we should not forget these idols.
0: ఇది జడమైనటువంటి విగ్రహం అని భావించరాదు.
1: We should not consider them as lifeless.
0: జడమందు చైతన్యం ఉంటుంది.
1: There is awareness there even in this skin.
0: ఈ చైతన్యం లేనటువంటి ఒక జడము ఎక్కడ కూడాను మనకు కానరాదు.
1: Without this awareness, consciousness, there cannot be inert matter.
0: ప్రతి అణువునందు కూడాను ఈ యొక్క చైతన్యం ఉంటుండాలి.
1: And every atom has got this awareness.
0: సర్వ రూపములందు కూడాను ఈ చైతన్య శక్తి ఉంటున్నది.
1: ఇన్ ఆల్ ఫార్మ్స్ వీ ఫైండ్ దట్ పవర్ ఆఫ్ అవేర్నెస్.
0: అణు రణీయాన్ మహతో మహీయాన్. అణు నుంచి ఘనం వరకు కూడాను చైతన్యం ఉంటున్నది.
1: వీ ఫైండ్ దిస్ కాన్షియస్నెస్ ఆల్ ఓవర్, స్మాలెస్ట్ ఆఫ్ ది స్మాల్ అండ్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్.
0: కనుకనే మనము ఏదైనా కూడా ఇది జడము అని భావించరాదు మనము.
1: సో వీ షుడ్ నాట్ కన్సిడర్ ఎనీ యాజ్
0: ఇనర్ట్. నీ దృష్టిలో ఆ విధమైన జడంగా నీకు కనిపించవచ్చును.
1: ఇట్ మైట్ బి ఇనర్ట్ ఫ్రమ్ యువర్ వ్యూ పాయింట్.
0: కానీ
1: బట్
0: వేద దృష్టి లోపల అన్ని చైతన్యమే.
1: ఫ్రమ్ వేదిక్ పార్లన్స్ ఎవ్రీథింగ్ ఇస్ అవేర్నెస్.
0: కనుకనే అట్టి అవేర్నెస్ అనేటువంటి ఒక శక్తిని మనం విస్మరించడము చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ టు ఫర్గెట్ దట్ అవేర్నెస్.
0: కనుక ప్రతి దినం కూడాను మనం చేసే ఆరాధనలన్నీ కూడాను దైవానికి చెందినటువంటివి.
1: దేర్ఫోర్ వాట్ ఆల్ యాక్ట్స్ దట్ వీ డూ ఎవ్రీ డే అమౌంట్ టు వర్షిపింగ్ ద లార్డ్.
0: సర్వ పూజ సర్వత్ర సర్వవ్యాపి అయినటువంటి ఒక ఉదాహరణ తత్వము ఆత్మతత్వము ఎందుకు కనిపించటం లేదు?
1: దట్ ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఆత్మ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్ యూనివర్సల్, హౌ విల్ దట్ వీ డోంట్ సీ దెమ్?
0: క్షీరమందు వెన్న చూడంగా కోరుదురు.
1: దేర్ ఇస్ బటర్ ఇన్ ద మిల్క్ అండ్ యూ డోంట్ సీ ఇట్.
0: కానీ వెన్న కోరినంత మాత్రమున మనకు లభించునా?
1: బై మియర్లీ డిజైరింగ్ ద బటర్ కెన్ యూ గెట్ ఇట్? నో.
0: ఆ చీరమును పెరుగుగా చేసి
1: అండ్ యూ హావ్ టు కర్డిల్ ఇట్ ఫస్ట్.
0: దాన్ని చిలికినప్పుడే ఆ వెన్న మనకు లభ్యమవుతుంది.
1: యూ హావ్ టు కర్డిల్ ద మిల్క్ అండ్ ద చర్న్ లేటర్ టు గెట్ ది బటర్.
0: కనుక నేను కనిపించలేదు ఆత్మ అనుకుంటే చాలా పొరపాటు.
1: బికాస్ ద సెల్ఫ్ ఇస్ నాన్ అపేరెంట్ యూ కెనాట్ డినై.
0: ఆత్మ సర్వులు ఎందుకు సర్వమానవులు ఎందుకు ఉండేటువంటి ఒక చైతన్య స్వరూపమే.
1: ద స్పిరిట్ ఆర్ ద సోల్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్ అవేర్నెస్. సో
0: ఈ సత్యాన్ని మనం గుర్తించకుండా రెండు దోషములు మనకు వెంటాడుతూ ఉంటుంటాయి.
1: వీ డోంట్ రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్ అండ్ వీఆర్ కమిటింగ్ టూ మిస్టేక్.
0: రెండు దోషములు వెంటాడుచుంటూ నరుని.
1: అండ్ దీస్ టూ మిస్టేక్స్ వన్ ఫాలోస్ ది అదర్.
0: ఒకటి
1: వన్
0: లక్షల తప్పులు తన తప్పులను తాను మర్చిపోతుంటాడు.
1: వీఆర్ ఫర్గెటింగ్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ మిస్టేక్స్ దట్ వీ కమిట్ ఫర్ అవర్ సెల్ఫ్.
0: అది ఒక్కటి.
1: That's one mistake.
0: దాని వల్లనే దైవత్వాన్ని జ్ఞాపకం లేకుండా చేస్తుంది.
1: That's the reason why we forget God.
0: పరుల అణుమాత్ర దోషము పెద్ద చేయు.
1: In fact, we consider a fraction of a mistake committed by others. A small mistake committed by other man, pointing to the mistakes, minute mistakes in others. The innumerable mistakes in you. And you hide them. Hiding our own mistakes and considering mistakes of others might distance us from God. It's a big mistake to be in search of faults in others.
0: తన దోషమును తాను వెతకాలి.
1: సీక్ అవుట్ యువర్ ఓన్ ఫాల్ట్.
0: తన చిన్నదైనా కూడా దాన్ని పెద్దదిగా భావించాలి.
1: యువర్ ఫాల్ట్ మే బి సో స్మాల్ అండ్ టైనీ అండ్ సింపుల్.
0: పరమ దోషం నీకు కనిపించినప్పటికీ దాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా చూసుకోవాలి.
1: బట్ ఇగ్నోర్ ది మిస్టేక్స్ ఆఫ్ అదర్స్.
0: అట్టి త్యాగభావమే సాధకులకు అత్యవసరము.
1: అండ్ దట్ స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ ఈజ్ ఎసెన్షియల్.
0: ఈ త్యాగభావమే లేకుండా ఈ యోగత్వమే మనకు ప్రాప్తించదు.
1: Without the spirit of sacrifice, you cannot proceed along the spiritual path. In this world, wherever you see, sinners are increasing day by day who point out others' mistakes.
0: There's
1: not even a single wise man who will be able to find out a simple mistake
0: in his life.
1: That's the reason why all of us are
0: suffering.
1: That's why we are all miserable. So we have to cross this misery. We have to shed this restlessness. All those that aspire to be peaceful must give up these two. He is the worst of the sinners who finds fault with others. We should never find out faults in others. This is the meaning of Sivatva, the principle of Siva. We should have a sacred quality within us. Accusation of others is the worst of the sins.
0: కనుక దాని జోలికే మనం పోకూడదు.
1: We should not be after that quality.
0: ఒకవేళ దూషించడానికి నీకు ఇష్టమైన నిన్ను నీవు దూషించుకో.
1: In fact, if you want to criticize anybody, criticize yourself.
0: నేను మానవుడై పుట్టి,
1: having been born a man,
0: మానవత్వాన్ని ధరించి,
1: having been a man,
0: ఇలాంటి మానవుడు చేయవలసినటువంటి పనులు నేను చేయగలుగుతున్నానా?
1: Am I able to do manly deeds, the activity of a human being? What kind of activity am I doing?
0: నిన్ను నీవు విమర్శించుకో.
1: So you criticize yourself.
0: నిన్ను నీవు దూషించుకో.
1: You accuse yourself.
0: నిన్ను నీవు దండించుకో.
1: And you punish yourself.
0: ఇదే నిజమైనటువంటి సాధన.
1: Punishing one's own
0: సాధన సాధనగా జపం చేయటం సాధన కాదు.
1: Is not simply repeating names.
0: ధ్యానాన్ని కూర్చోవటం సాధన కాదు.
1: Not sitting for meditation.
0: మనలో ఉన్నటువంటి దోషాన్ని దూరం చేయటమే గొప్ప సాధన.
1: Giving up all the bad qualities within is the true spiritual path.
0: సాధన అనగా మన దుర్భావం దూరం చేసుకుని సద్భావంను పెంచుకోవటమే సాధన.
1: True sadhana, spiritual path meant cultivating good qualities and
0: getting
1: rid of bad qualities.
0: అది ఏ సాధన?
1: That is sadhana.
0: Sa anaga sakaleshwariya swarupam.
1: Sa, a very form of different forms of wealth.
0: Atti sakaleshwariya swarupam ainatvanti aa saanu manamu dushistam enta paapam.
1: It's what a mistake, what a sin it is if you are aware of
0: it. Manam penchukunnappude adhe mana dhanamu.
1: And in fact, if we develop good quality, there is our wealth.
0: Okku kontamandi manavulaku krodham vastuntadi.
1: Some are angry.
0: Chanam lopalle krodham vastundi.
1: They will have temper.
0: Kaani aa krodhamu evarin chedustundi?
1: Well, who will be spoiled by that?
0: Tana kopame tana shatruvu.
1: Your anger is your enemy.
0: Tana shanti tanaku raksha.
1: And in fact, your peace is protecting you.
0: Kopamunu tanu champukovali.
1: Therefore, you have to kill your anger.
0: Daya chuttambavu.
1: And the compassion is your relation.
0: Tana santoshame swargamu.
1: And your happiness is the very
0: heaven. Tana dukkame narakamandru.
1: And your very misery is the hell.
0: Ilanti dukkame narakam manaku.
1: And that misery is the hell.
0: Eenadu manavulu nirantaram kodunu dukkamulo munigipothunnaru.
1: Man has drowned himself in misery.
0: కారణం ఏమిటి?
1: Why?
0: తన దోషాన్ని తాను గుర్తించుకోలేకపోవటమే దీనికి మూల కారణం.
1: The reason is that he is not able to know his own fault.
0: మొట్టమొదట తన దోషాన్ని తాను గుర్తించాలి.
1: First he should find out his own mistake.
0: తాను గొప్ప అని, పరులు చాలా చిన్నవారని, అమాయకులని, అల్పులని భావించుకోవటం చాలా పొరపాటు.
1: It's a big mistake to consider yourself so high and others so low.
0: మొట్టమొదట దైవత్వం ఎక్కడ ఉన్నది?
1: Where is God?
0: ప్రతి మానవుని యందు ఉంటుంది.
1: God is in everyone.
0: ప్రతి జీవి యందు ఉంటున్నది.
1: In every living creature.
0: ప్రతి ప్రాణి యందు ఉంటున్నది.
1: In every living
0: creature. ప్రతి ప్రాణి, ప్రతి జీవి, ప్రతి మానవుడు కూడాను దైవ స్వరూపమే.
1: Therefore every living creature, every living being, every human being is embodiment of God.
0: అది కాకుండా ఉండినప్పుడు ఈశ్వర సర్వభూతానాం అని ఎందుకు చెప్తాడు?
1: If it is not so, why should the scriptures declare ఈశ్వర సర్వభూతానాం?
0: దైవం మానుష రూపేణ.
1: God is in human form.
0: కనుకనే దైవం మనిషి రూపంలో వస్తుంటాడు.
1: God incarnates in human
0: కాబట్టి అట్టి మనుషులను మనము దైవంగా భావించుకుంటే వారిని మనం ఏమాత్రం కూడా విమర్శించము.
1: సో ఇఫ్ యూ కన్సిడర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ యాజ్ డివైన్ యూ విల్ నాట్ క్రిటిసైజ్.
0: భగవంతుడు ఎప్పుడు కూడాను భావాన్ని చూస్తాడే కానీ బాహ్యమైన చర్యలు చూడడు.
1: God is after the feeling and not the external ritual.
0: ఈనాటి మానవుడు చర్యలపైనే దృష్టి అభివృద్ధి పరుస్తున్నారు.
1: Man today concentrates on the external ritual.
0: భావాన్ని విస్మరిస్తున్నారు.
1: He is forgetting the inner feeling.
0: భావప్రియుడే భగవంతుడు.
1: God relishes your feeling.
0: కనుకనే దృష్టి దోషమును మనం కొంతవరకు మార్చుకోవాలి.
1: So we have to correct our
0: పశ్చతీతి పశువు.
1: It's only animal that will have external looks.
0: బయట దృష్టి చూచేటువంటి పశువు.
1: That which has got the outer view is an animal.
0: అంతర్దృష్టిని చూచేటువంటి వాడు మానవుడు.
1: If he is a true human, you will have inner vision.
0: ఎప్పుడు మనం బయట దృష్టి బయట దృష్టి బయట దృష్టి చూస్తుంటాం.
1: If we have got the external view all through, we are animals.
0: ఇది కాదు, మంచిది కాదు.
1: It's not proper.
0: ఎక్కడ పచ్చ కనపడితే అక్కడంత పశువు పరిగెత్తిపోతుంది.
1: It's the cow that runs after the green grass.
0: కానీ మానవుడు దాన్ని విచారణ చేస్తాడు.
1: But man must inquire.
0: అది పంట భూమి.
1: That is a frigid.
0: దాని కాపలా వాడు ఉన్నాడా?
1: And there we have
0: దాన్ని మేటానికి పోతే మనం వారు దండిస్తారా?
1: And if we are after that, we'll be
0: punished. కనుకనే మన కర్తవ్యాన్ని మనం విస్మరిస్తున్నాం ఈనాడు.
1: Today we are forgetting our own duty.
0: మన కర్తవ్యాన్ని విస్మరించడమే మానవత్వంలో పెద్ద దోషము.
1: Forgetting one's own duty is the biggest mistake in
0: ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: ఈనాడు ఒక ప్లేన్ పోవాలనుకున్నాం.
1: Today you want to catch a flight.
0: ఒక బస్సు పోవాలనుకున్నాం.
1: You want to catch a bus.
0: అది సకాలానికి ఏకిన రాకపోతే,
1: if it does not come there at
0: మనం
1: right
0: ఆ బస్సును ఆ ప్లేన్ ఎంత దూషిస్తాం.
1: You go on criticizing the bus or the flight.
0: ఏ సకాలానికి ప్లేన్ రావటం లేదే.
1: Even the flight is not at the right
0: time. సకాలానికి ఈ యొక్క బస్సు రావటం లేదే.
1: Buses are not reaching at the right
0: time. అని కర్తవ్యాన్ని విస్మరించినప్పుడు దాన్ని మనం దూషిస్తున్నాం.
1: Naturally you accuse when duty is forgotten.
0: అదే విధంగానే మానవుడు తన కర్తవ్యాన్ని విస్మరించినప్పుడు మానవుని మరొక మానవుడు దూషిస్తాడు.
1: Similarly when man forgets his duty, he will be accused by the
0: తన కర్తవ్యాన్ని తాను గుర్తించగలుగుతున్నాడా?
1: Are you able to know your own duty?
0: తన పవిత్రతను తాను పోషించుకోగలుగుతున్నాడా?
1: Are you able to maintain your
0: తన దివ్యత్వాన్ని తాను కాపాడుకోగలుగుతున్నాడా?
1: Are you able to safeguard your divinity? No.
0: ఇందువల్లనే మానవత్వం అనేటువంటిది మసిగలిపోయింది.
1: That's the reason why the human quality is totally gone.
0: కనుక మానవత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: We have to develop the human
0: మానవతా గుణములను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: We have to develop the human values.
0: ఈనాడు మానవతా గుణములను అభివృద్ధి పరచుకోకుండా మానవుడు మానవుడు మానవుడు అనుకుంటే దీని అంతరార్థం ఏమిటి?
1: Without cultivating human values, we call ourselves humans.
0: మానవతా గుణములను మనం పెంచుకోవాలి.
1: We have to develop the human values.
0: అది ఏ సత్యము?
1: That's truth.
0: అది ఏ ధర్మము?
1: Righteousness.
0: అది ఏ ప్రేమ?
1: That's love.
0: అది ఏ ఆనందము?
1: That's bliss.
0: అది ఏ అన్ని విధాల సుఖము?
1: And it confers bliss in every way.
0: కాబట్టి మానవుడైన వాడు నీవు సత్యాన్ని ఎందుకు వదులుతున్నావు?
1: So being a man, why should you?
0: నీ ప్రాణములు, నీ ఐదు ప్రాణములు నీ దగ్గర ఉంటున్నాయి.
1: You have got the five life principles.
0: సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస.
1: The five human values are the life principles.
0: సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస.
1: సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస.
0: కనుక నీలో ఆ సత్యమే లేకుందంటే నీలోని ఒక ప్రాణం చచ్చిపోయింది.
1: When there is no true satya in you, you have lost one life principle.
0: నీలో ధర్మమే లేకపోతే నీలో రెండు ప్రాణములు చచ్చిపోయినాయి.
1: When there is no dharma, two life breaths are gone.
0: నీలో ప్రేమనే లేకపోతే నీలో మూడు ధర్మములు చచ్చిపోయినాయి.
1: Bereft of love, three life principles are lost.
0: ఈ విధంగా మనలో ఉన్నటువంటి ఒక ప్రాణాలు మనమే తీసుకుంటున్నాం.
1: Therefore the life principles are gone one after another by our own
0: ఈ గుణములతో చేరినటువంటి మానవత్వము.
1: And in fact the human quality
0: ఈ గుణాలను మనం చంపుకోవడం చేత మనమే చచ్చిపోతున్నాం.
1: Since we are killing these good qualities,
0: ఎవరో మనల్ని చంపడం లేదు.
1: In fact, no one is killing you.
0: మనమే మన గుణముల ద్వారా మనల్ని చంపుకుంటున్నాం.
1: By losing these qualities, we kill ourselves.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీరందరూ ప్రేమ అనేటువంటి ప్రధానమైనటువంటి ఒక వస్తువును దగ్గర ఉంచుకున్నారు.
1: You have got this most precious quality.
0: ఆ ప్రేమనే మీరు చంపుకుంటే మీరు చచ్చిన వారే అవుతారు.
1: If you kill love all by yourself, it is
0: ప్రేమను మనం పెంచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ లవ్.
0: ఆ సత్యాన్ని మనం పెంచుకోవాలి.
1: వీ హావ్ టు గ్రో ట్రూత్.
0: ఎక్కడ పోయినప్పటికీ ఇప్పుడు అసత్యం అసత్యం అసత్యం.
1: టుడే వీ ఫైండ్ ఫాల్స్హుడ్ లైస్ ఎవ్రీవేర్.
0: సత్యం,
1: ట్రూత్,
0: నాలుక ప్రాణం.
1: అండ్ దట్ ఇస్ ద వెరీ లైఫ్ ఆఫ్ ది టంగ్.
0: ధర్మము,
1: righteousness.
0: చేతికి ప్రాణం.
1: And it's the very life of the hands.
0: అహింస హృదయానికి ప్రాణం.
1: Non-violence is the life of the heart.
0: కనుక ఈ మూడింటిని మనం చంపుకుంటే మన నాలుగు చచ్చిన వాడు అవుతాం.
1: Then once we lose them, naturally we lose
0: చేతిని చంపుకున్న వారం అయిపోతాం.
1: And we will be just
0: హృదయమే శూన్యమైనటువంటి వారం అవుతాము.
1: And we're losing our heart.
0: కనుక మనము ప్రతి ఒక్కటి కూడాను మన యందే ఉంటున్నామనే సత్యాన్ని గుర్తించుతూ వర్తించాలి.
1: సో వీ హావ్ టు నో ది బేసిక్ ట్రూత్ దట్ ఎవ్రీవన్ ఈస్ ఇమ్మనెంట్ విత్ ఇన్ అస్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి సూక్తులు
1: సీక్రెట్ టీచింగ్
0: ఈ శివరాత్రి దినం బోధించే నిమిత్తమై
1: టు టీచ్ యూ దీస్ థింగ్స్ ఆన్ సీక్రెట్
0: శివరాత్రి అని వచ్చింది.
1: శివరాత్రి ఇస్ ప్రిస్క్రైబ్డ్.
0: ఈ శివమునకు అణుకువ అని కూడా ఒక పేరు.
1: శివ హాస్ గాట్ అనదర్ మీనింగ్ అణుకువ హ్యూమిలిటీ
0: అనగా సి ఇది సి ఎత్తు ఏకుండా పోతే అది అణుకువుగా కనిపిస్తుంది.
1: లెట్ ద లెటర్ సి ఆన్ ద టాప్ యు ఫైండ్ ఇట్ ఇస్ బెంట్ సైన్ ఆఫ్ హ్యూమిలిటీ.
0: దానికి ఒక కిరీటం మాదిరి పెడితే శవం అయిపోతుంది.
1: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ దిస్ లెటర్ షా జస్ట్ రైజెస్ హిస్ అగ్లీ హెడ్ ఇట్ ఇస్
0: అహంకారం అనేటువంటి శవాన్ని మనం ఆశ్రయిస్తున్నామే కానీ వినయ విధేయమైనటువంటి శివాన్ని మనం ఆశ్రయించడం లేదు.
1: ఇట్ ఇస్ ఇగో దట్ టేక్స్ యూ టు డెత్ బట్ ఇట్ ఇస్ హ్యూమిలిటీ దట్ టేక్స్ యూ టు లైఫ్.
0: సత్యం జన విరోధాయ అనుకుంటున్నారు ఈనాడు.
1: అండ్ వీ కన్సిడర్ ద ట్రూత్ ఈస్ నాట్
0: అసత్యం జనరంజనం
1: అండ్ పీపుల్
0: అవే ఇప్పుడు పాలన చేస్తున్నాయి.
1: అండ్ టుడే వీ ఫైండ్ ద లైస్ బ్లేమింగ్
0: స్థానే గధ్యాధికం పీత్వా గృహే గృహే. సత్యం జన విరోధాయ ఈనాడు సత్యం చెప్పాలంటే విరోధంగా కనిపిస్తుంటుంది.
1: అండ్ ద ట్రూత్ ఈస్ నాట్ అక్సెప్టెడ్ బై ఎనీబడీ ఇట్ ఇస్ వ్యూడ్ యాజ్ ఎన్ ఎనిమీ.
0: అసత్యం జనరంజనం
1: అండ్ అన్ట్రూత్ ఇస్ యాక్సెప్టెడ్.
0: అసత్యం చాలా జనాన్ని రంజింపజేస్తుంది.
1: లైస్ ఫాల్స్హుడ్ విల్ అట్రాక్ట్ ఎవ్రీబడీ.
0: కనుకనే అందరూ అసత్యాన్ని ఆడుతూ వస్తున్నారు.
1: దేర్ఫోర్ వి అట్టర్ లైస్.
0: కానీ జనాన్ని రంజింపజేశారు కానీ నీ హృదయాన్ని రంజింపజేశారా?
1: యు మే యు ప్లీజ్ అదర్స్ బట్ యు హావ్ నాట్ ప్లీజ్ యువర్సెల్ఫ్.
0: నీ హృదయం రంజించకుండా ఉండినప్పుడు అది ప్రజలను రంజించి ప్రయోజనం ఏమిటి?
1: దేర్ ఇస్ నాట్ అక్సెప్టబుల్ ఇన్ ప్లీజింగ్ యువర్ హార్ట్. వాట్ ఫన్ ఇస్ దేర్ ఇఫ్ యు ప్లీజ్ అదర్స్.
0: చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: ప్రజల యొక్క దీని కోసం నువ్వు పాటు పడుతున్నావు కానీ నీ ఆత్మ సంబంధమైనటువంటి స్వదృష్టి కోసం నీవు పాటు పడటం లేదు.
1: యు స్ట్రగుల్ హార్డ్ టు ప్లీజ్ అదర్స్ but you don't please yourself.
0: ఎలాంటి పరిస్థితులు ఏందైనప్పుడు సత్యాన్ని చెప్పాలి.
1: Under any circumstances follow the path of truth.
0: ఒకవేళ అది మనకు ప్రాణాపాయంగా తెప్పించేటట్టుగా ఉంటే ఆ సత్యాన్ని నువ్వు పలకవద్దు.
1: Suppose if it takes you to danger, better you don't.
0: ఆ స్థానంలో అసత్యాన్ని చేర్చవద్దు.
1: But never speak a lie at that moment.
0: You quiet గా ఉండు.
1: Remain quiet.
0: అది ఒకానొక సమయం లోపల.
1: That at one time
0: నేను పుట్టినాను, మానవుడిగా పుట్టాను.
1: I'm born as a human being.
0: మానవుడిగా పుట్టి సత్యాన్ని నేను చెప్పాలి.
1: Being a human being I should speak truth.
0: నేను అన్యాయానికి పాల్పడకూడదు.
1: ఐ షుడ్ నాట్ రిసార్ట్ టు
0: అని ఒక వ్రతం పట్టాడు ఒక సాధకుడు.
1: అండ్ ఎ సీకర్ హస్ టేకెన్ దట్ వా.
0: అరణ్యంలో పోయి కూర్చున్నాడు.
1: హి సాట్ దేర్ ఇన్ ఎ ఫారెస్ట్.
0: నారాయణ నామస్మరణ చేస్తున్నాడు.
1: హి స్టార్టెడ్ చాంటింగ్ నారాయణ
0: పంచాక్షరాన్ని వర్ణిస్తున్నాడు.
1: అండ్ హి స్టార్టెడ్ రిపీటింగ్ గాడ్స్ నేమ్.
0: కానీ
1: బట్
0: వీ నెట్టైనా సని అసత్యం ఆడించాలా అని ఈశ్వరుడు పట్టుబట్టాడు.
1: ఈశ్వర వాంటెడ్ టు టెస్ట్ హిమ్ బై మేకింగ్ హిమ్ స్పీక్ లైస్.
0: లేక ఇతనితో అపాయం కనిపించాలి.
1: And he wanted to see that he would be put in danger.
0: Ani oka jinkanu tarumukuntu vachadu aa Eeshwarade.
1: Eeshwara in the form of a hunter was running after the deer.
0: Ee vratham pattinatvanti vyakti chuchadu.
1: The man of truth watched this.
0: Tana eduruku padalopane aa jinka poi cheripoyindi.
1: He saw this deer hiding in a bush close by.
0: Eeshwarudu vachadu.
1: Eeshwara came.
0: Tapasvi,
1: ఓ మ్యాన్ ఆఫ్ ఫెన్,
0: నేను ఒక జింకను తరుముతూ వచ్చాను, మీరు చూచారా?
1: ఐఎమ్ జస్ట్ చేసింగ్ దిస్ డియర్, హ్యావ్ యూ వాచ్డ్ ఇట్?
0: ఏం చెప్పాలి? చూచాను.
1: Yes, I saw.
0: చూడలేదంటే అసత్యం ఆడినట్టు అవుతుంది.
1: If he says, I have not seen, it is false.
0: చూచినానంటే దాని ప్రాణం పోతుంది.
1: If he says, I have seen, the deer will lose.
0: దీనికి అపకారం చేసినట్టు అవుతుంది.
1: So it amounts to
0: అసత్యము అపకారము రెండు చేసిన వాడిని అవుతాను కదా.
1: So he will be committing a lie.
0: నేను మానవుడిగా పుట్టి ప్రయోజనం
1: ఏమిటి? Yeah, so what for?
0: ఇంతకాలం వ్రతం చేసి ప్రయోజనం ఏమిటి?
1: I adhere to the truth.
0: నా దీక్షంతకు నువ్వు మంట కలిపినటువంటి వాడు అవుతాను.
1: All the oath and the vow I have taken is just gone.
0: తిరిగి ఈశ్వరుని తలుచుకున్నాడు లోపల.
1: So he thought of God at that moment.
0: పరమాత్మ నాకు చక్కని యుక్తిని నేర్పించమన్నాడు.
1: Then he, oh God, teach me a good knack to get out of this.
0: తక్షణమే భగవంతుడు ఇచ్చాడు.
1: God gave him a good thought.
0: అడిగిన తక్షణమే ఇచ్చేటువంటి ఒక దైవత్వము మన వెంటనే జంటనే ఇంటనే ఉంటుండగా మనం ఎందుకు భయపడాలి?
1: When God is with you, in you, above you, below you, around you, responding your prayers, why should we be afraid?
0: చెప్పాడు.
1: He said,
0: నాయనా ఏది చూచెను అది పలుకదు.
1: O person, That which has seen cannot say.
0: ఏది పలుకును అది చూడలేదు.
1: What that says can has not seen.
0: ఇది నే ఇచ్చే ఆన్సర్.
1: Well, this is the only thing I can say.
0: కన్నులు చూచినాయి.
1: Eyes watch.
0: కానీ కన్నులకు నోరు లేదు చెప్పడానికి.
1: But eyes cannot speak.
0: నోరు చెప్పగలుగుతుంది.
1: Yes, the tongue can.
0: కానీ నోరు చూడలేదు.
1: But it has not seen.
0: చూచినది ఒకటి చెప్పేది మరొకటి.
1: Therefore the one sees the other speaks.
0: ఇది నేను అంగీకరించను అన్నాడు.
1: And so I cannot express.
0: అప్పుడు తప్పించుకున్నాడు.
1: That's how he found an escape.
0: అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యి,
1: then Ishwara incarnated.
0: ఈ యుక్తియే యోగము అన్నాడు.
1: And Ishwara manifested and said, this kind of escape is yoga.
0: సోలు అపకారం గావించకుండా ఉపకారం గావించి ఉత్తమమైన మార్గం దాన్ని సంరక్షించేటువంటి ఒక భావమే నిజమైనటువంటి మానవత్వం అన్నాడు.
1: ద ట్రూ హ్యూమన్ క్వాలిటీ లైస్ ఇన్ నాట్ హార్మింగ్ ఎనీబడి, రెండరింగ్ హెల్ప్ టు ఎవ్రీబడి అండ్ ఫైండ్ ఎన్ ఎస్కేప్ దట్ వే.
0: దాన్ని రక్షించాడు.
1: హి హస్ ప్రొటెక్టెడ్ దట్.
0: అపకారం చేయలేదు.
1: హి హస్ నాట్ హార్మ్.
0: అసత్యం ఆడలేదు.
1: అండ్ హి హస్ నాట్ టెల్డ్ ఎ లై.
0: నిజమే, చెప్పేది నోరు.
1: ఇట్స్ ది టంగ్.
0: కానీ నోటి కన్నులు లేవు కదా.
1: అండ్ ది టంగ్ హస్ నో ఐస్.
0: కన్నులు కానీ కన్నులకు నోరు లేదు కదా.
1: అండ్ ఐస్ కెనాట్ స్పీక్.
0: కనుక ఒకటి చెప్పి ఒకటి చేయటం ఇది సరైనది కాదని తాను సమర్థించుకున్నాడు.
1: సో హీ సపోర్టెడ్ హిస్ స్టాండ్ లైక్.
0: ఈనాటి మానవులు
1: యుక్తి
0: యుక్తి చేత మనము సత్యాన్ని సాధిస్తూ రావాలి.
1: బై అప్రాప్రియేట్ నాక్ లైక్ దట్ వీ కెన్ అఫోర్డ్ అవర్ ఓన్
0: లైఫ్. దైవ ప్రార్థన చేత మన యొక్క కష్టములను తప్పించుకుంటూ పోవాలి.
1: బై కాన్స్టెంట్ ప్రేయర్ we can be away from all the problems of life.
0: సర్వలకు ఉపకారం గావించుకునేటువంటి ఒక సద్భావము ఉన్నత భావము ఉత్తమ భావము మనం పెంచుకోవాలి.
1: we should have good feelings and noble thoughts so as to render help to everybody.
0: ఎవరికి మనం అపకారం చేయకూడదు.
1: we should not harm anyone.
0: అపకారం అనేటువంటిది మనకే అపకారం ఆపిస్తుంది.
1: yes, the very harm will harm you.
0: నేను ఒకరికి అపకారం చేస్తున్నానంటే రేపటి దినం నీకు 10 అపకారాలు జరుగుతుంది.
1: You may be harming somebody, tomorrow you have to face the consequence.
0: కనుకని నీవే నీవు అపకారాలు పెంచుకున్న వాడవుతావు.
1: You are harming unto yourself only.
0: అపకారం చేయవద్దు.
1: Never harm anybody.
0: ఎవరికి ఏ విధమైనటువంటి ద్రోహము చల్పవద్దు.
1: Never be a traitor to anybody.
0: ఎవరిని ఏ విధంగా దూషించవద్దు.
1: Never accuse anybody.
0: ఈ దూషణ భూషణ తిరస్కారములు పురస్కారములు అన్ని కూడాను ప్రాకృతమైన జగత్తు.
1: The criticism, accusation, they happen in this world.
0: ఇవన్నీ ప్రవృత్తి లక్షణాలే కానీ నివృత్తి లక్షణాలు కాదు.
1: They all represent the worldly trend, worldly path.
0: ఇవన్నీ కూడా నెగటివ్ లక్షణాలు.
1: They are all negative qualities.
0: కానీ పాజిటివ్ క్వాలిటీ నీవు పెంచుకోవాలి.
1: డెవలప్ ద పాజిటివ్ క్వాలిటీ.
0: మానవుడై పుట్టావు.
1: యు ఆర్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: మానవుడై పుట్టి ఇన్ని విద్యను నేర్చి ఇంత గొప్పవాడని తెలివితేటలు పెంచుకుని కట్టకడుపు నువ్వు చేసే పనులు ఇవే.
1: Having been born as a human being, highly educated and highly intelligent, what is this
0: situation? చదువుని చదువుని ఏమి ప్రయోజనము?
1: What for is your education?
0: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్యుడు కూడా మందమతుడు.
1: Having been highly educated, having gone through the books, a fool does not know his own true self.
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణము మానలేడు.
1: With all the education and the familiarity with the text, a mean man would never give up his mean mentality.
0: తరచు చదువు చదువ తక్కువాదమి కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు.
1: Education will take him to argumentation but not to the total awareness.
0: చదువు చదువు చదివి చావంగనేటికి చావులేని చదువు చదవాలి.
1: After all we study and study ultimately die. Now let us study to be immortal.
0: మానవుడై పుట్టి ఇంత ప్రజ్ఞాన విజ్ఞాన సుజ్ఞానమును నీవు సంపాదించి కట్టగడపడికి నీవు పశువులు వలె నీవు అజ్ఞానంలో పడిపోవటము మంచిది కాదు.
1: Having been born a human being with all the knowledge, the wisdom and the spiritual knowledge,
0: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం.
1: To help others is a merit, to harm others is a sin. ఇది
0: వ్యాసుడు మహాభారతమందు రెండు వాక్యముల చేత సర్వులకు ప్రబోధ చేశాడు.
1: This has been the teaching of Vyasa in these two sayings.
0: Help ever, hurt never.
1: Help ever, hurt never.
0: ఇది నిజమైనటువంటిది మనం నేర్చుకోవాల్సింది.
1: This is the thing that we have to learn.
0: సాధ్యమైనంత వరకు కూడాను ఇతరులకు బాధ కలిగించకుండా మనం చూసుకోవాలి.
1: We should see that no one is put to suffering.
0: ఒకవేళ నీకు బాధ కలుగుతుందా, కలిగినా పర్వాలేదు.
1: Even if you were to suffer, doesn't matter.
0: నీ బాధను భగవంతుడు రక్షిస్తాడు.
1: God will protect you even if you were to suffer.
0: కానీ మనమే మనం ఇతరులకు బాధ కలిగించకూడదు.
1: But we should not make anyone to suffer.
0: నీకు బాధ కలిగించేటువంటి అధికారం నీకు లేదు.
1: You have no right authority to make.
0: నీవు సామాన్యమైన మానవుడే.
1: In fact, he is also
0: ee manavuni endu madhavattam untundadi.
1: There lies God in everyone.
0: Ee madhavattam anetundi mayam chesi neevu kevalam krurathvaniki neevu poonukunte idi neeku apakarame kada.
1: You forget the divine quality and resort to wickedness. Can you be a human being any longer?
0: Kalaka neevu manavudiga pravartinchu.
1: Behave as a human being.
0: Needi ye jati?
1: To what community race you belong?
0: Manava jati.
1: I belong to the race of humanity.
0: Aa jatini manchi manava jati ga teerchididdukko.
1: And see that you shape and mold the humanity.
0: Nee jati manava jati.
1: You belong to human society race.
0: Kanukane అట్టి జాతిని మనం పోషించడానికి తగినటువంటి కృషి మనం చేయాలి.
1: We have to make every effort to uphold the human value.
0: ఈ మానవ జాతి ఏది ప్రాణములు?
1: What are the life principles?
0: నీతి నిజాయితీలు ప్రాణములు.
1: These two principles, నీతి, the honesty, నిజాయితీ, integrity.
0: నీతి కలుగు జాతి.
1: The race with honesty.
0: నిజమైన జాతిరా.
1: It is a true race.
0: అది మన జాతి.
1: That is our.
0: ఆ నీతి లేకపోతే ఇది మానవ జాతి అని ఎట్ట పేరు పెట్టుకునేది?
1: Without this నీతి, the morality, you cannot call it jati, the nationality.
0: Morality ni manam penchukovali.
1: So we have to develop morality.
0: Ee morality lekapothe emi chesi prayojanam ledu.
1: Without morality, whatever you do, it will be in vain.
0: Manam neetrigal bratakali.
1: So we should lead an honest life.
0: Adhi nijamainatvanti yokka isthanatvaniki prabodha.
1: That is the main teaching of the divinity.
0: సర్వజీవులు ఎందు ఉండేటువంటి యొక్క ఈశ్వరత్వం ఒక్కటే అని తెలుపుకోవటమే భారతీయుల యొక్క ప్రధాన ధర్మం.
1: ఇట్ ధర్మ భారతీయ ఇస్ టు ఎక్స్ప్రెస్ అండ్ ఎక్స్పీరియన్స్ దట్ ద సేమ్ గాడ్ డ్వెల్స్ ఇన్ ఎవ్రీవన్.
0: భారతీయ సంస్కృతి ఇది ఒక్క పదంలోనే ఉంటుండాలి.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ ఈజ్ సమ్డ్ అప్ ఇన్ దిస్ వర్డ్.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని నిరూపించడమే భారతీయ సంస్కృతి యొక్క ప్రధాన లక్ష్యం.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ మెయిన్ ప్రిన్సిపల్ ఈస్ టు మేక్ యూ ఎక్స్పీరియన్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: కానీ
1: బట్
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించకుండా
1: విదౌట్ అండర్స్టాండింగ్ దిస్ యూనిటీ
0: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజిస్తున్నావు.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఈజ్ వ్యూడ్ యాజ్ మల్టిప్లిసిటీ ఆర్ ప్లూరాలిటీ. ఇట్స్ నాట్
0: నీ వేరు నేను వేరుని తన పరా అనే భేదములకు చోటు ఇవ్వకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిఫరెన్సెస్ బేస్డ్ ఆన్ ఐ మైన్ అండ్ థైన్.
0: కనుకనే అందరూ మనమే మనమే మనమే.
1: ద ఫీలింగ్ ఆఫ్ వీనెస్ షుడ్ బి డెవలప్డ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్,
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మొట్టమొదట నీవెవరో నీవు తెలుసుకో.
1: ద ఫస్ట్ ఇన్స్టెన్స్ నో హూ యు ఆర్.
0: హూ ఆమ్ ఐ? ఐ ఐ ఐ
1: పుట్ ఏ క్వశ్చన్. హూ ఆమ్ ఐ?
0: నేను అనేటువంటిది నీవు తెలుసుకోలేనప్పుడు నీ సమాజంలో నీ గ్రామంలో ఎంతమంది నేను అనేటువంటి వాళ్ళు లేరు.
1: వితౌట్ నోయింగ్ హూ ఆమ్ ఐ, వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ నోయింగ్ ఎవ్రీబడి ఇన్ ద విలేజ్?
0: కనుక నీకు నీవు నేనెవరు అని తెలుసుకుంటే అందరూ నేనే అనేటువంటిది అర్థమవుతుంది.
1: దెన్ వన్స్ యూ నో హూ ఆమ్ ఐ ఫస్ట్, యూల్ బి నోయింగ్ ద రెస్ట్.
0: ఎన్నో నేనులు ఉన్నాయి ఈ ప్రపంచంలో.
1: వీ ఫైండ్ దిస్ ఐ ఇన్ ఎవ్రీవన్.
0: ఇన్ని నేను నీవు తెలుసుకోవటం నీకు సాధ్యమవుతుందా?
1: ఇస్ ఇట్ పాసిబుల్ టు నో ఎవ్రీవన్?
0: కాదు కాదు.
1: నో.
0: నిన్ను నీవు తెలుసుకుంటేవా అన్ని నేను తెలుసుకునే వాళ్ళు అవుతావు.
1: దెన్ వన్స్ ఐ నో హూ ఆమ్ ఐ, ఐ విల్ బి నోయింగ్ ద రెస్ట్.
0: కనుక నీవు అందరినీ తెలుసుకోవాలనుకుంటే నీవెవరో మొట్టమొదటి నీకు తెలుసుకో.
1: ఇఫ్ యూ వాంట్ టు నో ఎవ్రీవన్ ఫస్ట్ నో యువర్ సెల్ఫ్.
0: నేను ఆత్మ అనేటువంటిది నీవు తెలుసుకున్నప్పటి తర్వాత అందరూ ఆత్మస్వరూపులేని సులభంగా మనకు అర్థమవుతుంది.
1: వెన్ వన్స్ యూ ఎక్స్పీరియన్స్ అండర్స్టాండ్ దట్ ఐఎమ్ ఆత్మ ద స్పిరిట్.
0: అయితే
1: నో ది సేమ్.
0: కొన్ని ప్రభుత్వ ఉద్యోగం లోపల, కొన్ని ప్రభుత్వం యొక్క అధికారం లోపల, కొన్ని కొన్ని మంది ఉద్యోగాలు చేస్తున్నప్పుడు వీరందరూ ఈ సమత్వాన్ని భావించుకోవటం చాలా కష్టమవుతుంది.
1: బేస్డ్ ఆన్ ప్రొఫెషన్ అండ్ వొకేషన్ ఇట్ మే నాట్ బి పాసిబుల్ టు అబ్జర్వ్ ఈక్వాలిటీ.
0: కానీ
1: బట్
0: సాధ్యమైనంత వరకు కూడాను
1: ఎక్స్టెండ్ పాసిబుల్
0: దాన్ని కూడా కొంచెం వరకు తప్పించుకుని
1: వీ హావ్ టు ఆల్సో ఫైండ్ అవే
0: వారిని కూడా క్షమించి
1: వీ హావ్ టు పార్డన్ దెమ్
0: వారి సరైన మార్గానికి తిప్పడానికి పూనుకోవటం మానవత్వం యొక్క దివ్యత్వం.
1: ది రియల్ డివినిటీ లైస్ హియర్ ఇన్ షోయింగ్ దెమ్ దట్ రైట్ డైరెక్ట్.
0: అసలు ఆధ్యాత్మికం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ స్పిరిచువాలిటీ?
0: ఆధ్యాత్మికం అనగా
1: స్పిరిచువాలిటీ
0: తన ఎందున్నటువంటి పశుత్వాన్ని హింసించి
1: ఫస్ట్ కిల్లింగ్ ది అనిమల్ క్వాలిటీ
0: తన ఎత్తున్న మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకోవటమే ఇదే దివ్యత్వమైన ఆధ్యాత్మికం.
1: ట్రాన్స్ఫార్మింగ్ ది హ్యూమన్నెస్ ది హ్యూమన్ క్వాలిటీ ఇన్ యూ ఇన్ టు ద డివైన్.
0: ప్రతి మానవుని ఎందుకు పశుత్వం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎనిమాలిటీ ఇన్ ఎవరీ
0: మ్యాన్. మొట్టమొదటి ఈ పశుత్వాన్ని మనం తింపుకోవాలి.
1: ఫస్ట్ వీ హావ్ టు కిల్ ది బీస్టియల్ క్వాలిటీ.
0: ఆ పశుత్వాన్ని చంపి
1: ఇట్ హ్యాస్ టు బి కిల్డ్.
0: మన మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకోవాలి.
1: అండ్ వీ హావ్ టు ట్రాన్స్ఫార్మ్ ది హ్యూమన్నెస్ హ్యూమన్ క్వాలిటీ ఇన్ ద డివైన్.
0: ఆధ్యాత్మికము.
1: దిస్ ఇస్ ట్రూ స్పిరిచువాలిటీ.
0: ఆధ్యాత్మికం ఆధ్యాత్మికమనగా
1: స్పిరిచువాలిటీ మ్యాన్
0: ఆత్మను తెలుసుకోవటం కాదు.
1: నాట్ మియర్లీ నోయింగ్ సెల్ఫ్.
0: మన ఎందున్నటువంటి యొక్క ఈ పశుత్వాన్ని దూరం చేసి
1: వీ హావ్ టు డిస్టెన్స్ యానిమాలిటీ
0: దివ్యత్వంగా మనం మార్చుకోవటమే నిజమైన ఆధ్యాత్మికం.
1: అండ్ బికమింగ్ వన్ విత్ ది డివైన్ ఈజ్ ట్రూ స్పిరిచువాలిటీ.
0: కనుక ఆధ్యాత్మికం అనేటువంటి దానికి కూడా అనేక అర్థాలు ఉంటున్నాయి.
1: స్పిరిచువాలిటీ ఆధ్యాత్మిక
0: ఆది ఆత్మ యొక్క సంబంధమే ఆధ్యాత్మికం.
1: అండ్ ఆధ్యాత్మ ఇస్ ఎ కనెక్షన్ దట్ ఇస్ రిలేటెడ్ టు ద బిగినింగ్ అండ్ ది
0: ఎండ్. అందరి ఎందు ఉండినటువంటి ఒక ఆత్మతత్వమే ఆధ్యాత్మికం.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ ది సెల్ఫ్ ప్రెజెంట్ ఎవ్రీవన్ ఇస్ ఆధ్యాత్మిక.
0: నీవు నేను ఒక్కటే అనేటువంటి ఏకత్వంగా భావించుకోవటమే ఆధ్యాత్మికం.
1: ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ దట్ ఐ అండ్ యూ ఆర్ వన్ ఇస్ స్పిరిచువాలిటీ.
0: ఈ విధమైనటువంటి యొక్క ఏకత్వంలో మనం ప్రవేశపెట్టాలి.
1: అండ్ వీ హావ్ టు గెట్ ఇంటు దిస్ ఫీల్డ్ ఆఫ్ వన్నెస్.
0: ఎవరేమనుకున్నప్పటికీ మనం దానికి ఏమాత్రం కూడా జంకకూడదు.
1: లెట్ ఎనీవన్ థింక్ యాజ్ ఎ లైక్ బట్ డోంట్ బి బాదర్డ్ ఆఫ్ ఇట్. ధర్మరాజు
0: మహాసభ లోపల కూర్చున్నాడు.
1: He sat there in his court.
0: దుర్యోధనుడు ఇష్టమొచ్చినట్టుగా చెప్తున్నాడు.
1: దుర్యోధన వాస్ స్పీకింగ్ యాజ్ హి
0: లైక్డ్. కట్టకడపకి కృష్ణుని నిందిస్తూ వచ్చాడు.
1: And he went on blaming even Krishna.
0: అగ్రతాంబూలం ఇవ్వడానికి కృష్ణుడికి.
1: And Krishna has no authority to deserve this.
0: కృష్ణుడు అగ్రతాంబూలం తీసుకోవడానికి అర్హుడే కాదు.
1: He said Krishna is not eligible to receive.
0: అని అనేక రకములుగా దూషించాడు.
1: And he went on accusing him.
0: అప్పుడు
1: then
0: ధర్మజుడు చాలా బాధపడ్డాడు.
1: ధర్మజ felt so sad.
0: నా ప్రభువును ఇంత గొప్ప సభ లోపల ఈ విధంగా తుచ్చంగా దూషిస్తున్నాడే.
1: మై లార్డ్ ఈస్ క్రిటిసైజ్డ్ ఓపెన్లీ ఇన్ దిస్ పబ్లిక్ కోర్ట్. హీ ఫెల్ సో సాడ్.
0: వీడికి దూషించే అధికారం ఎక్కడుంది?
1: వాట్ రైట్ హాస్ హీ?
0: ఇది కేవలం పర్సనల్ డిసప్పాయింట్ యొక్క రోగమే.
1: దట్స్ ఆల్ ద రిఫ్లెక్షన్.

0: His personal disappointment.
1: కనుకనే ఈ యొక్క పర్సనల్ డిసప్పాయింట్ వచ్చినటువంటి రోగానికి తగినటువంటి మంది ఇవ్వాలి.
0: దేర్ఫోర్ హి షుడ్ బి క్యూర్డ్ ఫ్రమ్ ద డిసీజ్ దట్ హస్ కమ్ అప్ బికాజ్ ఆఫ్ ద పర్సనల్ డిసప్పాయింట్మెంట్.
1: ధర్మజుడు కృష్ణుని పాదాలు పట్టుకున్నాడు.
0: ధర్మజ కాట్ హోల్డ్ ఆఫ్ ది ఫీట్ ఆఫ్ కృష్ణ.
1: కృష్ణ ఈ విధంగా దూషిస్తుంటే మీరు ఎంత చిరునవ్వు నవ్వుతున్నారు.
0: Just blaming you, you are smiling.
1: కానీ మీకు నవ్వు వస్తుందేమో కానీ నాకు చాలా దుఃఖంగా ఉంది అన్న.
0: యూ మే స్మైల్ బట్ ఐ ఫీల్ లైక్ క్రైయింగ్.
1: పిచ్చివాడా ధర్మజ.
0: ఓ మ్యాన్ క్యాప్.
1: భూషణ తిరస్కార పురస్కారములన్నీ కూడా దేహమునికే కానీ నాకు కాదు.
0: ద ప్రైజ్ ఇన్ ద బ్లేమ్ బిలాంగ్ టు ద బాడీ బట్ నాట్ టు ద సెల్ఫ్.
1: ఈ భూషణ తిరస్కారాలకు మనం ఎందుకు రుంగాలి?
0: యాక్సెప్టెన్స్ ఆఫ్ ద డినైల్ ఆఫ్ ద ప్రైజ్ ఆర్ బ్లేమ్.
1: మనమే మన దేహాన్ని దూషించుకుంటుంటాం.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ టు క్రిటిసైజ్ అవర్ బాడీ.
1: నాకు అన్ని రోగములు చెందుతున్నాయే అని దేహాన్ని మనమే దూషిస్తున్నాం.
0: ఇన్ ఫ్యాక్ట్ వి ఫీల్ సో బ్యాడ్ ఆఫ్ అవర్ బాడీ ఫుల్ ఆఫ్ ఎఫెక్ట్స్.
1: నీ దేహాన్ని నీవు దూషిస్తుంటున్నప్పుడు ఇతరులు నీ దేహాన్ని దూషించడం నీకు సహాయమే చేసిన వారు అవుతారు.
0: వెన్ యువర్ బాడీ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ టు యూ బీయింగ్ ఫుల్ ఆఫ్
1: ఎఫెక్ట్స్
0: నీకు
1: తోడునీడే నేను వాడాను.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే హెల్ప్ యూ.
1: అప్పుడు ధర్మజుడు చాలా ఆనందాన్ని పొంది స్వామి ఇలాంటి ప్రబోధనలు చేసేటువంటి వారు లేకపోవటం చేతనే లోకంలో అనేక మంది ఈ రకమైనటువంటి అజ్ఞానంలో మునిగిపోతున్నారు.
0: ధర్మజ సెడ్ దేర్ ఆర్ నన్ టు గివ్ దట్ బ్యూటిఫుల్ స్పిరిచువల్ టీచింగ్ టు ఎవ్రీబడి దేర్ ఫోర్ ఆల్ ఆర్ ఇగ్నోరెంట్.
1: వాడు ఎలాంటి మార్పులు పట్టాడు?
0: వాట్ కైండ్ ఆఫ్ స్ప్లైట్.
1: స్నానము చేయు, ఆ జవరాండ్ర చీరలు కాజేసినందుకు అప్పు చెయ్యకు.
0: Krishna, do you deserve these salutations in the first place because you have robbed the garments of those ladies?
1: Kolla bhoomundato challalaadinnaru harinchinanduka addaminuta.
0: Is it because that you have stolen the butter and the curd?
1: Dharma ja chaaluniki katti pettini panchangam inka.
0: You just stop whatever you do.
1: Pogadukona boku chaalinchu mui nora.
0: Don't praise Krishna anymore. Shut up, he said.
1: Shut up annadu.
0: Shut up, he said.
1: చాలా మంచి మాట చెప్పాడు అన్నాడు కృష్ణుడు.
0: కృష్ణ సెడ్ హి సెడ్ వెరీ గుడ్ వర్డ్స్.
1: దుర్యోధనుడు అన్ని తెలిసినటువంటి వాడే.
0: అండ్ హీ నోస్ ఆల్.
1: అన్ని తెలిసి కూడా అజ్ఞానంలో మునుగుతున్నాడు.
0: దో హీ నోస్ ఆల్
1: నీవు అన్ని తెలిసి నీవు కూడా అజ్ఞానంలో మునిగితే ప్రయోజనం ఏమిటి?
0: ఇఫ్ యూ ఫాలో హిమ్ యూ ఆల్సో టర్న్ ఇగ్నోరెంట్. వాట్ ఇస్ ది యూజ్?
1: నోరు మూయి అన్నాడు.
0: So you shut up.
1: అది మౌనానికి సరైనటువంటి అర్థం.
0: And that is the true meaning.
1: ఎక్కువ ఇతరుల పైన దూషించకూడదు.
0: We should not criticize anybody.
1: మౌనం కలహం నాస్తి అన్నారు.
0: And if you remain silent there will be no conflict.
1: వాడు చేస్తే చేసినాడు.
0: Let him criticize you.
1: నీవు వాడికి చేయవద్దు.
0: You don't do it.
1: ఎవరు నీకు అపకారం చేశారో
0: the one who has harmed you
1: వారికి ఒక వందనం ఇచ్చేసే.
0: You just pay respect.
1: వారికి తిరిగి నీవు ప్రత్యుపకారం చేయవద్దు.
0: And don't retaliate.
1: చేస్తే వాడు చేసింది నువ్వు చేశావు, నీవేమంత గొప్పవాడవుతావు?
0: ఇఫ్ యూ రియాక్ట్ అండ్ రిటాలియేట్ యూ ఆల్సో బి కమిటింగ్ ఎ సిన్.
1: వాడు చేసింది తప్పు అనుకుంటున్నావు.
0: యూ సే దట్ అదర్స్
1: నీవు తిరిగి అదే అపకారం చేస్తే నీవు చేసింది మాత్రం రైట్ అవుతుందా?
0: అండ్ ఇఫ్ యూ కమిట్ ది సేమ్ థింగ్ యూ విల్ బి కమిటింగ్ ఎన్ అఫెన్స్.
1: చేయవద్దు. వారు చేస్తే చేసుకుని.
0: లెట్ దెమ్ డూ ఇన్ దేర్ ఓన్ వే.
1: నీవెవరికి అపకారం చేయవద్దు.
0: డోంట్ హార్మ్ ఎనీబడీ.
1: అందరి క్షేమాన్ని నువ్వు కోరు.
0: Wish for the well-being. అందుకోసమే
1: దినము మనం చేస్తున్నాము. లోకస్ సమస్త సుఖినో భవంతు.
0: దాట్స్ అవర్ డైలీ ప్రేయర్. లోకస్ సమస్త సుఖినో భవంతు.
1: అందరూ సుఖంగా ఉండాలి.
0: ఆల్ షుడ్ బి హ్యాపీ.
1: సర్వులు సుఖంగా ఉండినప్పుడే నీ సుఖం కూడా ప్రాప్తిస్తుంది.
0: When all are happy, you can be happy.
1: కనుక మనం అందరి సుఖాన్ని కూడా కోరుతున్నాం.
0: వి షుడ్ ప్రే ఫర్
1: అందరి క్షేమాన్ని మనం ఆశిస్తాము.
0: అండ్ వి వాంట్ ద ఆల్ షుడ్ బి ఆల్ షుడ్ ప్రాస్పర్.
1: అందరి ఆరోగ్యాన్ని కూడా మనం ఆశిస్తాము.
0: వి ప్రే ఫర్ ది హెల్త్ ఆఫ్ ఎవ్రీబడి.
1: ఎవరి అపకారము మనం కోరకూడదు.
0: అండ్ వి షుడ్ నాట్ విష్ ఫర్ బ్యాడ్.
1: ఎవరు మనకు ద్వేషం
0: టు హ్యాపెన్ టు ఎనీబడి.
1: ఈ లోకంలో ద్వేషులే లేరు.
0: దేర్ ఇస్ నో హేట్రెడ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఈరోజు ద్వేషులుగా నీవు భావిస్తున్నావు కానీ
0: యూ కన్సిడర్ ఇట్ సెల్ఫ్.
1: అందరు నీ మిత్రులే.
0: ఆల్ ఆర్ యువర్ ఫ్రెండ్స్.
1: కనుకని అందరినీ మిత్రులుగా భావించు.
0: కన్సిడర్ ఆల్ యాజ్ యువర్ ఫ్రెండ్.
1: అప్పుడే నీ యొక్క ఉదారమైనటువంటి యొక్క స్వభావము,
0: యువర్ బ్రాడ్ మైండెడ్నెస్,
1: విశాలమైనటువంటి యొక్క హృదయము,
0: అండ్ యువర్ గాడ్ బ్రాడ్
1: నీ పవిత్రమైనటువంటి యొక్క భావము,
0: సీక్రెట్ థాట్
1: ప్రపంచానికి అందించినటువంటి వాడవుతావు.
0: యూ విల్ బి షేరింగ్ విత్ ఎవ్రీబడి ఇన్ దిస్ వరల్డ్.
1: దీనికోసమే భగవంతుడు నిన్ను పుట్టించాడు.
0: అండ్ ఫర్ దట్ పర్పస్ యు ఆర్ గిఫ్టెడ్ విత్ లవ్.
1: భగవంతుడు ప్రతి మానవుని పుట్టించేది ఏదో ఒక అంతరార్థం కోసమని పుట్టించాడు.
0: యు ఆర్ గిఫ్టెడ్ విత్ లైఫ్ విత్ సమ్ పర్పస్ బిహైండ్.
1: తన ఇష్టం వచ్చింది ఆ పని చేసుకుని.
0: And then you do what you like.
1: అలాగే అర్పితం చేయి.
0: And you offer.
1: ఏ హృదయం నొసకితివి ఈశ నాకు మగిడి దానిని అర్పితమైతమూర్తి.
0: Oh God, the heart that you have given me, gifted me earlier, is offered to you back.
1: పరగ వేరేమి దెత్తి నీ పాదార్చనకును.
0: What else can I offer unto you?
1: అంజలకిటింతు అందుకోవయ్య నీవు అన్నాడు.
0: Oh God, I join both of my hands.
1: నీకు ఇచ్చిన హృదయాన్ని నీకు అందిస్తున్నాను.
0: I give you back the heart that
1: నా దగ్గర కొత్త వస్తువులు నాదేమీ లేవు.
0: I don't have anything new.
1: నా దగ్గర నీవిచ్చినవే ఉన్నాయి.
0: I got all
1: నీవిచ్చినవే నీకు అందిస్తున్నాను.
0: I give you back that you gifted me.
1: అది నీవిచ్చిన పెద్ద వస్తువు నాకు.
0: That is the big gift you have given.
1: అది ఏ ప్రేమ ప్రేమ ప్రేమ.
0: That is love and love alone.
1: ఆ ప్రేమను నేను తిరిగి 10 మందికి పంచాలి.
0: And that love I have to share.
1: ఆ ప్రేమను పంచే కోసం ఈ ప్రేమను పెంచుకోవాలి.
0: And to share this love in me with others,
1: ఏ మానవుని యందు ద్వేషము అసూయ క్రోధము ఈ మూడు కులను మునిగి ఉంటాయో అలాంటి వారు చాలా 10 మంది కట్టుకున్న భార్య బిడ్డలు కూడా పరిగణించరు.
0: The man with hatred, jealousy and anger is not acceptable to his own family, the wife and children.
1: కనుక ఆ దుర్గుణాలను మొట్టమొదటి దూరం చేయాలి.
0: So we should remove those bad qualities.
1: మనం ప్రేమను పెంచుకుంటే ఈ దుర్గుణాలంతా సహజంగా దూరం అయిపోతాయి.
0: And once we foster love, these bad qualities will go.
1: కనుకనే మానవత్వం అనేటువంటిది దివ్యత్వంగా వచ్చినటువంటి ఒక స్వరూపమే.
0: సో హ్యూమన్ లైఫ్ ఇస్ ఎసెన్షియల్ డివైన్.
1: కానీ అనేక మంది లోపల కొన్ని దుర్గుణాలంతా కూడా కదిలిపోతుంటాయి.
0: వీ ఫైండ్ సో మెనీ బ్యాడ్ క్వాలిటీస్ అమంగ్ మెనీ.
1: పుట్టినప్పుడు పవిత్రమైన హృదయంగానే పుడతాడు.
0: హి వాస్ బోర్న్ సేక్రెడ్.
1: పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పెద్ద బాబు కోత అయినట్టుగా ఈ దుర్గుణాలంతా వచ్చి లోపల చేర్చుకుంటారు.
0: విత్ ది పాసేజ్ ఆఫ్ టైమ్ ద వికెట్ క్వాలిటీస్ ఆల్సో గ్రో.
1: ఈ యొక్క దుర్గుణాలు తమని తాము చేర్చుకున్నారే కానీ అవి పెరగలేదు.
0: ద ప్రెసెన్స్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్.
1: ఆ యొక్క దుర్గుణాలు నీకే దూరం చేస్తాయి.
0: అండ్ దే విల్ టేక్ యూ పుట్ యూ టు డేంజర్.
1: నీ మానవత్వాన్ని మసిగలుపుతాయి.
0: యూ విల్ రూయిన్ యువర్ ఓన్ హ్యూమన్ క్వాలిటీ.
1: కనుక నీవు హ్యూమన్ క్వాలిటీని పాడు చేసుకోవద్దు.
0: డోంట్ స్పాయిల్ యువర్ హ్యూమన్ నేచర్.
1: మానవత్వం ఎంత పవిత్రమైనటువంటిది.
0: ద హ్యూమన్ లైఫ్ ఇస్
1: ఎంత దివ్యమైనటువంటిది. ఎంత భవ్యమైనటువంటిది. ఎంత సున్నితమైనటువంటిది.
0: సో సాఫ్ట్ అండ్
1: అలాంటి మానవత్వాన్ని ఎందుకు నువ్వు పాడు చేసుకుంటున్నావు.
0: సచ్ ఎ నోబుల్ హ్యూమన్ లైఫ్ యువర్ స్పాయిలింగ్ విత్ యువర్.
1: నీ స్వార్థం కోసమని స్వప్రయోజనం కోసమని పరులను దూషించి పరులను హింసించి పరులను నొప్పి పెట్టడం మంచిది కాదు.
0: ఫర్ యువర్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఇట్ ఇస్ నాట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు హార్మ్ అదర్స్, క్రిటిసైజ్ అదర్స్, put others to suffering.
1: పరుల యొక్క మంచిని చూచి నీవు ఆనందించు.
0: Be happy when others are happy.
1: పరుల యొక్క సుఖాన్ని చూచి నీవు ఆనందించు.
0: Be happy when others
1: అప్పుడే ప్రభు ఆనందం నీకు లభిస్తుంది.
0: Then only you can find happiness in you.
1: అప్పుడే మానవత్వం పెంచుకునే వాడవుతావు.
0: Then you can develop this human nature.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఈనాడు,
0: today,
1: శివరాత్రి,
0: శివరాత్రి,
1: శంకర రాత్రి,
0: శంకర రాత్రి,
1: శంకర దినము.
0: And this is
1: శంకర అనగా చెప్పినని, శంకర అనగా శం అనేటువంటిది చాలా దివ్యమైనటువంటి యొక్క భావము.
0: శం ద డివైన్ థాట్,
1: శివానందము,
0: ఎటర్నల్ బ్లెస్,
1: ఆత్మానందము,
0: ద బ్లెస్ ఆఫ్ ద సెల్ఫ్,
1: ఆత్మానందమును కర అందించేటువంటి వాడు శంకరుడు.
0: శంకర పాసెస్ ఆన్ ద బ్లెస్ ఆఫ్ ద సెల్ఫ్ ఎవ్రీవన్.
1: అలాంటి శంకరుణ్ణి మనం హృదయం నందు ఉంచుకొని,
0: వి హావ్ శంకర ఇన్ అవర్ హార్ట్,
1: ఆత్మానందాన్ని,
0: ద బ్లెస్ ఆఫ్ ద సెల్ఫ్,
1: బ్రహ్మానందాన్ని,
0: ద సుప్రీం బ్లెస్,
1: నిత్యానందాన్ని, పరమానందాన్ని, అద్వైతానందాన్ని,
0: నాన్ డ్యూయల్ బ్లెస్
1: అభివృద్ధి పెంచుకుందాం.
0: వీ హావ్ టు డెవలప్ దెమ్.
1: అప్పుడే నీవు మానవత్వాన్ని పూర్తి సున్నితమైనటువంటి మానవత్వాన్ని గడిపిన వాడవుతావు.
0: దెన్ ఓన్లీ ది హ్యూమన్ లైఫ్ బికమ్స్ సేక్రెడ్ అండ్ రిడీమ్డ్.
1: మానవుడిగా పుట్టి
0: అండ్ బీన్ బోర్న్ ఎ హ్యూమన్,
1: హీనుడిగా నీవు బ్రతకకూడదు.
0: అండ్ డోంట్ లీడ్ ద లైఫ్ ఆఫ్ ఎ వీక్
1: మ్యాన్. క్రూరత్వము
0: అండ్ దిస్ అనిమల్ దట్ ఇస్ వికెడ్ అండ్ క్రూయల్.
1: కానీ నీవు పరుల్ని హింసించడం వల్ల నీవు మృగమైపోతావు.
0: బై హార్మింగ్ అదర్స్ యూ బికమ్ ఎన్ అనిమల్.
1: నిన్ను నీవు హింసించుకోవటం వల్ల పశువు అయిపోతావు.
0: బై హార్మింగ్ యూ బికమ్ ఎన్ అనిమల్.
1: నీవు పశువు కాదు, మృగం కాదు.
0: యువర్ ఎన్ అనిమల్ నార్ ఎ క్రూయల్ అండ్ వైల్డ్ అనిమల్.
1: మానవుడు,
0: యువర్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: కనుక ఇతరులు ఎప్పుడు కూడా మనం బాధించకూడదు.
0: సో డోంట్ మేక్ ఎనీవన్ టు సఫర్.
1: ఇతరులు ఎప్పుడు కూడా హింసించకూడదు.
0: డోంట్ సఫర్ ఎనీబడీ.
1: అప్పుడే మనకు ఆనందం అనేటువంటిది డబుల్ ఆనందాన్ని అందిస్తూ వస్తుంటాడు.
0: దెన్ యూ విల్ బి హ్యాపీ, డబ్లీ హ్యాపీ, డబ్లీ బ్లిస్ఫుల్.
1: ఎప్పుడు కూడా తదాస్తు తదాస్తు తదాస్తు అంటుంటాడు.
0: ఎవ్రీ టైమ్ గాడ్ సేస్ లెట్ థింగ్స్ హ్యాపెన్ యాజ్ పర్ యువర్ విష్.
1: నువ్వు ఎలాంటి సంకల్పం చేస్తావు దానికి తదాస్తూ ఉంటాడు.
0: యాజ్ ఈజ్ యువర్ విష్ గాడ్ బ్లెసెస్ యూ.
1: నువ్వు చెడ్డ సంకల్పమే చేస్తే అక్కడ కూడా తదాస్తూ ఉంటాడు.
0: ఇఫ్ యూ హావ్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ డీడ్స్,
1: ఆ చెడ్డ నీకే వస్తుంది.
0: యూ విల్ గెట్ ది రియాక్షన్.
1: నేడు కనిపించకుండా పోవచ్చు,
0: యూ మే నాట్ ఫైండ్ ఇట్ టుడే.
1: కానీ మున్ముందు అది నీకు బాధ కలిగిస్తుంది.
0: ఇన్ ఫ్యూచర్ యూ విల్ సర్టన్లీ ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
1: కనుక మనము బాధ పెట్టకుండా, మనము బాధ పడకుండా అందరూ కూడా ఆనందంగా జీవించాలని నేను ఆశిస్తున్నాను.
0: వీ షుడ్ నాట్ మేక్ ఎనీవన్ సఫర్, not suffer for ourselves, that we should lead a happy blissful life.
1: మనం చదివిన చదువు కూడాను గౌరవాన్ని ఇవ్వాలి.
0: And we should also maintain the quality of an educated man.
1: మానవత్వానికి కూడాను గౌరవాన్ని ఇవ్వాలి.
0: We should also respect the human nature.
1: మన గౌరవాన్ని మనం పెంచుకోవాలి.
0: And we should be respected.
1: ప్రతి ఒక్కరిని మనం గౌరవించాలి.
0: We should respect everybody.
1: అప్పుడే మన గౌరవానికి ఇతరులు కూడా గౌరవిస్తారు.
0: Then only you will be respected in turn.
1: కనుక మనం గౌరవించి గౌరవాన్ని అందుకోవాలి.
0: We should respect and be respected.
1: నీవు రెస్పెక్ట్ ఇవ్వకుండా నీవు రెస్పెక్ట్ పొందాలంటే ఇది అసాధ్యం.
0: విదౌట్ రెస్పెక్టింగ్ అదర్స్ యూ విల్ నెవర్ బి రెస్పెక్టెడ్.
1: నీవు రెస్పెక్ట్ ఇచ్చి నీవు రెస్పెక్ట్ పుచ్చుకో.
0: యు రెస్పెక్ట్ అండ్ బి రెస్పెక్టెడ్.
1: అది నిజమైన మానవత్వము.
0: దట్ ఈస్ ద ట్రూ హ్యూమన్ లైఫ్.
1: నీవు ప్రేమను ఇచ్చి తిరిగి నీ ప్రేమను పెంచుకో.
0: యు లవ్ అండ్ బి లవ్డ్.
1: ఈ విధమైనటువంటి యొక్క సద్గుణాలు మనం పెంచుకునే నిమిత్తమై మన చదువులంతా కూడా చక్కపరచుకోవాలి.
0: ఆల్ అవర్ ఎడ్యుకేషన్ ఇస్ ఫర్ దిస్ పర్పస్ టు కల్టివేట్ వర్చ్యూస్.
1: ఏదో ఒక సబ్జెక్టు కోసం మనం పాటు పడటం,
0: నాట్ మియర్లీ నాలెడ్జ్ ఆఫ్ ఎ పర్టికులర్
1: డిసిప్లిన్. ఇదంతా కూడా కేవలం నెగటివ్ చదువులే.
0: ఆల్ దిస్ నాలెడ్జ్ ఎడ్యుకేషన్ ఇస్ నెగటివ్.
1: ఇవంతా కూడా ఎక్కడ పోయినప్పటికీ నీకు ఒక చదువులే.
0: Everywhere you find this learning.
1: ఏమి చదువులు ఈ చదువులు?
0: What's all this learning?
1: ఒకానక్కడ ఎప్పుడు ఏమి ఎవరు చెప్పారట, చదివిన వాడికంటే చాకలోడు మేలని.
0: Somebody has said, the though be the washroom, that is a true human life.
1: నీ ప్రేమను ఇచ్చి తిరిగి నీ ప్రేమను పెంచుకో.
0: You love and be loved.
1: ఈ విధమైనటువంటి యొక్క సద్గుణాలు మనం పెంచుకునే నిమిత్తమై మన చదువులంతా కూడా

0: ఒకనక్కడ ఎప్పుడు ఏం లేవని చెప్పారట. చదివిన వాడి కంటే చాకలోడు మేలని.
1: Somebody has said the washerman is better than an educated man.
0: ఒక ఇంటికి పోతే రెండు పంచెలు ఒక చొక్క ఒక బనీన్ వేస్తాడు.
1: Then if a washerman comes to you, you put your garments.
0: వాళ్ళు ఒక నోట్బుక్ లో రాసుకుంటాడు.
1: And you make note of all the dresses.
0: నోట్బుక్ లేకపోతే గోడలపైనన్నా రాసుకుంటాడు.
1: At least you scribble on the wall.
0: ఈ విధంగా ఇంటింటి వారు కూడాను ఎన్నో గ్రంథాలు రాస్తున్నారు.
1: So every householder writes the list.
0: కానీ చాకలవాడు
1: బట్ ద వాషర్మన్
0: ఈ నోట్ బుక్ తీసుకోడు.
1: హీ డజంట్ క్యారీ
0: ఈ నోట్ పైన రాయడు.
1: హీ డజంట్ రైట్ ఎనీవే.
0: మనసులో పెట్టుకుని తక్షణమే వాళ్ళకి ఇంటికి తగినటువంటి తెచ్చిస్తుంటాడు.
1: బట్ హీ విల్ హ్యాండ్ ఓవర్ ద ఐరన్ క్లోత్స్ ఎగ్జాక్ట్లీ
0: యాజ్ హీ చదువు చదివాడు.
1: వాట్ నాలెడ్జ్ హస్ హీ
0: చదువు చదివాడు.
1: వాట్ ఎడ్యుకేషన్ హీ రిసీవ్.
0: కనుక ఈ చదువులు కాదు మనం చదవాల్సింది.
1: నాట్ దిస్ ఎడ్యుకేషన్.
0: ఈ చదువులతో పాటు
1: అలాంగ్ దిస్
0: పాజిటివ్ చదువులు కూడా చదవాలి.
1: అలాంగ్ ది సెక్యులర్ నాలెడ్జ్
0: పరోపకార సంబంధమైన చదువులు చదవాలి.
1: అండ్ వి స్టడీ టు హెల్ప్ అదర్స్.
0: ఈ పరోపకార సంబంధమైన చదువుల చేతనే మనం పవిత్రమైపోతాం.
1: ద నాలెడ్జ్ దట్ హెల్ప్స్ us to help others is the true education.
0: పూర్వమంతా కూడాను ఏ ఆరాధన చేస్తూ వచ్చారు.
1: వాట్ సార్ట్ ఆఫ్ వర్షిప్ వాస్ దేర్ ఇన్ ద
0: కేవలం ప్రకృతిని ఆరాధన చేస్తూ వచ్చారు. ప్రకృతి
1: they worship the nature prakriti
0: prakritini aaradhinchatam tappu kade.
1: It's not a mistake to worship nature.
0: Tine tindini
1: the food that we partake
0: trage neerini
1: and the water that
0: pande pantanu
1: and the harvest grain
0: aneka rakamainatvanti oka aahara viharamanta manaku andistundadi ee bhudevi.
1: And it is the nature that supplies the food raiment and shelter.
0: Inte kaadu manuviki kavalsinatvanti oka dhanaranyamulu kudanu andistundayi.
1: All the essentials like the grain also supplied by earth.
0: Inte kaadu
1: not on this
0: నాణ్యములుగా ఉండేటువంటి బంగారు వెండిని కూడా పండిస్తుంటారు.
1: అండ్ వి ఆల్సో ఫైండ్ ప్రెషస్ మెటల్స్ లైక్ గోల్డ్
0: వజ్రాలు కూడా పండిస్తుంటారు.
1: ఇవన్నీ
0: కూడా పండించి నీకు ఇచ్చేది ఆ భూమిని ఆరాధన చేయటంలో తప్పేమున్నది.
1: వాట్ మిస్టేక్ ఈస్ దేర్ ఇఫ్ యూ వర్షిప్ మదర్ ఎర్త్ దట్ సప్లైస్ యూ ద గ్రెయిన్ ప్రాణం కూడా
0: రక్షించేటువంటి యొక్క పంచ ప్రాణములను మనం ఆరాధన చేయటంలో తప్పేమున్నది.
1: వాట్ ఇస్ ది మిస్టేక్ ఇఫ్ యూ వర్షిప్ అడోర్ ద లైఫ్ ప్రిన్సిపల్స్.
0: కనుకనే మనము ప్రాచీనం చేస్తున్నటువంటి యొక్క ఈ ఆరాధనలన్నీ కూడా పవిత్రమైనటువంటివి.
1: ఆల్ మోడ్స్ ఆఫ్ వర్షిప్ బై ది ఏన్షియన్స్ ఆర్ సీక్రెట్.
0: ఏదో ఒక తుచ్చమైనటువంటి దానికోసమని ఉత్తమమైనటువంటి దాన్ని నిర్మించి చేసుకుని దానికంతా మనం ఆరాధన చేస్తున్నాము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఫర్ మీన్ లో థింగ్స్ వీ ఫర్గెట్ దిస్ పాయింట్.
0: వద్దు వద్దు.
1: వీ షుడ్ నాట్
0: ఫర్గెట్ మన భూమాత
1: అండ్ ఇట్స్ మదర్ ఎర్త్.
0: ఈ భూమాత గోమాత
1: అండ్ ఆల్సో ద కౌ ఇస్ రివియర్డ్ యాజ్ మదర్.
0: వేదమాత
1: అండ్ స్క్రిప్చర్ ఇస్ మదర్.
0: కన్నమాత
1: అండ్ ఫిజికల్ మదర్.
0: ఈ నలుగురు మదర్లే మనకు నిజమైనటువంటి యొక్క ఆరాధన దేవత.
1: దీస్ ఫోర్ ఫార్మ్స్ ఆఫ్ మదర్ హావ్ గాట్ టు బి రివియర్డ్.
0: అట్టి మాతలను మనం రక్షించుకుంటూ వారి సంతృప్తి పరిచేటువంటి నిమిత్తమై మనం సరైన సాధనలు చేస్తూ రావాలి.
1: వి హావ్ టు రెస్పెక్ట్ అండ్ వర్షిప్ ద మదర్ ద ఫిజికల్ మదర్ ద కౌ ద మదర్ ద స్క్రిప్చర్ మదర్.
0: దైవారాధన చాలా ముఖ్యము.
1: అండ్ వర్షిపింగ్ గాడ్
0: ఈనాడు దైవారాధన అనేటువంటి సన్నగిల్లి పోవటం చేతనే
1: బికాస్ దేర్ ఇస్ నో వర్షిప్ ఆర్ థింకింగ్ ఆఫ్ ద లార్డ్
0: ప్రపంచంలో అనేక దుఃఖములంతా పెరుగుతూ వస్తున్నాయి.
1: వి ఫైండ్ ద హోల్ వరల్డ్ ఇస్ ఇన్ కయాస్.
0: ఎక్కడ చూసినా దుఃఖమే.
1: వి ఫైండ్ మిజరీ.
0: కారణం ఏమిటి?
1: వై
0: ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నారు.
1: ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ గాన్.
0: ఆత్మవిశ్వాసం పోయిన తర్వాత వాడి బతికి ప్రయోజనం ఏంటి?
1: వాట్ ఫర్ ఇస్ ద లైఫ్ వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: దైవారాధనలే దేశానికి రక్షణ చేసేది.
1: Worship of the God, it will protect this country.
0: దైవారాధన చేస్తుంటుంటే దేశం అంతా బాగుపడిపోతుంది.
1: When once you think and worship God, the whole
0: ప్రజలందరూ ఆనందిస్తారు. ప్రజలందరూ ఆనందిస్తారు.
1: And all people will be happy.
0: సుఖశాంతులు పొందుతారు.
1: You will have peace and prosperity.
0: And
1: there will be no dearth or shortage.
0: అన్ని విధాలా మనము శాంతిని పొందుతాము.
1: You will be peaceful in every way.
0: కానీ శాంతి శాంతి శాంతి పలుకుతున్నాం శాంతి పాట.
1: We say simply repeat peace peace peace thrice.
0: ఏమిటి శాంతి?
1: What is peace?
0: ఎందుకోసం బలుపుతున్నావు?
1: వాట్ ఫర్?
0: ఆది భౌతికము,
1: ఫిజికల్,
0: ఆది దైవికము, ఆధ్యాత్మికము, ఈ మూడింటి ఎందు మనకు శాంతి కావాలి.
1: వి షుడ్ హావ్ పీస్ ఇన్ దీస్ త్రీ రెల్మ్స్.
0: దేహరీతిగా మనకు శాంతి కావాలి.
1: ఫిజికల్లీ వి షుడ్ బి పీస్ఫుల్.
0: మనస్సరీతిగా శాంతి కావాలి.
1: మెంటల్లీ వి షుడ్ పీస్ఫుల్.
0: ఆత్మరీతిగా శాంతి కావాలి.
1: అండ్ స్పిరిచువల్లీ వి షుడ్ బి
0: పీస్ఫుల్. ఈ మూడింటి శాంతి ఉంటేనే మనము సరైనటువంటి మానవులుగా ఉంటాం.
1: వెన్ దేర్ ఇస్ పీస్ ఇన్ దీస్ త్రీ లెవెల్స్ యూ విల్ బి పీస్ఫుల్.
0: పీస్ పీస్ పీస్ పీస్ ప్రపంచంలో వెతుకుతావా?
1: Do you find peace in the outer world? ప్రపంచంలో
0: వెతికితే పీస్ ఏ చిక్కదు నీకు.
1: There's no peace in the outer world.
0: ప్రపంచం అంతా పీస్ పీస్ అయిపోతున్నాయి.
1: You find only peace is peace peace outside.
0: కనుకనే ఈ పీస్ నీలోనే ఉంది.
1: The true peace is within you.
0: కనుక నీ యందు ఉన్నటువంటి ఒక శాంతిని నీవు పోషించుకో.
1: Keep up maintain the inner peace.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: నాడు రాత్రి అంతా కూడాను
1: throughout night
0: చక్కగా నామస్మరణ చేసి
1: chant glory of God.
0: ఈ పవిత్రమైనటువంటి ఒక శక్తిని ప్రపంచానికంతా కూడా ప్రసరింప చేయాలి.
1: ద సీక్రెట్ ఎనర్జీ దట్ యు ఆర్ గోయింగ్ టు హావ్
0: అది ఈశ్వరుడు.

0: ఈశ్వర తానికి సరైనటువంటి గుర్తు.
1: దట్ ఈస్ ద ట్రూ సైన్ ఆఫ్ ది డివినిటీ.
0: ఈశ్వరుడు అనగా ఏమిటి?
1: ఈశ్వర
0: గాలి వలె సంచరించేటువంటి వాడు ఈశ్వరుడు.
1: ఈశ్వర ద డివైన్ మూవ్స్ అబౌట్ ఫ్రీలీ లైక్ ఎయిర్.
0: గాలి ఏ విధంగా సర్వత్రా సంచరిస్తుందో
1: జస్ట్ ఎస్ ఎయిర్ ఇస్ ఆల్ పర్వేసివ్,
0: ఈశ్వరుడు ఆ విధంగా సంచరించేటువంటి.
1: సో ఆల్సో గాడ్ ఇస్ ఆల్ ఎక్స్పాన్సివ్.
0: కనుకని మీ యొక్క ప్రేమను, మీ యొక్క నామస్మరణను ఈ ప్రపంచానికంతా కూడా చక్కగా ప్రచారం చేస్తూ రావాలి.
1: దేర్ఫోర్ యూ షుడ్ పబ్లిసైజ్ ద ప్రొపగేట్ ప్రాక్టీస్ ద గాడ్స్ నేమ్ అండ్ షేర్ విత్ ఎవ్రీబడి.
0: భజన బినా సుఖ శాంతి నహి, హరి భజన బినా సుఖ శాంతి నహి.

కూడు గుడ్డయ కాని బంగారమును తిని బ్రతుకలేడు.

కలసి వచ్చిన మట్టి కనకమగును. పండితుడొక చోట

ఏ ఆశ హద్దు మీరి వదురా బాబు, ఏ ఆశ హద్దు మీరి

0: goal and help. In one place, even a great scholar may behave like an animal. In another place, even a foolish person can behave and conduct himself as a great sage. Sometimes the goddess of poverty can make a rich person fall into her trap. Therefore, it is no use making hectic efforts. Everything depends upon one's deservedness and prapti. You cannot get even a paise without that. Therefore, O dear one, don't be greedy, avaricious. Conduct yourself with intelligence when you have got the sannidhi of Sri Sai.
1: Prema Swarupular. Prasanna pichana pasyati mudha. Bhagavantunni chuchuchu చూడలేదని భావిస్తున్నారు మూర్ఖులు.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లా. ఫూలిష్ వన్స్ ఇన్ స్పైట్ ఆఫ్ దేర్ సీయింగ్ గాడ్ ఆర్ బిహేవింగ్ యాజ్ ఇఫ్ దే ఆర్ నాట్ సీయింగ్ గాడ్ అట్ ఆల్.
1: విశ్వమే విష్ణు స్వరూపం.
0: వరల్డ్ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ విష్ణు.
1: ఇట్టి సత్యాన్ని గుర్తించుకునలేక మానవుడు భగవంతుడు ఎక్కడనో ఉన్నాడని వెతుకుచూ తన యొక్క గమ్యాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు.
0: నాట్ రికగ్నైజింగ్ దిస్ ఫ్యాక్ట్ మ్యాన్ ఈజ్ మేకింగ్ ఎఫర్ట్స్ టు ఫైండ్ అవుట్ గాడ్ సమ్వేర్ ఎల్స్.
1: ఇట్టి వారు ద్వైత మతములకు సంబంధించినటువంటి వారు.
0: సచ్ పీపుల్ బిలాంగ్ టు ది ద్వైత ఆర్ డ్యూయలిజం.
1: దైవత్వము సర్వత్రా ఉండినప్పటికీ, దివ్యత్వమైనటువంటి ప్రకృతి రూపములో దర్శించినప్పటికీ, కానీ మానవుడు దేహమనో అభిమానముల చేత దైవము తనకంటే భిన్నంగా ఉండినట్టుగా భావిస్తున్నాడు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ గాడ్స్ ఆల్ పర్వేసివ్నెస్ హీస్ మేనిఫెస్టింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ నేచర్. Because of his attachment to the body, mind and intellect, he is conducting himself as God is not existing everywhere.
1: Sarvamatamula dharmamu chitta naimaryamu.
0: Purity of the heart is the very basis of all the religions.
1: Sarvarasamula saramu karuna rasame.
0: The essence of all the rasas is compassion and karuna.
1: Sarva sadhana yokka gamyamu shanti saudhame.
0: The goal of all sadhanas is peace.
1: Sarva jeevule premane sarveshwara bhakti.
0: Love of every human being and living being is the real devotion to God.
1: Arogyamunaku deha shuddhi enta avasaramo aanandamunaku మనోశుద్ధి అంత అవసరం.
0: జస్ట్ యాజ్ హెల్త్ ఆఫ్ ది బాడీ డిపెండ్స్ అపాన్ ది క్లీన్లీనెస్ ఆఫ్ ది బాడీ, ద ప్యూరిటీ ఆఫ్ ది హార్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫార్ ది హ్యాపీనెస్ ఆఫ్ ది మైండ్.
1: కనుక చిత్తశుద్ధి నిమిత్తమై మానవుడు చేయు సమస్త కర్మలు ఎందుకూడను దైవత్వాన్ని విస్మరించి దివ్యత్వాన్ని విశ్వసించి పవిత్రమైనటువంటి యొక్క తత్వాన్ని అభివృద్ధిపరచుకోవాలి.
0: Therefore, every human being has to make effort to experience divinity in everything he sees and in every act that he does, so that he can acquire purity of heart.
1: మానవుడు ఆడంబరములతో అహంకారములతో లౌకికమైనటువంటి భ్రాంతులతో తన యొక్క జీవితమును బంధింప చేసుకొనుచున్నాడు.
0: మ్యాన్ ఈజ్ గెటింగ్ హిజ్ లైఫ్ బౌండ్ బై ఆల్ టైప్స్ ఆఫ్ ఆస్టెంటేషన్. behavior and show and egotism and such other undesirable traits.
1: ఆడంబర అహంకారములు ఉండినంత వరకు ఆనందమునకు అతి దూరమై ఉంటాడు మానవుడు.
0: As long as man has show ostentatious behavior and egotism, he will be distant from happiness and joy in life.
1: మొక్క రావాలన్నా విత్తనమును భూమిలో నాటవలను కాని ఆ యొక్క విత్తనమును బహిరంగంగా అందరి గుర్తింపు చేసుకునే నిమిత్తమై ఒక పెద్ద మిట్ట పైన రాతి పైన పెట్టినప్పుడు అది మొక్క రానేరదు.
0: ఇఫ్ యూ వాంట్ టు గ్రో ఎ ప్లాంట్ ఇట్ ఈస్ నెససరీ టు పుట్ ద సీడ్ ఇన్ సైడ్ ది అర్త్ బట్ బై పుటింగ్ ఇట్ ఆన్ ద మౌండ్ టు షో టు ఎవ్రీ వన్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు రైజ్ ఎ క్రాప్ ఆర్ ఎ ప్లాంట్ అవుట్ ఆఫ్ ది సీడ్.
1: అదే విధముగానే అడకవే ఆనందమును అందించును కాని ఆడంబరము ఆనందానికి అతి దూరమే.
0: ఇన్ ద సేమ్ వే ఇట్ ఈస్ ఓన్లీ హ్యూమిలిటీ విచ్ కెన్ గివ్ యూ జాయ్ అండ్ హ్యాపీనెస్ అండ్ షో పెరేడింగ్ ఎగ్జిబిషనిజం దట్ వుడ్ నాట్ హెల్ప్ యూ టు హ్యావ్ హ్యాపీనెస్ అండ్ జాయ్.
1: సముద్రము తన యందు విలువైనటువంటి ముత్యములను ఉంచుకుని విలువలేనటువంటి యొక్క లక్ష చిప్పలను మాత్రమే బయటకు కొట్టివేస్తుంది.
0: Ocean keeps in its stomach precious jewels and precious gems and throws out only coral shells which are useless and valueless.
1: Ade vidhamagane manavudu tanayandu viluvainatvanti pavitramainatvanti nitya shuddha muktamainatvanti yokka aatma tattvanni gurtinchukoni deha roopamulainatvanti yokka nama roopamulainatvanti yokka ee bahuki tattvanni manamu alachyaparchali.
0: In the same way man has to recognize the most precious atma which is inside him and should ignore the other things which are associated with the worldly life, the name and form.
1: Kani ee naati manavudu gunde balamunu kanda balamunu aadharam chestunu betukutunnade kani dharma balamunu daiva balamunu aadharanga aashinchatam ledu.
0: But today's man is basing his entire life on the basis of the prowess and strength of the physical body and not on the basis of the strength of dharma or the strength given by God.
1: Daivamanaga kevalamu samasti swarupudaneetvante deeniki artham.
0: God really means the embodiment of the entire cosmos.
1: Anaga vishva swarupudaneetvante narayude daivamu,
0: the one who is the very embodiment of, who has manifested in
1: sarvatra sarvarupamulu endukudanu samasta vishayamulu endukudanu daivattam untunnadi.
0: God exists in every form, in every name and everywhere.
1: Samasta sadakulu taamu aacharinchetvanti oka sadhanalanni kudanu aatmanu telisukovatam kosam kaadu.
0: All these spiritual exercises performed by spiritual aspirants or not to realize atman.
1: Atma ellappudunu unnadi,
0: atma exists all the time.
1: Anatmanu tolaginchukune nimittamai sadhanalu salputunnaru.
0: All the efforts are made to take what is not atma, anatma.
1: Taanu edai unnado aa swaroopani taanu marchipothunnadu.
0: Man is forgetting his real nature, what he really is.
1: Taanu kaanatvanti yokka swaroopani tanadiga bhavinchi murchipothunnadu.
0: He is becoming very joyous thinking of the things which he really is not.
1: Atmanu marchipothunnadu.
0: He is forgetting atma.
1: Kanukane unnadi satyam okkate.
0: Truly speaking, there is only one truth.
1: Ade nenu.
0: And that truth is I.
1: Ee nenu nenu aneetundi ellappudunu unnadi.
0: This concept I exists all the time.
1: గాఢ నిద్రలో మానవుడు అనేక విధములైనటువంటి యొక్క తలంపులను మర్చినప్పటికి తాను లేకుండా ఉండడలేదు.
0: ఈవెన్ ఇన్ డీప్ స్లీప్ వెన్ హీస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ థాట్స్ హీ ఎగ్జిస్ట్ బట్ ఐ ఎగ్జిస్ట్.
1: గాఢ నిద్ర యందు తన దేహము కాని తన భావములు కాని తన గుణములు కాని తన నామములు కాని ఏమాత్రము కూడాను ఉండవు.
0: ఇన్ డీప్ స్లీప్ he will not be conscious of his body, feelings, his qualities, even his name.
1: Kani taanu ledani maatram cheppataku veelu kaadu.
0: But that doesn't mean దట్ కెనాట్ మేక్ ఎ పర్సన్ డినై దట్ హీ ఎగ్జిస్టెడ్ దెన్.
1: నేను అనేటువంటిది గాఢ నిద్ర ఎందు కూడాను ఉన్నది.
0: ఐ ఎగ్జిస్ట్ ఈవెన్ డ్యూరింగ్ డీప్ స్లీప్ స్టేజ్.
1: ఆ నేను అనేటువంటి యొక్క తత్వాన్ని ఉనికిని గుర్తించడమే సాధనల యొక్క రహస్యం.
0: ద సీక్రెట్ ఆఫ్ ఆల్ ది సాధనాస్ ఈస్ రికగ్నైజ్ ది రూట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఐ.
1: నేను గోపాలుడు.
0: ఐఎమ్ గోపాల.
1: మా తండ్రి పేరు భూపాలుడు.
0: మై ఫాదర్స్ నేమ్ ఈస్ భూపాల.
1: మా కుమారుని పేరు నేపాలుడు.
0: మై సన్స్ నేమ్ ఈస్ నేపాల.
1: ఈ విధముగా కూడాను తాను తన తండ్రి తన కుమారుని యొక్క తత్వాన్ని రూపాన్ని నామాన్ని హనుమంతుని తోకవలే అభివృద్ధి గావించుకుంటూ పోతున్నాడే కాని మానవుడు తన తత్వం ఏమిటో తాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: మ్యాన్ హస్ బీన్ ఇంక్రీజింగ్ టు లెర్న్ ఆల్ దిస్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ హిమ్సెల్ఫ్ హిస్ ఫాదర్ హిస్ సన్ అండ్ దస్ గోస్ ఆన్ మల్టిప్లైయింగ్ ది రిలేషన్షిప్ బట్ ఈస్ నాట్ కేరింగ్ టు రికగ్నైజ్ హూ హీ రియలీ ఈజ్.
1: ఈ రూపనామములు ఎవరివి?
0: టు హూమ్ డు దీస్ నేమ్ అండ్ ఫార్మ్
1: మనోకల్పితములు?
0: దిస్ ఆర్ ఆల్ ది మేనిఫెస్టేషన్ అండ్ ది క్రియేషన్ ఆఫ్
1: మనోదేహములు ఉండినంత వరకే ఈ జగత్తు.
0: యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ యువర్ మైండ్ అండ్ బాడీ దిస్ వరల్డ్ ఎగ్జిస్ట్ ఫర్ యూ.
1: ఆత్మ అనగా హృదయమే.
0: వెన్ యూ సే అబౌట్ ఆత్మ ఇట్ రెఫర్స్ టు హార్ట్.
1: హృదయము స్వప్రకాశమైనటువంటిది.
0: హార్ట్ ఈజ్ సెల్ఫ్ ల్యూమినస్.
1: హృదయము నుండి వెలుగు మెదడులకు ప్రసరిస్తూ ఉంటాది.
0: లైట్ స్ప్రెడ్స్ ఫ్రమ్ ద హార్ట్ టు ద బ్రెయిన్.
1: ఆ స్థానమే మనోస్థానము.
0: అండ్ దట్ పర్టికులర్ పొజిషన్ ఈజ్ ద పొజిషన్ ఆఫ్ ద మైండ్.
1: హృదయము యొక్క వెలుగు మనస్సు పైన ప్రసరించడం చేతనే ఈ మనస్సు జగత్తును చూడగలుగుతున్నది.
0: Mind has been able to see the world because the light emanating from the heart.
1: Manasu paina hrudayamuku yokka velugu lekundina ee manasu jagattu ne maatram kudanu chudaledu anubhavinchaledu.
0: If there is no light coming from the heart and spreading on the mind, mind would not be able to cognize, recognize the world outside at all.
1: Manase lekundina ee jagatte ledu.
0: If there is no mind, there is no world either.
1: Manomoolam idam jagat.
0: The entire world comes on account of the existence of mind.
1: Manase chandrudu.
0: This mind may be compared to
1: moon. Agati vela yandu chandrudi manam ee vidhamga alakshyam chestumo ee chandrudu ee vidhamga adrushyadai unduno ade vidhamugane aatma lakshyamunandu ee manasu adrushyamai untadi.
0: Just as during the daytime we do not take cognizance of the moon and moon is not seen at all, is ignored. Similarly, when the atma, the heart is shining, you would not be worrying yourself about the mind.
1: Chandrudu swaprakashakudu kadu.
0: Moon is not self-luminous.
1: Suryuni yokka kiranamulu chandrudu paina prasarinchatam chetane chandrudu prakashistunnadu.
0: Moon is shining as the rays of the sun fall on moon.
1: Ade vidhamugane mana manase chandrudu.
0: Our mind may be compared to moon.
1: ఇది కేవలం స్వప్రకాశకమైనటువంటిది కాదు.
0: Mind is not self-luminous.
1: ఈ ఆత్మ యొక్క వెలుగు దీనిపైన ప్రసరించడం చేతనే ఇది ఒక ప్రకాశించుచున్నది.
0: Mind is shining only because the light is coming and falling on it from ఆత్మ.
1: కనుకనే సర్వమునకును ఆత్మనే ఆధారము, ఆత్మనే మూలము, ఆత్మనే సర్వము.
0: It is in this contrast we can say that for everything the basis is Atma and Atma is the very source and sustenance.
1: Kani amayukulaina manavulu na dehamunandu atma unnadani bhramistunnaru.
0: Unfortunately, ignorant men are thinking that in their body
1: dehamu
0: atma resides.
1: Manasu vishvamu sarvamu kudunu atma yende unnadi kani atma maroka dari yendu ledu.
0: In fact, body, mind and world, everything exists in Atma. Atma is not found in something else.
1: Sarvamu Atmamayame.
0: Everything.
1: Sarvamu Atma Swarupame. Samasta charyalu kudanu Atma charyale.
0: Everything is full of Atma. Everything is saturated with Atma. All the actions are on account of
1: japamulu,
0: Atma.
1: Jnanamulu, yajnamulu, yagamulu, ఇత్యాది సాధనలన్నీ కూడాను ద్వైత బుద్ధి కలిగినటువంటి వాని యొక్క తత్వములే తప్ప నిజమైనటువంటివి కానేరవు.
0: ఆల్ ది ఎక్సర్సైజెస్ లైక్ జప, ధ్యాన, యజ్ఞ అండ్ యాగ are only applicable to people who are suffering from the sense of dualism.
1: దైవము కాని లేక ఆత్మ కాని భిన్నముగా ఉన్నది అనేటువంటి యొక్క విశ్వాసం కలిగినటువంటి వారి ఈ చర్యల్లో పాల్గొంటారు.
0: ఓన్లీ సచ్ పీపుల్ హూ థింక్ గాడ్ ఎగ్జిస్ట్ సపరేట్లీ అండ్ ఆత్మ ఎగ్జిస్ట్ సపరేట్లీ అండర్ టేక్ సచ్ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ ఎక్సర్సైజ్.
1: దైవము తనకంటే భిన్నముగా ఉన్నాడనే భావన కలిగినటువంటి వాడే మూర్ఖుడు.
0: సచ్ ఎ పర్సన్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ఫూలిష్ వన్ హూ థింక్స్ దట్ గాడ్ ఈజ్ సపరేట్ ఫ్రమ్ హిమ్.
1: దైవము తనకంటే భిన్నముగా లేడు.
0: దెర్ ఇస్ నో గాడ్ హూ ఇస్ సపరేట్ ఫ్రమ్ హిమ్.
1: దైవమునకు హృదయం ఉన్నది.
0: గాడ్ హ్యాస్ ఎ హార్ట్.
1: ఆ హృదయమే దైవము.
0: దట్ హార్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్
1: హృదయమే ఆత్మ.
0: దట్ హార్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్
1: ఆత్మ ప్రత్యేకంగా ఉన్నది అనేటువంటి భావించేటువంటి వారు దైవానికి హృదయం లేదు అని భావించినటువంటి వారు.
0: సచ్ పీపుల్ హూ థింక్ ఆత్మ ఎగ్జిస్ట్ సపరేట్లీ దే డు నాట్ రియలీ అండర్స్టాండ్ గాడ్.
1: ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ, ఎన్ని సాధనలు ఆచరించినప్పటికీ, ఎందరి మహనీయులను దర్శించినప్పటికీ తన తత్వాన్ని తాను గుర్తించుకొనకుండినా తాను పూర్తి మూర్ఖుడే.
0: హౌఎవర్ మచ్ వన్ మే రీడ్, వాట్ ఎవర్ స్క్రిప్చర్స్ వన్ మే రీడ్, వాట్ ఎవర్ గ్రేట్ పర్సనేజెస్ దర్శన్ వన్ మే గెట్, ఇఫ్ వన్ డస్ నాట్ రియలైజ్ హూ హీస్ వాట్ హిస్ రియాలిటీ ఈజ్, హీఈస్ అ ఫూలిష్ వన్.
1: ఆత్మ లక్ష్యము లేనటువంటి సమయం నుండి మనకు జగత్ లక్ష్యము కనిపించుచున్నది.
0: వెన్ యూ డు నాట్ కాన్సన్ట్రేట్ యువర్ మైండ్ ఆన్ ఆత్మ, యూ విల్ బి ఏబుల్ టు బికమ్ అవేర్ ఆఫ్ ది వరల్డ్.
1: కనుక మన లక్ష్యమును ఆత్మగా ఉంచుకున్నప్పుడే ఈ జగత్ అదృశ్యంగా ఉంటుంది.
0: ఇఫ్ యు కీప్ ఆత్మ యాజ్ ద గోల్ అండ్ కాన్సన్ట్రేట్ ఆన్ ఇట్, దెన్ యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ది వరల్డ్.
1: ముఖ్యంగా మానవులు చేయు సమస్త సాధనలు కూడాను మనస్తో చేస్తున్నారు, అదే పెద్ద పొరపాటు.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ మిస్టేక్ కమిటెడ్ బై ది పీపుల్ ఈజ్ దట్ వాట్ ఎవర్ దే డూ ఇట్ విత్ ద మైండ్.
1: మనస్సుతో చేసేటువంటి సాధనలన్నీ కూడా మనస్సు వైపునే మరల్చు కాని ఆత్మ వైపున మరల్చుటకు వీలు కాదు.
0: ఆల్ ద స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ విచ్ ఆర్ పర్ఫార్మ్ విత్ హెల్ప్ ఆఫ్ ద మైండ్ ఆర్ టర్న్ టువర్డ్ ద మైండ్ అండ్ దే కెనాట్ బి టర్న్ టువర్డ్స్ ఆత్మ.
1: ఏదో వాచ నివర్తంతే అప్రాప్య మనసా సహా. మనస్సునకు కాని వాక్కునకు కాని ఏ విధమైనటువంటి దీంట్లో కూడాను ఈ ఆత్మతత్వాన్ని గుర్తించి చెప్పుటకు వీలు కాదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డిస్క్రైబ్ ద ప్రిన్సిపల్ అండ్ నేచర్ ఆఫ్ ఆత్మ ఎయిదర్ బై ది హెల్ప్ ఆఫ్ ద వర్డ్ ఆర్ విత్ హెల్ప్ ఆఫ్ మైండ్.
1: దొంగ ఏనాటికైనా దొంగను తాను పట్టించడానికి ప్రయత్నించినా,
0: కెన్ ఎ థీఫ్ హెల్ప్ టు ఫైండ్ ఎ థీఫ్ హిమ్సెల్ఫ్?
1: తనను తాను ఎవ్వడు కూడాను దొంగ అయినటువంటి వాడు పట్టించుటకు ప్రయత్నించడు.
0: A thief will not help to find out himself.
1: Ade vidhamgane manasu okka donga.
0: Mind is like a thief.
1: Tanantanu vasam chesukuntaku e matram kodanu prayatninchadu.
0: It will not make efforts to control itself.
1: Ye vidhanga manasunu arikattatam veelavutundi.
0: How to control the mind?
1: Manasunu aatma vaipana maralchinappudu manasu aprayatnanga kodanu అరికట్టుకోవడానికి వీలవుతుంది, అదృశ్యమైపోతుంది.
0: బై టర్నింగ్ యువర్ ఫీలింగ్స్ టువర్డ్
1: మన దృష్టిని ఆత్మవైపున మరల్చాలి.
0: వి షుడ్ టర్న్ అవర్ విజన్ అండ్ అవర్ వ్యూ టువర్డ్స్ ఆత్మ.
1: ఈ దృష్టి అంటే ఏమిటి?
0: వాట్ డూ యూ మీన్ బై
1: ఈ చర్మచర్యల చేత బహిర్ముఖమైనటువంటి ఒక చూపునంతా అంతర్ముఖంగా ఆవించుకోవటమా? కాదు కాదు.
0: త్రూ ది హెల్ప్ ఆఫ్ దిస్ ఐస్ కెన్ యూ థింక్ ఆఫ్ థింకింగ్ ఇన్సైడ్ అండ్ టర్నింగ్ యువర్ మైండ్ ఇన్సైడ్?
1: మన దృష్టి నిరంతరము కూడాను బహిర్దృష్టిగానే ఉంటుంది, కానీ దీన్ని అంతర్దృష్టిగా మార్చుకున్నట్టు వీలు కాదు.
0: అవర్ విజన్ అండ్ వ్యూ గోస్ అవుట్వర్డ్స్ అండ్ టు ది ఎక్స్టర్నల్ వరల్డ్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు టర్న్.
1: ఈ చర్మచర్యుడి యొక్క స్వభావము బహిర్దృష్టి.
0: దిస్ ఫిజికల్ ఐస్ ఆల్వేస్ గో టు లుక్.
1: అయితే ఈ దృష్టిని అంతర్ముఖంగా మార్చుకోవటం అంటే దీని యొక్క అర్థం ఏమిటి?
0: బట్ వెన్ యూ సే దట్ దిస్ should be turned inside, what is the meaning?
1: అనగా జగత్ భావమును వీడి ఆత్మభావమును స్మరించటమే దృష్టి మార్చుకోవటం.
0: Turning the mind inside means giving up the feeling of the world, thinking of the world and thinking and feeling of the ఆత్మ.
1: ఒక చిన్న ఉదాహరణము.
0: One small example.
1: అక్కడ సిల్వర్ ఒక స్టాచ్యూ ఉంటుండది.
0: There is a silver statue there.
1: సిల్వరు అనేటువంటి మెటీరియల్ పైన మన మనసు ఉండినంత వరకు ఈ స్టాచ్యూ మనకు కనిపించదు.
0: యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ లుకింగ్ అట్ ద సిల్వర్ దట్ స్టాచ్యూ యాజ్ ద సిల్వర్ యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ద స్టాచ్యూ.
1: స్వరూపం పైన మన మనసును ఇమిడ్చితమా శిల్వ మనకు కనిపించదు.
0: ఇఫ్ యు కాన్సన్ట్రేట్ యువర్ మైండ్ ఆన్ ద స్టాచ్యూ, యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ సిల్వర్.
1: అదే విధముగానే ఆత్మవైపును మన దృష్టిని మరల్చినప్పుడు, మన భావమును అమర్చినప్పుడు, ఈ జగత్ భావం అనేటువంటిది అదృశ్యమైపోతుంది.
0: వన్స్ వి టర్న్ టువర్డ్స్ ఆత్మ అండ్ గివ్ అవర్ ఫీలింగ్స్ టువర్డ్స్ ఆత్మ, ద ఫీలింగ్ ఇస్ వరల్డ్ విల్ డిసపియర్.
1: కనుకనే నేను నేను అనేటువంటి తత్వము సర్వత్రా ఉంటున్నది.
0: దిస్ కాన్సెప్ట్ ఆఫ్ ఐ అండ్ ఐ, ఇట్ ఈస్ ఆల్ పర్వేసివ్, ఫౌండ్ ఎవ్రీవేర్.
1: ముఖ్యముగా మనం దైవం అనేటువంటిది ఏ రీతిగా, దైవం యొక్క నామం ఏమిటి అనేటువంటి విషయాన్ని చక్కగా లోతునకు దిగి విచారిస్తే, మొట్టమొదటి పేరు దైవం కును నేను అనేటువంటిది.
0: ఇఫ్ యు గో అండ్ అనలైజ్ ఇన్ డెప్త్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద నేమ్ ఆఫ్ గాడ్, ఇన్ ది బిగినింగ్ ది నేమ్ ఆఫ్ ది గాడ్ వాజ్ ఐ.
1: ఈ నేను అనేటువంటి పేరు వచ్చిన తర్వాతనే ప్రణవం కూడా వచ్చి ఉండొచ్చును, కానీ ప్రణవం కంటే ముందుది నేను.
0: ఐ ఎగ్జిస్టెడ్ ఈవెన్ బిఫోర్ ద ఎమర్జెన్స్ ఆఫ్ ప్రణవ ఆఫ్ ఓంకార్.
1: సమస్త సంకల్పముల కంటే కూడాను నేను అనేటువంటి సంకల్పము మొట్టమొదటి ఆవిర్భవించినటువంటి.
0: ఇట్ ఈస్ ది థాట్ ఆఫ్ ఐ విచ్ హస్ టేకన్ బర్త్ బిఫోర్ ఎనీ అదర్ థాట్ ఎవర్ ఎమర్జ్డ్ ఇన్ ద మైండ్.
1: నేను నేనుగా గుర్తించినప్పుడు సర్వమును గుర్తించిన వాడవుతాడు.
0: వన్స్ యు రికగ్నైజ్ ఐ క్లియర్లీ, హీ వుడ్ హావ్ రికగ్నైజ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
1: ఎట్లనగా ఆ నేనే సర్వత్రా ఉన్నది.
0: ఇఫ్ యు ఆస్క్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్, దిట్ ఈస్ ఐ విచ్ ఎగ్జిస్ట్ ఎవ్రీవే.
1: నేను ఒక క్వశ్చన్ అడుగుతాను.
0: ఐ ఆస్క్ ఎ క్వశ్చన్.
1: ఎవరు వైస్ ఛాన్సలర్ సరాఫ్ అంటాను నేను.
0: ఐ ఆస్క్ ది క్వశ్చన్, హూ ఈస్ వైస్ ఛాన్సలర్ సరాఫ్?
1: ఆయన ఐ అంటాడు.
0: హీ సేస్ ఐ.
1: ఊరు చక్రవర్తి ఎవరు అంటాను, అతను ఐ అంటాడు.
0: ఐ ఆస్క్ హూ ఈస్ చక్రవర్తి, చక్రవర్తి సేస్ ఐ.
1: బైరాగ శాస్త్రి ఎవరు, అది ఆయన ఐ అంటాడు.
0: వెర్ ఐ ఆస్క్ హూ ఈస్ బైరాగ శాస్త్రి, హీ విడ్ సే ఐ.
1: సరాఫ్ యొక్క రూపనామములు, భావములు, సిద్ధాంతములు వేరు, కానీ చక్రవర్తి రూపనామములు, భావములు, సిద్ధాంతములు వేరు, వైరాగ శాస్త్రి యొక్క రూపనామములు, సిద్ధాంతములు వేరు. అయినప్పటికీ నా ప్రశ్నకు ముగ్గురు నుంచి కూడా ఐ ఐ అనేటువంటిది ఒక్కటిగానే వచ్చింది. ఐ ఈజ్ ఎవ్రీవేర్.
0: ద నేమ్ అండ్ ఫామ్ అండ్ ది ప్రిన్సిపల్స్ విచ్ ఎంబాడీ ఇన్ ది నేమ్ ఆఫ్ సరాఫ్, ఇన్ ది నేమ్ ఆఫ్ చక్రవర్తి అండ్ వైరాగ శాస్త్రి, దే ఆర్ డిఫరెంట్. బట్ వెన్ ఐ ఆస్క్ ది క్వశ్చన్ హూ ఈజ్ సో అండ్ సో, ది ఆన్సర్ ఇస్ ది సేమ్.
1: దేశే కాల పరిస్థితుల యొక్క ప్రభావం వేరుగా ఉండవచ్చును.
0: ది సర్కమ్స్టెన్సెస్, ద ప్లేస్ అండ్ ద టైమ్ మే బి డిఫరెంట్.
1: మనోభావ దృశ్యములు వేరుగా ఉండవచ్చును.
0: ది ఫీలింగ్, ద థింకింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ మే బి డిఫరెంట్.
1: స్థితిగతులు వేరుగా ఉండవచ్చును.
0: ద కండిషన్ అండ్ సర్కమ్స్టెన్సెస్ ఆల్సో మే బి డిఫరెంట్.
1: కానీ అందరి ఎందు మాత్రము నేను అనేటువంటిది సమత్వంగానే ఉంటుండాలి.
0: బట్ ఇన్ స్పైట్ ఆఫ్ అండ్ రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ దీస్ డిఫరెన్సెస్, ఐ ఎగ్జిస్ట్ కామన్లీ ఇన్ ఎవ్రీ వన్.
1: కేవలము మానవుని యొక్క భ్రాంతులు మాత్రమే మార్చుకుంటూ వస్తున్నారు.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద ఇల్యూజన్స్ అండ్ ది డెల్యూజన్స్ ఇన్ ద మ్యాన్ విచ్ విల్ బి చేంజింగ్.
1: చిన్న ఉదాహరణము,
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక్కో వ్యక్తి తాను సంసారిగా ఉంటున్నప్పుడు, అనగా కుటుంబంతో కూడి ఉండినప్పుడు, నేను సంసారిని సంసారిని అంటున్నాడు.
0: వెన్ ఎ పర్టికులర్ పర్సన్ ఈజ్ ఎ ఫ్యామిలీ మ్యాన్, హీ సేస్ దట్ ఐఎమ్ ఎ ఫ్యామిలీ మ్యాన్, ఐఎమ్ హావింగ్ ఫ్యామిలీ.
1: అతనికి ఏ కష్టములో, నష్టములో, బాధలో, దుఃఖములో సంభవించినప్పుడు సంసారాన్ని విసర్జించి ఋషికేశికి వెళ్లి సన్యాసం పుచ్చుకుంటాడు.
0: అట్ ఎ టైమ్ వెన్ హీ హ్యాడ్ టు ఫేస్ ఎ నంబర్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ ద ఫ్యామిలీ లైఫ్, హీ గివ్స్ అప్ ది ఫ్యామిలీ లైఫ్, గోస్ టు ఋషికేశ్ అండ్ యాక్సెప్ట్స్ సన్యాస.
1: అక్కడ నేను సన్యాసిని సన్యాసిని అంటున్నాడు.
0: దేర్ హీ డిక్లర్స్ దట్ ఈస్ ఎ సన్యాసిని.
1: ఈ సంసారి అనుకోవటం కానీ సన్యాసి అనుకోవటం కానీ వాడి భ్రాంతులే కాని స్థితి మారింది కానీ గతి మారలేదు.
0: By the change of circumstances, by change of the condition, he calls himself a family man in one circumstance and a sannyasi in another.
1: ఇక్కడ నేను సంసారి అన్నాడు, అక్కడ నేను సన్యాసి అన్నాడు. సన్యాసిలోనా నేనుంది, సంసారిలోనా నేనుంది, నేను మాత్రం మారలేదు. ఈ నేను అనేటువంటి సంసారి సన్యాసం అనేటువంటిది మనం తగిలించుకున్నటువంటి వేషాలు.
0: ఇన్ ది ఫస్ట్ ప్లేస్ హీ సెడ్ ఐఎమ్ ఎ సంసారి, ఐఎమ్ ఎ ఫ్యామిలీ మ్యాన్. ఇన్ సెకండ్ ప్లేస్ హీ సెడ్ ఐఎమ్ ఎ సన్యాసిన్. బట్ దేర్ మే బి ఎ సంసారి అండ్ సన్యాసిన్ డిఫరెన్స్, బట్ ఇన్ బోత్ దేర్ ఇస్ ఐ.
1: అదే విధంగానే నేను బ్రహ్మచారి, నేను గృహస్థుడను, నేను వానప్రస్థుడను, నేను సన్యాసిని, ఇవన్నీ తగిలించుకునేటువంటి వేషాలు.
0: In the same way that I am a brahmachari, I am a grihastha, vanaprastha and sannyasi.
1: This brahmachari, grihastha, vanaprastha, sannyasi lendu undinatvanti samatvanga undinatvanti nene paludu, nene yavanudu, nene vruddhudanu, nene sarvamu. Kanukani nenu anetvanti sarva swaroopam lendu kudanu untunnadi kanuka avastharalanu tejinchi aa yokka aastika tattvanni aatmarupamlo mana bhavinchadame sari aina sadhana.
0: In different stages of life, he calls himself by different names. But in every stage, this I is common. To recognize this particular I, which is common all the time under all the circumstances, that is the goal of all the spiritual exercises.
1: Kanuka manasu undinanta varaku kudanu manavudu sukadukkamulato koodi untadu.
0: As long as man has a mind, he is subject to the joys and sorrows of life.
1: Udayinchunadi astaminchunadi.
0: Rising and setting.
1: అదే విధంగానే కలి ఉన్నది విడిపోవున్నది.
0: ఇన్ ద సేమ్ వే కమింగ్ టుగెదర్ అండ్ గెటింగ్ సెపరేట్
1: వచ్చున్నది పోవున్నది.
0: ఇన్ ద సేమ్ వే కమింగ్ ఇన్ అండ్ గోయింగ్ అవుట్
1: అహమే కాని ఆత్మ కాదు.
0: ఇట్ ఈస్ ఓన్లీ దిస్ అహం విచ్ డస్ ఆల్ దీస్ థింగ్స్ ఆత్మ
1: ఈ అహం కూడాను ఆకారంతో కూడి ఉండినంత వరకు కూడాను ఇది అహంకారంగా మారిపోతుంది.
0: యాజ్ లాంగ్ యాజ్ దిస్ అహం ఈగో ఈజ్ అసోసియేటెడ్ విత్ అ పర్టికులర్
1: అహం అనగా నేనే
0: అహం రెఫర్స్ టు
1: ఆకారమును త్యజించినప్పుడే తాను తానుగా ఉండగలడు కానీ ఆకారమును చేర్చుకున్నంత వరకు తాను తానుగా ఉండలేడు.
0: యాజ్ లాంగ్ యాజ్ హీ హాజ్ ఎ ఫామ్ హీ కెనాట్ బి హింసెల్ఫ్ వన్స్ హీ గివ్స్ అప్ ది ఫామ్ హీ బికమ్స్ రియల్ ఐ.
1: కనుక నిజమైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి నేను ఆకారంతో కూడి ఉండటమే అహం ప్లస్ ఆకారం అహంకారం అయిపోయింది.
0: వెన్ ద రియల్ ఐ ఈజ్ అసోసియేటెడ్ విత్ a form, it becomes ahankara.
1: Ahankara matram undaradu.
0: One should never have this ahankara.
1: Dari tappi nadichetuvanti vyakti enni pramadamulaku guri avutado.
0: Just as a person who strays away from the right path.
1: Neeti tappi nadichetuvanti okka vyakti anni avamanamulaku guri avutado.
0: He comes to great difficulties and problems. Similarly, a person who strays away from the path of morality. Morality is the very
1: ఆ జాతీయే ఆత్మ సంబంధమైనటువంటి జాతి.
0: ది వెరీ హ్యూమానిటీ అండ్ దట్ పర్టికులర్ థింగ్ మస్ట్ బి అసోసియేటెడ్
1: అదియే దివ్యత్వంతో కూడినటువంటిది.
0: మొరాలిటీ ఈజ్ అసోసియేటెడ్
1: ఈ దివ్యత్వాన్ని మనం విస్మరించి
0: బై గివింగ్ అప్ సచ్
1: అస్థిరమైనటువంటి అశాశ్వతమైనటువంటి అసుఖమును అందించేటువంటి ఈ భౌతికమైనటువంటి రూపనామంలో మనం లీనమైపోతున్నాం.
0: వీఆర్ గెటింగ్ ఇమ్మర్స్డ్ ఇన్ things which are not permanent, which will be changing, associated with the name and the form.
1: Kanuka prati manavudu kudanu ee manasattvam anetundi danni kramakramena kudanu maya roopamlo manam bhavinchali.
0: Therefore every human being gradually over a period of time should consider this mind as
1: ee manasu anetundi kalpitamainatundi.
0: Mind is a created one, an artificial one.
1: ఇది ఒక్కొక్క సమయం నందు ఒక్కొక్క రూపాన్ని ధరిస్తూ ఉంటుంది.
0: ఇట్ విల్ బి టేకింగ్ డిఫరెంట్ ఫార్మ్స్ అండర్ డిఫరెంట్ టైమ్స్.
1: ఇది కేవలం ఇంద్రియములను మాత్రమే అనుసరిస్తూ ఉంటుంది.
0: ఇట్ విల్ బి ఫాలోయింగ్ ఓన్లీ ది సెన్సెస్.
1: ఈ ఇంద్రియముల యొక్క చేరిక చేతనే సుఖదుఖములను అనుభవిస్తూ ఉంటుంది.
0: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ కమింగ్ ఇన్ కాంటాక్ట్ విత్ ద సెన్సెస్ మైండ్ ఎంజాయ్స్
1: లాభ నష్టములు కాని
0: జాయ్ ఆర్ సారో
1: నిందాస్తుతులను కాని అనుభవించేది మనస్సే కాని ఆత్మ కాదు.
0: వెదర్ ఇట్ ఇస్ జాయ్ ఆర్ సారో ప్రాఫిట్ ఆర్ లాస్ ఆర్ ప్రైజ్ ఆర్ సెన్సర్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ సఫర్డ్ ఆర్ ఎంజాయ్డ్ ఓన్లీ బై మైండ్.
1: మనోకల్పితమైనటువంటి స్వరూపాలు.
0: దీస్ ఆర్ ఆల్ ది క్రియేషన్స్ ఆఫ్ ద మైండ్.
1: ఈ మనస్తత్వాన్ని కొంచెం మనం గమనించినట్టే ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది.
0: వన్స్ యు రికగ్నైజ్ the real nature of this mind would be able to also understand the nature of atma. There is only one thing,
1: adi atma,
0: and that is atma.
1: Sarvatra unnadi atmane.
0: Atma is all pervasive.
1: Sarva padarthamulu atmane.
0: Everything is atma.
1: Atti advaita drushtini manam kolipovatam chetane ee dvaita drushtito dukkhamulaku guri vepothunnamu.
0: As we are giving up that kind of non dualistic approach, we are subjected to this dualistic approach.
1: మానవుడు ప్రతి విషయమునందు కూడాను మొట్టమొదట తనను తాను గుర్తించుకుంటూ ప్రయత్నిస్తున్నాడు.
0: In everything, man is making an effort to recognize about himself.
1: దేని కోసం నేను బ్రతుకుతున్నానంటే నా కోసం నేను బ్రతుకుతున్నానని మొట్టమొదటి జవాబు వస్తుంది.
0: If you ask the question, for whose sake are you living, the answer would be, for my own sake.
1: ఇది ఏ విధంగా నీవు నా కోసం నేను బ్రతుకుతున్నాననేటువంటి జవాబు చెప్తున్నాడని ప్రశ్నించినప్పుడు, నా నిమిత్తమే నేను నిద్రిస్తున్నాను, నా నిమిత్తమే నేను భోజనం చేస్తున్నాను, నా నిమిత్తమే నేను జీవిస్తున్నానంటాడు.
0: When you ask the question, what do you mean by when you are living for yourself, he says, I sleep for my own sake. I eat food for my own sake.
1: నా ఆకలికి మరొకరు భుజిస్తే నా ఆకలి తీరదు.
0: For satisfying my hunger, if someone else were to...
1: నా విరిగిన కాలుకు మరొకరు కట్టుకుంటే నా యొక్క కాలు సరిపోదు.
0: If someone else to were to tie a bandage for the leg,
1: మేము ఇరువురు ఒక మంచం పైన పడుండేటప్పటికి నా కల నాదే, వారి కల వారిది.
0: Even if two of us are sleeping on the same cot, my dream is mine own and the other person.
1: దీనిని పురస్కరించుకొని ప్రతి ఒక్కటి నేనే అనేటువంటి జవాబు కింద తాను పలుకుతుంటాడు.
0: It is in this context and with this recognition he goes on telling, it is I.
1: కొంత దూరం ప్రయాణం సలిపిన తర్వాత,
0: after travelling a little distance,
1: ఎక్కడైనా కూడా ఒక ఫ్రెండ్ వచ్చి, అయ్యా కొంచెం దూరం మనం ఎక్కడైనా ఒక యాత్రగా వెళ్దాం రండి అని పిలిచినప్పుడు, అయ్యోయ్యో నేను ఆఫీస్కు లీవ్ పెట్టడానికి వీలులేదు, నా ఇంట్లో పిల్లలు భార్య చాలా అవస్థపడుతుంటారు, ఎవరు వారిని రక్షించడానికి వీలు కాదు, కనుక ఇప్పుడు నేను రావడానికి వీలు లేదంటాడు.
0: If a friend were to meet him and ask him to go on a pilgrimage, he would say, well, I have a lot of work in my office, I have not been able to give any instructions.
1: మరి అదే వ్యక్తి, ఎందుకు నీవు ఆఫీస్ వర్క్ చేస్తున్నావు, నీవెందుకు ఉద్యోగం చేస్తున్నావు అని ప్రశ్నించినప్పుడు, నా ఆలుబిట్టను నేను పెంచుకోవాలి అంటాడు.
0: With the same person, when you put another question, why are you working in the office and earning, for the sake of protecting and looking after my own family and children?
1: ఇంతకుపూర్వం నా కోసం నేను బ్రతుకుతున్నానన్నటువంటి వ్యక్తి ఇప్పుడు నా కుటుంబం కోసం బ్రతుకుతున్నానంటున్నాడు.
0: That very person who said that he is living for his own sake now says that he is living for the sake of his family.
1: కనుక తన కోసము తన యొక్క కుటుంబం కోసం తాను బ్రతుకుతున్నట్టుగా భావిస్తాడు.
0: Now he thinks that he is living for his sake and for the sake of his family.
1: కానీ చాలా మంది ఈ రెండింటి సంబంధంతోనే తన యొక్క జీవితాన్ని గమ్యంగా అనుభవిస్తున్నాడు.
0: Most of the people consider the goal of their life as only this much.
1: కాదు కాదు, మూడవది మరొకటి ఉన్నది.
0: There is one more thing which has to be recognized.
1: అదే సమాజము, అదే ప్రపంచము.
0: And that it is the society, that is the world at large.
1: ప్రపంచములో ఏ బాధలు ఎవరికి సంభవించినప్పటికీ అది నాకు కూడా సంబంధంగా ఉంటాయి.
0: Whosoever in the world is put to inconvenience and trouble, in a way I am also going to suffer the same thing.
1: నా దేశము బాగుండినప్పుడే నేను బాగుంటాను.
0: Only when my country is okay, I am like
1: నా సమాజం అనేక విధములైనటువంటి అష్ట కష్టములకు గురి అయినప్పుడు నేను ఆ కష్టముల్లో ఒకటిగా ఉంటాను.
0: When my society is put to innumerable troubles and tribulations, I am also likely to experience.
1: మా గ్రామం బాగుండినప్పుడే ఆ గ్రామంలో నేను కూడా బాగుంటాను.
0: When my village is all right, I am also likely to be happy.
1: ఈ గ్రామం ఏమైనా అయిపోని నా ఇల్లు నేను మాత్రం బాగుండాలని ఏ వ్యక్తి కూడా కోరడానికి వీలు కాదు.
0: No one can aspire and praise and say that let my village go to
1: korinappudiki ni taanu bratukaledu.
0: If the village is put to difficulties,
1: samajamunande putti, samajamunande perigi, samajamunande jeevinchetuvanti vyakti samajamunu dooram gaavinchukoni chadavaina kuda nu jeevinchadaniki veelu kaadu.
0: A person who is born in the society, who grows in the society, he cannot live without the society even for a moment.
1: Kanuka samajam nimittam kuda nu nenu bratukutunnanu.
0: Therefore, a person must say that he is living for the society
1: yeta
0: also.
1: Vata samajamu bagundinappude tana kutumbam baguntundi.
0: The sum and substance of this is, when the society is all right, his family
1: tana
0: will be okay.
1: Kutumbam bagundinappude tanu santoshistuntadu.
0: When the family is all right, he would also have happiness.
1: Katta kadapudiki tana varaku vachi digindi. Tanu bagundede eppudu తన యొక్క కుటుంబం బాగుండాలి. తన కుటుంబం ఎప్పుడు బాగుంటుంది? తన సమాజం బాగుండినప్పుడే. కనుక సమష్టి స్వరూపమైనటువంటి ఒక తత్వము క్షేమంగా ఉండినప్పుడే మనం అందరూ క్షేమం.
0: Therefore, if one wants to be happy, his family should be happy. If his family should be happy, his society must be happy. That way, when the society is happy, he can be happy. This is the aspect of the society which will have to be taken into account.
1: కనుకనే భగవంతుడు త్రిమూర్తాత్మక స్వరూపుడు అన్నారు.
0: ఇట్ ఇస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ గాడ్ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ వన్ హూ హ్యాస్ త్రీ ఫార్మ్స్.
1: వ్యక్తి స్వరూపం ఒకటి, కుటుంబ స్వరూపం రెండవది, విశ్వస్వరూపం మూడవది. ఇవే త్రిమూర్తి స్వరూపాలు.
0: దీస్ త్రీ ఫార్మ్స్ ఆర్ ద ఇండివిజువల్ ది పర్సనల్ ఫార్మ్, ద ఫార్మ్ ఆఫ్ ది ఫ్యామిలీ అండ్ ది ఫార్మ్ ఆఫ్ ది సొసైటీ.
1: ఈ త్రిమూర్తులు ఎందు కూడాను ఒకే ఆత్మస్వరూపం, అదే దైవత్వం.
0: ఇన్ ఆల్ దీస్ త్రీ ఫార్మ్స్ దేర్ ఇస్ ఓన్లీ వన్ డివినిటీ అండ్ దట్ ఇస్
1: దైవ అనేటువంటి పదమునకు సమష్టి స్వరూపము అని పేరు.
0: ఫర్ ది వర్డ్ దైవ ఇట్స్ అనదర్ మీనింగ్ ఫర్ దిస్ ఈస్
1: నా చేతులు వేరుగా ఉంటున్నాయి.
0: మై హ్యాండ్స్ ఆర్ డిఫరెంట్.
1: నా కాళ్ళు వేరుగా ఉన్నాయి.
0: మై లెగ్స్ ఆర్ డిఫరెంట్.
1: నా చెవులు వేరుగా ఉన్నాయి.
0: మై ఇయర్స్ ఆర్ డిఫరెంట్.
1: నా కన్నులు వేరుగా ఉన్నాయి.
0: మై ఐస్ ఆర్ డిఫరెంట్.
1: నా సర్వాంగములు వేరువేరుగా ఉన్నాయి.
0: ఆల్ మై లింబ్స్ ఆర్ డిఫరెంట్.
1: అయితే సర్వాంగములకును సమానమైనటువంటి ఒక తత్వము నా గుండె ఒక్కటే.
0: బట్ ఫర్ ఆల్ దీస్ లింబ్స్ దేర్ ఇస్ ఓన్లీ వన్ కామన్ హార్ట్.
1: ఒక్కొక్క అంగములకు ఒక్కొక్క గుండె లేదు.
0: ఫర్ ఈచ్ లింబ్ దేర్ ఇస్ నో సెపరేట్ హార్ట్.
1: అదే విధంగానే ఒక్కొక్క దేశము, ఒక్కొక్క గ్రామము, ఒక్కొక్క టౌను, ఇది వేరు వేరు అంగములుగా ఉండవచ్చును. అన్ని అంగములు ఎందు కూడాను సమష్టి స్వరూపుడైనటువంటి దైవం ఒక్కడే. అదేనే గుండె, అదనే హృదయము.
0: ది టౌన్స్ మే బి డిఫరెంట్, ద విలేజెస్ మే బి డిఫరెంట్, ద కంట్రీస్ మే బి డిఫరెంట్. దీస్ మే బి కంపేర్డ్ టు డిఫరెంట్ లింబ్స్ ఆఫ్ ద బాడీ, బట్ ది హార్ట్ ఈస్ వన్ అండ్ దట్ ఈస్ గాడ్. గాడ్ ఈస్
1: ఓ దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ దేహం అనేటువంటి ఒక దేశము భగవంతునికి ఒక దేవాలయము.
0: దిస్ కంట్రీ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ది బాడీ ఫర్ గాడ్.
1: ఈ ప్రపంచము భగవంతుని విశాలమైనటువంటి వ్యక్తి స్వరూపము.
0: ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఎక్స్పాండెడ్ ఫార్మ్ అండ్ మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
1: కనుక భగవంతుని మనం చూడాలనుకున్నప్పుడు ఈ విశ్వస్వరూపాన్ని భగవంతునిగా మనం దర్శించినప్పుడే ఇదే నిజమంతటి భగవంతుని దర్శనం.
0: If you want to get a vision of God, you must be able to consider His creation and the entire world as the very embodiment of God and experience that vision.
1: సమస్త శాస్త్రములు,
0: all the scriptures,
1: సమస్త ధర్మములు,
0: all the dharmas and religions,
1: సమస్త వేదములు,
0: all the Vedas,
1: సమస్త ఇతిహాస పురాణములు, ఇవన్నీ కూడాను ద్వైత భావములే.
0: All the history and mythology, they are full of ద్వైత భావ.
1: ఈ ద్వైత భావంలో ఉండేటువంటి ప్రతి మానవునికి కొంతకాలం ద్వైతాన్ని అనుసరించక తప్పదు.
0: యాజ్ లాంగ్ యాజ్ మ్యాన్ ఈస్ హ్యావింగ్ దిస్ కైండ్ ఆఫ్ డ్యూలిస్టిక్ ఫీలింగ్ హీ నాట్ ఎక్స్పీరియన్స్ ది సేమ్.
1: తన యొక్క దృష్టి సృష్టి పైన ఉండినంత వరకు కూడాను ఈ సృష్టి భావనే తన యందు ఆవిర్భవిస్తుంటాది.
0: యాజ్ లాంగ్ యాజ్ మ్యాన్ కాన్సన్ట్రేట్స్ హిస్ విజన్ ఆన్ ద ఎక్స్టర్నల్ వరల్డ్ హిస్
1: జగన్ భావని అంటే తాను తాదాత్మ్యై ఉంటాడు.
0: హీ విల్ హావ్ మర్జ్డ్ హిస్ mind into the world outside.
1: Kanuka ee jagat bhavam undinante variki varike ee yokka shastramulu, ee yokka nutana varshamulu, ee jyotish shastramu, ee gruha shastramu, sarva shastramulu kodanu atyavasarame.
0: All these shastras become relevant and useful as long as man is concentrating on the external world.
1: Idi kalamuto kudinatvantidi ee yokka jagattu.
0: World is associated with principle of time.
1: Kala swarupame ee jagattu.
0: World is the very embodiment of time.
1: Kalukune vedamu kalaaya namaha, kala kalaaya namaha, kala dapadamanaaya namaha, kala atitaaya namaha, kala swarupaaya namaha, kala nimitaaya namaha, anta kalame pradhananga chustu untundi.
0: It is in this context Veda goes on describing God as different types of time.
1: ఈ కాలము పంచేంద్రియములతో కూడి ఉంటున్నది.
0: దిస్ టైమ్ ఇస్ అసోసియేటెడ్ విత్ ఫైవ్ సెన్సెస్.
1: కనుక ఈ పంచేంద్రియ యొక్క ప్రభావమే పంచాంగము అని.
0: పంచాంగ కమ్స్ ఫ్రమ్ ది అసోసియేషన్ ఆఫ్ దిస్.
1: ఈ పంచాంగ జ్యోతిష్ శాస్త్రాన్ని అనుసరించి, సూర్య చంద్రాదులను అనుసరించి, ఈ కాలకర్మకాల కర్తవ్యాలను అనుసరించి మారుతూ ఉంటాయి.
0: పంచాంగ ఈస్ డిపెండెంట్ అపాన్ ద టైమ్, the movement of the sun and the moon and various circles.
1: Panchangam jaragaboye vishayanni maatrame nirupistundi kani panchangam dani pariharanni pattukoni raadu.
0: Panchanga can go on describing what is going to happen, but what is the remedy for that cannot be given by panchanga.
1: Ee panchangam lo repati dinu 10 dukkulu varsham kurustundani raastadu gaani panchangam pindite 10 chukkalaina neeru raavu.
0: In this panchanga, you get the information that tomorrow you are going to have 10 inches of rain. But if you were to squeeze panchanga itself, you can't get a drop of water from that.
1: Kanuka, ee panchanga tattvam anetundi, prakrutamainatundi yokka swaroopanni kontha varakunu chitripistundi.
0: Panchanga describes the world in its external form to some extent.
1: ఈ ప్రపంచమంతా కూడాను నవగ్రహములతో కూడి ఉన్నదని వారి యొక్క భావం.
0: Their feeling is that this world is associated with these 9 planets.
1: ఈ నవాధిపతులు యందు కూడాను ఈ సంవత్సరము చాలా 7 మంది అధిపతులు చాలా ఉత్తమమైనటువంటి వారిగా ఉన్నారు.
0: Among these 9 rulers who govern the world, 7 of them are favorable.
1: రాజు, మంత్రి, చంద్రుడు, కుజుడు ఈ సంవత్సరంలో చాలా బలమైనటువంటి వారిగా ఉన్నారు. శనికి ఈ సంవత్సరంలో ఏమాత్రము స్థానం లేదు.
0: Saturn does not have any important role to play during this year.
1: కనుక ఈ సంవత్సరం అనేటువంటిది ఈ జగత్తు లోపల తిండి తీర్థాదులకు ఏమాత్రం కూడాను లోటు లేకుండా జరుగుతుంది.
0: Therefore, during this year, there may not be any dearth of food and water.
1: 180 వంతులు ఈ యొక్క ఆహారం అభివృద్ధి అవుతుంది.
0: యూ విల్ బి హ్యావింగ్ 80% క్రాప్.
1: కానీ ప్రాకృతమైనటువంటి యొక్క మార్పులు ఎంత మంచివిగా కలిగినప్పటికీ మానవుని యొక్క మనస్సు మాత్రం పరివర్తన లేకపోతే ఇవన్నీ కూడా నిరుపయోగమే.
0: వాట్ ఎవర్ ప్రాస్పరిటీ యూ మే హ్యావ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద వరల్డ్లీ ఆబ్జెక్ట్స్ అండ్ థింగ్స్, ఇఫ్ దేర్ ఇస్ నాట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద మైండ్, ఆల్ దీస్ థింగ్స్ విల్ బి యూజ్లెస్.
1: కనుక ఈనాడు మానవుని యొక్క పరివర్తన అత్యవసరమైనటువంటిది.
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద మ్యాన్.
1: ఈ మనస్సును పవిత్రమైనటువంటి మార్గములో ఆత్మతత్వం నందు విశాలమైనటువంటి రీతిగా మార్చుకున్నప్పుడే ఈ జగత్తుకు నిరంతరము కూడాను సుభిక్షంగా ఉంటుంటారు.
0: ద వరల్డ్ వుడ్ బి హ్యాపీ కంటిన్యూస్లీ ఓన్లీ వెన్ మైండ్ టేక్ ద పాత్ ఆఫ్ రైట్ యాక్షన్ అండ్ రైట్.
1: చాలా మంది తపస్సు చేస్తున్నామంటారు.
0: Many people declare that they are doing tapas.
1: Tapas ante emiti?
0: What do you mean by tapas?
1: Talakinda vetti kaaru pai vetti edo naamanni smarinchatama?
0: Is it a physical exercise of keeping the head down and legs up and repeating
1: the same? Kadinamainatunte hrudayanni karigi pravahinchetunte yokka reetilo manamu maarchukotame tapas.
0: Tapas really means transforming a stone heart into a soft, compassionate.
1: Badalapadeetunte vyaktinu దీనులను దిక్కులేనటువంటి వారిని చూచినప్పుడు మన మనసు కరిగిపోవాలి, మన హృదయం ద్రవించాలి. అదే తపస్సు యొక్క ఫలితం.
0: ద ఫ్రూట్ ఆఫ్ తపస్ ఈస్ దట్ అవర్ మైండ్ షుడ్ రియలీ ఫ్లో అవుట్ ఆఫ్ కంపాషన్ వెన్ ఎవర్ ఇట్ సీస్ ద పర్సన్ హూ ఇస్ సఫరింగ్.
1: కఠినమైనటువంటి శిలగా నుంచుకొని ఎన్ని సాధనలు చేసినప్పటికీ ఇవి కేవలము ఒక నిరుపయోగమైనటువంటివి, కాలంలో వ్యర్థం గావించినటువంటివి.
0: కీపింగ్ యువర్ హార్ట్ యాజ్ ఎ స్టోన్ and making all these other spiritual exercises would be a sheer waste.
1: Aneka mandi dhyanamu dhyanamu dhyanam ani antunnaru.
0: Many people say meditation, meditation and meditation.
1: Edi dhyanam? Dhyanam ante emiti?
0: What is the meaning of meditation?
1: Mana jeevithame oka dhyanam.
0: Our life itself is
1: tellavari lechina modalu ratri parundunnanta varaku manam dhyanam lone unnam.
0: Right from the moment that we get up from sleep till we go to bed in the night,
1: కొన్ని నిమిషాలు లేచిన తక్షణమే బాత్రూమ్ పోవటం, ముఖం క్లీన్ చేసుకోవటం, ఈ ధ్యానంలోనే ఉంటాం మనము.
0: ఇన్ ది ఫస్ట్ ఫ్యూ మినిట్స్ అటెండింగ్ టు ది మార్నింగ్ డ్యూటీస్ ఇఫ్ దట్ ఇట్సెల్ఫ్ ఇస్ ధ్యానం.
1: తక్షణమే కాఫీ టిఫిన్ ధ్యానంలో పోతాది.
0: నెక్స్ట్ అవర్ మెడిటేషన్ ఈజ్ ఆన్ ఫుడ్ అండ్ కాఫీ.
1: అది అయిన తక్షణమే డ్రెస్ వేసుకుని ఆఫీస్ ధ్యానంలో ఉంటాము.
0: దెన్ వీ పుట్ ఆన్ ద డ్రెస్ అండ్ గో టు ఆఫీస్. That is also a type of
1: ఈ ఆఫీస్ కు పోయే సమయం లోపల రోడ్డు లోపల ఏ బస్సు వస్తుందో, ఏ ట్రైన్ వస్తుందో, ఏ కార్ వస్తుందో, ఏ యాక్సిడెంట్ అవుతుందని మన యొక్క యాక్సిడెంట్ పైన ధ్యానంలో పోతుంటాము.
0: వైల్ మూవింగ్ టు ది ఆఫీస్ వీ టేక్ కేర్ టు సీ దట్ వీ డోంట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ ఆఫ్ ది యాక్సిడెంట్.
1: ధ్యానమే లేకపోతే మనం ఆఫీస్ కు చేరలేము.
0: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ మెడిటేషన్ వీ ఆర్ నాట్ లైక్లీ టు రీచ్ ఆఫీస్ సేఫ్.
1: మనం ఒక కాలేజీకి పోతే చదువు ధ్యానంలో ఉంటాము.
0: వెన్ వీ గో టు కాలేజ్ we are concentrating and meditating on
1: play ground pote aata dhyanamulo untamu.
0: When we are playing, we are meditating on the
1: inge edaina market pote vishayalu dhyanamulo untamu.
2: సిమిలర్లీ వెన్ వి గో టు మార్కెట్
3: ఇవన్నీ ధ్యానమే కదా.
2: All these things are time.
3: జ్ఞానం అనేటువంటి లేకపోతే ఒక చిన్న పని కూడా మనం చేయలేము.
2: Without meditation, we would not be able to discharge one duty.
3: విషయం పైన మనసును మరల్చటమే ధ్యానము అన్నారు.
2: Therefore, meditation means concentrating mind on different types of work.
3: ఈ మనసుని దైవం పైన మరల్చినప్పుడు అది దైవ ధ్యానం అంటున్నాం.
2: If you turn your concentration on God, it is meditation.
3: కనుక ధ్యానం అంటే దీనికి ప్రత్యేకమైనటువంటి ఒక కాలము, ప్రత్యేకమైనటువంటి ఒక పద్ధతి మనకు అవసరం లేదు.
2: ఫర్ మెడిటేషన్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎ స్పెసిఫిక్ టైం.
3: ఈ ధ్యానానికి అనేక మంది అనేక రూపనామములు కల్పించి కడాతురికి నిజమైనటువంటి ధ్యానాన్ని మరుగుపరిచేస్తున్నారు.
2: Many people give different meanings and interpretations for this meditation, and the real meaning is lost in the process.
3: ఒక్క చిన్న ఉదాహరణ, నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను, స్వామి మాట్లాడేది ఏమిటి అని, దీనిపై మీరు ధ్యానమే లేకపోతే నేను చెప్పేది ఏమిటి మీకు అర్థం కాదు.
2: ఫర్ స్మాల్ ఎగ్జాంపుల్, స్వామి ఈజ్ స్పీకింగ్ నౌ. అన్లెస్ యూ కాన్సన్ట్రేట్ అండ్ మెడిటేట్ అండ్ వాట్ స్వామి ఈజ్ స్పీకింగ్, యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్.
3: ఇది కూడా ధ్యానమే.
2: దిస్ ఇస్ మెడిటేషన్.
3: కనుక ధ్యానం అనేటువంటి దానికి ఒక రూపం లేదు.
2: Therefore, for meditation, there is no specific form.
3: కనుక చంచలమైనటువంటి ఈ మనస్తత్వంతో మనం ధ్యానం చేయటం అనేటువంటిది ఎవరికి సాధ్యం కాదు.
2: With an agitated mind, a mind which is not steady, you cannot perform
3: meditation. ఇప్పుడు ధ్యానము ధ్యానం అనేటువంటి పేరుతో కేవలం అన్ని విధాల స్టంట్స్ జరిగిపోతున్నాయి.
2: In the name of meditation, only different types of stunts are going on.
3: నీవు గంట రెండు గంటలు అనవసరంగా ఈ చంచలమైన మనసును, కోతి వంటి మనసును పట్టుకుని ఈ అనేక విధములుగా అశాంతికి గురి అయ్యే బదులు నీవు ఇంటి పనులు చేసుకో, ఆఫీస్ పనులు చేసుకో, ఇంకే విధమైనటువంటి సమాజ పనులు చేసుకో, అది ధ్యానం కాదా?
2: By controlling your mind, which is very unsteady, like a monkey, you only for 1 hour.
3: ఎంత వ్యర్థం చేస్తున్నారు.
2: That kind of exercise for 1 hour is a waste.
3: ఒక్క గంట కూర్చున్నప్పటికీ ఒక్క సెకండ్ అయినా కూడా అక్కడ అరికట్టుకోవడానికి సాధ్యం కాదు.
2: Even if you sit for meditation for 1 hour, even for a second,
3: ఒక గంటను వేస్ట్ చేస్తున్నావు కదా నువ్వు.
2: In the name of meditation, you are only wasting hours and hours.
3: ఆ కాలంలో నీవు ఈ గృహకృత్యంలో నువ్వు ప్రవేశపెట్టు.
2: Why don't you just take up the work relating to the home?
3: నీవు అన్ని పనులు చేసుకుంటూ దైవాన్ని చింతిస్తూ,
2: while doing and discharging all types of work,
3: ivanni kuda daivam yokka swaroopalagane bhavinchu.
2: Consider all these as the forms of God.
3: Untundi
2: how simple this would be.
3: Inta sulabhamaina margani vadalapetti aneka shramalaku vachi pedda kasaratu chesi yememo deentlo badalaku guri avutunnaru.
2: Giving up such simple process, undertaking things which are really meaningless, and we are all only putting ourselves to a lot of inconvenience and trouble.
3: Do your duty sincerely. నీ పని నీ కర్తవ్యాన్ని నీవు చక్కగా ఆచరించు.
2: Do your duty sincerely.
3: అది ఆచరించడానికి విరుద్ధంగా టైంను వ్యర్థం చేసుకోవటము, ధనమును వ్యర్థం చేసుకోవటము అమూల్యమైనటువంటి కాలాన్ని అరక్షణమైన మనం వృధా చేయరాదని భావించాలి.
2: We should consider that contrary to this kind of approach, we should not waste even a moment's time, and we should not waste any.
3: కనుక ధ్యానము అనేటువంటిది కేవలము ఒక్క విషయానికి మాత్రమే సంబంధించింది కాదు.
2: మెడిటేషన్ దేర్ఫోర్ డస్ నాట్ అప్లై ఓన్లీ టు వన్ పర్టికులర్ థింగ్.
3: ఇది సర్వ విషయములు ఎందుకు ధ్యానమును సమత్వంగా మనము ప్రసరింప చేసుకోవాలి.
2: మెడిటేషన్ షుడ్ బి మేడ్ టు ఫ్లో ఇన్ టు ఎవ్రీ యాక్టివిటీ దట్ వీ అండర్టేక్.
3: ఇంకా మరికొంతమంది ఏకాంత వాసం జరపాలి అని భావిస్తుంటారు.
2: సమ్ పీపుల్ థింక్ దట్ దే షుడ్ స్పెండ్ a solitary life for a few moments.
3: ఏకాంతం అంటే ఏమిటి?
2: What do you mean by ఏకాంతం? Is it sitting alone or solitarily?
3: అది సరైనటువంటి అర్థమే కాదు.
2: That is not the correct meaning of ఏకాంతం.
3: అనేక మంది నేను ఏకాంతవాసంగా ఉండాలి, నేను ఏ అరణ్యానికి పోయి కూర్చోవాలి అని భావించి ఏ ఋషికేశో, ఏ హరిద్వారమో, ఏ యొక్క దీనికో తపోవనకు పోయి కూర్చుంటుంటారు.
2: Quite a few people, not realizing what ఏకాంత means, think that they should go to a forest or Rishikesh to have this life of ekanta.
3: Ekanta tattvanni artham chesukolinatuvanti vyaktule ee vidhamainatuvanti vyaktapanlo praveshistaru.
2: Only those people who really do not understand the correct meaning of ekanta undertake such activity.
3: Ekantam anaga manasunu stambimpa chesinappudu ekantam.
2: Ekanta refers to stilling of the mind.
3: నీవు అరణ్యంలో కూర్చొని కూడాను నీ మనసు ప్రపంచంలో వచ్చి సంచారం చేస్తుంటే ఇది ఏకాంతం ఎట్లా అవుతుంది?
2: ఈవెన్ వెన్ యూఆర్ సిటింగ్ ఇన్ అ ఫారెస్ట్, ఇఫ్ యు అలవ్ యువర్ మైండ్ టు వాండర్ ఇన్ ద వరల్డ్ హౌ కెన్ యూ డిస్క్రైబ్ దిస్
3: సంకల్పాలను నిరూపం చేయకుండా అనగా సంకల్పాలని అరికట్టకుండా ఏ స్థానంలో పోయి శరీరంతో కూర్చున్నప్పటికీ ఇది ఏకాంతం కాదు
2: వితౌట్ కంట్రోలింగ్ ది థాట్ ప్రాసెసెస్ విచ్ ఎవర్ ప్లేస్ యూ సిట్ ఆల్ అలోన్ ఇట్ కెనాట్ బి డిస్క్రైబ్డ్
3: సమాధి అన్నప్పుడు అదియే సంకల్పమును నిరోధించటమే సమాధి
2: ఈవెన్ సమాధి రెఫర్స్ టు ద సేమ్ థింగ్ దట్ ఈస్ కంట్రోలింగ్ ద థాట్ ప్రాసెస్
3: సంకల్పములు లేకుండా చేసుకోవట్లేదు
2: యూ హ్యావ్ టు
3: లేక సంకల్పములు ఉండి కూడాను సర్వ సంకల్పములు కూడాను దైవ సంకల్పములుగానే భావించాలి
2: యూ హ్యావ్ టు సీ దాట్ దో థాట్స్ కమ్ ఎవ్రీ దేర్ ఆర్ థాట్స్ ద ఎంటైర్ థాట్స్ మస్ట్ బి సాచురేటెడ్ విత్ డివినిటీ
3: ఆ సంకల్పముల సమయందు ఈ సంకల్పములు ఎప్పుడు వస్తున్నాయి ఏ విధంగా వస్తున్నాయి అని విచారణ చేయాలి
2: వెన్ ది థాట్స్ ఎమనేట్ ఇన్ ద మైండ్ షుడ్ జస్ట్ ఎన్క్వైర్ ఫ్రమ్ వేర్ డూ దే కమ్ హౌ డూ దే కమ్
3: నేను నేను నేను అనేటువంటి సంకల్పం వచ్చిన తర్వాత ఈ సంకల్పంలో కూడా ప్రవేశిస్తున్నాయి
2: ఆల్ దీస్ థాట్స్ కమ్ ఓన్లీ ఆఫ్టర్ యూ గెట్ ది థాట్ ఆఫ్ ఐ
3: కొంతమంది ఈ జగత్తు లోపల నేను ధ్యానమునందు కాని యోగమునందు కాని లౌకికమునందు కాని జీవితమునందు కాని సర్వ సౌఖ్యములను అనుభవిస్తున్నానని ఆనందిస్తుంటారు
2: సమ్ పీపుల్ ఫీల్ దట్ దే ఆర్ ఎంజాయింగ్ ఆల్ ది జాయ్ అండ్ హ్యాపీనెస్ ఇన్ వాట్ ఎవర్ వర్క్ దే ఆర్ పర్ఫార్మింగ్
3: నిజమైన ఆనందం ఏమిటో గుర్తించుకోలేని చెప్పి వారే
2: దీస్ పీపుల్ రియలీ డు నాట్ నో ది మీనింగ్ ఆఫ్
3: ఈ సౌఖ్యములంటే ఏమిటో ఇది నిజంగా దాని యొక్క అర్థాలను తెలుసుకోలేనటువంటి వారే
2: దే హావ్ నాట్ అండర్స్టూడ్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ హ్యాపీనెస్
3: చక్కగా విచారించి చూస్తే సౌఖ్యములను నీవు అనుభవిస్తున్నావా లేక నిన్నే సౌఖ్యములు అనుభవిస్తున్నాయా యోచించేసుకో
2: ఇఫ్ యూ వాంట్ టు కరెక్ట్లీ లుక్ ఇన్ టు అండ్ ఎన్క్వైర్ వెదర్ ది జాయ్స్ ఆర్ ఎంజాయింగ్ యూ ఆర్ యు ఆర్ ఎంజాయింగ్ ది జాయ్స్ ఆఫ్ ద థింగ్స్
3: కాదు కాదు ఈ సౌఖ్యములే నిన్ను అనుభవిస్తున్నాయి
2: దిస్ ఆబ్జెక్ట్ దే ఆర్ ఎంజాయింగ్ యూ
3: మానవుని సర్వ సౌఖ్యములు అనుభవించి దానివల్ల ఈ శరీరమునందు ఉన్నటువంటి సమస్త శక్తిని గుంజుకొని ఈ శరీరంలో రాగ ద్వేష అసూయ డంబాజ్ అనేటువంటి రోగములను కల్పించిపోతున్నారు
2: ఇట్ ఈస్ ది ఆబ్జెక్ట్ విచ్ మేక్ యూజ్ ఆఫ్ ద మ్యాన్ ఎంజాయ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ద మ్యాన్ టేక్ అవే ఆల్ ది బెస్ట్ ఇన్ హిమ్ ఫిల్ హిమ్ విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ నెగటివ్ ఫీలింగ్
3: దేహముతో అనుభవించేటువంటి సౌఖ్యములు నిజంగా సౌఖ్యములు కాదు సౌఖ్యములు దేహాన్ని అనుభవించి దేహాన్ని అన్ని విధాల శిథిలము గావిస్తుండాలి
2: ది హ్యాపీనెస్ విచ్ యూ ఎంజాయ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది బాడీ ఆర్ నాట్ రియల్ హ్యాపీనెస్ అట్ ఆల్
3: ఇంకా నీవు సౌఖ్యములు అనుభవిస్తే దేహం ఎందుకు శిథిలం కావాలి దేహం ఎందుకు బలహీనం కావాలి దేహం ఎందుకు వార్ధక్యంలో ఉండాలి
2: ఇఫ్ యు ఆర్ రియలీ ఎంజాయింగ్ ది హ్యాపీనెస్ ఫ్రమ్ ద థింగ్స్ వై షుడ్ ది బాడీ బికమ్ వీక్
3: సౌఖ్యములు ఈ దేహాన్ని అనుభవించినాయి కాబట్టి దీన్ని పీల్చి పిప్పి చేసి కేవలం వార్ధక్యములో ముంచిపోతుండాలి
2: ఇట్ ఈస్ ది హ్యాపీనెస్ ఆఫ్ విచ్ హావ్ ఎంజాయిడ్ ది బాడీ అండ్ దేర్ఫోర్ ది బాడీ బికమ్స్ వీక్ డెవలపిటేటెడ్ అండ్ ఇట్ గెట్స్ రూయిన్డ్ అండ్ లాస్ట్
3: కనుక నీవు నీది కానటువంటి యొక్క సౌఖ్యాన్ని నీవుగా భావించుకుని నీవు మురిచిపోతున్నావు నీ తత్వాన్ని నీవు మర్చిపోతున్నావు
2: యు ఆర్ అన్నెసెసరీ బికమింగ్ వెరీ హ్యాపీ థింకింగ్ ఆఫ్ ద థింగ్స్ విచ్ యూ రియలీ ఆర్ నాట్ అండ్ you are forgetting yourself who you really are
3: kanaka motta motta prati manavudu kudanu nenevaru nenevaru nenevaru nenu aneetundi tattvanni gurtinchali
2: every human being therefore in the very first place has to inquire who he is
3: nene sarvatra unnanu
2: I am all pervasive
3: nene sarva swaroopanni
2: I am all forms
3: nene aatmanu
2: I am atma
3: aatmane hrudayamu
2: ఆత్మ
3: హృదయము ఆత్మ ప్రత్యేకం కాదు
2: ఆత్మ అండ్ హార్ట్ ఆర్ నాట్
3: ఈ నేను అనేటువంటి యొక్క స్థానాన్ని దాని యూనికిని మనం గుర్తించడానికి ప్రయత్నించడమే మన యొక్క సాధన
2: ఆల్ అవర్ సాధన ఈజ్ మస్ట్ బి ఎయిమ్డ్ అట్ రికగ్నైజింగ్ హూ దిస్ ఐ ఈజ్
3: కనుక ప్రతి మానవులు కూడాను ఏదో కొన్ని తెలియనటువంటి మార్గంలో ప్రవేశించి తద్వారా అనేక విధమైనటువంటి యొక్క కొన్ని కన్ఫ్యూజన్ అనగా తికమకల్లో పడిపోయి ఈ నిజమైనటువంటి ఆధ్యాత్మిక మార్గాన్ని కొంతవరకు విస్మరిస్తూ ఉన్నారు
2: క్వైట్ ఎ ఫ్యూ పీపుల్ నాట్ రికగ్నైజింగ్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ థింగ్స్ ఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్ టేకింగ్ టు ది రాంగ్ పాత్
3: మనం ఈనాడు చేసేటువంటి ప్రతి సాధనలు కూడాను ద్వైత భావంతోనే చేస్తున్నాం
2: ఆల్ ద సాధనాస్ పర్ఫార్మ్ బై అస్ దీస్ డేస్
3: ఎంత కాలమైనప్పటికీ మనం ద్వైతంలోనే ఉంటుంటే మన జీవితం వ్యర్థమే
2: విత్ ది ఫీలింగ్ ఆఫ్ ద్వైత అండ్ ఇఫ్ యూ కంటిన్యూస్లీ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ద్వైత భావన
3: క్రమేణా మన దృష్టిని దీనిని మార్చుకుంటూ పోవాలి
2: our life would be wasted. We should go on changing our dvaita bhava.
3: మన యొక్క సృష్టి తత్వం అంతా కూడా మన కల్పనే అనేటువంటి సత్యం మనం అర్థం చేసుకోవాలి.
2: వీ షుడ్ అండర్స్టాండ్ దట్ ది ఎంటైర్ క్రియేషన్ ఈజ్ ఓన్లీ అవర్ ఇమాజినేషన్.
3: మన దృష్టి ఉండినప్పుడే సృష్టి ఉంటుండాలి.
2: సో లాంగ్ యాజ్ యూ హ్యావ్ యువర్ ఎక్స్టర్నల్ విజన్ యూ గెట్.
3: మన నేత్రం ఉండినంత వరకు మనకు శాస్త్రం శాసిస్తూ ఉండాలి.
2: యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ హ్యావింగ్ యువర్ ఓన్ ఐస్ దే ఆర్ డిక్టేటెడ్ బై
3: కనుక విశ్వం విష్ణు స్వరూపం అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
2: రికగ్నైజ్ ది ట్రూత్ దట్ ది ఎంటైర్ వరల్డ్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ గాడ్.
3: మనం అనేక రకములుగా సాధనలు సల్పుతున్నాము,
2: వీఆర్ పర్ఫార్మింగ్
3: భజనలు చేస్తున్నాము, జపములు చేస్తున్నాము,
2: భజన్ జపం
3: పూజలు చేస్తున్నాము,
2: వర్షిప్ ఆల్సో
3: యజ్ఞములు చేస్తున్నాము, యాగములు చేస్తున్నాము. ఇవన్నింటికి నేను లభించేటువంటి వాడిని కాను అని భగవద్గీత
2: ఇమాజినేషన్.
3: మన దృష్టి ఉండినప్పుడే సృష్టి ఉంటుండాలి.
2: సో లాంగ్ యాజ్ యూ హ్యావ్ యువర్ ఎక్స్టర్నల్ విజన్ యూ గెట్.
3: మన నేత్రం ఉండినంత వరకు మనకు శాస్త్రం శాసిస్తూ ఉండాలి.

0: పదకొండో అధ్యాయంలో 48-52 కూడాను స్పష్టంగా బోధిస్తూ వచ్చింది.
1: డివినిటీ హాజ్ ఆల్రెడీ డిక్లర్డ్ ఇన్ భగవద్గీత ఇన్ ద 11th
0: యజ్ఞాలకు నేను చిక్కను, యాగాలకు నేను వశము కాను, జపధ్యానములకు నేను ఏమాత్రము లభించను.
1: ఐ కెనాట్ బి కాట్ బై యజ్ఞాస్, ఐ ఆమ్ నాట్ ఈజీలీ అమెనబుల్ ఫర్ యాగాస్ అండ్ అదర్ థింగ్స్, ఐ కెనాట్ బి అచీవ్డ్.
0: అయితే ఇవన్నీ కూడా నువ్వు విసర్జించమని కాదు, ఇవి ఎంతవరకు మనకు అవసరము, ద్వైత భావంలో ఉండిన మానవులకు ఇది అవసరం.
1: ఇట్ డజంట్ మీన్ దట్ యు నాట్ గివ్ అప్ ఆల్ దీస్ థింగ్స్. సో లాంగ్ యాజ్ యు ఆర్ హ్యావింగ్ ద్వైత భావ, యు షుడ్ పర్ఫార్మ్ ఆల్ దీస్ థింగ్స్.
0: అదే గీత కూడాను గీతాన్ని విశ్వసించేటువంటి వారంతా కూడాను చక్కగా గుర్తించాలి. అనిత్యం అసుఖం లోకం అని బోధించింది.
1: ద సేమ్ గీత హెస్ ఆల్సో డిక్లేర్డ్ దట్ దిస్ వరల్డ్ ఈజ్ టెంపరీ అండ్ నాట్ గోయింగ్ టు బి పర్మనెంట్.
0: ఇలాంటి అనిత్యము అసుఖమైనటువంటి లోకంలో మనం నిత్య సత్యమైనటువంటి యొక్క సుఖ శాంతులను మనం ఏ రీతిగా సాధించగలం?
1: హౌ కెన్ వీ అచీవ్ ఎ పర్మనెంట్ ట్రూత్, పర్మనెంట్ హ్యాపీనెస్ ఇన్ ఎ వరల్డ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్.
0: కానీ మన యందు ఆ పర్మనెంట్, ఆ శాశ్వతమైన, ఆ సత్యమైనటువంటి ఒక తత్వం ఒకటి ఉంది, దాని ద్వారా మనం శాశ్వతాన్ని సాధించాలి.
1: దాట్ వీ కెన్ అచీవ్ ఓన్లీ త్రూ దట్ పర్మనెంట్ ఎంటిటీ విచ్ ఇస్ విత్ ఇన్ అస్.
0: అదే ఆత్మతత్వము.
1: దాట్ ఈజ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
0: సముద్రము ఎంత విశాలమైనటువంటిది, అగాధమైనటువంటి అయినప్పటికీ ఆ సముద్రం కూడాను తనలో విలువైనటువంటి యొక్క ముత్యములు నుంచుకొని విలువలేనటువంటి యొక్క నత్త చిప్పలను బయట గట్టెక్కుతుంది. అది
1: హౌ వాస్ట్ ది ఓషన్ ఈజ్. And this ocean keeps within its own stomach all the precious pearls and gems and useless
0: kanukane aa sagarani samsaraniki polchukunnaru samsaram sagaram annaru.
1: It is in this context ocean is compared to samsara.
0: Mana samsaram anu atle undali. విలువైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం భద్రపరచుకుని ఈ విలువలైనటువంటి యొక్క ఈ భావములు, ఈ రూపములు, ఈ నామములు మనం విసర్జించడానికి ప్రయత్నించాలి.
1: We should also treasure and preserve the principle of Atma in our own heart.
0: ఎంత కాలమైనా దేహ భ్రాంతులు, ఎంత కాలమైనా దేహ రూపాలతోనే మనం జీవిస్తూ పోతుంటే ఇంకా దేహాతీతమైనటువంటి యొక్క, రూపాతీతమైనటువంటి, భావాతీతమైనటువంటి యొక్క నిజతత్వాన్ని ఏనాడు మనం అనుభవించేది?
1: ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ టైమ్ ఇఫ్ యూఆర్ గోయింగ్ ఆన్ లివింగ్ ద లైఫ్ అసోసియేటెడ్ విత్ ది అటాచ్మెంట్ ఆఫ్ ద బాడీ, ద మైండ్,
0: అట్లని ఈ సర్వస్వాన్ని త్యజించమని కాదు.
1: It doesn't mean that you'll have to give up all these things either.
0: నీ కర్తవ్యాలు నీవు నిర్వర్తించుకుంటూ కూడాను ఆత్మతత్వాన్ని లక్ష్యమునందుంచుకో.
1: While discharging duties enjoined on you by the scriptures, you have to concentrate on
0: ఆత్మ. చేయించేది ఆత్మ, అనుభవించేది ఆత్మ, సర్వమును ఆత్మనే అనేటువంటి విశాల భావాన్ని మనం అభివృద్ధి పరుచుకున్నప్పుడు క్రమక్రమేణ అది ఆ విశాల తత్వానికి చేరుస్తుంది.
1: It is the principle of Atma which prompts you to do, which it does and which enjoys. Once you develop this kind of broad idea and broad mind, this Atma is
0: going to lead you to God.
1: It may be difficult for you to accomplish it, but you should keep that as the goal of
0: it. Lakshyam manalindu undinappude ee naadu gaakapothe enaadaina manam aa gamyana cheragachchu.
1: So long as you have got a great goal before you, you are likely to achieve it if not today.
0: మీ తెలుగు వారు కూడా ఒక సాగాదు చెప్తుంటారు, వెంటబడి కుంటినక్కను కొట్టేదానికంటే గురి తప్పినా మంచిదే, పులినే కొట్టరా అన్నాడు.
1: There is a proverb in Telugu which says, instead of succeeding hunting after a jackal, which is a lame one, better aim at a tiger and even miss it.
0: కనుక ఈ చిన్న చిన్న దాని లోపల మనం ఇంత శ్రమలు పడి ఇన్ని అవస్థలకు గురి అయ్యేదానికంటే నిజమైనటువంటి ఆత్మతత్వం పైన లక్ష్యం పెట్టుకోండి, దాంట్లో ఫెయిల్ అయినా పర్వాలేదు, దాంట్లో మనం విజయాన్ని సాధించిన వారమే అవుతాం.
1: ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ దిస్ కైండ్ ఆఫ్ స్మాల్ పెటీ థింగ్స్ ఆఫ్ ద గోల్ ఆఫ్ లైఫ్, ఇట్ ఈస్ బెటర్ టు హ్యావ్ ది గ్రాండ్ గోల్ యాజ్ అవర్ లైఫ్ గోల్ అండ్ దెన్ ఈవెన్ ఇఫ్ వి మిస్ ఇట్ ఇట్ డజంట్ మ్యాటర్.
0: కనుకని సక్సెస్ ఇట్ ఈస్ బిగెట్ సక్సెస్,
1: సక్సెస్ బిగెట్ సక్సెస్ ఇట్ ఈస్ సెడ్.
0: కనుక మనం ఒక్కదాంట్లో విజయాన్ని సాధిస్తే మిగిలిన విజయాలంతా కూడా తమంతకు తామే మనకు ఫాలో అవుతాయి.
1: If we achieve success in one thing, that helps us to achieve success in many more things.
0: ఈ లౌకికమైనటువంటి, ఈ అనిత్యమైనటువంటి దానిపైన మనం నిరంతరము అపజయాన్ని పొందుతూ ఉంటే ఇంకా మనం అపజయంలోనే మునిగిపోతాం, కానీ ఇంకా విజయానికి మనం ఏమాత్రం కూడా ముందంజ వేయలేము.
1: If we go on concentrating only on the worldly life and get defeated, we go only just go on doing this particular thing, when would we achieve success?
0: మానవుడు కూడాను నేను ఆత్మ, నేను ఆత్మ, నేను ఆత్మ అనేటువంటి భావాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: Therefore, every human being should develop the feeling that I am Atma

0: అయం ఆత్మ. అయితే అయాం బ్రహ్మ, అయాం బ్రహ్మ అనుకున్నప్పుడు కూడాను ఇక్కడ బ్రహ్మకు ముందుగా ఐ అనేటువంటిది ఒకటి ఉంది, అక్కడ కూడా నేను అనేటువంటిది ఉంది. ఆ నేను ఎవరు?
1: ఈవెన్ వెన్ యూ సే ఐఎమ్ బ్రహ్మ, దెర్ ఇస్ దిస్ లెటర్ ఐ బిఫోర్ బ్రహ్మ. హూ ఇస్ దిస్ ఐ?
0: కనుక నేను బ్రహ్మ అనుకోవటంలో కూడాను అక్కడ కూడాను నేను అనేటువంటి దాన్ని ఒకటి అర్థం చేసుకోవాలి.
1: ఈవెన్ వేర్ యూఆర్ డిక్లరింగ్ దట్ ఐఎమ్ బ్రహ్మ, యూ హావ్ టు అండర్స్టాండ్ హూ యు ఆర్.
0: బ్రహ్మ అనగా వ్యాపించటము అని అర్థం.
1: బ్రహ్మ రెఫర్స్ టు ఆల్ పర్వేసివ్నెస్.
0: నేను అనేటువంటి వ్యాపించటంతో కూడినటువంటిది,
1: ఐ ఆల్
0: వ్యాపకంతో కూడినటువంటిది.
1: ఐ ఆల్వేస్ ఇస్ కేపబుల్ ఆఫ్ ఆల్ పర్వేసివ్నెస్.
0: కనుకనే సర్వత పాణిపాదం తత్సర్వతో శిరోముఖం సర్వత శృతిమల్లోకి అని సర్వత్రా ఉన్నటువంటిది నేనే అనేటువంటి తత్వం అర్థమవుతుంది.
1: It is in this context one can understand that I is all pervasive, I is found everywhere in the world.
0: కనుక ఏమి చేసినా, ఏమి చూచినా, ఏమి చెప్పినా, ఏమి తలచినా అంతా కూడాను దైవభావంతో ఉండినప్పుడే తాను నిజమైనటువంటి యొక్క ఆయన గుర్తించిన వాడవుతాడు.
1: వాట్ ఎవర్ యు థింక్, వాట్ ఎవర్ యు డూ, వాట్ ఎవర్ యు టాక్, వాట్ ఎవర్ యు ఫీల్, సో లాంగ్ యాజ్ యు ఆర్ ఫీలింగ్ విత్ దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఆఫ్ డివినిటీ, యూ వుడ్ హావ్ అచీవ్డ్ ది ఆబ్జెక్ట్.
0: కనుక మనస్తత్వము దేహభ్రాంతి ఉండినంత వరకే మనకి ఈ జగత్తు.
1: ది వరల్డ్ ఎగ్జిస్ట్ సో లాంగ్ యాజ్ యూ హ్యావ్ ది ఫీలింగ్.
0: జీవితంలో అనుభవిస్తూనే ఉంటున్నాము, నిద్రలో ఉంటున్నాము. నిద్రలో మనం ఏ సామాను చూడటం లేదు, ఏ పదార్థాన్ని మనం ముట్టడం లేదు, ఏ ఆహారము భుజించడం లేదు, కానీ ఏమి లేని స్తంభించిన సమయంలో ఆనందాన్ని అనుభవిస్తున్నాం.
1: ఇన్ డీప్ స్లీప్ స్టేట్ వెన్ యూఆర్ నాట్ టచింగ్ ఎనీ ఆబ్జెక్ట్, వెన్ యూఆర్ నాట్ ఈటింగ్ ఎనీ ఫుడ్ ఆర్ ఎంజాయింగ్ ఎనీథింగ్, యూఆర్ ఎంజాయింగ్ రియల్ జాయ్.
0: ఆ గాఢ నిద్రలో నీకు శరీరం కానీ, రూపం కానీ, నామం కానీ, భావం కానీ, గుణం కానీ ఏమి కూడా అక్కడ కనిపించడం లేదు.
1: ఇన్ డీప్ స్లీప్ స్టేట్ యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ యువర్ బాడీ, యువర్ మైండ్, యువర్ ఫీలింగ్, యువర్ క్వాలిటీస్ అండ్ యువర్ నేమ్ అండ్ యువర్ ఫామ్.
0: కానీ నీవు మాత్రం ఉన్నావు.
1: బట్ యు ఆర్ అవేర్, యు ఆర్ ఎగ్జిస్టింగ్.
0: జాగ్రత్త సుషుప్తి ఎందుకు నీవు అనేటువంటిది ఉన్నావు.
1: ఇన్ వేక్ఫుల్ స్టేట్, డ్రీమ్ స్టేట్ అండ్ డీప్ స్లీప్ స్టేట్
0: స్థూల సూక్ష్మ కారణ స్నేహములందుకు నీవు అనేటువంటిది ఉండాలి.
1: ఇన్ ది గ్రాస్ సటిల్ అండ్ కాజల్ స్టేట్స్ ఆఫ్ బాడీ ఆల్సో యూ ఎగ్జిస్ట్.
0: అన్నింటి ఎందు మార్పు చెందినటువంటిది ఏది ఉన్నదో అది ఆత్మతత్వము.
1: ఇన్ ఆల్ దీస్ స్టేట్స్ అండ్ స్టేజెస్ దట్ ప్రిన్సిపల్ విచ్ డస్ నాట్ అండర్గో ఎనీ చేంజ్, దట్ ఈస్ ఆత్మతత్వం.
0: దానిని వేదాంతము నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం అని దీనిని ఈ విధంగా వర్ణిస్తూ వచ్చింది.
1: వేదాంత హాస్ డిస్క్రైబ్డ్ the same thing in such glorious terms.
0: Dhyanam kani japam kani cheseetundi deham neeti guduga.
1: The physical body which performs either japa or dhyana
0: dinni aarambhikulu nadicheetundi oka manasthu stavama pichikoti.
1: Mind which is based upon this physical body, this particular thing is a mad monkey.
0: Ee pichikoti valla ee oka neeti guduga vanti ee deham valla shashtamaina aatmanni pondadaniki veel avutunda.
1: With the help of this mad monkey mind, water bubble body, how can you achieve the permanent
0: ఇది తాత్కాలికమైనటువంటి తృప్తి తప్ప ఇది సరైనటువంటి ఆత్మానందం కాదు.
1: ఆల్ దిస్ ఇస్ ఓన్లీ ఏ టెంపరీ సాటిస్ఫాక్షన్, ఇట్ ఇస్ నాట్ రియల్ ఆత్మానంద.
0: చెట్టులో ఉండేటువంటి ఆకులకు కొస భాగములు ఉండేటువంటి నీటి బిందువు వలె ఉంటుండాలి ఈ దేహము.
1: దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ సంథింగ్ లైక్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్ ఆన్ ది లీఫ్ ఆఫ్ ఎ ట్రీ.
0: ఏ క్షణంలో ఇది రాలిపోతుందో ఈ నీటి బిందువు.
1: This drop, when it is going to fall down from the leaf, we do not know.
0: Ilanti shashtamainatundi aatmanu pondadaniki etla avakasam ikkutundi.
1: In such a state of temporariness and unsteadiness, how can you expect to get atma?
0: Kaluga ivanni kudanu oka bhajanlu cheyatam kaani, oka dhyanam cheyatam kaani, poojalu cheyatam kaani, తాత్కాలికంగా ఈ మనసును కొంతవరకును అరికట్టడానికి చేసేటువంటి ఉపాయములే తప్ప ఇవి నిజమైనటువంటి మార్గాలు కావు.
1: Whether it is bhajan, dhyan, japa and any other physical exercise, it is only a method of controlling the mind temporarily.
0: Kani okkati matram shashtamu adi enquiry vicharana vicharana vicharana nenevaru nenevaru nenevaru nenevaru ee vicharana chestu aa nenu anetundi ekkada prarambham avutundo akkadiki poi manam cheyarali.
1: But one thing is permanent and that is enquiry. You should go on enquiring, who am I until you reach the state where you find who you really are.
0: Cheskola idi na deham, idi na manasu, na buddhi, na chittamu, na indriyamu, na antakarana, nenu evaru అని ప్రశ్న వేసుకుంటూ రావాలి. ఇది నా దేహము, దేహం వేరు, నేను వేరు. ఇది నా వస్త్రము, వస్త్రం వేరు, నేను వేరు. ఇది నా చేరు, చేరు వేరు, నేను వేరు. కనుక నా మనసు, నా బుద్ధి, నా చిత్తము, నా ఇంద్రియము, నా ఇంద్రియము, ఇవన్నీ వేరు, నేను వేరు. కాబట్టి ఇవన్నీ నేను కాదు అని కొంతవరకు విచారణ చేస్తూ రావాలి.
1: ది ఎన్క్వైరీ షుడ్ గో ఆన్ దట్ మై బాడీ, మై మైండ్, మై హార్ట్, మై ఫీలింగ్స్, మై ఇంటలెక్ట్ అండ్ మై చిత్త అండ్ సో ఆన్.
0: ఇవన్నీ ఒక్కటి నీవు కాదు.
1: యు ఆర్ నాట్ ఎనీవన్.
0: ఈ విధంగా నీవు చక్కగా విచారణ చేస్తూ, ఎవరో నన్ను తిట్టారు, ఎవరో నన్ను వర్ణించారు, ఆ వర్ణను ఎవరి కోసం? దేహానికి. ఆ తిట్టింది ఎవరి కోసం? దేహానికి. కాబట్టి ఇది నావి రెండు కాదు అని ఆ రకంగా కూడా నువ్వు త్యాగం భావంలో పోవాలి.
1: Someone has praised me. Someone else has censured me. To whom does this praise belong? To whom does this censure belong? Both these belong to the physical body only. In this particular way, you have to develop a sense of detachment and sacrificing nature.
0: దేహాన్ని దేహము దూషించడానికి దేహానికి ఏం అధికారం ఉంది?
1: హౌ కెన్ ఎ ఫిజికల్ బాడీ గో ఆన్ అబ్యూజింగ్ అనదర్ ఫిజికల్ బాడీ?
0: అది జడము, ఇది జడము.
1: దట్ ఈస్ ఇనర్ట్, దిస్ ఇస్ ఆల్సో ఇనర్ట్.
0: జడము జడాన్ని ఏ రీతిగా దూషించగలదు?
1: హౌ కెన్ ఎన్ ఇనర్ట్ థింగ్
0: ఏ రీతిగా వర్ణించగలదు?
1: హౌ కెన్ ఇట్ డిస్క్రైబ్,
0: ఏ రీతిగా పూజించగలదు?
1: హౌ కెన్ ఇట్ ఈవెన్ వర్షిప్ అనదర్?
0: కాదు కాదు. పోని ఆత్మగా ఆత్మను దూషిస్తున్న, అక్కడ ఆత్మ ఇక్కడ ఆత్మే, రెండు ఉన్నది ఒకే ఆత్మే, ఎవరిని ఎవరు దూషించటము?
1: అస్యూమ్ దట్ దట్ ఈస్ ఆత్మ ఈజ్ క్రిటిసైజింగ్ అనదర్ ఆత్మ. వన్ ఈజ్ ఆత్మ, ది అదర్ ఈజ్ ఆల్సో ఆత్మ. హౌ కెన్ వన్ ఆత్మ క్రిటిసైజ్ అనదర్?
0: అదే విధంగా ఒకడు దేవుడు ఉన్నాడు అంటాడు, ఇంకొకడు లేడు అంటాడు.
1: ఇన్ ద సేమ్ వే వన్ పర్సన్ సేస్ గాడ్ ఎగ్జిస్ట్, అనదర్ పర్సన్ సేస్ గాడ్ డజంట్ ఎగ్జిస్ట్.
0: కానీ వాడు లేడనేటువంటి వాడు దేవుని చూచాడు, ఉన్నాడనేటువంటి వాడు దేవుని చూచాడు.
1: The one who says God exists also has seen God.
0: దేవుడినే చూడకుండా దేవుడు లేడని చెప్పడానికి వాడికి అధికారమే లేదు.
1: If a person has not seen God, how can he say that God doesn't exist?
0: ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ.
1: One small example.
0: ఇది ఒక కర్చీఫ్ అన్నారు.
1: This is a kerchief.
0: లేక ఇతను ఒక నంజుండయ్య అని పేరు పెట్టారు.
1: This is one నంజుండయ్య.
0: ఈ నంజుండయ్యను చూసినటువంటి వాడు ఇతను నంజుండయ్యే అని గట్టిగా చెప్తాడు.
1: The one who sees నంజుండయ్య declares certainly that he is Nanjundaya.
0: ఇంకోడు కూడా చూసినటువంటి వాడే ఇతను నంజుండయ్యే కాదు అని చెప్పి ఇంకోరు చెప్పొచ్చు.
1: ఓన్లీ ఏ పర్సన్ హూ హాస్ సీన్ అనదర్ పర్సన్ కెన్ సే దట్ దిస్ ఇస్ నాట్.
0: లేకపోతే చక్రవర్తిని పిలిచేసి ఈ చక్రవర్తి ఇతను నంజుండయ్య అంటే అతను నంజుండయ్య కాదు, ఇతను చక్రవర్తి అంటాడు వాడు.
1: ఇఫ్ యూ షో చక్రవర్తి అండ్ జస్ట్ ఆస్క్ వెదర్ దిస్ ఇస్ నంజుండయ్య, హీ విల్ సే నో దిస్ ఇస్ నాట్ నంజుండయ్య.
0: కాబట్టి నంజుండయ్య కాదు అనేటువంటి వాడు కానీ, నంజుండయ్య అవును అనేటువంటి వాడు కానీ నంజుండయ్యని చూచి ఉండాలి.
1: A person who says that he is Nanjundaya, a person who says he is not Nanjundaya,
0: Nanjundaya chuchukunda undetunte vaadu Nanjundaya kaadanadaniki adhikaram ledu, Nanjundaya avunu anadaniki adhikaram ledu.
1: A person who has not seen Nanjundaya can have no right to say either he is Nanjundaya or he is not.
0: Adhe vidhangane daivanni chuchinatunte vaade itani daivam kaadu ani cheppadaniki adhikaram ostundi.
1: In the same way, only that person who has seen God has the authority to declare that he is God.
0: Kanukane ప్రతి మానవుడు కూడాను తెలిసి తెలియనటువంటిది ఇంకా మూర్ఖత్వంలో పడిపోతున్నాడు.
1: ఇన్ ది సేమ్ వే ఎవ్రీ పర్సన్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫాలోయింగ్ ఇన్ టు ది రట్ ఆఫ్ స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్.
0: కనుక ఈ అవును కాదు అనేటువంటిది మాటల యొక్క మ్యాజిక్.
1: అసర్షన్ అండ్ నెగేషన్ ఆర్ మియర్లీ ది మ్యాజిక్ ఆఫ్
0: పదముల యొక్క అలలు.
1: దిస్ ఆర్ ఆల్ వేవ్స్ అరైజింగ్ ఫ్రమ్ ద వర్డ్స్.
0: అంతేకాని ఇందులో ఏమాత్రం కూడా యథార్థం లేదు.
1: దేర్ ఇస్ నో ట్రూత్ ఇన్ దీస్ అసర్షన్స్ అండ్ నెగేషన్స్.
0: ఒకరు అవునన్నా ఒకరు కాదన్నా కూడాను ఆ యొక్క మాటలు వారి భావముల యొక్క మాత్రమే తప్ప పదార్థాన్ని అవును కాదనడానికి ఎవరికి అధికారం లేదు.
1: వన్ మే అసర్ట్ అనదర్ మే డిక్లేర్ నో, బట్ ఆల్ దీస్ థింగ్స్ రిఫ్లెక్ట్ దేర్ ఓన్ ఫీలింగ్స్, బట్ ది ఆబ్జెక్ట్ రిమైన్స్ ఆల్ ద సేమ్.
0: కనుక ఇరువురికి దైవం ఉన్నే ఉన్నాడు.
1: For both of them, God exists.
0: Unnadi okkate.
1: There is only one thing.
0: Ade ekam eva advitiyam brahma.
1: And that is Brahman itself.
0: Alanti brahmane ade atma.
1: The same Brahman is the atma.
0: Chala mandi swami anugraham kavali, bhakti kavali, prema kavali ani aashistuntaru.
1: Many people aspire to have love, devotion.
0: ప్రేమ, భక్తి, వినయము, విశ్వాసము ఇవన్నీ కూడా ఆత్మ యొక్క స్వరూపాలు.
1: లవ్, డివోషన్, హ్యూమిలిటీ, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఫారమ్స్ ఆఫ్ ఆత్మ.
0: విశ్వాసం వేరు, దైవం వేరు కాదు. దైవము విశ్వాసం రెండు ఒకటే.
1: God is not different from faith. Faith and God are one.
0: Prema bhakti veru kaadu. Premane bhagavantudu. Bhakti bhagavantudu.
1: Love is God. Devotion is God. They are not two different entities.
0: ఈ భక్తి అనగా ఏమిటి? అవ్యక్తమైనటువంటి తత్వాన్ని వ్యక్తీకరింపజేసుకోవడానికి ఉపయోగించుకునేది కనుక ఇది భక్తి అన్నారు.
1: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ డివోషన్? డివోషన్ ఈజ్ దాట్ విచ్ విల్ ఎనేబుల్ ది అన్మానిఫెస్టెడ్ థింగ్ టు మేనిఫెస్ట్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద ఫారమ్ ఆఫ్ డివినిటీ.
0: అన్ని కూడా దైవత్వానికి చెందినటువంటివి.
1: ఆల్ దీస్ థింగ్స్ రిలేట్ టు డివినిటీ అండ్ గాడ్.
0: దైవము తప్ప అన్యము లేదు.
1: Other than God, there is nothing else which exists.
0: కనుకు ఆ విశ్వాసంతో మనము సమస్త కర్మలను ఆచరిస్తూ పోయినప్పుడు ఎంతైనా మనము శాశ్వతత్వాన్ని గుర్తించడానికి వీలవుతుంది.
1: We would be able to recognize the permanent ఆత్మతత్వం when we go on discharging our duties with that firm faith.
0: అది శాశ్వతమైనటువంటి దాన్ని లక్ష్యంలో పెట్టుకుని అశాశ్వతమైనటువంటి కొన్ని సాధనలు ఆధారం చేసుకుని మనం పోవాలి.
1: Keeping that permanent entity as our goal, discharging or participating in the temporary activities, we should make
0: అనంతమైనటువంటి అగాధమైనటువంటి సముద్రాన్ని మనం దాటాలంటే ఏం చేస్తున్నాం? చిన్న పడవను పడేసుకుని దాంతో పోతున్నాం.
1: When we want to cross the vast deep ocean, how are we proceeding? We are taking
0: అదే
1: విధంగా small boat.
0: అనంతమైనటువంటి దైవత్వాన్ని మనం అనుభవించాలనుకుంటే ఏదో ఒక నావము అనేటువంటి నావను మనం ఆధారం చేసుకోవాలి.
1: If you want to enjoy the infinite divinity, you have to take the help of the name of the boat.
0: Kanuka ilanti konni konni aadhara prarambhamulo avasarame.
1: In the beginning, such kind of support
0: anta deentone manam vyaktam cheyakudadu.
1: But we should not waste our entire life in this.
0: Evaru ye seva chestunna kani nenu samajaniki seva chestunnanu ani adambaram kani ahankaram kani padadaniki veelu kaadu. Nee seva nu cheskuntunnavu.
1: Whatever service one is rendering to the society, one should not say that he is serving the society. You are serving yourself.
0: చేస్తున్నావు.
1: You are serving God.
0: కనుక ఇతరులకు చేస్తున్నామనేటువంటి భావన మనలో దూరం పోవాలి.
1: We should not have the feeling that we are serving others.
0: నేను దైవానికి సేవ చేస్తున్నాను.
1: I am serving God.
0: ఇంట్లో పిల్లలకు స్నానం చేపిస్తున్నాను. నాకు దైవానికి అభిషేకం చేస్తున్నాను అనుకో.
1: While giving a bath to the children at home, you can consider that you are giving a bath to
0: anna vattistunna samalo nenu bhagavantuniki naivedyam chestunna anuko.
1: While serving food for the children or for the husband, consider that you are offering to God himself.
0: Evaro oka bichigaadu vachadu vaadu pattadu annam kondu vai pettukunnam na bhagavantuniki nenu ichchanu annam aaragimpa chesanu anuko.
1: While giving a little food to a beggar, you consider that God has come in that particular form.
0: Adige vaadu beggar gaani anubhavinche vaadu maatram aatmane.
1: It may be beggar who is asking, but who is really enjoying his atma?
0: దేహాన్ని బెగర్ అనుకుంటున్నావు, దేహిని మాత్రం బెగర్ కాదే.
1: You are considering only that physical form as a beggar, but the dweller inside is not the beggar.
0: నీ ఇంటిలో కూరగాయలు తరిగేసేసి పురుషు చేస్తున్నావు అనుకో.
1: You are cutting the vegetables and making.
0: అయ్యో నేను కూరగాయలు తరుగుతున్నాననేటువంటి భావం ఎందుకు అనుకోవాలి? నా కామక్రోధం అనేటువంటి ఒక దుర్గుణాలంతా నేను ఈ ఖడ్గం అనేటువంటి ఒక జ్ఞానంతో తరిగివేస్తున్నాను అనుకో.
1: While cutting the vegetables, consider you are cutting your kama krodha with the sword of gnana and cutting them to pieces.
0: Neevu illunni urchukuntunnavu anuko.
1: Assume that you are sweeping the floor of your house.
0: Oh, ee paadu illunni eppudu shubham chesina inte avutundeni idini nu tittukonakkarledu naa hrudayanni parishuddham chestunnanu anuko.
1: Don't say that, well, this becomes dirty every time. You think that you are cleaning your own heart when you are sweeping the floor of your house.
0: నీ ఇంట్లో చపాతి చేస్తున్నావు అనుకో.
1: Assume that you are rolling chapatis at home.
0: ఈ పాడు తిండి ఎన్ని చపాతీలు తిన్నా ఈ పొట్ట నిండటం లేదే. ఎప్పుడు చూసినా చపాతీలు, పొద్దున సాయంకాలం చపాతీలు అనుకోని ఆ రీతిగా నీవు చపాతీని దూషించవద్దు. నా హృదయాన్ని విశాలం చేస్తున్నావు అనుకో.
1: Don't consider that particular job as a curse on you. You can
0: అదే విధంగానే నిత్య జీవితంలో మనం చేసే ప్రతి పని కూడా దైవసేవగా భావిస్తుంటే ఇంతకంటే ఇంక తపస్సు ఎందుకు, ఇంతకంటే ధ్యానం ఎందుకు, ఇంతకంటే సాధన ఎందుకు?
1: ఇన్ దిస్ వే ఇఫ్ యూ కెన్ కన్సిడర్ ఎవ్రీ యాక్టివిటీ యాజ్ ఎన్ యాక్టివిటీ పర్ఫార్మ్ ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్, వేర్ ఇస్ ది నీడ్ ఫర్ సపరేట్ తపస్, సపరేట్ ధ్యాన అండ్ సపరేట్ జప?
0: కనుక మనం హృదయమే ఆత్మగా భావించుకుని హృదయాన్ని కరిగింపజేసుకునేటువంటి ఒక మార్గంలో ఏది మనకు అవసరమో ఆ మార్గాన్ని మనం అవలంబించాలి.
1: కన్సిడర్ యువర్ హార్ట్ యాజ్ ఆత్మ అండ్ సాఫన్ యువర్ హార్ట్ అండ్ మేక్ ఇట్ ఫుల్ ఆఫ్ కంపాషన్. దాట్ ఈస్ ద రియల్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్.
0: ఆ హృదయాన్ని కరిగించేటువంటిది ప్రేమ ఒక్కటే.
1: ఇట్ ఈస్ ఓన్లీ విచ్ క్యాన్ మెల్ట్ సచ్ హార్ట్.
0: నరసింహన్ చెప్పాడు, ఏ ఏ దేశం నుంచినో, ఏ ఏ ప్రాంతం నుంచినో, ఏ ఏ లంకల నుంచినో ఇన్ని వేల మంది వస్తున్నారంటే వీరికి ఏ ఇన్విటేషన్ పంపటం లేదు, ఏ విధమైనటువంటి పేపర్లోనూ అడ్వర్టైజ్ చేయటం లేదు. ఆ ప్రేమ యొక్క తత్వమే వారి హృదయాన్ని కరిగించి ఇక్కడ కదిలింపజేస్తూ వస్తుంది.
1: నరసింహన్ హస్ టోల్డ్ దట్ సో మెనీ పీపుల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ హియర్. ఇట్ ఈస్ ఓన్లీ అన్ అకౌంట్ ఆఫ్ ద లవ్ దే కమ్. నో ఇన్విటేషన్ ఇస్ సెంట్. No one is asked to come here.
0: ఈ ప్రేమ హృదయము.
1: ఇట్ ఈస్ ది లవ్ ఫ్రమ్ హార్ట్ టు హార్ట్.
0: కనుక ఆ ప్రేమ చేత మనం ఎంతటి దీన్నైనా కూడా సాధించడానికి అవకాశం ఉంటుంది. కనుక ఆ ప్రేమ తత్వమే ఆత్మతత్వంగా భావించండి.
1: త్రూ లవ్ వీ కెన్ అకాంప్లిష్ అండ్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్. కన్సిడర్ లవ్ యాజ్ ది ఆత్మతత్వ ఇట్సెల్ఫ్.
0: హృదయం మాత్రం కరగకుండా ఎన్ని సాధనలు చేసినా, ఎన్ని పలుకులు పలినా, ఎన్ని ఉపన్యాసములు ఇచ్చినప్పటికీ ఇవన్నీ కూడా నువ్వు కేవలం ఒక అడవిలో గాచిన వెన్నెల వలె నిరుపయోగం అయిపోతుంది.
1: వాట్ ఎవర్ స్క్రిప్చర్స్ రీడ్, హౌ మచ్ ఆఫ్ స్పిరిచువల్ ఎక్సర్సైజ్ యూ డూ, వితౌట్ అలవింగ్ యువర్ హార్ట్ టు మెల్ట్ విత్ కంపాషన్, ఇట్ వుడ్ బి ఎ షియర్ వేస్ట్.
0: కనుక మన సాధనతో మన హృదయం కరిగిపోవాలి.
1: ఆల్ అవర్ ఎక్సర్సైజెస్ వుడ్ బి డైరెక్టెడ్ in melting and softening.
0: ఆ కరిగినటువంటి హృదయం కదిలిపోవాలి.
1: హార్ట్ విచ్ హస్ బికమ్ సాఫ్ట్ మస్ట్ ఫ్లో.
0: మన హృదయ ఆవేదనను పెంచాలి, పదుల మందికి పంచాలి.
1: వి హావ్ టు డెవలప్ దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఫుల్ ఆఫ్ కంపాషన్ అండ్ డిస్ట్రిబ్యూట్ దట్ కంపాషన్ అమంగ్ 10 మోర్ పీపుల్.

ఓం శ్రీ సాయిరాం. పరిపూర్ణ మహావతార భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మములకు హృదయపూర్వక ప్రణామములు అర్పించుకుంటూ, స్వామి, ఈనాడు తమ అపారమైన అనుగ్రహ ఆశీస్సులతో స్వామివారి 100వ జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఏలూరు జిల్లా నుండి పత్తియాత్ర ఆనందయాత్రగా 100 గ్రామాల నుండి మీ దర్శనార్థమై బాల్య వికాస చిన్నారులు, బాల్య వికాస గురువులు, యువత, జిల్లా పదాధికారులు, సబ్జోన్ ఇన్ఛార్జెస్, సమితి మరియు భజన మండలి కన్వీనర్స్ మరియు నూతన భక్తులు మీ దర్శనార్థమై సుమారు 2000 మంది శ్రీ సాయి కులం సభా మండపంలో ఆసీనులై ఉన్నాము స్వామి. అందరికీ తమ దివ్య అనుగ్రహ ఆశీస్సులు ప్రసాదించండి స్వామి. ఈనాటి పత్తియేత్ర కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి అనుమతి ప్రసాదించిన శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ వారైనటువంటి గౌరవనీయులు శ్రీ ఆర్జే రత్నాకర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము స్వామి. అఖిల భారత అధ్యక్షుడు నిమేష్ పాండ్యా వారికి, రాష్ట్ర అధ్యక్షులు ఆర్ లక్ష్మణరావు వారికి, వట్టి భాస్కరుడు కాదు జ్ఞానభాస్కరుడు అని భగవంతుడిచే ప్రశంసించబడిన శ్రీ సత్యసాయి సేవా సంస్థ ఉమ్మడ పశ్చిమ గోదావరి జిల్లా గౌరవ అధ్యక్షులు డాక్టర్ కొమ్మారెడ్డి భాస్కరరావు గారికి, దివ్యశ్రీ వసుమతీదేవి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం స్వామి. ప్రశాంతి నిలయం కేంద్రంగా భగవాన్ బాబావారి యావత్ మానవాళికి తమ అపూర్వమైన దివ్యమైన మహోన్నతమైన ప్రబోధాల ద్వారా, దర్శన స్పర్శన సంభాషణల ద్వారా కోట్లాది మందిని సంస్కరించి మన్మార్గంలో నడిపించిన ప్రత్యక్ష దైవం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. భగవంతుడు సాక్షాత్తు మానవాకారంలో నడయాడిన ప్రదేశం ఇది. యావత్త మానవాళి ప్రేమ సేవలతో తరించవచ్చని, ముక్తిని పొందవచ్చని విశ్వ సందేశమిచ్చిన అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి. ఇది కలియుగ వైకుంఠం. భగవాను అనుమతి లేనిదే పుట్టపర్తి దివ్యక్షేత్రంలో ప్రవేశించలేము. ఆ దేవదేవుడు మనందరినీ సాదరంగా ప్రేమతో ఆహ్వానించారు. అది మన పూర్వజన్మ పుణ్యఫల విశేషం. భగవంతుడు ప్రత్యక్షంగా సంచరించిన దివ్యక్షేత్రంలో మనం ఆనందంగా ప్రశాంతంగా భక్తితో గడిపి భగవంతుని అనుగ్రహ ఆశీస్సులు పొంది హృదయానందంగా తిరిగి వెళ్లి మనం పొందిన ఆనందాన్ని, అనుభూతులను జిల్లాలో ఉన్న అన్ని గ్రామాలను వ్యాప్తి చేసే శక్తిని ప్రసాదించండి స్వామి. ఏలూరు జిల్లాలో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు 9 సబ్జోన్స్గా ఏలూరు, ద్వారకా తిరుమల, కైకలూరు, నూజివీడు, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, ధర్మాజిగూడెం, పోలవరం, ఉంగుటూరు 27 సమితులు, 97 భజన మండలిగా సేవలు అందించుకుంటున్నాం స్వామి. యావత్తు మానవాళి ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థితికి, మానవత్వం నుండి మాధవత్వానికి ప్రయాణం చేయుటకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు అనే బంగారు బాటను అందించారు స్వామి. ఆధ్యాత్మిక భాగంలో భాగంగా నూతన భజన మండలులు ప్రారంభిస్తాము స్వామి. స్వామివారి 100వ జన్మదినోత్సవ సందర్భంగా 100 గ్రామాలలో నూతన భజన మండలి ప్రారంభించాలన్న సత్సంకల్పంతో 2025వ సంవత్సరంలో రాష్ట్ర అధ్యక్షుల వారికి రాజ్యవారిచే 40 భజన మండళ్లు, ఈ సంవత్సరంలో 22 భజన మండళ్లు ప్రారంభించుటకు సంకల్పించుకున్నాం స్వామి. ఆ 22 గ్రామాల నుంచి కూడా భక్తులందరూ వచ్చి ఉన్నారు స్వామి. ఓం శ్రీ సత్యసాయిరామ సప్త సప్తాహ నామ యజ్ఞం 1/3/2026 తేదీ నుండి 19/4/2020 తేదీ 49 రోజులు 1176 గంటలు 90 గ్రామాలలో 1200 మంది భక్తులు పాల్గొని 1,27,00,000 పర్యాయం నామస్మరణం జరిగింది స్వామి. పూర్ణాహుతి రోజున సందర్భంగా ఏలూరు సత్యసాయి మందిరంలో 100 మందికి, అలాగే జిల్లాలో 50 మందికి బ్రాహ్మణోత్తములకు నూతన వస్త్రములు మరియు అమృతకసములు అందించడం జరిగింది స్వామి. 100 దేవాలయాల నిత్య నగర సంకీర్తనలు ఏలూరు, రాజవరం, ఎర్రంపేట సంస్థల ద్వారా నిర్వహించుకుంటున్నాము స్వామి. శ్రీ సత్యసాయి గ్రామ సేవ యజ్ఞం గ్రామ సేవయే రామసేవగా 100 గ్రామాలలో నామ సంకీర్తన, అనంతరం స్వామివారి అవతార లీలా వైభవం వీడియో ప్రదర్శన నిర్వహించుకుంటున్నాం స్వామి. వేద పఠనము 100 మంది భక్తులు భక్తి శ్రద్ధలతో క్రమశిక్షణతో
శిక్షణ పొందుతున్నాం స్వామి. నిన్నటి రోజు ఈ రోజు కూడా మా జిల్లా మహిళా విభాగం వారిచే సాయికులం సభా మండపంలో భక్తి శ్రద్ధలతో వేద పఠనం చేసుకున్నాం స్వామి. సిహెచ్ పోతేపల్లి సిహెచ్ సాయి వేద పాఠశాల నందు 36 మంది విద్యార్థులు 7 సంవత్సరాలుగా శిక్షణ పొందుతున్నారు స్వామి. ఆ పాఠశాల సెంట్రల్ గవర్నమెంట్ వారిచే ఉజ్జయిని యూనివర్సిటీ నుంచి గుర్తింపు పొందిన స్వామి. ఆ గ్రామం నుంచి కూడా అందరూ వచ్చి ఉన్నారు స్వామి. పబ్లిక్ భజన్స్ 14 సెంటర్స్ లో జిల్లాలో నిర్వహించుకున్నాం స్వామి. సాధనా శిబిరములు, బ్యాక్ టు బేసిక్ అనే అంశంపై ప్రతి సబ్ జోన్ లో కూడా ఆధ్యాత్మిక సాధనా శిబిరాన్ని నిర్వహించుకున్నాం స్వామి. అధ్యయన మండలి, స్టడీ సర్కిల్ ప్రతి నెల ఆఖరి గురువారం జిల్లా వ్యాప్తంగా ఒకే అంశంపై టాపిక్ చర్చించుకుంటూ జరుగుతున్న స్వామి. లిఖితనామ సభ యజ్ఞం, జిల్లాలో 1008 మందితో లిఖితనామం వ్రాయించున్నాం స్వామి. సనాతన సారథి, 1008 మంది సనాతన సారథి నూతన సందాదారులకు పంచేందుకు సంకల్పం చేసుకున్నాం స్వామి. ట్రైబల్ ఉమెన్ హెల్త్ కేర్ ప్రాజెక్ట్ సేవల్లో భాగంగా, రాష్ట్ర వ్యాప్తం జరిగే సేవల్లో భాగంగా వేపులిపివాడు, దెబ్బగూడెం గిరిజన గ్రామాలలో 10 మంది గర్భిణీ స్త్రీలకు సీమంతో సొమ్ము మరియు ప్రతి నెల ప్రోటీన్ ఫుడ్ మరియు వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతున్న స్వామి. మహిళా దినోత్సవం, అన్ని సమితులు అన్ని భజనలను కూడా మహిళలు ఎంతో ఉత్సాహంగా మహిళల శివంతోత్సవాలు, ప్రోటీన్ పడ్డి ఉన్న అన్ని కార్యక్రమాలు మహిళా విభాగం వారు నిర్వహించుకుంటున్నారు స్వామి. రన్ అండ్ రైడ్ 4, 5, 6 తేదీల్లో శ్రీ సత్యసాయి అఖండ జ్యోతి దర్శన మహోత్సవం 100 గ్రామములలో రథయాత్రగా జరుపుకున్నాం స్వామి. అయోధ్య కళ్యాణరాముని సువర్ణ కోదండ దర్శన మహోత్సవం ఏలూరు సత్యసాయి మందిరం నందు నిర్వహించుకున్నాం స్వామి. 200 మంది భక్తులు పాల్గొన్నారు స్వామి, దర్శనం చేసుకున్నారు స్వామి. భారతీయ సంస్కృతి సనాతన ధర్మ ఆవశ్యకత 3/5/2026 తేదీన సిహెచ్ పోతేపల్లి గ్రామంలో జరిగిన స్వామి. ఈ కార్యక్రమం రాష్ట బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు మరియు శాసనసభ్యులు అందరూ పాల్గొన్నారు స్వామి. సప్తస్వర సేవ 10/5/2026 తేదీన ఏలూరు సత్యసాయి మందిరం నందు శ్రీ సత్యసాయి మ్యూజిక్ కళాశాల పూర్వ విద్యార్థులు ఈ సప్తస్వర సేవ సంగీత కచేరీ నిర్వహించుకున్నాం స్వామి. శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిని రథయాత్ర 1 అక్టోబర్ నుండి 4 వరకు 100 గ్రామంలో భక్తి శ్రద్ధలతో రథయాత్ర నిర్వహించుకోవాలని సంకల్పం చేసుకున్నాం స్వామి. ఉగాది పర్వదినమున సనాతన సారథి సామూహిక లక్ష గలాత్సవం నిర్వహించుకుంటున్నాం స్వామి. అలాగే గణపతి నవరాత్రులు, దేవీ నవరాత్రులు, సంక్రాంతి, శివరాత్రి, ఉగాది, శ్రీరామనవమి, హనుమ జయంతి, గురు పూర్ణిమ, క్రిస్మస్, పర్వదినాలన్నీ కూడా అన్ని సమితుల వారు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటున్నాం స్వామి. గురు పూర్ణిమ దీక్షలు 9 జూలై నుండి 29 జూలై వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే దీక్షలలో జిల్లాలో 898 మంది భక్తి శ్రద్ధలతో పాల్గొన్నాం స్వామి. 101 రోజుల దీక్షలు రేపు 15 నుండి 23 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ సేవల్లో, స్వామివారి జన్మదినోత్సవం వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే దీక్షలలో సుమారు 2,000 భక్తులు పాల్గొనకు సంకల్పం చేసుకున్నాం స్వామి. శ్రీ సత్యసాయి సహస్రనామార్చన స్వామి వారి అవతార ప్రకటన దినోత్సవం 20 అక్టోబర్ అన్ని సమితుల్లో నిర్వహించుకోవడం సంకల్పం చేసుకున్నాం స్వామి. అఖండనామ సంకీర్తన విశ్వశాంతి నిమిత్తం ప్రపంచవ్యాప్త అఖండనామ సంకీర్తన 18 సమితుల్లో నిర్వహించుకుంటున్నాం స్వామి. ఆరాధన మహోత్సవాలు అన్ని సమితుల్లోనూ సాయి గాయత్రి హోమం నిర్వహించి నారాయణ సేవ జరుపుకుంటున్నాం స్వామి. స్వామి విద్యా విభాగం సేవల్లో భాగంగా చిన్ననాటి నుండి విలువలతో కూడిన విద్య అందించాలనే స్వామివారి సత్సంకల్పంతో అనే బహుత్తర కార్యక్రమం ద్వారా బాల వికాస గురువుల శిక్షణా శిబిరం 26 తేదీన రాష్ట్ర పదాధికారి బాల వికాస గురువుల శిక్షణా శిబిరం ఏలూరులో నిర్వహించుకున్నాం స్వామి. స్వామి గొల్లపల్లి మాధురికాశ్రీ అనే బాలిక 2022 సెప్టెంబర్ 10 తేదీన పత్తి యాత్రలో డ్యాన్స్ చేయాలని 6 బాలిక ఎంతో తపన పడుతుంటే ఆ అమ్మాయి, నీ వయసు చాలదు వద్దుంటే ఎంతో దుఃఖిస్తుంటే నువ్వు తప్పనిసరి గారా స్వామి దగ్గర తప్పనిసరి నీకు అవకాశం ఇస్తావు అంటే అమ్మాయి వచ్చింది. ఆ రోజున స్వామివారి దగ్గరికి ఫ్లవర్ ఇచ్చే అవకాశం ఇచ్చాము. ఆ అమ్మాయి అనుభూతి స్వామివారు ఫ్లవర్ స్వయానా తీసుకున్నారు ఆ అమ్మాయి దగ్గర అని ఆ అనుభూతి చెప్తుంటే, మరి ఈరోజు ఆ అమ్మాయి ఆ రోజు నుండి ఈనాటి వరకు 94 అవార్డులు తీసుకుంది ఈ యొక్క డ్యాన్స్ ప్రోగ్రాంలో. ఆ అమ్మాయి ఆ కుటుంబం అంతా కూడా ఈరోజు వచ్చి ఉన్నారు స్వామి. అదేవిధంగా ఎస్కే గాలిబ్ 2025 సెప్టెంబర్ 2021 తేదీన ముస్లిం బాల వికాస విద్యార్థి,
ఆ విద్యార్థి కూడా పత్తి యాత్రకు వచ్చి ఉన్నాడు లాస్ట్ ఇయర్. ఆ విద్యార్థి కూడా లో వచ్చిన మార్పు చూసి ఆ ముస్లిం కుటుంబం అంతా కూడా స్వామి భక్తులయ్యి ఆ కుటుంబం కూడా ఈరోజు వచ్చి ఉన్నారు స్వామి. సత్యసాయి వీణ సుధా లో పాల్గొన్న దీప్తి ప్రసాద్, నిన్న పాల్గొన్న దీప్తి ప్రసాద్ కూడా బాల వికాస్ విద్యార్థిని స్వామి. గ్రూమింగ్ ఫర్ ఎక్సలెన్స్ జిల్లాలో 5 స్కూల్స్ లో నిర్మించుకున్నాం స్వామి. స్కూల్ బాల వికాస్, శ్రీ సత్యసాయి స్కూల్ బాల వికాస్ 11 స్కూల్స్ లో 2500 మందికి విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించడం జరుగుతున్న స్వామి. వ్యాసరచన పోటీలు 2025 రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీలలో 5800 విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు స్వామి. ఈశ్వరంబడే వారోత్సవాలు మే 6వ తేదీన 20 సమితులలో బాల వికాస్ వారోత్సవాలు నిర్వహించుకున్నాం స్వామి. బాల వికాస్ వాక్ ఫర్ వాల్యూస్ బాల వికాస్ విద్యార్థిని విద్యార్థులచే విలువలతో కూడిన నడక నిర్వహించుకున్నాం స్వామి. నోట్బుక్స్, స్కాలర్షిప్స్ మరియు సైకిళ్లు 2000 విద్యార్థి విద్యార్థులకు నోట్బుక్స్ అందజేయడం జరిగింది స్వామి. దివ్యశ్రీ కొమ్మారెడ్డి వసుమతీదేవి గారి పేరు మీద ఇంటర్మీడియట్ డిగ్రీ బీటెక్ చదువుతున్న 10 విద్యార్థులకు 15,000 రూపాయల చొప్పున స్కాలర్షిప్స్ అందజేయడం జరుగుతున్న స్వామి. సత్రంసవాడు సమితి వారు చే ఇంటర్ మరియు ఇంజనీరింగ్ చదువుతున్న 5 విద్యార్థులకు 10,000 రూపాయల చొప్పున స్కాలర్షిప్ అందజేస్తున్నారు స్వామి. తూర్పు వీధి భజన సెంటర్ వారిచే 2 బాలికలకు సైకిళ్లకు అందజేశారు స్వామి. సేవా విభాగం ఫుడ్ మిషన్ ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్ నందు, ఏలూరు ఎస్పీ కార్యాలయం నందు, ఏలూరు వృద్ధాశ్రమం నందు, జంగారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ నందు, కైకలూరు ప్రభుత్వ హాస్పిటల్ నందు, సిహెచ్ పోతపల్లి చుట్టుపక్కల 5 గ్రామాల వారికి, ఏలూరు జిల్లాలో ప్రతి నిత్యము 938 మందికి నారాయణ సేవ అందించుకుంటున్నామా స్వామి. గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం ప్రతి నెల 9వ తేదీన ఏలూరు, నూజివీడు, కైకలూరు, గుండుగోలను, భీమడోలు సమితుల వారిచే ప్రభుత్వ ఆసుపత్రి నందు గర్భిణీ స్త్రీలకు 350 మందికి ఆహారం అందిస్తున్నాం స్వామి. 9/4/2026 గుండుగోలని ప్రభుత్వ హాస్పిటల్ నందు పర్మనెంట్ నారాయణ సేవ హాలు స్థానిక శాసనసభ్యులు ప్రారంభించారు స్వామి. అలాగే కైకలూరు ప్రభుత్వ హాస్పిటల్లో కూడా స్థానిక శాసనసభ్యులు కామినేని శ్రీనివాస గారిచే ఆ యొక్క పర్మనెంట్ భవనాన్ని ప్రారంభించుకున్నాం స్వామి. కుటుంబ నారాయణ సేవ 10 సమితుల వారు నిర్వహించుకుంటున్నాం స్వామి. యువతచే 30 రోజులు 60 మందికి నారాయణ సేవ ప్రతిరోజు ప్రతి నెల అందిస్తున్నారు స్వామి. జాతీయ నారాయణ సేవలో భాగంగా 108 మందికి ప్రతి నెల అమృత స్కల్కాలు అందిస్తున్నాం స్వామి. వాటర్ మిషన్ ఏలూరు జిల్లాలో శ్రీ సత్యసాయి సెంటర్ ట్రస్ట్ వారిచే 2005 నుండి నేటి వరకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 మండలాల్లో 204 గ్రామాల్లో ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా గోదావరి నీటిని శుద్ధి చేసి మంచినీరు స్వామి అందిస్తున్నారు స్వామి. ప్రతిరోజు 10,000 మందికి ఆర్ఓ ప్లాంట్స్ ద్వారా శుద్ధి చేసిన మంచినీరు జిల్లాలో అందిస్తున్నాం స్వామి. గుండుగోలని సమితి వారు ప్రతినిత్యము 7 స్కూల్స్లో ప్రతినిత్యము 2,000 విద్యార్థులకు మినరల్ వాటర్ అందించడం జరుగుతుంది స్వామి. శ్రీ సత్యసాయి ప్రేమామృత ధార 15 గ్రామాలలో ఆర్ఓ ప్లాంట్స్ ద్వారా ప్రతినిత్యము 10,000 మినరల్ వాటర్ అందించడం జరుగుతుంది స్వామి. చలివేంద్రాలు జిల్లాలో వేసవి దాహార్త తీర్చే నిమిత్తం 20 చలివేంద్రాలు, 2 మజ్జిగ కేంద్రాలు, 2 జీవ కేంద్రాలు 90 రోజుల పాటు ఏర్పాటు చేసుకుని 20,000 వేసవి దాహార్త తీర్చుకున్నారు స్వామి. కైకలూరు యువతచే రైల్వే స్టేషన్ల ప్రయాణాలకు 30 రోజులు 350 మందికి మజ్జిగ బాటిల్స్ అందజేయడం జరిగింది స్వామి. మోగజీవుల శలివేంద్రాలు ఏలూరు పట్టణంలో 12 సెంటర్స్ లోను, సిహెచ్ పోతేపల్లి, పందిరిమామిడి గూడెం, పులిరామన్ గూడెం, జంగారెడ్డి గూడెం లలో శాశ్వత మంచినీటి తొట్టెలను ఏర్పాటు చేసి పశుపక్షాదులకు అనగా గోవులకు పక్షులకు నీటి సదుపాయం అందజేయడం జరుగుతుంది స్వామి. భీమడోలు సమితి వారిచే జీ కొత్తపల్లిలో రోడ్డులో ప్రతి నెల 1500 వానరులకు అరటి పండ్లు, పుచ్చకాయలు రకరకాలుగా వారికి ఫ్రూట్స్ ఆహారం అందించడం జరుగుతుంది స్వామి. యువ విభాగం వారిచే గొడుగులు, పాదరక్షల పంపిణీ, వేసవి దాహాతి తీర్చే నిమిత్తం ట్రాఫిక్ పోలీసులు మజ్జిగ బాటిల్స్ అందించట, రెయిన్ కోట్స్, ఎంసెట్ పరీక్షల్లో సందర్భంగా సెంటర్స్ విద్యార్థులకి మజ్జిగ బాటిల్స్, రైల్వే స్టేషన్లో మజ్జిగ బాటిల్స్ అందజేయడం జరుగుతున్నది స్వామి. లిక్విడ్ లవ్ ద్వారా 50 కార్యకర్తలు జాయిన్ అవ్వాలని, కార్యకర్తలను నియమించుకోవాలని సంకల్పం చేసుకున్నాం స్వామి. శ్రీ సత్యసాయి సేవ ప్రేమతరు జిల్లాలో ఈ సంవత్సరం 108 మొక్కలు నాటి వాటికి సేఫ్ గార్డ్స్ అందజేయడం జరిగింది స్వామి. ప్రశాంతి సేవలలో భాగంగా జిల్లా నుండి పురుషులు 250 మంది, స్త్రీలు 300 మంది పాల్గొని సేవలు అందించారు స్వామి. స్కిల్ డెవలప్మెంట్ కైకలూరు, ఏలూరు, పాలగూడెం, నూజివీడు, కురెళ్లగూడెం గ్రామాలలో జర్దోషి మరియు జూట్ బ్యాగ్స్ శిక్షణ
మహిళా యువతకి ఇచ్చుటకు సంకల్పం చేసుకున్నాం స్వామి. వైద్య సేవలు జిల్లాలో మెడికల్ క్యాంపులు 24, కంటి వైద్య శిబిరం 18, మొబైల్ వైద్య సేవలు 6, మొత్తం 48 క్యాంపుల్లో 2562 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేయడం జరిగింది స్వామి. కంటి ఆపరేషన్ 208, కళ్లజోళ్లు 307 మందికి రక్త పరీక్షలు 520 ఉచితంగా అందించడం జరిగింది స్వామి. హాస్పిటల్ నందు సేవలు సిహెచ్ పోతేపల్లి గ్రామంలో శ్రీ సత్యసాయి స్టేట్ ట్రస్ట్ ద్వారా నిర్వహించే శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటల్ నందు 2005-2026 సంవత్సరంలో 41,222 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు స్వామి. షుగర్ టెస్టులు 16,043, 179 మందికి కంటి ఆపరేషన్లు, 170 మందికి కళ్ళజోళ్లు, 1,035 మందికి మొబైల్ మెడికల్ ద్వారా క్యాంప్స్ ద్వారా పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేయడం జరుగుతున్నది స్వామి. హోమియోపతి సేవలు నూజివీడు సమితి వారిచే ప్రతి నెల 90 మందికి ఓపి నిర్వహించి ఉచితంగా మందులు హోమియో మందులు అందించడం జరుగుతుంది స్వామి. ఏలూరు శ్రీ సత్యసాయి మందిరం నందు ప్రతి నెల మొదటి ఆదివారము, 3వ ఆదివారము పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేయడం జరుగుతుంది స్వామి. ఏలూరు ప్రశాంతి హాస్పిటల్ నందు ప్రతి గురువారము ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది స్వామి. వృద్ధాశ్రమం ఏలూరు శ్రీ సత్యసాయి సేవా సమితి వారిచే 6 వృద్ధులకు రక్షణ కల్పించి వారినందరినీ కూడా మా మాతృమూర్తులుగా చూసుకుంటున్నాం స్వామి. దీనజనోద్ధన పథకము సిహెచ్ పోతేబలి సేవా సమితి వారిచే 35 బాలికలకు ఆశ్రయం కల్పించి విద్య, వైద్యము, ఆహారం, వసతము ఏర్పాటు జరుగుతున్న స్వామి. డిజాస్టర్ ట్రైనింగ్ కైకలూరు సమితి వారిచే నేషనల్ డిజాస్టర్ డే సందర్భంగా వింజరం గ్రామంలో శిక్షణ అందించడం జరిగింది స్వామి. కైకలూరు, ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజిమూడి పట్టణాల్లో 4 కాలేజీల్లో ఈ ట్రైనింగ్ శిక్షణ ఇచ్చేందుకు సంకల్పం జరిగింది స్వామి. అగ్ని ప్రమాదం జరిగిన సేవలు ఏలూరు, గుండుగొలను, పెదవేగి, కూచంపూడి, దెందులూరు గ్రామాల్లో అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన 25 కుటుంబాల వారికి వంట పాత్రలు, నిత్యావసర సరుకులు, నూతన వస్త్రములు అందించడం జరిగింది స్వామి. డెడ్ బాడీస్ సేవలు స్వామి. సత్రంపాడు బాల వికాస గురువు దువ్వూరు లక్ష్మి, ఆమె కోరిక ప్రకారం ఆమె యొక్క పార్థివ దేహాన్ని ఏలూరు ఆశ్రమం మెడికల్ కాలేజీకి డొనేట్ చేయడం జరిగింది స్వామి. అదేవిధంగా స్వామి పూర్వభక్తురాలు ఎన్నెని సరస్వతి, ఆమె కోరిక ప్రకారంగా విజయవాడ మెడికల్ కాలేజీకి డొనేట్ చేయడం జరిగింది స్వామి. స్వామి, మీ అపారమైన అనుగ్రహ ఆశీస్సులతో ఏలూరు జిల్లా ఆసుపత్రులైన మేమందరము భక్తి శ్రద్ధలతో, క్రమశిక్షణతో, ఐక్యతతో అన్ని కార్యక్రమములు నిర్వహించుకుంటున్నాం స్వామి. మా శివరి శ్వాస వరకు సత్యసాయి సేవా సంస్థల్లో ఉండే శక్తిని ప్రసాదించండి స్వామి. స్వామి, శ్రీ సత్యసాయి యువత మరియు బాల వికాస్ చిన్నారులసే కవిం కవీనాం పౌరాణిక నృత్య సంగీత రూపకం ప్రదర్శించుతున్న స్వామి. స్వామి, వారందరిపైన మీ అనుగ్రహ ఆశీస్సులు ఎల్లా వేళలా ప్రసరింపచేయాలని హృదయపూర్వకంగా ప్రార్థించుకుంటున్నాం స్వామి. జై సాయిరాం.

ఓం శ్రీ సాయిరామ్. ప్రేమ స్వరూపమైన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాదార విందుములకు ప్రణవిల్లుతూ, స్వామి, మీ శతవర్ష జన్మదిన వేడుకల వేళ మీ దర్శన భాగ్యాన్ని ఆశిస్తూ, ఏలూరు జిల్లాలోని గ్రామ గ్రామాల నుండి పుట్టపర్తి యాత్రను ఆనందయాత్రగా భావించి మీ దివ్య పాద సన్నిధికి విచ్చేశాము. స్వామి, మీ దర్శన భాగ్యంతో మా మనస్సులు ప్రక్షాళనమై, మా హృదయం పరమ పవిత్ర భావనలతో పరవుళ్ళు తొక్కుతున్నది. స్వామి, మానవాళిలో భక్తి భావనలు నింపి వారిని సన్మార్గంలో పయనింపచేయడానికి సులభ శైలిలో మీరు రచించిన గేయములు, కవితలు, పద్యములు విన్నవారి హృదయాలను ఆనంద పారవశ్యంలో ముంచివేస్తాయి. స్వామి, మీ రచనా కౌశలానికి, భావ సౌందర్యానికి, పద విన్యాసానికి ముగ్ధులు కాని వారెవరు? కవులందరూ తమ రచనలలో అందమైన పదాల కోసం వెతుకుతుంటే, అట్టి పదాలే మీ పెదవుల నుండి రావడానికి ఆరాటపడుతుంటాయి. స్వామి, మీరు పాడేవి కేవలం పాటలు మాత్రమే కావు, అవి విలువైన వజ్రాల మూటలు, భగవంతును చేర్చే బాటలు. స్వామి, మీ మాట మధురం, మీ పాట మధురం, మీరు చెప్పే చిన్న కథలు మధురాతి మధురం. స్వామి, మీ కవితా జలిదిలోని కొన్ని పాటలను, పద్యములను, చిన్న కథను గ్రహించి వాటిని నృత్య రూపకంగా మలచి ఏలూరు జిల్లాలోని బాల వికాస్ చిన్నారులు, సాయి యువత కలిసి కవిం కవీనాం అనే నాటకాన్ని మీ దివ్య పాదముల చెంత ఒక పూజా పుష్పంగా సమర్పిస్తున్నాము. దయతో స్వీకరించి మీ దివ్య అనుగ్రహ ఆశీస్సులను మా అందరిపై ప్రసరింపజేసి సమస్త మానవాళిని సుఖశాంతులతో దీవించమని సవినయంగా ప్రార్థిస్తున్నాము. జై సాయిరాం.

0: అగ్నిదేవా, అన్ని ఏర్పాట్లు సబబుగా జరిగినాయి కదా. వారు స్వయాన వైకుంఠవాసులు, ఆ పరంధాముని ప్రేమపాత్రులు. వారికి ఎటువంటి అసౌకర్యం కలుగరాదు. ఆ మహాపురుషులు ఇప్పుడే స్వర్గసీమ పొలిమేరలకు వచ్చియున్నారట. ఇక ఏ క్షణమైనను మన సభామంటపమందు ప్రవేశింతురు.
1: సత్యసాయి భక్త శిఖామణి, బహుభాషా ప్రావీణ్య శ్రీ కస్తూరి, తెలుగు కవితా సమరాంగణ సార్వభౌమ, కవికుల శిరోమణి కరుణశ్రీ బిరుదాంకిత శ్రీ జంజాల పాపయ్య శాస్త్రి, గాన గంధర్వ సంగీత సామ్రాజ్య దురంధర శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు, వెంచర్స్

0: ఆహా, సనకాది యోగీంద్రులు, బ్రహ్మాది దేవతలు సైతం తహతహలాడు ఆ ప్రభువు సాన్నిధ్యాన నిలిచి పరమేశ్వరుడు మానవాకృతిలో సల్పిన మధురానుభూతులను గ్రోలిన ధన్యజీవి కస్తూరి గారికి మానస వీధులలో ఉప్పొంగిన భావతరంగాలను పద్యాలుగా మార్చి ఆ పరమేశ్వరుడిని అభిషేకించిన కరుణశ్రీ బిరుదాంకితులకు తన హృదయాంతరంగాలు మీటిన భావాలను మధుర గాత్ర నీరాజనంతో సత్యసాయిని పూజించిన ఘంటసాలకు సురపురవాసుల తరఫున అభివాదములు. మీ రాక మాకు బహు సంతసముగానున్నది.
1: అమరేంద్ర, ఆ మహావిష్ణువు మా ముగ్గురిని పిలిచి మీరా ప్రభువును కోరిన విధంగానే మీకు మీ పురజనులందరికీ సూచనలిమ్మని సెలవిచ్చినారు.
0: అవును కవికుల శిరోమణి, ఆ పరమేశుడు సత్యసాయీసునిగా అవతరించిన సందర్భాన ఎందరో మానవులు ఆ ప్రభువు సేవలో తరించుచున్నారు. దీనిని చూసి మా సురజనులందరికీ ఓ కోర్క కలిగినది. త్రేతయందుగాని ద్వాపరయందుగాని మమ్ము ఆ ప్రభు తన అవతార వైభవమందు వాడుకొనలేదని, కనీసం కలియుగమందైనా మాకు ఆ మహాభాగ్యాన్ని కల్పించమని కోరినాము. ఆ ప్రభు మా ప్రార్థనలకు సమ్మతించినారు. మా గురువర్యులు బృహస్పతుల సూచన మేరకు ఈ మహత్తర కార్యంలో భాగంగా మేము స్వామి బోధించిన అమూల్యమైన విషయాలను ప్రచారం చేసేదమని నిశ్చయించుకుంటిమి. స్వామి బోధనలను ఆ ప్రభువు సాన్నిధ్యమున జీవించి నేర్చిన మీ ముగ్గురు నుండి వీటి ప్రచారము భూలోకమందు ఏ విధముగా జరుపవలెనని సూచన కోరుచుంటిమి.
2: దేవేంద్ర, దేవేంద్ర, సభా మర్యాదను ధిక్కరించినందుకు క్షమింపుడు, కాని తప్పుటలేదు.
0: ఏమి వాయుదేవా, ఏమైనా విపత్తా?
2: లేదు లేదు, మన అదృష్టము వర్ణనాతీతము.
0: ఎందులకు?
2: ఈ సమావేశము తిలకించుటకు, సురజనులను ఆశీర్వదించుటకు, దేహానంతరం స్వామి సన్నిధానంలో దివ్యస్వరూపాలుగా ఉంటున్న స్వామి మాతాపితలగు ఈశ్వరమ్మ పెదవెంకమరాజుల వారిని స్వామి దేవలోకానికి పంపుతున్నారు. ఏ క్షణమైనను వారిక్కడికి వత్తురు.

0: రత్నాకర వంశోద్భవులు, కొండమరాజు అపూర్వ ప్రేమ సంపూర్ణులు, దశరథ వసుదేవతుల్యులు, శ్రీ పెదబెంకమరాజు తమ ధర్మపత్ని సాధ్వి శిరోమణి ఈశ్వరమ్మ గారితో వెయిట్ చేస్తున్నారు.
1: ఏమి ఇది కలయ్యా? నిజమా? పుక్కిట విశ్వాన్ని చూపిన విశ్వ విభునకు గోరుముద్దలు తినిపించిన సాధ్వీమణికి ఎవడి కనుసైగపై నభాంతరాలు కదులుచుండునో, అట్టి కాలాతీతుణ్ణి బ్రేలు పట్టి నడిపించిన పరమ పుణ్యునకు మా ప్రణామములు. మీ కాలి ధూళిసోకి ఈ స్వర్గసీమ తరించినది. ఆశీనులు కండు. ఆ, అక్కడ కాదు, మీరుండగా ఈ సభకు నేనెట్లు అధ్యక్షత వహించదా? మీరే ఇచ్చట ప్రముఖులు. మీరు ఈ ముఖ్య సింహాసనమందు ఆశీనులు కావాలి.

0: మేస్త్రి గారు బావున్నారా? చాలా రోజుల తర్వాత కలుసుకుంటున్నాం.
1: అవునమ్మా, మేము వైకుంఠమందు మీరు పుట్టపర్తియందు ఉంటున్నాము కదా, కలుసుకునుట వీలగుటలేదు. అయినా ఎన్ని రోజులు గడిచినా కాని మీ జ్ఞాపకాలు, మీరు స్వామి బాల్యం గురించి చెప్పిన ముచ్చట్లు ఎప్పటికీ మరువలేనివి.
0: నా ముచ్చట్లకేం కాని, ఘంటసాల స్వామిపై పాడిన పాటలు, కరుణశ్రీ స్వామిపై అల్లిన పద్యాలను నేను ఏనాటికీ మరువలేను.
2: మాదే ఉందమ్మా, మొదటిసారి పుట్టపర్తికొచ్చినప్పుడు స్వామి నన్ను పలకరించలేదని బాధపడ్డాను. దర్శనం తర్వాత తిరిగి నా గదికి వెళ్లాను. ఇంతలో ఎవరో తలుపు తట్టారు. తలుపు తెరిచి చూస్తే స్వామక్కడున్నారు. స్వామి నా గదికొస్తారని కల్లో కూడా ఊహించలేదు. ఆ భావం ఈ పాటగా పుట్టుకొచ్చింది.

0: నేనట స్వామికి పాలు త్రాగించి స్నానం చేయించి ఉయ్యాల్లో పడుకోబెట్టి ఆప్యాయంగా ముద్దు పెడితే నా తిలకం స్వామి చెంపకంటి పుట్టుమచ్చగా మారిందట.
1: ఎక్కడ నేర్చుకున్నావయ్యా ఇంతటి భావచమత్కారం?
2: నేనెంతటి వాడనండి, భావచమత్కారం అంటే నా పద్యం కాదు, స్వామి అలిన పద్యం వినాలి.

స్వామికేమిటయ్యా, చిన్ననాటి నుండే ఎంత చక్కని పాటలు పద్యాలు అల్లేవాడు. ఒకసారి బుక్కపట్నం నుండి నారాయణ రెడ్డి అనే రాజకీయ నాయకుడు ఇచ్చిన సందర్భంగా ఒక సభ ఏర్పాటు చేశారు. స్వామిని ఆ సందర్భంగా వీరులపై ఒక పాట రాయమన్నారు. అప్పుడు స్వామి వేదికపైకి పోయి తొట్టిలో ఒక రబ్బరు బొమ్మను పెట్టి ఊపుతూ పాట పాడుతుంటే అందరం మమ్మల్ని మేమే మర్చిపోయాం. హిట్లరు, స్టాలిను ఇవన్నీ మాకు తెలియని పేర్లు, కాని స్వామివారి స్వరం, రాగం విని మేము కాదు అక్కడికొచ్చిన బ్రిటిష్ వాళ్లు కూడా గమ్మును కూర్చున్నారు.

ఒకసారి ఊర్లో కలరా వచ్చింది. అందరం ఎంతో భయపడిపోయాం. కాని స్వామి కొంతమంది పిల్లల్ని జమ చేసి బజార్లో దీపం పెట్టి వారి కాళ్లకు గజ్జలు కట్టించి చేతిలో చిరతలు పెట్టించి భజనలు చేసుకుంటూ చిత్రావతి నదీ దగ్గరకు వరుసగా 3 రోజులు తీసుకుని పోయారు. కలరా, ప్లేగు రోగాలు మాయమయ్యాయి. పిల్లల బృందంతో కూడిన స్వామి పండరి భజనలు మాత్రం కొనసాగినాయి.

0: నిజంగా స్వామి కట్టిన బాణీలు ఎంత సులభమో అంత వినసొంపు. పాటలలో స్వామివాడే భాష ఎంత సరళమో అంత సమగ్రం. వీటి ద్వారా వారందించే సందేశం ఎంత సున్నితమో అంత ప్రగాఢం.
1: ఇక స్వామి పద్యశైలి గురించి మాట్లాడనక్కర్లేదు. ఆధ్యాత్మిక గాంభీర్యానికి, పదవిన్యాసానికి, భావ సౌందర్యానికి, వచో సౌలభ్యానికి, అలంకార విన్యాసానికి అవసరమైతే ఓ మొట్టికాయ వేసినా అనుభవించిన వారి అంతరంగంలో ఆనందం కలగజేయడానికి సాయి పద్యానికి ఉన్న సహజ శక్తి సామర్థ్యాల్ని పొగడ సాధ్యం కాదు.
2: స్వామి వర్ణన అమోఘం. ప్రతి హృదయాంతరాళాల్లోకి చొచ్చుకుపోవడంతో పాటు సువిశాల మనోవీధులను ఆవిష్కరిస్తూ, భావనేత్రానికి అపురూపాలను చెక్కుతూ అనిర్వచనీయమైన సాహితీ అనుభూతిని అందిస్తుంది. స్వామి శివస్వరూపాన్ని వర్ణించిన తీరే దీనికి ఉదాహరణ.
3: మౌళిగుల్కెడు చంద్రమఖండ కళతోడ, బెడగారుగుంపెడు జడలతోడ, జడలలో ప్రవహించు చదలేటి జిగితోడ, దంబైన పాలనే తంబుతోడ, నల్ల నేరెడు వంటి నల్లని మెడతోడ.

ఇక ఈ స్వామి పద్యంలోనైతే తెలుగు నుడికారం కొలువు తీరికూర్చుంది. ఆ లాలిత్యం, ఆ సౌందర్యానుభవం, ఆ అన్వేషణ, ఆ భావుకత, ఆ సరళ ప్రాకృతిక జీవన అనుభావ్యత మాటమాటల్లోనూ తుణికిసలాడే తెలుగుతనం.

0: చూచు కాపులు గొంతులెత్తి పదములను పాడదొడగిరి.
1: ఊకత, ఆ సరళ ప్రాకృతిక జీవన అనుభావ్యత మాట మాటల్లోనూ తుణికిసలాడే తెలుగుతనం.
0: దినకరుడు శాంతుడై తోచే దిన

0: అమోఘము కవీంద్ర, ఆ జగదవన విహారి, శత్రులోక ప్రహారి, నిగత కలుష పోషి, స్వగురు హృదయ తోషి, సర్వదా సత్యభాషీయగు సాయీసుని వర్ణన అమోఘము. నేటి మానవుల దుస్థితి మీకు తెలియనిది కాదు. వారికి ఆసక్తి కన్నా సందేహం ఎక్కువ, నమ్మకం కన్నా వారికి రుజువు ముఖ్యం.
1: అందుకే దేవేంద్ర, అట్టి వారి ప్రశ్నలకు దీటుగా సమాధానం చెప్పడానికి, వారికి అలవోకగా ఆధ్యాత్మిక నిగూఢాలను తెలపడానికి స్వామి నిర్వచనాలను ఉపయోగించండి.
2: అవును, స్వామి విద్యను నిర్వచించిన విధానాన్ని వినండి. సంక్షిప్త భాషా ప్రయోగాల ఆ పదకూర్పు చిరుపద్యంతో మేరునగమంతటి భావాన్ని నిర్మించే సామర్థ్యం కేవలం స్వామికే కలదు.

0: విద్యంటే గుర్తుకొచ్చింది. స్వామి విద్యావాహిని అనే శీర్షికలో విద్యను గూర్చి తన అమూల్యమైన అభిప్రాయములను తెలియజేసినారట కదా. ఏది ఆ శీర్షికల గూర్చి మాకు కొంచెం వివరించుడు.
1: స్వామి ఒకసారి తన అవతార కార్యక్రమమేమిటని వివరిస్తూ కాల సందిగ్ధ విగ్రహ సూక్తులయ్యుంట భాష్యార్థ గోప్యముల్ తెలుపు కొరకు అన్నారు. కాల ప్రభావం వలన తప్పుదోవ పట్టిన ఎన్నో ప్రాచీన పరమసత్యాలను మానవులకు మరల తెలుపుట అని దీనార్థము. ఈ ఉద్దేశంలోనే స్వామివారు దాదాపు 15 వాహినులను అందించినారు. ఇందులో ఒకటి విద్యావాహిని.
2: తక్కిన వాహినుల గూర్చి కూడా తెలుపుము మానవత్తమా?
1: తక్కినవి ప్రేమవాహిని, ధ్యానవాహిని, ధర్మవాహిని, ఉపనిషత్వాహిని, గీతావాహిని, ప్రశాంతివాహిని, ప్రశ్నోత్తరవాహిని, భాగవతవాహిని, రామకథారసవాహిని, లీలా కైవల్యవాహిని, సత్యసాయివాహిని, జ్ఞానవాహిని మరియు సూత్రవాహిని.
2: నాడు కమలాపురంలో శేషమరాజు స్వామిని చేయిమీద కొడితే పాపం నొప్పి కలిగిందని రాత్రి ఆ చేయి పట్టుకుని ఏడ్చాను. ఇప్పుడు ఆ చిన్ని చేయి మానవులను మేల్కొల్పడానికి ఇన్ని పుస్తకాలు రాసిందంటే ఎంత కష్టపడిందో అని బాధతో కళ్ళు చెమర్చుతున్నాయి.
3: పాపం, నా బంగారు తండ్రికి తోటివారికి సహాయపడ్డమే తెలుసు, కాని తన మేలు చూసుకోని అమాయకుడు.
4: స్వామి ఎంతటి అవ్యాజ కారుణ్యమూర్తి, ఇంతటి జ్ఞాన సంపద మానవులకు బహుశా ఏ అవతారమందు స్వామి అందివ్వలేదేమో. ఈ జ్ఞాన సంపద అంతూ ఎరుగనిది, తరతరానికి ఇది తరగని వెలుగులా నిలుస్తుంది, మానవ ప్రగతిని ఉద్దేశిస్తుంది, ఉత్తేజపరుస్తుంది, ఎల్లప్పటికీ ముందుకు నడిపిస్తూనే ఉంటుంది. ఓ గానకోకిల, ఏది స్వామివారి ఒక వాహిని మీ గానమాధుర్యంలో మాకు వినిపించవా?
5: స్వామి రచించిన రామకథారసవాహిని ఒక్కసారి చదవాలి.

0: రామకథారసవాహిని ఆపాత మధురం. ఇది ఎన్నో దైవరహస్యాలను తెలియజేస్తుంది. హనుమంతుడి జన్మకి, సీత అగ్నిప్రవేశానికి, అరణ్య ప్రవాసానికి రహస్యాలేమిటో చెబుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా స్వామి రామాయణం మనయందే జరుగుతున్నదని, ఆత్మయే రాముడని, మనస్సే లక్ష్మణుడని, బ్రహ్మజ్ఞానమే సీతయ్యని, ఆ సీతను వదిలితే జీవితమనే అడవిలో పడతారని, అప్పుడు మోహమనే సముద్రం అడ్డొస్తుందని, దాన్ని హనుమంతుడిలా ధైర్యంతో దాటి రజస్సైన రావణుణ్ణి, తమస్సైన కుంభకర్ణుణ్ణి వధించి సత్వగుణమనే విభీషణుడికి పట్టం కట్టి సీతను చేరవచ్చునన్న రామాయణ సూక్ష్మార్థాన్ని తెలియజేస్తారు.
1: కొన్ని వాహినుల్లో ఎత్తే తెలియని స్వామి ఆధ్యాత్మిక శిఖరాలు అగుపిస్తే, మరికొన్ని సందర్భాల్లో స్వామి తాత్విక దృష్టిని మనోహరంగా భాషలో బందీని చేసిన చమత్కారాలు కనబడతాయి. ఉదాహరణకి, సూత్రవాహినిలో స్వామి మీమాంస అను ఒక్క పదాన్ని జిజ్ఞాసా విషయక సంశయ సంభావన విపరీత విభావనాది నివర్తక విచారమని నిర్వచిస్తారు.
0: స్వామి భాషాప్రయోగం పాఠకుణ్ణి బంధిస్తుంది. తను వ్యక్తపరిచే సన్నివేశాలలో ఒక్కటి చేసుకుంటుంది. భావ ఉన్మత్తాలకు, రాగ ప్రకంపనలకు మనసును గురిచేసి హృదయంలో విషయాన్ని చెరగకుండా ప్రతిష్ఠిస్తుంది. మధ్యలో అగుపించే గంతకు తగిన బొంత, ఎక్కడ వేసిన గొంగళక్కడే వంటి జాతీయాలు, సామెతలు ఈ పాఠ్యానుభూతికి మరింత అందాన్ని అందిస్తాయి. మచ్చుకకు జానపద శైలిలో రావణ హనుమంతుల మధ్య జరిగిన సంభాషణను స్వామి ఎలా వ్యక్తపరుస్తారో ఒక్కసారి వినండి.

0: పెద్ద రావణ.
1: స్వామి రచనలెలా ఉన్నా నాకు మాత్రం స్వామి ప్రసంగాలంటేనే ఇష్టం. మొదటిసారి స్వామి మందిరంలో నిలబడి మాట్లాడితే భయపడ్డాను. ముందన్నడూ స్వామి అంత జనాన్ని ఉద్దేశించి మాట్లాడలేదు. గిట్టని వాళ్లెవరైనా వెక్కిరిస్తారని నా బాధ. ఆ ప్రసంగం విన్న ప్రొఫెసర్ బయటికి వచ్చిన వెంటనే ప్రసంగంలో ఏవైనా తప్పులున్నాయా అని కూడా అడిగాను. ఆయన స్వామి మాటల్లో తప్పులా అని నవ్వారు. కాని ఆయనకేం తెలుసు ఓ తల్లి హృదయం. రాను స్వామి తరచూ అన్ని వందల మందిని ఉద్దేశించి మాట్లాడడం చూసి నాకు ఆ భయం పోయింది. దూరంగా కూర్చుని స్వామి ఏకధాటిగా మాట్లాడుతుంటే నా చిట్టి తండ్రికి వేదాలలోని మర్మాలు, ఉపనిషత్తులలోని సూక్ష్మార్థాలు, పురాణ కథలు, నేటి పరిస్థితి అన్నీ ఏ విధంగా తెలిసాయా అని ఆలోచించుకునేదాన్ని. నిశ్శబ్దంగా కూర్చొని స్వామి ప్రసంగాన్ని వింటున్న వేల మందిని చూసి నా సత్యం ఎంత గొప్ప గురువని గర్వపడేదాన్ని.
2: స్వామి ప్రసంగం ఒక ఉద్ధృత ప్రవాహం. ఎవరి దోసిటంత వారు అందులో నుండి స్వీకరిస్తారు. ఆ ప్రవాహంలో కొందరు తమ దైనందిన జీవనానికి కిటుకులు పొందితే, మరికొందరు ఆధ్యాత్మిక అధిరోహణానికి ఉపదేశాలు పొందుతారు. కొందరికి అది వేదతత్వశాస్త్రాల సారమైతే, మరికొందరికి ఆ ప్రవాహం సమకాలీన విషయాలను అద్దం పట్టే కళాఖండం. ఇక ప్రసంగాల మధ్య స్వామి చెప్పే చిన్న కథలు ఈ ప్రవాహం భావపలకాలపై చెక్కిన అపురూప శిల్పాలు.
3: తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అనేది మన ప్రాచీన తెలుగు నానుడి. కాని నా ఉద్దేశంలో తింటే అఖండ భజన తర్వాత స్వామి పెట్టే ప్రసాదమే తినాలి, వింటే స్వామి చెప్పే చిన్న కథలే వినాలి.
2: అనగనగా ఒక మహారాజు ఒక పెద్ద ప్రదర్శనను ఏర్పాటు చేసినాడట. కాని ఆ ప్రదర్శనకు ఒక ప్రత్యేకత. అక్కడ ఏర్పాటు చేసిన వస్తువులలో తమకు నచ్చిన ఏదైనా ఒక్క వస్తువుని మాత్రమే తీసుకుని పోవచ్చును.
4: ఏమి రామయ్యా, నీకేమి నచ్చినది?
5: మహారాజా, నాకు తూర్పు దిశలో ఏర్పాటు చేసిన గుర్రాలు నచ్చాయి.
4: సరే, తీసుకుని పొమ్ము. మరి మీకేవి నచ్చినవమ్మా?
6: నాకా బంగారు ఆభరణాలు నచ్చాయి మహారాజా.
4: సంతోషం, తీసుకుని పొమ్ము. మరి మీకేమి ఇష్టమగుచున్నవి బ్రాహ్మణోత్తమ?
5: నాకు ఆ గ్రంథములు ఇష్టమగుచున్నవి మహారాజా.
4: సంతోషముగా తీసుకుని పొమ్ము. ఓ బాలిక, నీకేమి ఇష్టమగుచున్నవి?
6: మహారాజా, నాకు ఇష్టమైనవి మీరు తప్పకుండా ఇస్తారా?
4: తప్పకుండా ఇచ్చేదనమ్మా. ఈ ప్రదర్శనలో నీకు ఏది నచ్చినదో అది తీసుకుని పోవచ్చని మునిపే చెప్పియుంటిమి గదా.
6: అయితే నాకు మీరే కావాలి మహారాజా.
4: నేను కావాలనా? ఇదేమి బాలిక, అక్కడ ఎన్ని ఆట వస్తువులు పడి ఉన్నవి, తీసుకుని పొమ్ము. ఇక్కడ ఆభరణాలు, అటువైపు ఆయుధాలు, ఇటువైపు వైభవోపేతమైన మణులు, ఆ వెనుక దైవ వరప్రసాదితమైన వస్త్రాలు. పో, వాటితో నీకు ఉపయోగముండును. కాని నన్ను కోరుకుంటే నీకు ఏమి వచ్చినమ్మా?
6: మహారాజా, ఈ ప్రదర్శనశాలలో ఏర్పరిచిన వస్తువులన్నీ మీకు చెందినవి. కావున మీరే నా వారైతే ఈ ప్రదర్శనశాలలోని ప్రతి వస్తువు నాదే అవుతుంది కదా. అందుకని నాకు మీరే కావాలి.
4: అమోఘము బాలిక నీ తెలివితేటలు. ప్రజలారా, చూచితిరా, ఈ నిగూఢ సత్యాన్ని తెలుపడానికే నేను ఈ ప్రదర్శనను ఏర్పాటు చేసినాను. ఈ ప్రపంచంలో మనకు ఎన్నో నచ్చుతాయి, కాని అన్నీ మనము పొందలేము. అయితే అన్నీ తన సొంతమైన ఆ భగవంతుడే మన సొంతమైతే ఈ ప్రపంచం మన పాదాల చెంత చేరుతుంది.

0: అమోఘము కవీంద్ర స్వామి బోధనా శైలి. ఇంత చక్కని విషయాన్ని స్వామి ఎంత సులభముగా, దృష్టాంతంగా, మరువలేని విధంగా తెలియజేసినారు.
1: ఒక విషయం మనం గమనించాలి. స్వామి తన రచనల ద్వారా, తన ప్రసంగాల ద్వారానో, తన కవిత్వం ద్వారానో, తన నాటకాల ద్వారానో, తన పాటల ద్వారానో, తన సూక్తుల ద్వారానో జవాబు అందించని ప్రశ్న లేదు, చూపించని మార్గం లేదు, తెలియజేయని ఆధ్యాత్మిక రహస్యం లేదు, తీర్చని సందేహం లేదు, నేర్పించని విషయం లేదు, అందివ్వని ప్రోద్బలం లేదు.
2: స్వామికి కవిత్వం, నాటకం లాంటి వివిధ భాషా ప్రయోగాలు కేవలం సాధనాలు మాత్రమే. అవి స్వామి గమ్యం కాదు. నేటి కవులు సాంఘిక వ్యవస్థనో, సమకాలీన దౌర్భాగ్యాన్నో, మనోవేదననో ప్రదర్శించే సాధనంగా కవిత్వాన్ని వాడితే స్వామి అంతరంగాలను విస్తరింపజేసి మానవ జన్మ గమ్యానికి అపురూప సత్యాల ద్వారా మార్గాన్ని నిర్మించే మహత్తర సాధనంగా కవిత్వాన్ని ఉపయోగించారు.
1: స్వామి సందేహ నివారణిలో చెప్పిన మాటలు నేను ఏనాటికీ మరిచిపోలేను. మీరు నాకు చెయ్యవలసిన సేవ ఇదియే, దీనికి మించినది లోకమునందే లేదు. మీ కొరకై చెప్పిన మంచి వాక్యములు, సత్యవాక్యములు వృధాగా పారవేయక వినియోగించుకుని ఆనందించినా ఆ ఆనందసారమే నాకు ఆహారమగును.
2: కాని నేటి దుస్థితిని చూడండి దేవేంద్ర, బయటవారి విషయాన్ని వదిలేయండి, కనీసం భక్తులమని బాహాటంగా చెప్పుకునే వేలాది మందిని చూడండి. వారికి ప్రతిదినం వార్తాపత్రికలు చదవడానికి, స్నేహితులతో ఇష్టాగోష్ఠి సలపడానికి, పనికిరాని పిచ్చి నవలలు చదవడానికి సమయం ఉంటుంది. కాని స్వామి ఒక్క ప్రసంగాన్నైనా చదివి తమని తాము బాగుచేసుకోవడానికి సమయం లేదు.
1: ఎంత కష్టపడ్డారు స్వామి! దాదాపు 600 పద్యాలు, 350 పాటలు, 300 వ్యాసాలు, 2000 ప్రసంగాలు ఈ మానవాళికి జ్ఞానభిక్షగా ఇప్పటివరకు ప్రసాదించారా తండ్రి?
3: బహుశా ఇంతటి వైవిధ్యమైన రచన, ఇంతటి సరళ శైలి, ఇంతటి గాంభీర్య భావం, ఇంతటి కళా నిపుణత ఏ తెలుగు కవికి ఉండలేదన్నది అతిశయోక్తి కాదు కాబోలు. దేవేంద్ర, మీరు మాయావిలాస రూపులు, భూలోకాన ఆలోచనా రూపంలో సంచరిస్తారని విన్నాము. నాది ఒక్కటే ప్రార్థన, ఈ మానవుల మనసులలో సాయి సాహితీ సౌరభాలను అనుభవించాలన్న ఆలోచనలను వారిలో ప్రవేశపెట్టండి.
2: ప్రతి గడపలో సాయి పద్యం నాట్యమాడాలి, విద్యార్థి పాఠ్యాంశాలలో స్వామి వాహిని స్రవంతులు పాఠాలుగా మారాలి, సాయి సాహితీ సామ్రాజ్యంలో రీసెర్చులు జరగాలి, సాయి పదచాతుర్యం సామెతలుగా, జాతీయాలుగా జీవన విధానంలో కలిసిపోవాలి, సాయి భావప్రకంపనలు ప్రపంచవ్యాప్తంగా ప్రతి హృదయంలోని మలినాన్ని తొలగించి పరిపూర్ణ మానవుణ్ణి ఆవిష్కరించాలి. ఇదే మా ప్రార్థన, ఇదే మా ప్రయత్నం దేవేంద్ర.
0: చక్కని సూచన మానవోత్తమ. మాయారూపులమై స్వామి జ్ఞాన సంపదలను అనుభవించవలనన్న కోరికను ఆ పరమేశ్వరుడి కృపతో మానవులయందు సృష్టించదము. అటుచూడుము, స్వామి దర్శనమునకై వచ్చిన భక్తుల మదులలో ఆ ఆలోచనలను ప్రేరేపించితిమి. వారు స్వామి అందించిన జ్ఞాన సంపదను చదివి పాటించదమని నిశ్చయులైనారు. వారు స్వామి దయచేత ధన్యులగుదురుగా.

0: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: भगवान श्री सत्यसाई बाबा ने सन 1984 के अगस्त और सितंबर महीनों के दौरान श्रीमद् भगवद गीता पर 34 महत्वपूर्ण प्रवचन प्रदान किए। ये प्रवचन गीता के सार को विविध सरल उदाहरणों के माध्यम से निरूपित करते हैं, जो प्रत्येक साधक के लिए अत्यंत उपयोगी है। अब आप भगवान बाबा द्वारा दिनांक 27 अगस्त 1984 को दिया गया प्रवचन सुनेंगे।
2: भूमिका। आत्म तत्व जैसे जटिल विषय से संबद्ध इस प्रवचन में भगवान बाबा हमारी अनेक शंकाओं का निदान अत्यंत सरल उदाहरणों के माध्यम से करते हैं। ममात्मा सर्वभूतांतरात्मा की उक्ति को स्वामी सोदाहरण यहां निरूपित करते हैं। स्वामी का कथन है कि समस्त प्राणियों और पदार्थों में निहित तत्व एक ही है, परंतु मानव अज्ञान के कारण उसे अनेक मान रहा है। एक घड़े के नीचे ढकी हुई ज्योति के उदाहरण के माध्यम से भगवान बाबा शरीर, आत्मा और माया से संबंधित तथ्यों को उजागर करते हैं। इसे और भी सरलता से समझाने के लिए अनेक प्रकार की मिठाइयों का उदाहरण दिया गया है। भगवान बाबा कहते हैं कि ईश्वर की सामीप्यता को ग्रहण करने पर ही जीवन सार्थक होगा। चूहा, गरुड़ और सांप के उदाहरण के माध्यम से स्वामी इस तथ्य की प्रासंगिकता को निरूपित करते हैं। अंत में स्वामी निर्देश देते हैं कि इंद्रियों को वश में करने के उपरांत हमें ईश्वरीय सानिध्य की प्राप्ति हेतु प्रयत्नशील होना चाहिए। समस्त उपनिषदों और भगवद गीता का सारभूत तत्व यही है।
3: आचार्य, दास ये ते दास सर्वलोकस्य यवडु आशकु దాసుడవును అట్టివాడు లోకమునకే దాసుడవుతాడు. ఆశకు దాసును కారాదని దీని యొక్క అంతరార్థం. ఆశను దాసిగా గావించుకున్నవాడు లోకమునకే అధిపతి అవుతాడు. లోకమునందుగల సమస్త సుఖములకు స్వయం జ్యోతి స్వరూపమైనటువంటి ఆత్మయే మూలాధారమని విశ్వసించాలి.
2: ఆశాయ దాసయే తే దాస సర్వలోకస్య, జో ఇచ్ఛా కా దాస హోతా హై వహ సమస్త లోక కా దాస హోతా హై. ఇచ్ఛా కా దాస న హోనా హి ఇస్కా ఆంతరిక అర్థ హై. జో ఇచ్ఛా కో సేవక బనా లేతా హై వహ लोक का अधिपति बनता है। हमें विश्वास करना चाहिए कि लोक में विद्यमान समस्त सुखों का मूलाधार स्वयं ज्योति स्वरूपा आत्मा ही है।
3: मानव नियुक्त इंद्रिय सुखमुलकै तापत्रय पड़तु ई इंद्रियानंदमे सत्यानंदमनि भाविंचि సతమతమవుతున్నాడు మానవుడు. అయితే ఈ ఇంద్రియ సుఖములకు కాని ఇంద్రియ భోగభాగ్యములకు కాని జగత్తునందు గల సమస్తమైనటువంటి యొక్క విషయమునందు కలిగినటువంటి ఆనందమునకు కాని ఏది ఆధారము అనేటువంటి సత్యాన్ని మానవుడు విచారించలేకపోతున్నాడు.
2: మానవ్ ఇస్ ఇంద్రియానంద్ కే లియే దౌడ్ ధూప్ కర్తే హువే ఉసే హీ సత్యానంద్ మాన్కర్ ఉసీ మే వ్యస్త హో రహా హై. పరంతు మానవ్ इस सत्य पर विचार नहीं कर पा रहा है कि इन इंद्रिय सुखों, इंद्रिय संबंधी भोगोपभोगों और जगत में विद्यमान समस्त विषय संबंधी आनंद का आधार क्या है.
3: భగవద్గీతయందు దేహమును ఒక ఘటముగా భావించారు. ఈ యొక్క కుండకు 10 రంధ్రములుంటున్నవని కూడాను బోధించాడు. కింద ఒక జ్యోతిని పెట్టి 10 చిల్లుల కుండను మూసిపెట్టి దానిపైన దట్టమైనటువంటి వస్త్రం వేసినప్పుడు ఈ జ్యోతి యొక్క ప్రకాశం మనకేమాత్రము కనిపించదు. నెమ్మదిగా ఆ పైన వేసినటువంటి దట్టమైన వస్త్రమును తీసినప్పుడు 10 జ్యోతులుగా కనిపిస్తుంది.
2: భగవద్గీతమే దేహ కీ కల్పన ఏక్ घट के रूप में की गई है. यह भी उपदेश दिया गया है कि इस घड़े के 10 छेद हैं. एक ज्योति पर इस 10 छेद वाले घड़े को उलट कर रखकर उस पर एक मोटे से कपड़े को ढक देने पर इस ज्योति का प्रकाश हमें बिल्कुल दिखाई नहीं पड़ेगा. ऊपर डाले गए उस मोटे से कपड़े को धीरे से हटाने पर ही यह 10 ज्योतियों के रूप में दिखाई देगी.
3: 10 ज्योतिलుగా ఉండినట్టు మనకు కనిపిస్తుంది. కానీ ఆ మూసినటువంటి యొక్క ఘటమును కొడను బ్రద్దలు చేసినప్పుడు ఒకే జ్యోతి మనకు సాక్షాత్కరిస్తుంది. స్వయం జ్యోతి అయినటువంటి ఆత్మతత్వమే ఇందులో ఒక్క జ్యోతి, ఏక జ్యోతి. దీనిపైన 10 చిల్లులు కలిగినటువంటి యొక్క దేహం అనేటువంటి ఘటమును మూసిపెట్టారు. దీనిపైన మమత్వం అనేటువంటి మాయతత్వం అనేటువంటి దట్టమైనటువంటి వస్త్రం కప్పబడింది.
2: 10 జ్యోతియో కే రూప్ మే దిఖాయి తో దే రహీ హై, పరంతు ఉస్ ఢకే హువే ఘడే కో తోడ్ దేనే పర్ एक ही ज्योति का साक्षात्कार होगा. स्वयं ज्योति स्वरूपा आत्म तत्व ही इसमें एक ज्योति है, वही एक ज्योति है. इस पर 10 छेदों वाले शरीर रूपी घड़े को ढक कर रखा गया है. इस पर ममत्व अर्थात माया तत्व रूपी मोटा सा कपड़ा ढका गया है.
3: కనుక మొట్టమొదట ఈ మమత్వం అనేటువంటి మాయను, ఈ దట్టమైన వస్త్రాన్ని తీసివేయాలి. ఇది కేవలము ఒక మాయాస్వరూపంలో ఉంటుంటాది. ఈ మాయ కూడాను దైవం యొక్క స్వరూపమే. కనుకనే మాయోపాధి భగవంతుడని కూడాను బోధించింది. ఈ మమత్వం అనేటువంటి మాయ తొలగిన తర్వాత 10 జ్యోతులుగా కనిపిస్తున్నాయి.
2: అత సబ్సే పహలే ఇస్ మమత్వ అర్థాత్ माया रूपी मोटे से कपड़े को हटा देना चाहिए. यह केवल एक माया के रूप में होता है. यह माया भी ईश्वर का ही स्वरूप है. इसीलिए यह उपदेश दिया गया है कि माया की उपाधि भी ईश्वर ही है. इस माया रूपी ममत्व के हट जाने पर 10 జ్యోతియో కే రూప్ మే దిఖాయి పడ్ రహా హై.
3: కన్నుల నుండి మనం చూడబడేటువంటి వెలుతురంతా కూడాను ఆ జ్యోతి యొక్క ప్రతిబింబమే. మనం చెవుల నుండి వినేటువంటి యొక్క శబ్దము కూడాను ఆ జ్యోతి యొక్క రియాక్షనే. మన నోటి నుండి వెలువడేటువంటి శబ్దమంతా కూడాను అదే సౌండ్. ఈ విధంగా ప్రతి ఇంద్రియం నుంచి మనం ఏమేమి అనుభవిస్తున్నామో, ఏమేమి చేయగలుగుతున్నామో ఇవన్నీ కూడాను ఆత్మజ్యోతి యొక్క బింబమే.
2: हमारी आंखों के द्वारा जो प्रकाश देखा जा रहा है वह उस ज्योति का ही प्रतिबिंब है. हम कानों द्वारा जो कुछ ध्वनियां सुन रहे हैं वे सब उस ज्योति का ही रिएक्शन है। हमारे मुंह से जो शब्द निस्सृत हो रहे हैं वे उसी के रीसाउंड हैं। इस प्रकार हम जिन जिन इंद्रियों द्वारा जो कुछ अनुभव कर रहे हैं अथवा जो कुछ कर पा रहे हैं वे सब उस आत्म ज्योति के बिंब ही हैं।
3: ఇది కేవలము ఘటముండినంత వరకు భిన్నత్వంగా కనిపిస్తాయి ఈ జ్యోతులు. ఏకత్వంలో అనేకత్వాన్ని మనం దర్శిస్తున్నాము, కానీ ఉపనిషత్తులు ఈ విధంగా అంగీకరించలేదు. అనేకత్వంలోని ఏకత్వాన్ని దర్శించమని చెప్పాయి. అయితే ఈ అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని ఎప్పుడు మనం దర్శించగలుగుతాము? ఈ దేహాభిమానం అనేటువంటి ఘటమును బ్రద్దలు చేసినప్పుడే ఏకజ్యోతిగా వెలుగుతుంది.
2: भिन्न भिन्न दिखाई देती रहेंगी। हम एकता में भिन्नता का दर्शन कर रहे हैं, परंतु उपनिषद इसे स्वीकार नहीं करते हैं। उपनिषदों ने अनेकता में निहित एकता का दर्शन करने को कहा। अनेकता में निहित इस एकता का दर्शन हम कब कर सकते हैं? देहाभिमान रूपी इस घड़े को फोड़ने पर ही एक ज्योति के रूप में प्रज्वलित होगी।
3: కనుక దైవత్వం అనేటువంటిది అనేకత్వంగా గోచరించడానికి మూల కారణము ఈ దేహాభిమానమే. ఈ దేహాభిమానములో ఏకత్వంలో అనేకత్వాన్ని విశ్వసించేటువంటిది మాయతత్వమే. కానీ అన్నింటి యందు ఒక ఏకత్వమే ఉంటుందనేటువంటి యొక్క సత్యాన్ని బోధించేటువంటిదే ఈ యొక్క ఉపనిషత్తులు.
2: అత దైవత్వక अनेकता में दिखाई पड़ने का कारण यह देहाभिमान ही है। एकता में अनेकता पर विश्वास करने का कारण देहाभिमान में निहित माया तत्व ही है। परंतु उपनिषद इस सत्य का उपदेश देते हैं कि सब में निहित एकता का तत्व एक ही है।
3: సర్వోపనిషత్ సారమే ఈ భగవద్గీత. కనుక ఏ తావాత అన్నింటి ఎందు ఉండినటువంటి యొక్క ఆత్మతత్వం అనేటువంటి ఏకత్వాన్ని బోధించేటువంటి యొక్క సమత్వమే ఇందులో సరి అయినటువంటి అర్థము. దీనిని సమత్వం యోగముచ్యతే అన్నారు.
2: సభీ ఉపనిషదో కా సారభూత తత్వ హీ యహ భగవద్గీత హై. అతః సభీ మే నిహిత ఆత్మతత్వ కీ ఏకతా కా జో ఉపదేశ దియా గయా హై उसकी समता ही इसका सही अर्थ है। इसी को समत्वम योग मुच्यते कहा गया है।
3: అయితే అన్నింటి ఎందు కూడాను సమత్వం ఏ రీతిగా ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం నిత్య జీవితంలో కూడాను కొన్ని మార్గం ఎందు మనము విచారణ చేయాలి. తిష్టాది గుణ సంపర్కత్ అని అన్నింటి ఎందు కూడినటువంటిది ఏకత్వమైనటువంటి ఒక్క దివ్యత్వం ఉంటుండాలి.
2: हमें अपने दैनंदिन जीवन में कुछ पद्धतियों का अनुसरण करते हुए इस तथ्य पर विचार करना चाहिए कि सभी में निहित यह समता किस प्रकार से है। तिष्ठादि गुण संपर्कात के अनुसार सभी में एकतापूर्ण एक दिव्यता विद्यमान है।
3: మనము భుజించేటువంటి ఆహారంలో అనేక విధమైనటువంటి మధుర పదార్థంలో మనం చేసుకుంటుంటాం. మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబ్, కీర్ ఇలాంటివంతా మనం చేసుకుంటుంటాం. అయితే వీటి రూపనామములు ప్రత్యేకంగా ఉంటున్నాయి, కానీ ఇందులో చేరినటువంటి యొక్క ఏకత్వం అనేటువంటి యొక్క తత్వము చక్కెర ఒక్కటి. ఇది సమత్వం.
2: ఇస్ తథ్యపర్ విచార్ కర్నా చాహియే కే సభీ మే నిహిత్ యహ సమతా किस प्रकार से है।

0: ప్రత్యేకంగా ఉంటున్నాయి కానీ ఇందులో చేరినటువంటి యొక్క ఏకత్వం అనేటువంటి యొక్క తత్వము చక్కెర ఒక్కటి. ఇది సమత్వంతో కూడినటువంటి యొక్క యోగత్వం. ఇది కూడటం చేతనే దీనికి ఈ మాధుర్యం ఏర్పడుతూ ఉంటుండాలి.
1: హం జిన్ పదార్థం కో ఖాతే హై ఉన్మే కై మీఠే వ్యంజన్ భీ బనాతే హై. హం మైసూర్ పాక్, గులాబ్ జామున్, బర్ఫీ, పేడా, మిఠాయి, జలేబీ ఔర్ ఖీర్ ఆది బనాతే హై. ఇన్ సభీ కే రూప్ ఔర్ నామ్ తో అలగ్ హై, పరంతు ఇన్మే సమ్మిలిత్ ఏకతా కా తత్వ శక్కర్ హీ హై. యహ సమతా సే యుక్త యోగ్ హై. ఇస్కే జుడనే కే కారణ్ హీ ఇస్మే మాధుర్య ఆయా హై.
0: బియ్యంగా బియ్య పిండిలో తీపి లేదు. ఈ ఏకత్వం అనేటువంటి చక్కెర యోగత్వంతో అనగా కూడటం చేతనే ఆ బియ్య పిండికి తీపి ఏర్పడుతుండాలి. గోధుమ పిండిలో తీపి లేదు. ఆ గోధుమ పిండితో కూడాను ఈ చక్కెర చేరటం వల్లనే దానికి తీపిగా వస్తూ ఉండాలి. శనగ పిండిలో కూడాను తీపి లేదు. అందులో కూడాను ఈ చక్కెర చేరటం వల్లనే లడ్డు తీయగా ఉంటుండాలన్నాము. కానీ ఈ సమత్వం అనేటువంటి యొక్క చక్కెర దివ్యత్వము అనేకత్వంతో కూడటం చేతనే ఈ దివ్యత్వము అనేక రూపనామములుగా విభజింపబడుతూ వచ్చినట్టుగా భావిస్తున్నాము.
1: यथार्थ में चावल के आटे में मिठास नहीं है, परंतु इसमें एकता की शक्कर के जुड़ने से ही चावल के आटे में मिठास आई है. इसी प्रकार गेहूं के आटे में मिठास नहीं है, लेकिन गेहूं के आटे के साथ शक्कर के जुड़ने के कारण उसमें मिठास आ रही है. ఇసీలియే మేనే కహా కి చనే కే ఆటే మే భీ మిఠాస్ నహీ హై, పరంతు ఉస్మే శక్కర్ కే జుడనే సే లడ్డూ మీఠా హై. అతః ఇస్ సమతా రూపీ శక్కర్ అర్థాత్ దివ్యతా కే అనేకతా కే సాథ్ జుడనే కే కారణ్ దివ్యతా కే అనేక రూప్ ఔర్ నామో మే విభాజిత్ హో జానే కీ కల్పనా హం కర్ రహే హై.
0: మానవుడు కేవలము ఆహార విహారములతోనే జీవితం అంతిమగా చేయరాదు. ఇట్టి ఆహార నిద్రను మాత్రమే అనుభవించే నిమిత్తమై మానవత్వం రాలేదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. తిండి తీర్థాదుల నిమిత్తమే ఉద్భవించినటువంటి అనేక క్రిమికీటకాదులు పశుపక్షి మృగాదులు కూడాను మనం చూస్తున్నాము.
1: మానవ కో కేవల్ భోజన్ ఔర్ విచరణ మే హీ జీవన్ కా అంత నహీ కర్నా చాహియే. उसे इस सत्य से अवगत होना चाहिए कि इस भोजन और निद्रा के लिए ही उसे मानव जन्म नहीं मिला है. हम कई कीड़े मकोड़ों, पशु पक्षी और जानवरों को देख रहे हैं जो मात्र खाने पीने के लिए ही पैदा हुए हैं.
0: మృగములు పశుపక్ష్యాదులు కూడాను అనుభవించేటువంటి సుఖమును అనుభవించుటకు మానవత్వమే ఎందుకు రావాలి? ఈ పశుపక్ష్యాదులు అనుభవించేటువంటి సుఖ సంతోషములకు మనం ఎందుకు విద్యను అభ్యసించాలి? మానవత్వం అనేటువంటి ఉత్తమ తత్వానికి ఉండినటువంటి యొక్క ఆదర్శం ఏమిటి?
1: ఐసే జానవర్, పశు ఔర్ పక్షి జిస్ సుఖ కా అనుభవ కర్ రహే హై వైసే హీ సుఖ కా అనుభవ పానే కే లియే मानव रूप में ही क्यों आना है? ये पशु और पक्षी जिस सुख और संतोष का अनुभव कर रहे हैं उसके लिए हमें क्यों विद्या का अध्ययन करना चाहिए? उत्तम मानव जीवन में विद्यमान आदर्श क्या है?
0: జంతువు నాం నరజన్మ దుర్లభం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? మానవుడు పశువుగా మారటం కోసమని మానవత్వం రాలేదు. మానవుడు పశుపతిగా మారాలి. మానవుడు మాధవత్వాన్ని పొందే నిమిత్తమై వచ్చినాడు, కాని దానవత్వాన్ని అనుసరించడం కోసం రాలేదు. కనుకనే ఈ విధమైనటువంటి ఉన్నత స్థాయిని పొందే నిమిత్తమై ఈ మానవత్వం లభ్యమైనటువంటిది అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: జంతూనాం నర్జన్మ దుర్లభం మే నిహిత్ ఆంతరిక్ అర్థ క్యా హై? मानव का पशु में परिवर्तित होने के लिए मानव जीवन प्राप्त नहीं हुआ है. मानव को पशुपति के रूप में परिवर्तित होना चाहिए.

0: मानव माधवत्व को प्राप्त करने आया है, न कि दानवता का अनुसरण करने के लिए। अतः इस सत्य से अवगत होना चाहिए कि ऐसे उन्नत स्तर को प्राप्त करने के लिए मानव जीवन प्राप्त हुआ है।
1: దీనిని కూడాను జీసస్ కూడా చెప్పాడు, మానవుడు కేవలం ఒక రొట్టి ద్వారానే జీవించటం లేదు, దీనికంటే ఉన్నతమైనటువంటి యొక్క విశిష్టత మానవుని యందు ఉంటున్నది. అనిత్యమైనటువంటి పదార్థములను విసర్జించటము, నిత్య సత్యమైనటువంటి పదార్థములతో సంబంధం కల్పించుకోవటం, ఇది మానవుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యమన్నాడు. కనుక ఇట్టి మానవ లక్ష్యాన్ని మనం ఈనాడు విసర్జించి కేవలము ఒక అభిమాన మమకారములతో కూడినటువంటి ఒక దేహతత్వంతో మనం జీవిస్తూ వస్తున్నాము.
0: ईसा मसीह ने भी कहा कि मानव एक रोटी के लिए नहीं जी रहा है, इससे कहीं अधिक विशिष्टता मानव में निहित है। उन्होंने कहा कि अनित्य पदार्थों को त्यागना और नित्य सत्य पदार्थों के साथ संबंध स्थापित करना मानव का प्रधान कर्तव्य है। परंतु आज हम ऐसे मानव लक्ष्य को त्याग कर केवल अभिमान और ममत्व से युक्त देह भावना के साथ जीवन बिता रहे हैं।
1: కనుక అర్జున, ఈ దేహాభిమానం అనేటువంటిది నిన్ను ఈ విధముగా బంధించి వేస్తుండాలి. దేహాభిమానం ఉండవలసినది, అయితే ఈ అభిమానం దేని నిమిత్తము అనేటువంటి సత్యాన్ని మొట్టమొదట విచారించాలి. తన ఎందున్నటువంటి దివ్యత్వాన్ని గుర్తించే నిమిత్తమే మానవత్వం అనేటువంటిది ప్రకటితమైంది.
0: श्री कृष्ण ने कहा, हे अर्जुन, यह देहाभिमान ही तुम्हें इस प्रकार बंदी बनाता जा रहा है। देहाभिमान का होना आवश्यक ही है, परंतु इस तथ्य पर विचार करना चाहिए कि यह अभिमान किसके निमित्त है। स्वयं में निहित दिव्यता से अवगत होने के लिए ही मानव जीवन प्रकट हुआ है।
1: ఒక చిన్న ఉదాహరణ మనం యోచించుకోవచ్చును. ప్రతి మానవునికి కూడాను అసత్యం ఆడరాదు అని తెలుసు. అనేక మంది నేను ఇకపైన అసత్యం ఆడను అని ప్రతిజ్ఞ చేసుకుంటాడు, మరో నిమిషమే అసత్యం ఆడుతున్నాడు. అన్యాయం చేయకూడదని వ్యాపారస్తునికి తెలుసు, ఏదో కొంతవరకు ఆదాయం మాత్రం తీసుకోవాలి అని కూడా వాడు కూడా నిర్ణయించుకుంటాడు, కానీ మరుదినమే ఈ అన్యాయమునకు అసత్యమునకు పాల్పడతాడు.
0: ఏక్ ఛోటే సే ఉదాహరణ పర్ विचार किया जा सकता है। झूठ नहीं बोलना चाहिए, यह सबको पता है। कई लोग प्रतिज्ञा करते हैं कि मैं आगे झूठ नहीं बोलूंगा, किंतु अगले ही क्षण झूठ बोल रहे हैं। व्यापारी को पता है कि अन्याय नहीं करना चाहिए, वह भी निश्चय करता है कि थोड़ा सा मुनाफा लूंगा, परंतु अगले ही दिन इसी अन्याय और असत्य पर पुनः उतारू हो जाता है।
1: ఇంకా పైన ఎవరిని దూషించరాదు, ఎవరిని బాధ పెట్టరాదు అని అనుకుంటాడు ఒక నిమిషంలో మానవుడు. కానీ కొన్ని నిమిషంలోనే ఈ సత్యాన్ని, ఈ యొక్క విశ్వాసాన్ని విస్మరించి తిరిగి ఎవరినో ఒకరిని దూషిస్తూ ఉంటాడు, ఎవరినో ఒకరిని బాధిస్తూ ఉంటాడు. ఈ మానవునికి ఒక విధమైనటువంటి యొక్క నిశ్చయం అనేటువంటి చిత్తమే లేకుండా పోతుండాలి. ఈ నిశ్చయాత్మక బుద్ధిని తాను అభివృద్ధి పరచుకోలేకపోతున్నాడు.
0: మానవ్ ఏక్ క్షణ కే లియే విచార్ కర్తా హై कि आगे किसी की निंदा नहीं करूंगा, किसी को दुख नहीं पहुंचाऊंगा, लेकिन कुछ ही पलों में इस सत्य और विश्वास को विस्मृत कर किसी न किसी की निंदा करता है, किसी न किसी को दुख पहुंचाता है। इस मानव में एक स्थिर चित्त ही नहीं है, वह నిశ్చయాత్మక బుద్ధి కో బఢా నహీ పా రహా హై.
1: ఈనాడు ఏకాశి ఏకాశి, ఏమీ తినరాదు, దైవం యొక్క చింతన చేతనే నా కాలమును సార్థకంగా గావించుకోవాలని అనుకుంటాడు. ఎంతసేపు అయ్యేటప్పటికి ఏదో ఇంత పలహారమైనా తిందాం అనుకుంటాడు, రెండూ లేకపోతే ఏదో ఇంత గోధుమ ఉప్పిండైనా చేసుకుని తిందాం అనుకుంటాడు. ఈ విధంగా తన యొక్క ప్రతిజ్ఞలను, తన యొక్క సంకల్పములను మార్చుకోవటంలో లోపల ఏదో ఒక మహత్తరమైన శక్తి ఒకటి ఉన్నది.
0: వ్యక్తి విచార్ కర్తా హై కి ఆజ్ ఏకాదశి హై, ఏకాదశి హై आज कुछ खाना नहीं चाहिए। पूरे समय को ईश्वर के चिंतन में ही सार्थक करना है। थोड़ी देर के बाद विचार करता है कि जरा सा उपाहार लिया जाए, कुछ भी ना हो तो सूजी से उपमा बनाकर खाने पर विचार करता है। इस प्रकार अपनी प्रतिज्ञाओं को, अपनी संकल्पनाओं को बदलने में आंतरिक रूप में कोई महान शक्ति निहित है।
1: అది లోపల ఈ శక్తివంతమైనటువంటి యొక్క ఇది ఉద్రేకమే లేకుండా పోయినా, ఈ ప్రోత్సాహమే లేకుండా పోయినా, ఈ సంకల్పమే కలగకుండా పోయినా, మానవుడు ఈ విధంగా సంకల్పించిన దానికి విరుద్ధంగా ప్రవర్తించలేడు. ఏదో మానవునికి అర్థము కానటువంటి, గోచరము కానటువంటి ఒక శక్తి లోపల ఇమిడి ఉంటుండాలి.
0: ఆంతరిక రూప్ మే నిహిత్ ఉస్ శక్తికి ఉత్సాహట్ హీ నహీ హోతీ, ఉస్కా ప్రోత్సాహన్ హీ నహీ హోతా, उसकी संकल्पना ही नहीं होती, तो मानव इस प्रकार की गई संकल्पनाओं के विपरीत आचरण नहीं कर सकता है। मानव की समझ के बाहर की और कोई अगोचर शक्ति भीतर विद्यमान है।
1: लोतुगा विचारण चेस्ते मानवनी यंदु మూడు గుణములు ఉంటున్నవి, సత్వ రజో తమో గుణములు. ఇవి ఆహార విహారం చేత ఉద్రించిపోతుంటాయి. అందులో రజోగుణ తమో గుణములు అనేటువంటిది చాలా విరుద్ధమైనటువంటి మార్గాన్ని అవలంబిస్తాయి.
0: ఇస్ పర్ గహరాయి సే విచార్ కర్నే పర్ కి యహ్ క్యా హై, మానవ్ మే తీన్ గుణ హై, వే హీ సత్వ రజ్ ఔర్ తమో గుణ హై। आहार और विहार के कारण ये उकसाए जाते हैं। इनमें भी रज और तमोगुण विपरीत मार्गों का अनुसरण करते हैं।
1: ఇందులో రజోగుణమునకు కామమనేటువంటి పుత్రుడు పుట్టాడు. అయితే ఈ తమోగుణముకు క్రోధం అనేటువంటి పుత్రిక పుట్టింది. కనుక మొట్టమొదట మానవుని అని సంకల్పించుకున్నటువంటి దృఢ విశ్వాసమును చెదిరింపజేసేటువంటిది ఈ యొక్క రజోగుణ కుమారుడైనటువంటి కామం. ఇక్కడ దుర్గుణములన్నింటికి కూడాను క్యాప్టెన్ గా, ఒక అధిపతిగా నిలుస్తుండాలి ఈ కామం.
0: इनमें रजोगुण का काम नामक पुत्र हुआ, तमोगुण को क्रोध नामक पुत्री हुई। मानव की संकल्पना और दृढ़ विश्वास को सबसे पहले रजोगुण का पुत्र काम ही बिगाड़ देता है। यहां समस्त दुर्गुणों के कप्तान अथवा अधिपति के रूप में काम ही खड़ा है।
1: ऐते बैठे ఉన్నటువంటి శత్రువులను మనము జయించడానికి కొన్ని ఉపాయములు ఉంటాయి. సాధారణ భేద దండోపాయములు ఉంటాము. అయితే లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట రిపుల నెట్లు పట్టగలడు. లోపలనే ఇంటిలోనే బంధింపబడ్డాడు వీడు. ఇంకా బయట శత్రువులు ఏ రీతిగా జయించడానికి వీలవుతుంది? కనుక మొట్టమొదట ఈ కామం అనేటువంటి క్యాప్టెన్ ఇంటి లోపల రంధ్రం వేసి లోపల ప్రవేశించాడు. ఇతను ప్రవేశించిన తక్షణమే క్రోధ ద్వేష లోపములనేటువంటి వారు కూడా ప్రవేశిస్తారు.
0: బాహరి శత్రువులను పరాజిత్ కర్నే కే లియే కుచ్ ఉపాయ హై, జిన్హే సామ్, దామ్, भेद और दंड कहते हैं। भीतरी शत्रु के जो हुआ वशीभूत, बाहरी शत्रु को कैसे करे परास्त। यह घर में ही कैद हो गया है, फिर बाहरी शत्रुओं पर विजय पाना कैसे संभव है। सबसे पहले यह कामरूपी कप्तान घर में छेद करके घुसा। इसके घुसते ही तुरंत क्रोध, द्वेष और लोभ भी प्रविष्ट हो जाते हैं।
1: ఈ విధమైనటువంటి శత్రువులు లోపల ప్రవేశించగానే తాను తమ యొక్క జ్ఞానమును కోల్పోయి ఈ యొక్క శత్రువులకు వశమైపోతాడు. ఈ జ్ఞానమును కోల్పోవటం చేతనే తమ ప్రతిజ్ఞలు కూడా విఫలం చేసుకుంటున్నాడు. మానవుని యొక్క ప్రతిజ్ఞలను విఫలం చేసుకోవటానికి మూల కారణము ఈ కామమే.
0: ऐसे शत्रुओं के भीतर प्रवेश करते ही वह अपने ज्ञान से वंचित होकर इन शत्रुओं के वशीभूत हो जाता है। वह अपने ज्ञान से वंचित हो जाने के कारण अपनी प्रतिज्ञाओं के विषय में विफल हो रहा है। मानव का अपनी प्रतिज्ञाओं को विफल करने का कारण यह काम ही है।
1: దేవాలయమునకు ప్రాహారం అని ఒకటి ఉంటుంటారు. దీనిలో అక్కడక్కడ కొన్ని కొన్ని రంధ్రములు పెట్టి ఉంటుంటారు. కనుకనే ఇది దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ జీవుడనే దేవునకు ఈ దేహం దేవాలయం వంటిది. ఇదే దీనికి ఉన్నటువంటి ఆవరణం. ఇందులో మమత్వం అనేటువంటిది ఒక పెద్ద దట్టమైనటువంటి కంపౌండ్. దీని ద్వారా అనేక ఇంద్రియములంతా కూడాను విచరితమైపోతుంటాయి. కనుకనే ఈ యొక్క దేహి అనేటువంటి వానికి దేవాలయం అనేటువంటి దీనికి ఈ దేహం అనేటువంటిది కేవలం ఒక విధమైనటువంటి హద్దుగా నియమిస్తూ వచ్చారు.
0: దేవాలయం కే ప్రాకార్ హోతే హై జిన్మే జగహ్ జగహ్ పర్ ఛేద్ బనాయ్ జాతే హై. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. జీవరూపీ ఇస్ దైవ కే లియే యహ దేహ హీ దేవాలయ హై, यही इसका आवरण है. ममत्व ही इसकी बड़ी चहरदीवारी है. इसी के द्वारा सारे इंद्रिय प्रकट होते हैं. इस देही के लिए इस देवालय रूपी देह को मात्र एक सीमा बताया गया है.
1: గొప్ప గొప్ప రాజులు నివసించేటువంటి యొక్క భవనమునకు పెద్ద కోటగోడ అని కడుతుంటారు. ఈ కోటగోడకు కొన్ని నవద్వారముల పురి అని పెట్టింటారు. అదే విధంగానే రాజనిక రాజ మహారాజ ఆత్మ సామ్రాజ్యం అనేటువంటి దీనికి తాను మహారాజు అనేటువంటి యొక్క దివ్యత్వంతో కూడినటువంటి ఆత్మతత్వమునకు దేహము ఒక కోటగోడ మాదిరి ఉంటుండాలి. దీనికి నవద్వారములు ఉంటున్నాయి. నవద్వారే పురి దేహి అన్నాడు కృష్ణుడు. దీన్ని
0: बड़े बड़े राजाओं के भवनों की बड़ी चहरदीवारी होती है. इसमें नवद्वार होते हैं. इसी प्रकार आत्म साम्राज्य के महाराज जो दिव्यतापूर्ण आत्मतत्व है, उसके लिए यह देह ही एक चहरदीवारी है. इसके नवद्वार हैं. श्री कृष्ण ने ఇసే నవద్వార్ పురి కహా.
1: అయితే ఆ కోటగోడ అనేటువంటిది జడమైనటువంటి యొక్క రాతితోనో లేక సిమెంట్తోనో ఇంకా ఏ ఇటుకతోనో కట్టబడి ఉంటుండాలి. కాని ఈ కోటగోడ రక్త మాంస వెంకులతో కట్టబడినటువంటిది. అయితే ఈ యొక్క దేహములో దేహి ఉండినంత వరకును ఇది అనేక విధమైనటువంటి సుగంధములతో విరజిల్లుతూ ఉంటాది. ఈ దేహి ఈ దేహమును వదిలిన తక్షణమే ఇది దుర్గంధములతో కూలిపోతుంది.
0: వహ్ చహార్ దివారి కిసీ జడ తత్వ సే అర్థాత్ పత్థర్ అథవా సిమెంట్ అథవా ఈంట్ సే బనాయీ గయీ హై. పరంతు యహ్ చహార్ దివారి రక్త मांस और हड्डियों से निर्मित है. इसमें देही के रहने तक यह अनेक प्रकार से सुगंधित रहती है, परंतु देही के इसको त्यागते ही यह दुर्गंध पूर्ण हो जाती है.
1: కనుకనే తొమ్మిది చిల్లుల తోలుతిత్తియ గాని కాంతి కలిగిన వజ్రఘటము గాదు. నిమిష నిమిషములకు నీచులూరునే కాని పునుగు జవ్వాజీలు పుట్టబోవు. ఇలాంటి దేహతత్వంతో కూడినటువంటి దీనిని దైవత్వంతో మనం మార్చుకోవటంలో ఎంతైనా ఇది దివ్యత్వంగా మారిపోతుంది.
0: ఇసీలియే కహా గయా నౌ ఛేదో కే చమడే కా హై పుతలా ఘడా నహీ చమకీలే రత్న జడా పల్ పల్ दुर्गंध निसृत करे सुगंध कभी भी नहीं प्रसारता. ऐसे देह तत्व से युक्त इसे दैवत्व से प्रयत्न करने पर यह दिव्यता में परिवर्तित हो जाएगा.
1: కానీ మానవుడు ఈ దేహమును ఏదో ఒక ఉపాధిగా భావించి తన యొక్క భోగభాగ్యమును చేకూర్పజేసేటువంటి యొక్క ఉపాధిగా కూడా దీన్ని విశ్వసిస్తున్నాడు. ఇది ఉపకరణంగా తాను భావిస్తున్నాడు. అందువల్లనే దీనిని అనేక విధములుగా కూడాను పెడమార్గమును పట్టించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇది మానవత్వంలో చివరి నిష్కర్ష కాదని చెప్పాడు కృష్ణుడు. నాయన, దేహాన్ని అనుగ్రహించడము దేహిని తెలుసుకోవటం కోసం.
0: పరంతు మానవ విశ్వాస్ కర్ రహా హై कि यह देह भोगों का उपभोग कराने वाली एक उपाधि है. वह इसे एक उपकरण मान रहा है, इसीलिए इसे अनेक बुरे मार्गों में प्रविष्ट करा रहा है. श्री कृष्ण ने कहा कि यह देह मानवता का अंतिम निष्कर्ष नहीं है. श्री कृष्ण ने कहा, हे वत्स, దేహి సే అవగత హోనేకి లియే హి దేహ ప్రదాన్ కీ గయి హై.
1: కనుక నీకు పశుపక్షి మృగాదుల కంటే తెలివితేటలను అధికంగా ప్రసాదించడంలో ఉన్నటువంటి అంతరార్థం ఇది. పశుపక్షి మృగాదులకు విచారణ శక్తి ఇంత తీవ్రంగా ఉంటుండదు. మానవుడు ప్రతి క్షణమునందు కూడా ఒక్కొక్క దానిని ఒక్కొక్క విచారణ శక్తితో అనుభవిస్తున్నాడు. తన తత్వాన్ని తాను విచారణ చేసుకుంటుండో తన యొక్క శక్తిని తాను ఉపయోగపెట్టుకోవాలి.
0: పశు పక్షి और जानवरों की अपेक्षा तुम्हें अधिक बुद्धिमत्ता प्रदान करने का आंतरिक अर्थ यही है. पशु पक्षी और जानवरों में वैचारिक शक्ति इतनी तीव्र नहीं होती है. मानव प्रत्येक क्षण अपनी वैचारिक शक्ति के सहारे एक एक विषय का अनुभव प्राप्त कर रहा है. अपने तत्व से अवगत होने के लिए उसे अपनी वैचारिक शक्ति का उपयोग करना चाहिए.
1: కనుక మన యందుండినటువంటి మన ప్రతిజ్ఞలను భిన్నముగా అవించేటువంటి మొట్టమొదట ఈ కామతత్వాన్ని మనం నిర్మూలన చేయాలి. కానీ వాంఛలు ఉండాలి. వాంఛలే లేకపోతే మానవునికి ఈ జగత్తును క్షణమైనా జీవించలేడు. కానీ ఆ వాంఛలు కొన్ని సదుపయోగమయ్యేటువంటి రీతిగాను, ఇది ఒక సదుద్దేశంలో ఉండి ఇతరులకు కొన్ని ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించేటువంటి ఆశయాలుగా ఉంటుండాలి. ఇది నిజమైన మానవత్వం.
0: హమారీ ప్రతిజ్ఞాకు వినష్ట కర్నే వాలే ఇస్ కామ తత్వ కా సబ్సే పహలే ఉన్మూలన్ కర్నా చాహియే. ఇచ్ఛాయే అవశ్య హోనీ చాహియే. ఇచ్ఛాఓ కే బగైర్ మానవ ఇస్ జగత్ మే పల్ భర్ భీ జీ నహీ సక్తా హై. किंतु इच्छाएं सदुद्देश्य पूर्ण और दूसरों के लिए आदर्श प्राय होने लायक होनी चाहिए. यही सच्ची मानवता है.
1: మానవత్వం లోపల సమాజ తత్వాన్ని కూడా లక్ష్యం నందుంచుకోవాలి. సమాజం యొక్క లక్ష్యమే మానవుని ఎందు లేకుండినా తమ యొక్క జీవితం సార్థకం కానేరదు. సమాజం నందే పుట్టి, సమాజం నందే పెరిగి, సమాజం నందే జీవించేటువంటి మానవుడు సమాజంకు భిన్నంగా జీవించడానికి వీలు కాదు.
0: मानव जीवन में समाज को भी लक्ष्य में रखना चाहिए. मानव में समाज का लक्ष्य ही न हो तो जीवन सार्थक नहीं होगा. समाज में जन्म लेकर, समाज में पल बढ़कर, समाज में ही जीवन बिताने वाला मानव समाज के विरुद्ध जीवन नहीं बिता सकता है.
1: మానవుడు చేసేటువంటి ఏ చిన్న కార్యమైనా, ఏ పెద్ద కార్యమైనా కూడాను భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావంతో చేస్తే ఇవన్నీ సార్థకమవుతాయి. మనం చేసే ప్రతి కర్మ కూడాను దైవత్వంగా మార్చుకోవాలి. ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు వర్షిప్.
0: మానవ్ చాహే ఛోటా సా కార్య కరే యా బడా సా కార్య, లేకిన్ యది వహ్ ఈశ్వర్ కి ప్రీతి కే లియే కర్తా హై తో వే సబ్ సార్థక్ హోంగే. हम जो भी कार्य करते हैं उसे दैवत्व में परिणत करना चाहिए. वर्क मस्ट बी ट्रांसफॉर्म्ड इनटू वर्शिप.
1: మనము ఏ పని చేసినా ఇది నాకు సరి అయినటువంటిదే కాదా, నేను చేయదగినదే కాదా అనేటువంటి విచారణ చేయాలి. లోపల నుండి వెలువడేటువంటి ఈ యొక్క నవజ్యోతులు కూడాను దైవం యొక్క జ్యోతులు, స్వయం లింగం యొక్క ప్రకాశము, స్వస్వరూపం యొక్క ప్రతిబింబము. కనుక ఇది భగవంతుని తేజస్సును ఏ రీతిగా మనం ఉపయోగించుకోవాలి అనేటువంటి లక్ష్యం ఉంటుండాలి.
0: హమే కోయి భీ కామ్ కర్నే సే పెహలే యహ విచార్ లేనా చాహియే కి క్యా యహ మేరే యోగ్య హై కి నహీ, యహ మేరే లాయక్ హై కి నహీ. భీతర్ సే నిస్రిత హోనే వాలీ నవ జ్యోతియా ఈశ్వర్ కి జ్యోతియా హై, స్వయం లింగ కే ప్రకాశ హై, స్వస్వరూప్ కే ప్రతిబింబ హై. అతః ఇస్ ఈశ్వరీయ తేజస్విత కా ఉపయోగ హమే కైసే కర్నా చాహియే, ఇస్ ఓర్ హి హమారా లక్ష్య హోనా చాహియే.
1: నీవు కేవలము చెవును కన్నును ముక్కును నోరును మాత్రమే చూస్తున్నావు, కానీ దాని నుండి వెలువడేటువంటి యొక్క దివ్యమైనటువంటి ప్రసాదము నీవు గమనించడం లేదు. ఒక చిన్న ఉదాహరణ, కుంభవర్షం కురుస్తూ ఉంటుండాలి, కొన్ని పెంకుల నుండి నీళ్లు కారుతున్నాయి, కొన్ని షీట్స్ నుంచి కారుతున్నాయి నీరు, కొన్ని మిద్దెకు పెట్టినటువంటి దోణుల నుంచి కారుతున్నాయి నీరు, కొన్ని కొన్ని చినుకులు వృక్షం నుంచి పడుతున్నాయి. ఇది చెట్టు చినుకులు అని మనం అనుకుంటున్నాము, మిద్దె దోణుల నుంచి వచ్చేటువంటి నీరు అనుకుంటున్నాము, పెంకుల నుండి పడేటువంటి నీరు అని భావిస్తున్నాము, ఈ రేకుల నుంచి వచ్చేటువంటి నీరు అని విశ్వసిస్తున్నాము. కానీ ఈ అన్ని నీరు కూడాను మేఘం నుంచి వచ్చినవే.
0: తుమ్ కేవల్ కాన్ ఆఖ్ నాక్ और मुंह को ही देख रहे हो, परंतु इनसे निसृत होने वाले प्रकाश को तुम नहीं देख रहे हो. एक छोटा सा उदाहरण, मूसलाधार वर्षा हो रही है, तब खपरेल से पानी टपक रहा है, कहीं पानी छत की टीन से गिर रहा है, कहीं छत पर लगी नलियों से पानी गिर रहा है, पानी की बूंदें पेड़ों पर से टपक रही हैं, इन्हें हम पेड़ से गिरती बूंदें कह रहे हैं, छत की नलियों से गिरता पानी समझ रहे हैं, समझ रहे हैं कि खपरेल से पानी गिर रहा है, टीन से गिरता पानी समझ रहे हैं, परंतु यह सारा पानी బాదలో సేహీ ఆయా హువా హై.
1: కనుక ప్రతి ఒక్కరి వాక్కు కూడాను దివ్యత్వమైనటువంటి దైవవాణిని. ఈ దోనులు వేరు, ఈ పెంకులు వేరు, ఈ యొక్క షీట్లు వేరు. కనుకని అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం పట్టాలి. ఈ ఏకత్వాన్ని మనం పట్టినప్పుడే భిన్నత్వం అనేటువంటి దూరం అవుతుంది. భిన్నత్వం దూరం కాగానే ఈ కామతత్వం అంతర్ధానం అయిపోతుంది. కామము ఏనాడు అంతర్ధానమైందో ఇంక క్రోధమునకు ఏమాత్రమూ అవకాశం లేదు. ఈ కామక్రోధమును నిర్మూలము గావించిన తక్షణమే ఆత్మజ్ఞానం స్వస్వరూప దర్శనాన్ని అందిస్తుంది.
0: హరేకి వాక్ అర్థాత్ వాణి దైవవాణి హీ హై. छत की नलियां अलग हैं, टीन अलग हैं, खपरेल अलग है, अतः हमें अनेकता में विद्यमान एकता को पकड़ना चाहिए. इस एकता को पकड़ने पर ही भिन्नता दूर होगी. भिन्नता के दूर होते ही यह काम तत्व अदृश्य हो जाएगा. जिस दिन काम अदृश्य होगा तब क्रोध के लिए अवसर ही नहीं होगा. काम और क्रोध का उन्मूलन करते ही आत्मज्ञान स्वस्वरूप का दर्शन कराता है.
1: ఇది కేవలం విన్నంత మాత్రమే ప్రయోజనం లేదు. ఇది సాధన ద్వారాను విచారణ ద్వారాను మన ఎందున్నటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ఏకత్వంగా భావించడానికి ప్రయత్నించాలి. దీనిని అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ అన్నారు.
0: ఇసే సుననే మాత్రసే కోయి ప్రయోజన్ నహీ హై. హమే సాధనా ఔర్ విచారణ కే ద్వారా ఇస్ తథ్యసే అవగత హోనే కా ప్రయత్న కర్నా చాహియే कि हम में निहित दिव्यता ही एकता है. इसी को असतो मा सद्गमया, తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్ మా అమృతంగమయ కహా గయా హై.
1: అయితే ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క స్థానమును పొందటం చేత దానికి విలువ అధికమవుతుంది. మనము చేసేటువంటి ఎట్టి కర్మలైనప్పటికీ దైవార్పితమైనటువంటి భావంతో చేసినప్పుడు ఆ కర్మలు కూడా విలువ కలిగినటువంటి వైతాయి. దైవం యొక్క సంపర్కము చేత ఆ విషయం కూడా పవిత్రమైపోతుంది.
0: ఏకేక వస్తుకే ఏకేక స్థానకో ప్రాప్త కర్నేకే కారణ ఉస్కా మూల్య బడతా హై. हम चाहे जैसे भी कर्म करें परंतु उन्हें ईश्वर के प्रति समर्पित भावना के साथ करते हैं तो वे भी अत्यंत मूल्यवान हो जाते हैं. ईश्वर के संपर्क से वह विषय भी पवित्र हो जाता है.
1: ఒక చిన్న ఉదాహరణ, మనం ఇంటిలో ఎక్కడైనా ఎలుకను చూసేటప్పటికీ బోను పెట్టడమో కర్ర తీసుకుని కొట్టడమో మనం జరుపుతుంటాము. ఈ ఎలుకను చూస్తే మనం చాలా అలక్ష్యంగాను అసహ్యంగాను భావిస్తాం. కానీ అదే ఎలుక వినాయకుని వాహనంగా వచ్చిందంటే నమస్కరిస్తాం. కారణం ఏమిటి? ఇది దైవార్పితమైనటువంటి యొక్క దీనికా ఉండటం చేత దానికి ఆ విలువ కూడా లభించింది.
0: ఉదాహరణ, जैसे ही हम घर में चूहे को देखते हैं तो चूहा दान लगाते हैं अथवा डंडे से मारते हैं. चूहे को बड़ी उपेक्षा से अथवा घृणा से देखते हैं, परंतु वही चूहा गणेश के वाहन के रूप में आता है तो उसे प्रणाम करते हैं. इसका कारण क्या है? ईश्वर के प्रति समर्पित होने के कारण उसे ऐसा आदर मिलता है.
1: పామును చూస్తే మనము పట్టి కొట్టుతాం. లేక ఎవరినైనా పాములు కొట్టేటువంటి వాడిని పిలిపించి పట్టించి దూరంగా తీసుకుని వెళ్ళమని చెప్తాం. అదే అదే పాము ఈశ్వరుని ఆభరణాలుగా ఉంటుంటుంటే దానిని మనం నమస్కరిస్తాం. కారణం ఏమిటి? అది ఈశ్వరుని యొక్క అర్పితంగా రూపం ఉంది. కనుక ఈశ్వరార్పితమైనటువంటి యొక్క విషసర్పములు కూడాను అది ఘనమైనటువంటి యొక్క కీర్తిని స్థానమును పొందుతాయి.
0: సాప్కో దేఖ్తే హీ उसे पकड़कर मार देते हैं अथवा किसी सपेरे को बुलवाकर सांप को पकड़वाकर कहीं दूर छोड़ देने को कहते हैं. लेकिन वही सांप जब शिवजी का आभूषण होता है तो उसे प्रणाम करते हैं. कारण क्या है? वह ईश्वर को समर्पित है. ईश्वर के प्रति समर्पित होने के कारण उसके विषैले होने पर भी वह उत्कृष्ट स्थान और ख्याति प्राप्त करता है.
1: లోపల విష్ణువు ఈశ్వరునకు ఏదో ఒక సందేశం పంపాడు. ఎవరితో పంపాడు? గరుడుతో పంపాడు. ఈ గరుడ ఈశ్వరుని దగ్గరికి వచ్చి బాగా ఆడుకుంటూ వచ్చి వాలినాడు. ఇతర రెక్కల యొక్క గాలి చేత ఈ ఈశ్వరుడు ధరించినటువంటి పాములకు కొంచెం చలనం కలిగింది. అప్పుడు మెడయందున్నటువంటి పాము గరుడను చూసి బుస్ అని కొట్టింది. అనగా కోపం వచ్చిందన్నమాట తనకు. ఈశ్వరునిపై ఉండినటువంటి నన్ను వీడు బెదిరిస్తున్నాడా అని తనకు ఒక అహంకారం చేత స్థానబలం చేత అహంకారంతో ఈ గరుడు పైన కోపం పడింది.
0: ఏక్ బార్ విష్ణునే శివజీకో కోయి సందేశ్ భేజా. కిస్కే ద్వారా భేజా? గరుడ్ కే ద్వారా భేజా. यह गरुड़ जोर से पंख फड़फड़ाते हुए आकर शिवजी के पास उतरा. गरुड़ के पंखों की हवा से शिवजी के सांपों में थोड़ी सी चेतना आई. तब उस गले के सांप को क्रोध आया और उसने गरुड़ को देखकर फुफकारा. सांप में अहंकार आया और उसने सोचा, शिव जी के गले में रहने वाले मुझे ये धमकी दे रहा है. स्वस्थान की शक्ति से उत्पन्न अहंकार के कारण वह क्रोधित हुआ.
1: గరుడు కొడును అతి శాంతంగా తాను చెప్పాడు, ఓ సర్పరాజమా, నీవు ఈశ్వరుని మెడలో ఉంటున్నావు కాబట్టి నిన్ను క్షమించవలసి వచ్చింది. అతని మెడ వదిలిపెట్టి పక్కన రా, ఒక్క నిమిషంలో కొట్టుకుని పోతానన్నాడు. ఆ స్థానమునే వదిలితే గరుడుకు ఆహారంగా అయిపోతుంది ఈ స్నేక్. కానీ అది ఆ దివ్య స్థానంలో ఉండటం చేత ఇంత అహంకారంతో ఇన్ని విధమైనటువంటి యొక్క దీంతో గొప్పతనమును పొందుతూ ఉంటుండాలి.
0: తబ్ గరుడునే అత్యంత శాంత భావసే కహా, హే సర్పరాజ్, తుమ్ శివజీకే గలే మే హో, ఇసిలియే తుమ్హే క్షమా కర్నా పడ్ రహా హై. శివజీకే గలే సే నికల్ కర్ బాహర్ ఆవో తో సహీ, పల్ భర్ మే ఝపట్ కర్ లే జాఊంగా. యది వహ్ సాంప్ అప్నే స్థాన్ కో ఛోడ్తా హై తో వహ్ గరుడ్ కా ఆహార్ బన్ జాయేగా. పరంతు ఐసే దివ్య స్థాన్ మే రహనే కే కారణ్ ఉస్మే ఐసా అహంకార్ ఆయా ఔర్ వహ్ ఇతనీ మహానతా కో ప్రాప్త్ కర్ సకా.
1: కనుక ఏనాడు మనకు నిజముగా అహంకారం ఉంటుండాలంటే అహం బ్రహ్మాస్మి, నేను దైవం యొక్క ఆధారంలో ఉంటున్నాను, దైవం యొక్క ఆశ్రయంలో ఉంటున్నాను అన్నప్పుడే మనకు నిజమైన అహంకారం. దైవ సన్నిధి దైవ పెన్నిధి మనం విసర్జించినప్పుడు మనం అల్పులుగా మారిపోతాం. దైవాన్ని ఆశ్రయించినటువంటి ప్రతి చిన్న వస్తువైనా కూడాను గొప్ప విలువగా మారిపోతుంది.
0: అత హమే కబ్ అహంకార్ హో సక్తా హై. అహం బ్రహ్మాస్మి, మే ఈశ్వర్ పర్ ఆధారిత హూ, ఈశ్వర్ కే ఆశ్రయ మే హూ, ఐసా మాన్నే పర్ హీ హమే అహంకార్ హో సక్తా హై. ఈశ్వర్ కే సాన్నిధ్య ఔర్ ఈశ్వరీయ అనుగ్రహ కో త్యాగ్ దేనే పర్ హమ్ అల్ప హో జాతే హై. ఈశ్వర్ కా ఆశ్రయ గ్రహణ కర్నే వాలీ ప్రత్యేక్ ఛోటీ సీ వస్తు భీ బహుత్ మూల్యవాన్ హో జాతీ హై.
1: బజారులో గుండుగా పడినటువంటి ఒక రాతిని ఒక శిల్పి వచ్చి చక్కని విగ్రహంగా తయారు చేసేటప్పటికి అది దేవాలయంలో ప్రతిష్ఠింపబడి చూడచూపచారములు అందుకుంటుంది. కనుకని దైవత్వాన్ని మనం పొందేటప్పటికి ఎంత అధికత్వంలో మనలో జీవితము ప్రకాశిస్తుందో మనం యోచించుకోవాలి. ఈ దైవత్వం లోపల అల్పత్వం అనేటువంటి చేరడానికి వీలుండదు. ఈ అల్పత్వంలో దైవత్వాన్ని ప్రకటించడానికి సాధ్యం కాదు.
0: బజార్ మే పడా ఏక్ పత్థర్ జబ్ ఏక్ శిల్పీ ద్వారా మూర్తి కే రూప్ మే తరాషా జాతా హై తో వహ్ మందిర్ మే ప్రతిష్ఠిత హోకర్ 16 ప్రకార్ కే ఉపచార్ ద్వారా పూజా జాతా హై. దైవత్వ కో ప్రాప్త్ కర్నే పర్ జీవన్ కితనా ప్రకాశమాన్ హోగా హమ్ కహ్ నహీ సక్తే హై. ఇస్ దైవత్వ మే అల్పతా కే జుడనే కీ సంభావనా నహీ హై. అల్పతా మే దైవత్వ కో ప్రకట్ కర్నా సంభవ నహీ హై.
1: రావణుడు చాలా బాధపడుతున్నాడు పాపం. 10 నెలలు సీతను అశోకవనంలో ఉంచుకొని 10 నెలలైనప్పటికీ ఈమె ఏమాత్రం కూడా వీటిని ముఖం చూడటం లేదు, ఒక పలుకైనా పలకటం లేదు. వీడు ఎన్ని రకములైనటువంటి యొక్క దీనిని ఆడినప్పటికీ ఆమె ఏమాత్రము లక్ష్యం చేయలేదు.
0: 10 మహీనో తక్ సీతాకో అశోక్ వన్ మే రఖ్ కర్ రావణ బహుత్ దుఃఖీ హో రహా థా. 10 మహీనే గుజర్ గయే పరంతు సీతా ఉస్కీ ఓర్ దేఖ్ భీ నహీ రహీ థీ, ఏక్ శబ్ద భీ నహీ బోల్ రహీ థీ. కితనీ మాయా రచనే పర్ భీ వహ్ ఉసే తర్జీహ్ నహీ దే రహీ థీ.
1: ఈ బాధను గుర్తించినటువంటి మండోదరి చెంతచేరి భర్తకు బోధిస్తూ ఉంటుండాలి, రావణ నీవు అనంత శక్తి కలిగినటువంటి వాడు, నీవు ఈశ్వర పరమ భక్తుడవు, తపస్సును ఆచరించినటువంటి వాడు, నీలో ఏ విధమైనటువంటి యొక్క శక్తిని నేను కూడా మార్చుకునేటువంటి యొక్క సామర్థ్యం ఉంటుండాలి. సీతను తీసుకుని రావాలంటే సన్యాసి వేషాన్ని కూడా ధరించి నీవు ఆమెను అపహరించడానికి ప్రయత్నించిన వాడవు. కనుక ఇలాంటి శక్తి సామర్థ్యంలో క్షణంలో ఏ రూపాన్నైనా మార్చుకునేటువంటి శక్తి కలిగినటువంటి వాడవు. కనుక ఈ విధంగా సీత కోసం నువ్వు బాధపడేదానికంటే ఒక్కతూరి రామస్వరూపాన్ని నీవు ధరిస్తే సీత సులభంగా వశమవుతుంది కదా, ఎందుకు నీవు దీనిని ధరించటం లేదని ప్రశ్నించింది.
0: పతికి స్థితి కో దేఖ్ నికట్ ఆకర్ మందోదరి బోలి, హే రావణ్, తుమ్ అనంత శక్తి సంపన్న హో, తుమ్ శివజీ కే పరమ భక్త హో, కఠోర్ తప్ కర్ చుకే హో, అప్నీ శక్తి కో కిసీ భీ రూప్ మే परिवर्तित करने का सामर्थ्य तुम में है। सीता का अपहरण करने के लिए सन्यासी का रूप तक धारण कर चुके हो, पल भर में कोई भी रूप धारण करने का सामर्थ्य तुम में है। फिर इस प्रकार सीता के लिए दुखी होने के बदले तुम राम का रूप भी धारण कर सकते हो। ऐसा करने पर सीता आसानी से तुम्हारे वश में हो जाएगी, फिर तुम राम रूप का धारण क्यों नहीं कर रहे हो?
1: అప్పుడు మండోదరికి చెప్తున్నాడు రావణుడు, మండోదరి, ఆ పవిత్రమైనటువంటి రామస్వరూపమే నేను ధరిస్తే ఈ కామబుద్ధులు నాకెందుకుంటాయి అన్నాడు. కనుక అట్టి రామతత్వంలో అటువంటి దివ్యత్వంలో మనం పోయేటప్పటికీ ఈ అల్పత్వములు ఏమాత్రం కూడా నువ్వు దగ్గర చేరవు.
0: తబ్ రావణనే మందోదరిసే కహా, మందోదరి, उस पवित्र राम का रूप धारण करूं तो ये काम बुद्धि मुझमें क्यों होगी? ऐसे राम तत्व में, दिव्य तत्व में पहुंचने पर हम में ऐसी अल्पताएं हमारे पास फटक नहीं सकती हैं।
1: కనుకనే అర్జున, మామను స్మరించుచ్చ, నీవు యుద్ధమునందు కూడాను నన్నే స్మరిస్తూ నువ్వు చేయి, అవన్నీ కూడాను నాకే చేరిపోతాయి. నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించినటువంటి వాడవుతావు. క్షత్రియ ధర్మానికి ఆదర్శవంతమైనటువంటి స్వరూపుడుగా నీవు రూపొందుతావు. ఈ విధంగా నీకు సత్కీర్తి లభిస్తుంది.
0: శ్రీకృష్ణునే కహా, హే అర్జున్, మామనుస్మర యుద్ధచ్చ, అతః తుమ్ యుద్ధమే భీ మేరా స్మరణ కర్తే రహో, तो वे सब मुझ तक पहुंच जाएंगी। अपने कर्तव्य का पालन करने वाले होगे, क्षत्रिय धर्म के लिए तुम आदर्श प्राय होगे, इस प्रकार तुम्हें सच्ची ख्याति प्राप्त होगी।
1: ఈ ఆదర్శమునకు, ఈ సత్కీర్తికి, కర్తవ్యమునకు కారణమేమిటి? దైవార్పితమైనటువంటి భావముచే దీనికి సరైనటువంటి కారణం. దీనికి ఇంద్రియ నిగ్రహం కూడా అత్యవసరం. ఈ క్రమక్రమేణ మానవత్వంలో ఉన్నటువంటి యొక్క ఈ ఇంద్రియములను వశము చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు నీకు ఎట్టి శ్రమ కూడాను ఉంటుండదన్నాడు.
0: ఇస్ ప్రకార్ ఇస్ ఆదర్శ సచ్చి ఖ్యాతి ఆర్ కర్తవ్య పాలన కా కారణ క్యా హై? इसका कारण दैवार्पित भावना ही है। इसके लिए इंद्रिय नियंत्रण भी अत्यंत आवश्यक है। श्री कृष्ण ने कहा, धीरे धीरे मानव में निहित इन इंद्रियों पर नियंत्रण करने का प्रयत्न करने पर कोई श्रम भी नहीं होगा।
1: అప్పుడే నీవు స్థితప్రజ్ఞుడు కాగలవు, సమచిత్తం నీలో అభివృద్ధి కాగలదు. కేవలం నీవు సమచిత్తాన్ని దూరం చేసి సంఘచిత్తంలో నీవు జీవిస్తున్నావు. కనుక సంఘము నిరంతరము మారేటువంటిది, సంఘము నిరంతరం కూడాను కొంత చరణంతో కూడినటువంటిది. కనుక ఇది అనిత్యము, అశాశ్వతమైనటువంటిది. నిత్య సత్య నిర్మలమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని నీవు గుర్తించుకోమని చెప్పాడు.
0: తభీ తుమ్ స్థిత ప్రజ్ఞ హో పావోగే, తభీ తుమ్మే समचित्त बढ़ेगा। तुम केवल समचित्त को दूर कर समाज चित्त में जीवन बिता रहे हो। समाज निरंतर परिवर्तनशील है, समाज सतत विचलित होने वाला है, यह अनित्य और अशाश्वत है। अतः नित्य सत्य निर्मल आत्मतत्व से तुम अवगत हो। उपसंहार। भगवान बाबा ने अपने इस प्रवचन में आत्मतत्व से अवगत होने की आवश्यकता पर जोर देते हुए कहा कि मानव माधवत्व अर्थात ईश्वरत्व को प्राप्त करने के लिए धरती पर आया है, अतः उसे स्वयं को केवल आहार और विहार तक और भोगों तक सीमित नहीं कर देना चाहिए, प्रत्युत सर्वत्र व्याप्त एकता का अनुभव प्राप्त करने की दिशा में कदम बढ़ाने चाहिए। मानव में झूठ न बोलने, अन्याय न करने और दूसरों को दुख न पहुंचाने की सद्भावनाएं तो होती हैं, परंतु उसमें निहित काम और क्रोध जैसे बुरे तत्व इन सद्भावनाओं को विनष्ट कर देते हैं। इसलिए हमें सबसे पहले इन बुरे तत्वों का पूर्ण उन्मूलन करने हेतु इंद्रिय नियंत्रण की साधना करनी चाहिए। इसके उपरांत हमें भिन्नता में निहित एकता से अवगत होने के उपक्रम भी करने चाहिए। इसके लिए स्वामी मूसलाधार वर्षा के बाद जगह जगह से गिरने वाले पानी का उदाहरण देते हैं, जिससे हमें आत्म तत्व का बोध अत्यंत सरलता से हो जाता है। अतः स्वामी के उपदेशों का आचरण करते हुए हमें आध्यात्मिक लाभ प्राप्त करने चाहिए। अस्तु।
2: अभी आपने भगवान बाबा द्वारा श्रीमद् भगवद गीता पर दिनांक 27 अगस्त 1984 को दिया गया प्रवचन सुना।
3: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Satya Sai Baba.
4: Sai Ram, dear listeners, and welcome to the Ramayana series being presented by Professor Venkatraman. This would be the last talk in this musing series, and over now to Professor Venkatraman to wrap up his narration of Valmiki Ramayana.
5: At the outset, I would like to offer my humble pranams at the lotus feet of our most beloved Bhagwan. Loving Sai Ram and greetings from Prashanthi Nilayam. Last time I came up to the point where Sita was brought to the battlefield, where she saw Rama for the first time after her abduction by Ravana almost 1 year earlier. As I told you then, contrary to the happy reunion that everyone expected, Rama told Sita that he would not accept her back, since she had spent time in another man's house. This infuriated Sita, who after some sharp comments addressed to Rama, asked Lakshmana to light a fire so that she could immolate herself. We pick up from that point. Lakshmana was stunned and shocked. Naturally, besides being filled with both anger as well as compassion, he was angry with Rama for his unreasonable, unwarranted and totally unexpected rejection of Sita, and that too in public. At the same time, he was filled with compassion for Sita, whose abduction was in a sense due to his leaving her alone. He then turned to Rama, expecting him to stop what Sita was trying to do. However, there was not even a trace of a sign from Rama that he had changed his mind. Cheerfully, Lakshmana then prepared the pyre and lit it. Head bowed down, Sita went round Rama clockwise and approached the fire. Standing before it, she prayed, "O God of fire, inasmuch as I have never faltered in virtue and have never been unfaithful in feelings, thought and word and deed to Rama, a scion of Raghu, it is up to you to protect me, even as I submit myself to you." So saying, Sita went round the fire 3 times in a clockwise direction and boldly entered it. Rama watched gravely and in utter silence, while all the rest cried, lamented and wailed. The women of Lanka, who had come in large numbers to witness the joyous reunion, shrieked in horror while the denizens of all the three worlds were shocked and stunned beyond belief. Up in heaven, there were hurried consultations, following which all the devas as well as the others privileged to live there descended in their respective aerial cars, led by Brahma the creator and Indra the lord of heaven. Palms joined in reverence and arms fully lifted up, they said, addressing Rama in one voice, "O the one from whom the entire cosmos has emerged, how is it that you appear to be suffering from amnesia? How else can one explain your summary rejection of Sita, verily the mother of the universe, as if she were a mere mortal, and allowing her to immolate herself?" Responding to this appeal, Rama said, "All I know is that I am Rama, the son of Emperor Dasaratha of the Ikshvaku dynasty. If you want me to know more, let Brahma inform me as to who exactly I am and where from I have come." Brahma then stepped forward and said, "O Lord of all there is, pray listen to my humble submission. Verily, you are the Lord Supreme, and it is by your will alone that everything happens in all the three worlds, from the smallest to the cosmic level. It is your supreme law that controls space and time, and it is by your grace and will that Indra and all the other devas subsist. Even I, though hailed as the creator, owe my existence to you. Everything from the tiniest to the mightiest is sustained by you and you alone. Your Lord Vishnu in human form, and Sita is none other than Lakshmi, the consort of Lord Vishnu, who has appeared on earth to play her part in a divine drama that you are now enacting. You assumed the human form and took birth as Rama, mainly to exterminate Ravana. That mission has now been accomplished. We therefore pray that you now return to your celestial abode." Even as Brahma concluded his submission to Rama, Agni, the god of fire, emerged from the pyre, bearing Sita in his arms. Addressing Rama, Agni said, "Lord, here is Sita, totally sinless and absolutely pure. No doubt she was held captive by Ravana, but her thoughts were always on you and you alone. It is therefore appropriate and proper that you immediately accept Sita back totally and fully and not say anything harsh to her." For the first time during this entire ordeal, Rama seemed to relax a bit. In fact, he even smiled gently. Speaking in a soft but deliberate tone, Rama then said, "I was never in doubt about Sita's purity or her steadfast loyalty to me. Nevertheless, I had to be mindful and conscious of my position as the son of Dasaratha and the lineage to which I belong. The world is full of irresponsible people who do not hesitate to cast aspersions without even the slightest evidence. Given my position, I simply cannot brush aside any slur cast on my noble family. The only way to stop all loose talk once and forever was for me to help Sita demonstrate publicly her matchless purity. And that she has done today most admirably. All the three worlds now know that this noble daughter of the great Janaka is totally unsullied and that she is as pure as fire itself. That fact having been established beyond any shadow of doubt, I accept the advice given to me by the devas and welcome Sita back to resume her life with me." Even as Rama and Sita became reunited at long last, Lord Shiva appeared on the scene and said, "O mighty one with lotus eyes, seated with me in my aerial chariot is your father Dasaratha, now residing in the kingdom of Indra. Greet him along with your younger brother Lakshmana." Rama and Lakshmana looked up, and there was their departed father seated in the aerial car, whom they had last seen 14 years earlier at the time they took leave of him prior to going on exile. Clad in spotless white, Dasaratha, brimming with joy and filled with ecstasy, first made Rama to get into the chariot and then sit on his lap. Folding Rama in a tight embrace, Dasaratha said, "Today I am filled with supreme happiness, the pangs of separation having all faded into the background. No doubt, the cruel words with which Kaikeyi banished you still ring in my ears. However, I am completely rid of sorrow, even as the sun is freed from the morning mist. My child, truly speaking, you are not my son. At last I am able to appreciate the reality that you are none other than the Supreme Lord, incarnated in human form and taking birth in my family for the specific task of exterminating Ravana. Your exile has ended and you have redeemed your pledge to me in the fullest measure. Go back now to Ayodhya, which eagerly awaits you, and ascend the throne, after which may you rule for a long, long time. To this, Rama replied, Dearest father, I am indeed beholden to you for your kind words. May I respectfully remind you that when I was about to leave, you disowned both Mother Kaikeyi and dear Bharata. Kindly be gracious, and on this occasion, please do accept them as your own. In response, Dasaratha said, Amen. Rama then descended from the aerial car of Lord Shiva, after which Dasaratha blessed Lakshmana and Sita, saying kind words to both of them. Thereafter, the aerial car of Shiva rose, carrying Dasaratha back to heaven. It was next the turn of Indra, the god of heaven, to pay his tribute to Rama and express his gratitude for eliminating the terrible scourge named Ravana, after which all the devas prayed, Rama, it's now time for you to return to Ayodhya, along with Sita and Lakshmana. Do so, reunite with Bharata, who is pining for you, and on reaching Ayodhya, get yourself consecrated as the new ruler. For days and weeks, it had been nothing but bloody battles, death and destruction. Suddenly, all that seemed like a distant memory, even as there was sweet smell of victory everywhere, with Lakshmana and Rama both looking more radiant than ever. The main part of the divine mission having been accomplished, it was now time to look ahead. Thus it was that Rama said to Vibhishna, Bharata is anxiously waiting, and so please examine how we may proceed to Ayodhya as quickly as possible. Vibhishna replied, Rama, be assured that you would be back in Ayodhya very quickly. There is an aerial car named Pushpakam that once belonged to Kubera, from whom it was appropriated by Ravana. It is being prepared to take you back. But meanwhile, may I earnestly pray to you that you spend some time here? I seek this favor and blessing out of my deep love for you. At the same time, I am not compelling you, aware as I am of your various priorities. Deeply touched, Rama replied, Vibhishna, you have helped and honored me in so many ways that I owe you a lot. You also know that I cannot turn down any request of yours. At the same time, I would like you to appreciate the tremendous anguish Bharata must be going through. For him, it has been 14 long years of waiting, and if I delay further, he might become greatly disturbed. I therefore urge you to bear with me and allow me to return as quickly as possible. Vibhishna indicated that he understood, and rushed to have the celebrated aerial chariot Pushpakam brought in full readiness for a long journey. And when Rama and Lakshmana saw it, they were astonished. Crafted by Vishwakarma, the architect of the gods, it was stunningly magnificent in concept and construction, bedecked with precious stones and crystal, and provided with comfortable seats upholstered with silk of the highest quality. The chariot was huge and seemed to be floating on a cloud. Inviting Rama to use the Pushpakam, Vibhishna told him that the aerial car, moved according to the will of the rider, was capable of expanding its seating capacity to suit the need and could go anywhere. Having taken care of the travel arrangements, Vibhishna then inquired whether Rama had any other instructions for him. Rama responded affectionately, Vibhishna, every single member of Sugriva's huge army has rendered matchless service to me. In a way, you too have benefited from that service, having now become the ruler of Lanka. I think it is appropriate, therefore, that you reward them generously, making them all very happy. Vibhishana lost no time in executing Rama's command. And that done, Rama, Sita and Lakshmana boarded the Pushpakam. Standing in it, Rama addressed the Vanaras and their leader. O Sugriva, gem of a friend, and dear Vanaras, a jewel amongst valiant soldiers, all of you have discharged your obligation most valiantly and loyally. The war is over and the enemy has been vanquished and victory has been achieved. Sugriva, it's time for you to return to Kishkindha and resume your reign there, even as dear Vibhishana would begin his reign here in Lanka. As for me, I shall return to Ayodhya. When Rama finished speaking, Vibhishana, Sugriva, Jambavan and all the other members of Sugriva's army submitted to Rama, palms joined in supplication. Rama, we too want to go to Ayodhya with you. Please take us. Rama was so touched and happy, he said, what a wonderful opportunity all of you have given me. Waste no time and all of you get on board. You too, Sugriva and Vibhishana. Soon, Pushpakam was airborne and the heavenly car promptly resizing its capacity. Sugriva, it's time for you to return to Kishkindha and resume your reign there, even as dear Vibhishana would begin his reign here in Lanka. As for me, I shall return to Ayodhya.

బంధుజనో విదేశ గమనే విద్యా పరం లోచనం విద్యా సువాజ పూజకు

0: ఈ ప్రపంచమునందు విద్యార్థికి విద్యయే సౌందర్యం.
1: ఇన్ దిస్ వరల్డ్ ఎడ్యుకేషన్ ఇస్ బ్యూటీ టు ఎ స్టూడెంట్.
0: విద్యా ప్రథమత్వయం విద్యానామనరస్వరూపం అధికం విచ్చన్న గుప్తం ధనం. ఈ విద్య విద్యార్థికి గుప్తమైన ధనం.
1: దిస్ ఎడ్యుకేషన్ ఇస్ ఆల్ ద వెల్త్ హిడెన్ ఇన్ హిమ్.
0: విద్య భోగకరి విద్యయే సౌందర్యం.
1: ఇన్ దిస్ వరల్డ్ ఎడ్యుకేషన్ ఇస్ బ్యూటీ టు ఎ స్టూడెంట్.
0: విద్యా

0: ఈ విద్యనే విద్యార్థులకు కీర్తి, సౌభాగ్యము, సంపద.
1: ఇట్ ఈస్ సేమ్ ఎడ్యుకేషన్ దట్ కన్ఫర్స్ రిప్యూట్, ప్రాస్పెరిటీ అండ్ వెల్త్ టు స్టూడెంట్ కమ్యూనిటీ.
0: విద్యా గురునామము విద్యనే గురువుల కంటే గురువు.
1: This education is the teacher of teachers.

0: మనం విదేశములకు వెళ్ళినప్పుడు ఈ విద్యనే మనకు సరియైన బంధువు.
1: When we go abroad, it is this education that is our relation.
0: Vidya param lochanam. ఈ విద్యనే మానవునికి మూడవ నేత్రము.
1: This education is the third eye to humanity.
0: విద్యా సురాజ పూజతే నహి ధనం. రాజసభనందు విద్యకే ప్రధానమైన స్థానము కాని ధనమునకు కాదు.
1: ఇన్ ద కోర్ట్ ఆఫ్ కింగ్స్ ద ఎడ్యుకేషన్ హస్ ప్రైమ్ ఇంపార్టెన్స్ అండ్ నాట్ మనీ.
0: విద్యా విహీనం ధనం. విద్యా విహీనం పశువు. ఇట్టి పవిత్రమైన విద్య లేనటువంటి వాడు పశువుతో సమానమే.
1: The one without this sacred education is equal to an animal.
0: Vidyarthulara.
1: Students.
0: Vidyabodhakulara.
1: Teachers.
0: ఈనాడు విద్య అనగా ఏమిటో విద్యార్థులకు గాని అధ్యాపకులకు గాని తెలియటం లేదు.
1: Today, neither students nor teachers know what education is.
0: నైతిక ధార్మిక శీల సంపదలు ఇనుమడంపజేయునదే విద్య.
1: ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ దట్ డెవలప్స్ ద మోరల్ ఎథికల్ బిహేవియర్.
0: ఈనాడు ప్రపంచంలో మానవుడు అనంతమైన శాస్త్ర విజ్ఞానమును సంపాదించాడు.
1: మ్యాన్ హెస్ అక్వైర్డ్ ఇన్ఫినిట్ సైంటిఫిక్ నాలెడ్జ్.
0: కానీ ఇది కేవలము బహిరమైన నాగరికతకు మాత్రమే తోడ్పడుచున్నది, పిల్లలకు బోధించున్నది.
1: ఇట్ ఈస్ ద వన్ దట్ టీచెస్ ది ఎక్స్టర్నల్ వరల్డ్ ఆఫ్ అటాచ్మెంట్.
0: మానవునికి కావలసినటువంటిది ఈనాడు బహిర్ముఖమైనటువంటి యొక్క సౌందర్యం కాదు.
1: What is needed to man is not external beauty.
0: ఈనాడు మానవునికి కావలసినది హృదయ పరిపాకము.
1: What man needs today is the maturity of heart.
0: ఇది కేవలము ఆంతరికమైనటువంటి సంస్కృతి ద్వారానే మనకు లభ్యమవుతుంది.
1: It is possible only through inner refinement.
0: ఈనాడు మానవుడు మానవునిగా మార్చినంత మాత్రం చాలదు. మానవుని ఆదర్శవంతమైన మానవునిగా మార్చాలి.
1: It's not enough if we are just humans. We should be ideal human beings.
0: మానవుని దయామయునిగా మార్చునటువంటిదే విద్య.
1: It is education that will make man compassionate.
0: అప్పుడే ఈ విద్యకు పరిపూర్ణత ఏర్పడుతుంది.
1: Then only education will reach fulfillment.
0: కనుక విద్యలుగా కేవలము గ్రంథ పరిచయమని కాని లేక ఏదో ప్రాకృతమైన లౌకికమైన ఈ యొక్క జగత్తునందు జీవించడానికి ఒక ఆధారమని కాని భావించరాదు.
1: Education is not familiarity with the text nor the knowledge of the ephemeral physical world helping us to carry a living.
0: ఈనాటి విద్యార్థి తన యొక్క జీవితమునకు ఏది ఆధారము, జీవితమునకు ఏది ప్రమాణము, ఏది ప్రధానము అనేటువంటి యొక్క సత్యాన్ని నిర్ణయించుకోలేకపోతున్నాడు.
1: Today's student is not able to decide what is the basis, the standard for life.
0: కనుకనే ఈనాటి మానవులకు ఆత్మవిశ్వాసం అన్నదే కూడాను

0: కోల్పోతున్నాడు.
1: Student has lost the self-confidence today.
0: ప్రేమమయమైనటువంటి యొక్క దేశభక్తి, త్యాగమయమైనటువంటి యొక్క దైవభక్తి ఈనాడు విద్యార్థిని ఎందుకు కోల్పోవటం చేతనే తనను తానే నమ్మలేకపోతున్నాడు మానవుడు.
1: As he has lost the spirit of patriotism born out of love, he has no love for God born out of sacrifice.
0: ఈనాడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి అనేక విప్లవములకు మూల కారణము ఆత్మవిశ్వాసం కోల్పోవటమే.
1: The loss of self-confidence is mainly responsible for all kinds of revolutions.
0: కనుక పాప భీతి లేని

0: ನಮ್ಮೊಳಗೆ ಮಾನವುಲಂದುನ ವಿಶ್ವಶಾಂತಿ ಕಿದಿಯೇ ವಿಪ್ಲವಂಬೂ, ವಿಶ್ವಶಾಂತಿ ಕಿದಿಯೇ ವಿಪ್ಲವಂಬೂ.
1: Because of this ignorance of absence of fear towards sin, because of absence of love for God, the human qualities is totally absent. This is the reason for revolution in this world.
0: Nitya satya sukutulanni vikuti roopi pondutundi.
1: That which is eternal truths have taken perverted forms.
0: Pavitra prakruti inadu ప్రజల వీడి పోవుచుండి.
1: ద సీక్రెట్ నేచర్ ఇస్ ఫార్ ఫ్రమ్ సొసైటీ.
0: ఆర్య వేద విద్యలనగే దుర్విద్యలు పెరుగుచుండి.
1: ద ఏన్షియంట్ ఆర్యన్ కల్చర్ ఎడ్యుకేషన్ ఇస్ గాన్ అండ్ బ్యాడ్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్. ఈ పరిస్థితి
0: ఈనాటి యువకులకు ఈ విధంగా నైతిక, ధార్మిక, ఆధ్యాత్మికం యొక్క భావములు తమలో అంటుకుంటాయి.
1: For that reason, the moral, ethical, spiritual values are not imprinted in the hearts of students.
0: Vidya vidhaname marali.
1: The education system should change.
0: Vidya anaga emito dini antarathanni gurtinchadaniki prayatninchali.
1: We should make an effort to know the significance of education.
0: Chadivi vraya nerchina varandaru vidyavantulena.
1: Do you consider those literate educated if they know
0: how to read and write? Kalivina ponda vidyavantulaguna.
1: Can you call him educated if he receives the degree?
0: Sugnanamu sukutileka vidyalu sadvidyalaguna.
1: Without good knowledge and spiritual knowledge, can that be good knowledge?
0: Bratukutake vidyayanna bratukaleje pasipachudu.
1: If education is for just for a living, don't you find the birds living there?
0: And animals.
1: And animals carrying a living.
0: Kanuka manavattamlo jeevitaniki pranam vantidi ee vidya.
1: In the human life, the very life force is education.
0: అంటే జీవిత సమానమైనటువంటి విద్యను ఈనాడు కోల్పోయి జీవనోపాధి నిమిత్తమై ఈనాడు ప్రజలు ప్రాకులాడుతూ జీవితం అంటే ఏమిటో గుర్తించుకోలేకపోతున్నారు.
1: Because they take education to carry a living, they have forgotten the purpose of life and thus they lead their life.
0: శీలమే జీవము.
1: Character is life.
0: శీలమే శక్తి.
1: Character is power.
0: శీలమే పవిత్రము.
1: Character is all sacredness.
0: ఇట్టి శీల రహితమైనటువంటి యొక్క మానవులు యందు ఇట్టి పవిత్రత కాని శక్తి కాని జీవనము కాని ఏదిగా కొనసాగించుకోగలరు.
1: Without character, how do you expect the sacredness, the power and the life principle to sustain in mankind?
0: కనుక ఈనాటి మానవత్వం లోపల భారతీయ సంస్కృతిని పురస్కరించుకుని అనాది కాలము నుండి కూడాను ఈ యొక్క శీల సంపత్తిని పోషించుకుంటూ వచ్చారు.
1: It is in this ancient Bharat the character is upheld in humanity.
0: Ilanti prachinamainatundi oka bharatiya sanskrutini ee naadu vismaristunnaru vidyarthulu.
1: Students have forgotten the ancient culture of Bharat.
0: Kevalam laukikamainatundi bhautikamainatundi prakrutamainatundi chadabanguramainatundi oka vidyalanu abhyasistu tama jeevitham emito gurtinchukolekapothunnaru.
1: They just acquire the transient, physical, worldly, temporary knowledge and they do not know what life is.
0: Manavudu vidya yokka vishta swaroopanni gurtinchali.
1: Man should know the comprehensive form of education.
0: Ee naati vidya antai kudanu yantrikanga konasagutu unnadi.
1: The education today has become mechanical.
0: Ee naati vidyarthi medha shaktito paatu hrudayamunu kudanu vikasimpa chesukovali.
1: The student, along with his intelligence, should have to blossom his heart.
0: Kevalam telivitetulu penchukotame vidyaina idi jeevithanni kontha varakunu konasagimpalekapothundi.
1: Mere intelligence will not help you all through.
0: Bharatadesham aarthika vyavastha kontha varaku venukonju veyatamu nijame.
1: It's true that economy is backward in Bharat.
0: Kani deeni valana prapanchamunaku jarigetundi pramadam kani అపకారం కాని ఏమాత్రము ఉండదు.
1: There is no danger or harm to the world for this reason.
0: కాని ఇంతకంటే మించినటువంటి ప్రమాదము మరొకటి ఉన్నది.
1: But there is some other thing which is much more dangerous.
0: జీవితములో ఈనాటి మానవుడు అన్ని విధములు కూడాను ఆ భౌతికమైనటువంటి యొక్క దీనిని ఆశిస్తూ నైతిక ధార్మికమైనటువంటి యొక్క దీనిని విస్మరిస్తూ ఉన్నాడు.
1: Man is aspiring the worldly things and has forgotten ethical moral values.
0: ఈనాటి మానవుని యొక్క విధి తిరోదాయకంగా ఉంటున్నది.
1: Man's position is so bad.
0: ఈ తిరోదాయకం నుంచి కూడాను పురోదాయకం కలిగినప్పుడే ఈ యొక్క విద్యా విధానము కేవలము అభివృద్ధి గాంచగలదు.
1: It should proceed in the forward direction, then education can prosper.
0: ఈ తిరోగతిని పురోగతిగా మార్చకున్న విద్య కేవలము అధోగతి పాలవుతుంది.
1: There should be a halt to the backward trend. It should march ahead, failing which it will ruin.
0: కనుక ఈనాడు సంభవించినటువంటి యొక్క ఈ విద్యకు కలిగినటువంటి విలువను మనము అభివృద్ధి గావించడానికి తగిన కృషి చేయాలి.
1: We should make an effort to improve the value of education.
0: కనుక ప్రతి మానవుడు కూడాను విద్యా విషయం లోపల గుర్తించి వర్తించి విద్యార్థులకు ప్రబోధించడానికి ప్రయత్నించాలి.
1: Therefore, every man should teach the students the aims of education.
0: 200 సంవత్సరముల పూర్వము ప్రాచీనులైనటువంటి ఇతర దేశీయులు సైన్స్ అనేటువంటి పేరుతో ప్రకృతి ఎందుండటువంటి సమస్త శక్తులను కూడాను తాము వశము గావించుకుని వాటితో కేవలము ఆటలాడుతున్నట్టుగా వారు భావిస్తూ ఉన్నారు.
1: 200 years ago, all this period, in the name of science, the scientists have exploited nature and have been playing.
0: ఈ పంచభూతములను కూడాను తాము అనేక విధములుగా ఈ యొక్క సైన్స్ అనేటువంటి పేరుతో ఊడిగం గావించుకుంటున్నారు.
1: They are exploiting all the 5 elements of nature.
0: ఇది సరి అయినటువంటిది కాదు.
1: This is not proper.
0: భయంకరమైనటువంటి బాంబులు కనిపెడుతున్నారు.
1: They're discovering horrible bombs.
0: ఇంకా భయంకరమైనటువంటి యొక్క యుద్ధములు కూడాను అభివృద్ధి గావించడానికి పూనుకుంటున్నారు.
1: They're also deciding to take up to war.
0: కానీ ఇవి కేవలము ఇవే ప్రధానమని భావించుకోవటము అది కేవలం ఒక అవివేకమే కాని వివేకం కాదు.
1: To take it as very important is a sign of foolishness, not sign of intelligence.
0: వైజ్ఞానికంగా మేము అభివృద్ధి గావించినామని కేవలం వారు అహంకారపడుతున్నారు కానీ ఇది నిజమైనటువంటి యొక్క వైజ్ఞానము కానే కాదు.
1: They pride themselves because of progress in science and but not so in
0: దేశమును నాశనము గావించేటువంటి యొక్క వైజ్ఞానం విజ్ఞానమా?
1: Can that be a science that leads to destruction of the country?
0: ఇదే సైన్స్ను ప్రజలకు దేశమునకు సమాజమునకు కొన్ని వేలు గావించేటువంటి యొక్క మార్గమును ఎందుకు కనిపెట్టకూడదు?
1: Why don't you discover that which will help the humanity, the society and the country?
0: ఈనాడు వీడు కనిపెట్టినటువంటి సమస్త శక్తులు కూడాను ఆనాడు హిరణ్యునికి కనిపెట్టినటువంటి యొక్క దీనికంటే తక్కువైనటువంటి కాదు. హిరణ్యకశిపు.
1: All these discoveries are they stand no comparison with those discovered by Hiranyakashipu.
0: ఈ శక్తులు కేవలము ఒక దుర్మార్గమైనటువంటి శక్తులే.
1: These are all wicked powers.
0: సైన్స్ అండ్ టెక్నాలజీని అన్ని దేశముల వారు కూడాను దీనిని వరిస్తూ భ్రమిస్తూ కేవలము ఒక తమ యొక్క విజ్ఞానాన్ని కోల్పోతున్నారు.
1: ఆల్ కంట్రీస్ ఆర్ ఆఫ్టర్ ది సైన్స్ అండ్ టెక్నాలజీ దే డెల్యూటెడ్ అండ్ దే లాస్ట్ దేర్
0: ఈ టెక్నాలజీ అనేటువంటిది దేశములకు ఏమి ఉపకారం చేస్తుంది?
1: వాట్ సార్ట్ ఆఫ్ హెల్ప్ ఇస్ రెండర్డ్ బై టెక్నాలజీ?
0: తాత్కాలికమైనటువంటి యొక్క భౌతికమైనటువంటి సుఖాన్ని అందిస్తుందే కానీ ఆంతరంగికమైనటువంటి యొక్క విశ్వాసాన్ని పూర్తి నిర్మూలన చేస్తుంది.
1: ఇట్ ఓన్లీ హెల్ప్స్ ద ఫిజికల్ కంఫర్ట్స్ బట్ నాట్ ది ఇన్నర్ పవర్.
0: కనుక ప్రజలకు ఉపయోగకరమైనటువంటిది బాలబాలికలను సరైన మార్గంలో ప్రవేశపెట్టినది దేశోద్ధారము గావించినటువంటిది దేశ శ్రేయస్సును కల్పించినటువంటి విద్యను ఈనాడు కనిపెట్టాలి.
1: Therefore, we need an education system that will be of immense help to the society, to the boys and girls, and also train them up as leaders.
0: ఈ విధమైనటువంటి యొక్క వివేకాన్ని ఏనాడు మానవుడు కనిపెట్టినో ఆనాడే విశ్వశాంతి మనకు చేకూరుతుంది.
1: When once man discovers this is discrimination, there will be peace in the world.
0: ఈనాడు మానవుడు కొన్ని విధములైనటువంటి యొక్క మార్గమును ప్రత్యేకంగా అనుసరించక తప్పదు.
1: Man has to follow certain trends now, definitely.
0: రాగ ద్వేషములతో దూషితం కాని చిత్తము,
1: that heart which is not affected by attachment,
0: అసత్యములతో దూషితం కానటువంటి యొక్క సత్యము,
1: that truth which is not polluted by falsehood,
0: హింసాములతో దూషితం కానటువంటి యొక్క దేహము,
1: the body which is not affected by any violence,
0: అసత్యములతో దూషితం కానటువంటి వాక్కు చాలా అవసరము,
1: the speech which is not polluted by falsehood is necessary.
0: దీనినే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్ అన్నారు.
1: This is called the proper study of mankind is man.
0: కానీ తన యొక్క మూల కారణం ఏమిటో గుర్తించుకోలేక రాగద్వేషములతో దూషితమవుతున్నాడు మానవుడు.
1: He is not able to know the prime cause, But he is carried away by the defect.
0: అసత్యాలతో దూషితమవుతున్నాడు వాక్కుతో.
1: He utters all falsehood and polluted that way.
0: హింసాదులతో దూషితమవుతున్నది దేహము.
1: The body is polluted by violence.
0: కనుక చిత్తము వాక్కు దేహము మూడింటి యొక్క పవిత్రతను అందించేటువంటి యొక్క విద్యను ఈనాడు విద్యార్థులకు బోధించాలి.
1: Therefore the students must be given that kind of education that will ensure purity in the heart, the word and the body.
0: చర్చలు కూడాను ఒకానొక సమయం లోపల ఈ యొక్క సైంటిస్ట్ చేస్తున్నటువంటి విషయాన్ని గురించి తాను చాలా విచారించాడు.
1: Churchill also felt sad about the scientific discovery.
0: మానవుడు అన్ని కనిపెడుతున్నాడు.
1: Man is discovering all.
0: అన్ని విషయాలు తెలుసుకోగలుగుతున్నాడు.
1: He is able to know all.
0: కానీ తనను తాను తెలుసుకోలేకపోతున్నాడు మానవుడు.
1: But man is not able to know himself.
0: Man has conquered all, but he has not conquered himself.
1: Man has conquered all, but he has not conquered himself.
0: తనను తాను తెలుసుకోలేనిటి వాడు ఎన్ని తెలుసుకుని ప్రయోజనం ఏమిటి?
1: What is the use if he does not know himself?
0: ఇది కేవలము స్వప్రయోజన నిమిత్తమై స్వార్థ నిమిత్తమై తాము ఈ యొక్క విద్యను అభివృద్ధి గావించుకోవడానికి పూనుకుంటున్నారు వైజ్ఞానికులు.
1: The scientists are developing their study and education for selfish reasons.
0: తమ పేరు ప్రతిష్టల కోసం పాటుపడుతున్నారే కాని దేశం నిమిత్తమై ప్రజల నిమిత్తమై ఈ యొక్క జీవిత నిమిత్తమై ఏ విధమైనటువంటి విచారణలు వారు చేయటం లేదు.
1: They are not making any kind of inquiry about the welfare of the society and the people. They struggle for their own name and fame.
0: కీడు కీటకమైనా చేస్తుంది కాని మేలు మహేశ్వరుడైనా చేయలేడు.
1: The insects do harm.
0: ప్రజలకు ఉపకారమైనటువంటి యొక్క విల్లు ప్రజలకు అనుకూలమైనటువంటి యొక్క తత్వాన్ని ప్రజలకు శ్రేయస్కరమైనటువంటి యొక్క దీనిని కనిపెట్టినప్పుడు ఎంతో వీరు ధన్యులవుతారు.
1: Their lives are really deemed if they discover those that help the society and humanity by their
0: lives. ఈనాటి మానవుడు వేసేటువంటి ప్రతి ఒక్క ప్రయత్నం కూడా కేవలం అప్రయత్నంగానే అశృతిగానే జరుగుతూ ఉంటుండాలి.
1: All efforts of mankind, they are totally useless now.
0: మానవుడు వేసే ప్రతి అడుగు కూడా ధర్మము తప్పుతుండాలి.
1: Every step is just taking away from right.
0: మానవుడు పలికే ప్రతి పలుకు కూడాను అసత్యంతో కృతమవుతుండాలి.
1: What all he speaks is utterly false.
0: మానవుడు చేసే ఆలోచనలో ఏ మాత్రమే కూడాను దూరాలోచన లేకుండా పోతుండాలి.
1: All his thoughts are full of wicked thoughts.
0: కోరే కోరికలు అన్ని కూడా స్వార్థంగా రూపొందుతున్నాయి.
1: ఆల్ హిస్ డిజైర్స్ ఆర్ సెల్ఫిష్.
0: మానవుని యందు చైతన్యము చల్లబడిపోతుండాలి.
1: దేర్ ఇస్ నో అవేర్నెస్ దట్ హస్ కమ్.
0: ద్వేషములు అనేటువంటిది పెరిగిపోతున్నాయి.
1: ద హేట్రెడ్ ఇస్ ఆన్ ద రైజ్.
0: ప్రాంతీయ దురభిమానములు అంతకంటే మించిపోతున్నాయి.
1: ద రీజనల్ ఫీలింగ్స్ ఆర్ ఇంక్రీజ్.
0: కామక్రోధ ద్వేషాలు అనేటువంటిది మితిమీరిపోతున్నాయి.
1: ద హేట్రెడ్ ఇస్ లిమిట్లెస్.
0: మొత్తం పైన చెప్పాలనుకుంటే మానవత్వమే కూలిపోయింది.
1: బై అండ్ లార్జ్ ది హ్యూమన్ క్వాలిటీ ఇస్ రూయిన్డ్.
0: ఈ మానవత్వమే లేనటువంటి మానవుడు మానవుడని ఎట్లా అనిపించుకోగలడు?
1: వితౌట్ హ్యూమన్ క్వాలిటీ కెన్ యూ హౌ కెన్ యూ కాల్ హిమ్ హ్యూమన్?
0: మనసు మాట క్రియయు అన్ని ఒక్కటి అయినా మనసునందు మాట క్రియందు మాటలందు ఒక్కటైనా అదియే మానవత్వమగును.
1: ఇఫ్ దేర్ ఇస్ యూనిటీ in thought, word and deed, that is only true human quality.
0: కాని మనసులోది ఒకటి మాటలోది మరి ఒకటి క్రియలో ఇంకొకటి.
1: But actually one thing is thought, one thing is said, and in action it is different.
0: ఇంతే కాక ఈనాడు ఆదర్శవంతమైనటువంటి ఒక నాయకులు మనకు కనిపించడం లేదు.
1: Not only this, today we don't have ideal leader.
0: ఆదర్శవంతమైనటువంటి తల్లిదండ్రులు కూడా కనిపించడం లేదు.
1: వీ డోంట్ ఫైండ్ ఐడియల్ పేరెంట్స్.
0: ఆదర్శవంతమైనటువంటి అధ్యాపకులు కూడా కనిపించడం లేదు.
1: వీ డోంట్ సీ ఐడియల్ టీచర్స్.
0: ప్రాచీన కాలములందు రాజకీయ నాయకులు తల్లిదండ్రులు అధ్యాపకులు ఎంత ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తూ వచ్చారు.
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ద లీడర్స్ అండ్ ద పేరెంట్స్ అండ్ టీచర్స్ హావ్ గివెన్ ఐడియలిజం.
0: వారి ముగ్గురు కూడా పెడమార్గం పట్టడం చేతనే పిల్లలకు ఏమాత్రం కూడా చెప్పే అధికారం లేకపోతుండాలి.
1: Since all these three are in the wrong direction, they have no authority to teach.
0: Telugu bhashalo cheptuntaru aavu tenlo padi mestunte dooda gattu pai untunda.
1: In Telugu it is said, if find the cow, the grass, do you expect the calf on the edge?
0: Aavu tho pate dooda kudanu thanu polamlo padipothundi.
1: The calf also follows the cow.
0: Adi vidhamgani ee naati nayakulu ee naati tallidandrulu ee naati adhyapakulu pedamargam pattadam chetane pillalu kudanu pedamargam pattavalsi vachindi. Pillallalo dosame ledu.
1: Because the teachers, the parents and the leaders are along the wrong path, the students are also spoiled. They have tender hearts.
0: పవిత్రమైన భావం కలవారు.
1: They have sacred feelings.
0: నిస్వార్థమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి వారు.
1: They lead selfless lives.
0: కానీ ఇలాంటి లేత హృదయాలను వారు ఇష్టమొచ్చినట్టుగా దానిని గుంపు చేస్తున్నారు.
1: దే ప్లే విత్ దేర్ టెండర్ హార్ట్స్ అండ్ మోల్డ్ ఇన్ దేర్ ఓన్ వే.
0: కనుక మొట్టమొదట దేశ నాయకులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు ఈ యొక్క విద్యా విషయాన్ని చక్కగా విచారణ చేసుకోవాలి.
1: Therefore, the leaders, the teachers and parents will have to know about
0: the పిల్లవాడు పెద్ద డిగ్రీ తీసుకోవాలి.
1: Our boy should get a high degree.
0: విదేశాలకు వెళ్ళాలి.
1: He should go abroad.
0: లక్షలు లక్షలు ధనం సంపాదించుకొని రావాలి.
1: He should return with lakhs of money.
0: ఇదే మా కోరిక అని తల్లిదండ్రులు ఆశిస్తున్నారు.
1: Parents think that is their desire.
0: ధనమున్న వారు ఈ జగత్తులో ఎంతమంది లేరు.
1: There are lots with money.
0: విద్యావంతులు ఎంతమంది లేరు ఈ జగత్తులో.
1: There are many educated people.
0: కనుక వీటికంతా సుఖం ఉన్నదా?
1: Do they have happiness?
0: వీరు ఆనందాన్ని అనుభవిస్తున్నారా?
1: Do they experience happiness?
0: మన ఆనందం ధనములో లేదు.
1: Our happiness is not there in money.
0: మన యొక్క ఆనందం విద్యలో లేదు.
1: Our happiness is not there in
0: education. మన ఆనందం అనేటువంటి గుణములో ఉంటున్నది.
1: Happiness lies in virtue.
0: కనుక ఈ గుణమును పెంచుకున్నట్టుకై మనకు అలవాట్లు అనగా నడతలు మంచివిగా ఉండాలి.
1: To develop the character, our behavior should be
0: proper. మంచి నడతలు ఉండినప్పుడే మంచి గుణవంతుడిగాగలడు.
1: When there is good behavior, there will be character.
0: మంచి గుణవంతుడైనప్పుడే మంచి నాయకుడిగా రూపొందగలడు.
1: When he is virtuous, he will be a good leader.
0: ప్రజాసేవలో పాల్గొనాలి.
1: He must serve society.
0: సేవలేనటువంటి వాడు నాయకుడు ఎత్తగలడు.
1: If he doesn't serve, how can he be a leader?
0: కనుక ప్రతి విషయమునందు కూడాను మన యొక్క సుఖము, మన యొక్క ఆనందము సొసైటీ పైన ఆధారపడి ఉంటుండాలి.
1: In every matter, our happiness lies in society.
0: సమాజం యొక్క సుఖమే మన సుఖము.
1: The happiness of society is our own happiness.
0: కారణం ఏమనగా సమాజంలో మనం ఒక వ్యక్తులము.
1: The reason is our individuals in society.
0: కేవలం నీ సుఖం మాత్రమే నీవు కోరుకుంటే నీకు సుఖం ఏ రీతిగా లభ్యమవుతుంది?
1: How do you expect to be happy if you desire your own happiness?
0: మొట్టమొదట నీవు సుఖపడాలనుకుంటే సమాజాన్ని సుఖపెట్టాలి.
1: If you want to be happy, make
0: సమాజం యొక్క సుఖాన్ని మనం కోరాలి.
1: Desire happiness of society.
0: ప్రజల యొక్క ఆనందంలోనే నా ఆనందం ఏమిటి ఉన్నదనే సత్యాన్ని గుర్తించాలి.
1: You should know the truth. That your happiness lies in the happiness of society.
0: ఇలాంటి విశాలమైన భావములు విద్యార్థులకు ఈనాడు అధ్యాపకులు కాని తల్లిదండ్రులు కాని బోధించటం లేదు.
1: This sort of education is not to students, either by parents or the teachers.
0: ఎంత గొప్ప పదవిలో ఉండినా,
1: our high position,
0: ఎంతటి విద్యావంతుడైనా,
1: he may be highly educated,
0: దానితో పాటు
1: along with it,
0: మన యొక్క గుణములు కూడా పెంచుకోవాలి.
1: We should develop our quality.
0: మన మానవతను పెంచుకోవాలి.
1: We should develop human quality.
0: ఈనాటి మానవుడు
1: man today
0: భౌతికమైనటువంటి సిద్ధాంతం ఎన్నో సాధిస్తున్నాడు.
1: He is just accomplishing many things.
0: పదార్థం యొక్క పరిశోధనలు ఎన్నో చేస్తున్నాడు.
1: He is experimenting on matter.
0: కానీ
1: but
0: తన మానవత్వాన్ని తాను ఎంతవరకు నిలుపుకోగలిగాడు?
1: How far is he able to keep up?
0: తన మానవతా గుణములు ఎంతవరకు రక్షించుకోగలిగాడు?
1: How far is he able to protect his
0: humanity? ఈనాడు ప్రపంచం వేసేటువంటి ప్రశ్న.
1: This is the question posed to him by the world.
0: చదివినావు, ఇంత గొప్ప ఉద్యోగం చేస్తున్నావు, నీలో ఉన్న మానవత్వం ఏ రీతిగా నీవు రక్షించుకున్నావు అనేటువంటి ప్రశ్న వేసినప్పుడు జవాబు ఏమాత్రము కనిపించడం లేదు.
1: When you put a question, you are in a high position. How far you are protecting your quality? There is no reply.
0: కనుక ఆనాటి ప్రాచీన కాలమునందు భారతీయ పవిత్రమైన చరిత్రములు ఒక్కతూరి మనం విచారణ చేసుకుంటే సత్యమనేటువంటిది గుర్తించడానికి వీలవుతుంది.
1: If we go through the history of sacred Bharat of the ancient times,
0: అరణ్యములో కాలం గడుపుతున్న సమయంలో
1: and Pandavas were spending time in exile,
0: varani vicharinche nimittame Krishnudu aranyamuniki vellaadu.
1: To inquire their welfare, Krishna went to the forest.
0: Aa samayamlo Dharmaja okkade untunnadu.
1: At that time Dharmaja was all alone.
0: Dharmato edo sampratinchukuntu
1: while consulting,
0: Baba sodarulu ekkada kanipinchadam ledi annadu.
1: He said, brother in law, I don't find other brothers, where are they?
0: Dharmaja cheptadu, kontamandi Astinapuramlo unnaru, మరి కొంతమంది కందమూలాదులు కోసుకుని రావడానికి వెళ్లారు అన్నాడు.
1: ఇట్ సెడ్ సమ్ బ్రదర్స్ ఆర్ దేర్ ఇన్ హస్తినాపుర, అదర్స్ హావ్ గాన్ టు కలెక్ట్ ద ట్యూబర్.
0: కృష్ణుడికి ఆశ్చర్యం వేసింది.
1: కృష్ణ వాజ్ సర్ప్రైజ్.
0: ఏం బాబా మతిపోయినదా నీకు? ఐదు మంది అరణ్యంలోనే ఉన్నారు కానీ హస్తినాపురంలో ఎవరున్నారు?
1: ఇట్ సెడ్ ఓ బ్రదర్ ఇన్ లా, ఆర్ యు మ్యాడ్? ఆల్ ఆర్ ప్రెసెంట్ హియర్ ఇన్ ద ఫారెస్ట్, హూ ఆర్ దేర్ ఇన్ హస్తినాపుర?
0: కృష్ణ, వ్యక్తిగతమైనటువంటి దేశములు ఎన్నో జరగవచ్చును, కానీ కౌరవులు కూడా మా సోదరులే కదా.
1: కృష్ణ, దేర్ మే బి ఇండివిజువల్ డిఫరెన్సెస్, కౌరవస్ ఆర్ ఆల్సో అవర్ బ్రదర్స్.
0: అదే విధంగా వ్యక్తిగతమైనటువంటి దేశములు, వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయములు, వ్యక్తిగతమైనటువంటి సిద్ధాంతములు వేరువేరుగా ఉండవచ్చు.
1: దేర్ మే బి ఇండివిజువల్ డిఫరెన్సెస్, దేర్ మే బి డిఫరెన్సెస్ థియరీస్ అండ్ ఫీలింగ్స్.
0: కానీ దేశం యొక్క, ప్రజల యొక్క విశ్వాసము, ప్రజల యొక్క క్షేమమును ఒక్కటిగానే ఉంచుకోవాలి.
1: బట్ వీ షుడ్ టేక్ ఓన్లీ యాజ్ వన్ ఇంపార్టెంట్ థింగ్.
0: దేశాన్ని, వ్యక్తి యొక్క విపరీతాన్ని సొసైటీ పైన మనం వేయకూడదు.
1: వీ షుడ్ నాట్ క్యారీ అవుట్ అవర్ ఇండివిజువల్ ఫీలింగ్స్ అండ్ హేట్రెడ్ టు ద కంట్రీ.
0: మాలో మాకు ఏమైనా అభిప్రాయ భేదములు వచ్చినా, మేము ఐదు మంది సోదరులు, వారు 100 మంది సోదరులు.
1: If there are any differences among us, we are 5, they are 100.
0: దేశమునకే ఏమైనా ప్రమాదం వచ్చినా మేమందరూ కూడా 105 మంది సోదరులు అందరూ ఒకతూరి పోరాడతాం. దేశమునకు ఏమాత్రమే కూడా అపకారం లేకుండా మేము చూసుకుంటాం. అది మా కర్తవ్యము, మా రక్తంలో ఉండేటువంటి ధర్మము అన్నాడు.
1: If there is any danger facing the country, we are all 105. We are ready to shed blood to protect this country.
0: కానీ ఈనాడు నీ పార్టీ నీది, నా పార్టీ నాది, ఈ రెండు పార్టీల మధ్యలో ప్రజలకు చాలా హింస చేస్తున్నారు.
1: But today each one follows his own path.
0: దేశం యొక్క పరిస్థితి చాలా మారిపోతుంటుంది.
1: The position of the country is fast changing.
0: వ్యక్తికి వ్యక్తికి దేశం ఉండవచ్చును.
1: There may be individual hatred.
0: వ్యక్తి యొక్క అభిప్రాయం మరొక అభిప్రాయంగా ఉండవచ్చును.
1: The individual feelings may be
0: different. కానీ ప్రజల యొక్క క్షేమము, దేశం యొక్క క్షేమము, దీనిని ఇరువురు కూడాను ఒక్క భావంలోనే ఉంచుకోవాలి.
1: బట్ ఎవ్రీవన్ షుడ్ కన్సిడర్ వెరీ ఇంపార్టెంట్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్.
0: ప్రాచీన చరిత్ర అన్ని కూడాను ఇలాంటి ఆదర్శాన్ని అందించినటువంటివి.
1: Ancient culture, ancient history has shown this fact.
0: ఈనాటి చదువులన్నీ కూడాను కేవలం విద్యార్థిని శిలాహృదయముగా చేస్తున్నాయి.
1: The modern education is making a student a stone.
0: దయా ప్రేమలన్నింటినీ నశింపజేస్తున్నాయి.
1: There is no compassion in love.
0: ఏమాత్రం కూడాను ప్రేమ అనేటువంటిది కనిపించడం లేదు.
1: There is no trace of love even.
0: అందువల్లనే ఒకనాడు గాంధీ కూర్చొని చాలా విచారంగా కూర్చున్నాడు ఒక ప్రదేశంలో.
1: గాంధీ sat silently all alone feeling sad.
0: ఒక విదేశీయుడు వచ్చి, గాంధీజీ ఏమిటి మీరు విచారిస్తున్నారు, మిమ్మల్ని ఎక్కువ విచారపరిచేటువంటి ఒక సమస్య ఏమిటి, దాని విషయం కొంచెం చెప్పగలరా అన్నాడు.
1: A foreigner came and said, Gandhiji, why are you feeling so sad? What is it that makes you feel sad?
0: అప్పుడు ఆయన చెప్తాడు, ఈనాటి విద్య మానవునికి మృదుమధురమైనటువంటి ఒక జీవితాన్ని లేకుండా కఠినమైన శిలాహృదయునిగా మారుస్తుంటుండాలి అన్నాడు.
1: గాంధీజీ సెడ్, దేర్ ఇస్ నో సాఫ్ట్ అండ్ స్వీట్ హార్ట్. The education has made him stone and hard-hearted.
0: Hardness of education is painful to them.
1: That which makes this heart very hard, and that is harmful.
0: Kanuka ee vidyarthula hrudayamu kevalam oka kathinamainatuga roopanthu untundadi.
1: The heart has become so strong and so hard.
0: Ee vidyarthini prashninchina kudanu oka mrudumaduramainatundi vakye ledu.
1: If you ask any student, they don't reply with all softness.
0: చేసిన మేలును కూడా మర్చిపోయి కృతజ్ఞులుగా మారిపోతున్నారు.
1: They forget the help done to them, they become
0: unhappy. ఇలాంటి విద్యలు నేర్చి ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all this education?
0: కలలో పూర్వం అనేటువంటి వారు ఈ చదువుకున్న వాడికంటే చాకల వాడు మేలు అని.
1: In earlier times it is said that dhobi washerman is better than educated man. Dhobi is better than the educated man.
0: నీవు రెండు ట్రౌజర్స్, రెండు ప్యాంట్స్, రెండు టవల్స్ వేసుకుంటే ఒక ఎక్సర్సైజ్ బుక్ లో రాసుకుంటావు.
1: You write down an exercise book when you give to dhobi.
0: Kaani chakala vaadu enta mando guttalu teesukoni pothadu, ekkada raaskodu, correct ga tetti istadu, vaadu telivitete enta goppavi.
1: But the dhobi will collect the clothes from everybody and hands over exactly how
0: he chadivina vaadiki aa chadavana vaadiki undinatundi vyathyasam enta goppado yochin cheskondi.
1: You just understand the difference between education and data.
0: Kevalam ee naati vidyarthulu kevalam narrow mind, sankuchitamaina margamlo praveshistunnaru.
1: The modern students are along this narrow way.
0: మన చుట్టూ ప్రపంచం ఉన్నది అనేటువంటి ఒక సత్యాన్ని వీళ్ళు మర్చిపోతున్నారు.
1: They have forgotten the truth that there is world all around.
0: తమ యొక్క గౌరవ మర్యాదలు ఏ విధంగా సంపాదించుకోవాలనే విధి విధానాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: They don't understand their duty to earn the respect and name in society.
0: విద్యార్థులకు మొట్టమొదట ఉండవలసినది వినయము.
1: The students must have humility.
0: నిరహంకారము,
1: egolessness,
0: నిస్వార్థము,
1: selflessness.
0: ఈ మూడే విద్యార్థి యొక్క సౌందర్యమైనటువంటి ఒక నగలు.
1: These are the three precious jewels adding beauty to the student.
0: ఈ మూడు లేకపోతే విద్యార్థి ఏమాత్రం కూడాను శోభించడు.
1: Without these three the student can never shine.
0: మొట్టమొదట వినయం కావాలి.
1: First humility is needed.
0: ఈ వినయంతో నిస్వార్థాన్ని దూరం చేసుకోవాలి.
1: And then he should be selfless.
0: నిరహంకారంగా జీవించాలి.
1: He should lead his wife.
0: ఈనాడు కాలేజీలో చేరిన తక్షణమే
1: the moment he joins college
0: మంచి సఫారీ డ్రెస్ కావాలి వానికి.
1: He wants very good
0: safari. తల్లిదండ్రులు ఏ విధమైన బాధలు పడుతున్నారనేటువంటి విచారం చేయడు.
1: He doesn't bother about this.
0: వాడు అప్పు చేసేనా ఇంకేమైనా చేసుకునేనా వీనికి ఈ బట్టలు అందించాలి.
1: Parents should take loan and give him safari dress.
0: ఈ విద్యార్థి కోరవలసినటువంటి కోరికలేనా?
1: Is it the desire of a student?
0: తన కన్న తల్లిదండ్రులకు ఎంత శ్రమ అందిస్తున్నాడు?
1: How he is making his parents suffer.
0: తన తల్లిదండ్రులకు ఎంత కంటి నీరు నింపుతున్నాడు?
1: He is filling his eyes of the parents with tears.
0: ఇలాంటి కుమారులను కూడా మెచ్చుకుంటున్నారు కొంతమంది తండ్రులు.
1: There are certain parents who praise their child.
0: నిజంగా ఈ విధంగా ఇచ్చి కుమారుల్ని మెచ్చుకునేటువంటి వాళ్ళు కేవలం ధృతరాష్ట్రుని యొక్క సోదరులనే చెప్పవచ్చు.
1: సచ్ పేరెంట్స్ హూ ప్రైజ్ దేర్ చిల్డ్రన్ ఆర్ ద బ్రదర్స్ ఆఫ్ ధృతరాష్ట్ర.
0: దుర్యోధనుడు ఏమి చేసినప్పటికీ ఈ యొక్క ధృతరాష్ట్రుడు మంచిది మంచిది మంచిది,
1: What all that is done by Duryodhana is endorsed by
0: Duryodhana. ఇంకా ఎవరు చెప్పినా సాక్షాత్ హరిశ్చంద్రుడు వచ్చి చెప్పినా కానీ మీరు వినరు కానీ తన కుమారుడు చెప్తే తప్పక విని విశ్వసిస్తారు.
1: They are not going to pay heed even if Harishchandra tells him.
0: ఇంత విధమైనటువంటి యొక్క దురభిమానం వీళ్ళలో పెరిగిపోయింది తల్లిదండ్రులలో.
1: They have misdirected attachment.
0: ఈనాడు ప్రపంచంలో జరిగేటువంటి సమస్త అల్లకల్లోలములకు ఈ దురభిమానము దురహంకారమే మూల కారణం.
1: For all agitations, the ego and the misdirected attachment are responsible.
0: తల్లిదండ్రులే చెప్పకపోతే బయట వారు ఎట్లా చెప్పగలరు?
1: If parents don't tell, who else?
0: తల్లిదండ్రుల మాటలే వినకపోతే బయట వారి మాటలు ఎట్లా వినగలరు?
1: If they don't listen to parents, how they expect them
0: to listen to others? కాబట్టి విద్యార్థులను చెరగొట్టేటువంటి తల్లిదండ్రులే.
1: So parents are spoiling the children first.
0: కనుక అలాంటి బిడ్డలు పుట్టేదానికంటే బిడ్డలు లేకపోవటమే మంచిది.
1: ఇన్స్ ఆఫ్ బిగెటింగ్ సచ్ చిల్డ్రన్ బెటర్ దే డోంట్ హ్యావ్ చిల్డ్రన్ అట్ ఆల్.
0: కనుక మీ బిడ్డలు కావాలనుకుంటే ఆ బిడ్డలు ఆదర్శవంతమైనటువంటి బిడ్డగా నీవు తీర్చిదిద్దాలి.
1: ఇఫ్ యూ వాంట్ చిల్డ్రన్ సీ దాట్ దే విల్ బి ఐడియల్.
0: కనుక నేను చెప్పాను పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించగానే పుట్టదు.
1: ద ఫాదర్ విల్ నెవర్ బి హ్యాపీ విత్ ది టూ మూమెంట్ హి కమ్స్ టు నో దట్.
0: ఆ జనులు ఈ పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహం ఉన్నాడు. ఏనాడు ప్రజలు నీ కుమారుడు మంచివాడు అని పొగుడుతారు అప్పుడు నిజమైనటువంటి బర్త్డే చేసుకోవాలి.
1: That day when people praise the greatness of your son, you should celebrate the birthday.
0: కేవలం కుమారుడు పుట్టి తల్లిదండ్రులకు అపకీర్తిని తెచ్చి తడిమార్గమును పట్టి వీరిని లెక్క చేయకుండా ప్రవర్తించేటువంటి వారిని తల్లిదండ్రులు ఏ విధంగా బర్త్డే చేయగలరు?
1: When the son misbehaves and brings bad name to the parents, how do you expect them to celebrate the birthday?
0: కనుక మన పుట్టినదినం అనుకుంటే ఏమిటి? ఏనాడు మనకు సుగుణములు మనలో ఆవిర్భవిస్తాయో అదే మన నిజమైన పుట్టినదినం.
1: What is birthday? The day when there are good qualities, virtues that are born in us.
0: కనుక మన సుగుణాన్ని పెంచుకోవాలి.
1: So we should develop good character.
0: నీకు మార్క్స్ రాకపోయినా పర్వాలేదు.
1: Doesn't matter even if you don't secure marks.
0: మార్క్స్ రాకుండా చూసుకోవాలి.
1: See that you don't get remarks.
0: కనుక నీవు డిగ్రీల కోసమే నీవు ప్రాకులాడవద్దు.
1: So don't struggle for a degree.
0: కేవలమైనటువంటి ఒక జీవిత నిమిత్తమై ఆదర్శవంతమైన విద్యార్థిగా నీవు రూపొందాలి.
1: ఫర్ యువర్ లైఫ్ యూ షుడ్ బి ఎన్ ఐడియల్ స్టూడెంట్.
0: మాటలందు హీరో.
1: యువర్ హీరో ఇన్ వర్డ్.
0: పనులందు జీరో.
1: ఇన్ వర్క్స్ యువర్ జీరో.
0: ఇది మనలో ఈనాడు అభివృద్ధి అయిపోతుండాలి.
1: దిస్ ఈస్ growing today.
0: కేవలం విద్యార్థులందరి కూడా సోమరిపోతులుగా ప్రవర్తిస్తున్నారు.
1: ఆల్ స్టూడెంట్స్ ఆర్ బిహేవింగ్ లేజీ.
0: తిరగటం తిరగటం.
1: They just eat and roam about.
0: ఇది కాదు విద్యార్థుల యొక్క ప్రధానమైనటువంటి ఆదర్శము.
1: This is not ideal of a student.
0: ఫలి నీవు నడుమంచి పని చేయాలి.
1: You should bend down and
0: ఇంతకాలం నీ తల్లిదండ్రులు నిన్ను రక్షించి పోషించినందుకు వారికి నీవు సేవ చేయాలి.
1: You should serve your parents having
0: a భక్తి. మాతృదేవోభవ పితృదేవోభవ ఇరువురినే సంతోష పెట్టలేనటువంటి నీవు ఈ దేశాన్ని ఏ రీతిగా సంతోష పెట్టగలవు?
1: If you cannot please your mother and father, how can you please this country?
0: ఇది ఆ మన నేర్చుకున్నటువంటి టెక్నాలజీ.
1: It is a technology we have learned.
0: Technology kada, trick knowledge.
1: It is not technology. It is a trick knowledge.
0: Kada, ee trick lo manam praveshinchakoddu.
1: Let us not entertain such tricks.
0: Vidyarthuluga undinappudu.
1: So long we are students.
0: Enni vidhamainatundi shantino, premano, dayanu penchukuntu povali.
1: We should develop peace, love and compassion.
0: Manushulu mottamota kavalanukunte sadgunanni penchukovali.
1: If you want to be a human being, develop good qualities.
0: Nijanga vidyarthiki 5 pranamulu untunnayi.
1: Truly speaking, student has 5 life
0: prana, apana, vyana, udana, samana.
1: He has 5 essential life principles.
0: ఈ 5 ప్రాణములే ఏమిటి ఇప్పుడు మనం నిత్య జీవితంలో?
1: What are these life principles in daily life?
0: దేహానికి ఉంటున్నాయి 5 ప్రాణములు.
1: Body has 5 life.
0: కానీ విద్యార్థికి ఏమి ప్రాణములు ఉంటున్నాయి?
1: But what are these to a student?
0: ప్రతి దేహానికి కూడా ఈ 5 ప్రాణములు ఉంటూనే ఉన్నాయి.
1: Everybody has this 5 principles. కానీ
0: విద్యార్థికి ఉండవలసినటువంటి ప్రాణములు 5. సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస.
1: A student must have these 5 life principles: satya, dharma, shanti, prema and ahimsa.
0: Kanuka ee satyanni, ee dharmanni, premanu, shantini, ahimsa indulo ye okkati poyinappudikini kevalam mana yokka jeevitham raaninchadu.
1: Out of these 5 principles, if one is missing, our life will never shine.
0: Ee identity ekatvam gaavinchukoni
1: unifying all the 5,
0: manalo unnatundi yokka sampradayanni manam penchukovali.
1: We should develop the tradition within us.
0: కనుక మన సాంప్రదాయాన్ని మనం పెంచుకోలేనటువంటి వాడు నీ సంస్కృతిని ఏ రీతిగా నువ్వు అనుభవించగలవు?
1: ఇఫ్ యూ కెనాట్ డెవలప్ ద ట్రెడిషన్, హౌ డూ యూ ఎక్స్పెక్ట్ టు డెవలప్ ద కల్చర్?
0: మనలో ఉన్నటువంటి సహనము, సానుభూతి, ఏకత్వము మనం పెంచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ ది పాయింట్ వన్నెస్, కంపాషన్.
0: ఈ ఏకత్వ భావం చేతనే ప్రపంచమంతా కూడా ఒక్కటిగా మారుతుంది.
1: అవుట్ ఆఫ్ ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ యూ కెన్ యూనిఫై ద వరల్డ్.
0: అది ఏ ప్రేమ తత్వము?
1: That is the nature of love.
0: ఆ ప్రేమ అందరియందు అంతర్వాహినిగా ఉంటుండాలి.
1: That love is inner current in everyone.
0: ఆ ప్రేమ లేనటువంటి ఒక జీవితము కేవలం ఒక శవంతో సమానమే.
1: Life without love is dead corpse.
0: ఆ ప్రేమ ఉండినప్పుడే సత్యాన్ని నీవు పలుకుతావు.
1: When there is love you speak.
0: ఆ ప్రేమ ఉండినప్పుడే శాంతాన్ని నీవు అనుభవిస్తావు.
1: When there is love you experience.
0: ఆ ప్రేమ ఉండినప్పుడే అహింసను నీవు పాటిస్తావు.
1: When there is love you follow non violence.
0: సరే, అన్నింటి యందు కూడాను ప్రేమనే అంతర్వాహిని.
1: In all the love is inner current.
0: సరే, ఈనాడు విద్యా విధానాన్ని,
1: the more education system,
0: కొంతవరకు విద్యాధికారులు కూడాను,
1: the authorities,
0: గుర్తించి దీనిని కొంత మార్పులు తెప్పించాలి.
1: They have to recognize and bring changes.
0: ఏమి మార్పులు తెప్పిస్తున్నారు?
1: What changes they are bringing about?
0: సంవత్సరం ఒక్కొక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ చెప్పు ఒక్కొక్క విధమైనటువంటి రూల్స్ అంతా మారుస్తున్నారు.
1: ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఎడ్యుకేషన్ మినిస్టర్ విల్ బి చేంజ్.
0: మారని, కూరని, చేరని, చెడపని అనేటువంటి ఒక్క సిద్ధాంతాన్ని మనం స్థిరం చేసుకోవాలి.
1: బట్ వీ షుడ్ హావ్ వన్ స్టడీ ప్రిన్సిపల్ దాట్ విచ్ డస్ నాట్ చేంజ్.
0: ఎన్ని కంపెనీలు పెట్టారు, ఎన్ని కంపెనీలు పెట్టారు?
1: యూ ఎస్టాబ్లిష్ మెనీ కంపెనీస్.
0: ఓహో, ఈ విద్యా విధానం మార్చడానికి అనేక కమిటీలంతా పెడుతూ వచ్చారు.
1: యూ హ్యావ్ పుట్ సెవెరల్ కమిటీస్ టు చేంజ్.
0: ఈ కమిటీ కమ్ ఫర్ టీ అంతే.
1: వాట్ ఈస్ కమిటీ?
0: మించింది లేదు.
1: వాట్ ఈస్ దిస్ కమిటీ? కమ్ ఫర్
0: ఏ కమిటీ అయినా కూడా ఒక్కదాన్ని స్థిరంగా నిలబెట్టుకు వచ్చారా?
1: నో కమిటీ హెస్ ఎస్టాబ్లిష్ ఎనీథింగ్ స్టడీ.
0: ఎవరు నిలబెట్టలేదు.
1: నో వన్ కీడ్ కీప్ దాట్.
0: కమిటీ వేసినందుకు ఒక రిపోర్టు, ఒక మీటింగు, ఒక రిపోర్టు, ఒక మీటింగు, ఒక రిపోర్టు. ఆ రిపోర్టు ఎక్కడ పోతుందో ఏమిటో అది కూడా ప్రజలకు కూడా రావటం లేదు.
1: The appointment committee followed by the submission of a report. What happens? No one knows.
0: ప్రపంచమంతా కూడాను విద్యారంగం పైన ఆధారపడి ఉంటుండాలి.
1: The whole world rests on
0: the ఆఫీసర్ కావాల్సినా, ఏ క్లర్క్ కావాల్సినా కూడాను విద్యను ఆశ్రయించి ఉంటుండాలి.
1: ఆఫీసర్ ఆర్ క్లర్క్ needs to be educated.
0: కనుకనే విద్య చాలా ప్రధానమైనటువంటి జీవితానికి.
1: For life education is very important.
0: ఏ బ్యాంక్స్ కన్నా పో, ఏ విధమైన వ్యాపారం చేయి, ఏ విధమైన ఉద్యోగం చేయి, ఏ చేసినా కానీ ఉద్యోగం అనేటువంటి దానికి కూడా విద్య చాలా అవసరం.
1: You go to the bank or business for any sort of a job, education is important.
0: కనుక అతి ప్రధానమైనటువంటి ప్రాణ సమానమైనటువంటి విద్యను ఈనాడు మనం సరిగా అర్థం చేసుకోవటం లేదు.
1: That education which is equal to our life, we are not able to understand.
0: ఈ ఐదింటి యొక్క తత్వాన్ని చక్కగా మనం నిరూపించాలి.
1: So we should demonstrate the nature of these five principles.
0: సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా విద్యలన్నీయు నేర్చి విలువసున్నా.
1: When there is no truth, right conduct and peace and love, all the education, the value is just as zero.
0: సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా పదవుల నేలిన ఫలము సున్నా.
1: Education bereft of truth, righteous conduct and peace and love, the positions are just useless.
0: సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా బహుళ సత్కార్య లాభంబు సున్నా.
1: Without love, righteous conduct, peace and love, there is no advantage, benefits of all acts of charity.
0: సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా పదవుల నేలిన ఫలము సున్నా.
1: There is no use. If the value is just a zero without this value.
0: సనాతన ధర్మ హర్మ్యంబు నిలువ.
1: For this ancient mansion to
0: గుణములివి నాలుగు పునాది గోడలప్ప.
1: These are the four foundations wall.
0: ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరదు.
1: What more is to be told to you?
0: సాధు సద్గుణ గణ్యులవు విద్యార్థులారా.
1: This assembly of students should know this.
0: ఓ విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: సత్యమును, ధర్మమును, శాంతిని, ప్రేమను మనం పెంచుకొనకుండినా నిజముగా మనము సరస్వతికి అపకారం చేసినటువంటి వారమే అవుతాం.
1: ఇఫ్ వి డు నాట్ డెవలప్ ట్రూత్, రైచియస్నెస్, పీస్ అండ్
0: లవ్, ఇలాంటి మానవులకు త్యాగం అనేదే తెలియదు.
1: మ్యాన్ టుడే హ్యాస్ నో ఐడియా ఆఫ్ సాక్రిఫైస్.
0: త్యాగం చేయనటువంటి ఒక రాజకీయం ఏ విధంగా ఉంటుంది?
1: వితౌట్ సాక్రిఫైస్ హౌ ఇస్ ది ట్రెండ్ ఆఫ్ లైఫ్?
0: కర్మణ ప్రజయాధనేన త్యాగేనైకే అమృతత్వ మానసు. ఇది వేదం. మనం కర్మలో త్యాగం చేయాలి.
1: వీ షుడ్ సాక్రిఫైస్ ఇన్ యాక్షన్.
0: మనం ఫలితాన్ని కోరే మనం కర్మను ఆశిస్తున్నాము.
1: వీ అండర్టేక్ ఇన్ యాక్షన్ ఎక్స్పెక్టింగ్ రిజల్ట్.
0: ఫలితాన్ని కోరక నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు.
1: వితౌట్ ఎక్స్పెక్టేషన్
0: కర్తవ్యం యోగముచ్చటే.
1: డిశ్చార్జింగ్ డ్యూటీస్ యోగ.
0: ఈ కర్తవ్యాన్ని మనం నిర్వహించినప్పుడే నిజమైనటువంటి యొక్క త్యాగం మనలో ఆవిర్భవిస్తుంది.
1: వెన్ యూ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ, దెన్ దేర్ విల్ బి ట్రూ సాక్రిఫైస్.
0: ఈ త్యాగమే యోగంగా మారిపోతుంది.
1: సాక్రిఫైస్ బికమ్స్ యోగ.
0: యోగం కర్మ కౌశలం. దీనికే మన సరైనటువంటి యొక్క జీవితాన్ని అనుకూలంగా అనుభవించవచ్చు.
1: డిశ్చార్జింగ్ డ్యూటీ విత్ ఆల్ ద స్కిల్ ఈజ్ యోగా, దట్ విచ్ కెన్ ఎక్స్పీరియన్స్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాడు మేమేదో చదువుతున్నామని, విద్యను అభ్యసిస్తున్నామని, హైయర్ స్టడీకి అంతా విదేశాలకు పోవాలని ఈ పిచ్చి ప్రాంతం కొంత మానుకొని మీ దేశాన్ని, మీ గ్రామాన్ని, మీ పట్టణాన్ని, మీ ప్రజలను మీరు సమృద్ధి గావించి వారికి సరైనటువంటి యొక్క సేవలు చేయడానికి పూనుకోండి.
1: పుట్ ఎ ఫుల్ స్టాప్ టు ద ఐడియాస్ దట్ యు ఆర్ స్టడీయింగ్ అండ్ గెటింగ్ ఎ డిగ్రీ అండ్ దట్ యు ట్రై టు గో అబ్రాడ్ బట్ డిటర్మిన్ టు సర్వ్ యువర్ కంట్రీ.
0: డిగ్రీల కొరకు వెర్రి వీడి
1: Leave that foolishness that education is for
0: education.
1: Don't become a servant to serve others.
0: విద్యను అభ్యసించాలంటే ఒక సర్వెంట్ గా మనం పోవడానికి కాదు విద్య వచ్చేది.
1: ఎడ్యుకేషన్ ఇస్ నాట్ దేర్ టు మేక్ యువర్ సర్వెంట్.
0: నీ కాన్షియన్స్ ని తృప్తికరంగా నీవు సేవ చేయాలి.
1: యూ షుడ్ సర్వ్ టు ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ యువర్ కాన్షియన్స్.
0: మన దేహంలో ఎంతనో ప్రకాశవంతంగా ఉంటుండాలి ఆ విద్య. అదే ఆత్మ విద్య.
1: ఎడ్యుకేషన్ ఇస్ ఇన్ ఆల్ ఎఫల్జెన్స్ విత్ ఇన్ అస్. దట్ ఇస్
0: ఆత్మ వెలిగినప్పుడే నిజమైన మానవత్వం.
1: When it radiates like that, that's human quality.
0: మానవత్వాన్ని పెంచుకోవాలి.
1: We should develop human nature.
0: మానవ జీవితం అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి.
1: We should know what human life is.
0: మానవ జీవితం అనుభవించదగినది.
1: It is to be experienced.
0: చాలా సారవంతమైనటువంటిది.
1: It is very important.
0: చాలా పవిత్రమైనటువంటిది.
1: It is sacred.
0: జీవించదగినటువంటిది.
1: It has to be lived.
0: అట్టి మానవత్వాన్ని ఈనాడు మనం కోల్పోతున్నాము.
1: Such human quality is gone today.
0: కేవలం రాక్షసుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నాము.
1: We are behaving worse than a demon.
0: మానవుల్లో అయినా ఒక కొంతవరకు ఇదిగా ఉంటుంటే కానీ పశువుల్లో కూడా ఇంత కఠినత్వం లేదు.
1: ఈవెన్ అనిమల్స్ యూ డోంట్ ఫైండ్ దట్ స్ట్రాంగ్.
0: ఒక పశువు నుంచి మరొక పశువు అహింస అనగా ఒక ఈర్ష్యాశయకు లోబడదు.
1: నో అనిమల్ హాస్ గాట్ ఎనీ హేట్రెడ్ టువర్డ్స్ అనదర్ అనిమల్.
0: మానవుడు అట్టు కాదు. మంచి వారిని చూచి కేవలం ఒక విధమైన అసూయ.
1: హ్యూమన్ బీయింగ్స్ ఆర్ నాట్ లైక్ దట్.
0: వచ్చే వారిని చూచి అసూయ.
1: దే డెవలప్ జెలసీ టువర్డ్స్
0: సో పదే వారిని చూచి అసూయ.
1: దే ఆర్ జెలస్ ఆఫ్ దోస్ హూ హావ్ నీడ్.
0: కొనే ఉంటే వారిని చూచి అసూయ.
1: దే ఆర్ జెలస్ ఆఫ్ దోస్ హూ హావ్ నీడ్.
0: పశువుల కంటే హీనమైనటువంటి ఒక గుణములు ఉంటున్నాయి.
1: దే గాట్ ద క్వాలిటీస్ వర్స్ దెన్ అనిమల్.
0: మానవుడు గాని పుట్టినందుకు ఈ దుర్గుణాలకు మనం దూరంగా ఉండాలి.
1: హావింగ్ బీన్ బోర్న్ ఎ హ్యూమన్ బీయింగ్ యు షుడ్ బి అవే ఫ్రమ్ దట్.
0: మానవుడు అతను మానవుడే.
1: ఐ యామ్ ఎ హ్యూమన్ బీయింగ్. హి టు ఇస్ ఎ హ్యూమన్.
0: అతను సుఖాన్ని అనుభవించని నేను సుఖాన్ని అనుభవించను.
1: లెట్ హిమ్ బి హ్యాపీ, లెట్ మీ బి హ్యాపీ.
0: ఈ విధమైనటువంటి సమత్వానికి తగినటువంటి ఒక వ్యక్తిత్వాన్ని మనం పోషించుకోవాలి.
1: వి షుడ్ హావ్ దట్ ఇండివిడ్యువాలిటీ బేస్డ్ ఆన్ ఈక్వాలిటీ.
0: ఈనాడు వ్యక్తిత్వం అనేటువంటిదే లేదు.
1: దేర్ ఇస్ నో ఇండివిడ్యువాలిటీ టుడే.
0: ప్రతి దాని ఎందుకును స్వార్థము స్వార్థము స్వార్థము.
1: ఇన్ ఎవ్రీ మ్యాటర్ దేర్ ఇస్ సెల్ఫిష్నెస్.
0: ఈ స్వార్థం ఏనాడు మనం దూరం చేస్తామో ఆనాడే పరాత్మ మనలో ప్రవేశిస్తుంది.
1: ద మూమెంట్ యు ఆర్ అవే ఫ్రమ్ ది సెల్ఫిష్నెస్ దేర్ విల్ బి స్పిరిచువాలిటీ.
0: పరాత్మంలో ప్రవేశించకుండానంత వరకు కూడా మనం పశువులమే కాని మనుషులం కానే కాదు.
1: నో లాంగ్ దేర్ ఇస్ నో స్పిరిచువాలిటీ విత్ ఇన్ us. వి ఆర్ జస్ట్ అనిమల్.
0: ఏదో ఆకారాన్ని చూసి మనుషులు అనుకుంటున్నామే కానీ ఆచరణ చూస్తే పశువు కంటే హీనం.
1: ఇన్ ఫార్మ్ వర్ హ్యూమన్ బీయింగ్స్ బట్ ఇన్ ప్రాక్టీస్ వర్స్ దెన్ అనిమల్.
0: మన విద్యార్థులందరూ కూడా ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క ఆదర్శవంతమైనటువంటి జ్యోతిగా వెలగాలి.
1: Therefore, let every student shine like an ideal lamp.
0: ఈ జ్యోతులు అన్నింటి ప్రపంచమంతా కూడా వ్యాపించి
1: దిస్ లైట్ షుడ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: ఏకత్వమైనటువంటి ఒక ఆత్మతత్వాన్ని చక్కగా విశ్వసించాలి.
1: We should have full faith in that oneness, the ఆత్మ.
0: మన ఈనాటి చదువులన్నీ కూడా పొట్టకూటి చదువులే.
1: All this education is just help us for a living.
0: ఈ పొట్టని నింపుకోవడానికి మానవుడై పుట్టాలా?
1: To fill the belly, should you be born
0: a human being?
1: Animals and beasts fill their belly.
0: మనకు పొట్ట కాదు ప్రధానము.
1: It's not the belly that is important.
0: గుణము ప్రధానము.
1: It is quality.
0: గుణమును పట్టే మనం జీవించాలి.
1: We should live with virtues.
0: కనుక మనం అనేక రకములైనటువంటి యొక్క సిలబస్ అంతా మనం మారుస్తున్నాము.
1: We'll be changing our syllabus.
0: ఎన్ని మార్చి కూడా ప్రయోజనం లేదు.
1: There's no use by merely changing.
0: వేషాన్ని మార్చినంత మాత్రం ప్రయోజనం లేదు.
1: There's no use by changing.
0: రూపాలను మార్చినంత మాత్రం ప్రయోజనం లేదు.
1: There's no use in changing the form.
0: ఆర్థికంగా మార్పులు వచ్చినంత మాత్రం ప్రయోజనం లేదు.
1: There's no use by changing the form.
0: రాజకీయంగా మార్పులు వచ్చినంత మాత్రం ప్రయోజనం లేదు.
1: There's no use by bringing a change.
0: మనస్సు మారాలి.
1: Mind should change.
0: మనసు మారినప్పుడే మనిషి మారుతాడు.
1: When mind transforms, human being
0: మనిషి అంటే ఎవరు? మనసే మనిషి.
1: Who is human being? Just the mind.
0: మనసు లేని వాడు మనిషే కాదు.
1: The one without the mind is no human being.
0: ఇక మొట్టమొదట మనసు మార్చుకున్నప్పుడే దేశం అంతా మారిపోతుంది.
1: Therefore, when you change the mind, the country
0: సమాజాన్ని మనం ఎంతనో ఆనందంగా తీర్చిదిద్దవచ్చు.
1: You can shape this society very happy.
0: నీ మనసులో మాలిన్యం ఉంచుకొని
1: keeping the dirt in the mind.
0: ఈ విధమైనటువంటి ప్రచార ప్రబోధం చేసినప్పటికీ ఇవి ఏమాత్రం కూడా సక్సెస్ కావు, అనగా ఫలితం కావు.
1: All the teachings and publicity will never yield good results.
0: నీవు అనుభవించి, నీవు ఆచరించి, నీవు ఇతరులకు బోధించాలి.
1: యూ ఎక్స్పీరియన్స్, ప్రాక్టీస్ అండ్ టీచ్ అదర్స్.
0: కానీ అది లేకుండా ఏదో మనం శాంతిని కోరుతున్నాం, ప్రపంచాన్ని మంచిని కోరుతున్నామంటే ఇది నిజమైనటువంటి మంచినా?
1: Without that, if you say that you are working for peace, that you desire peace, is it good?
0: అసలు అణుబాంబు ఉంచుక అరచుతుందురు శాంతి శాంతి శాంతిని.
1: Holding atom bomb on hand, they will be shouting the name of peace and peace.
0: చంద్రుజేలగా కలిగి కూడాను చంద్రదారుడు శాంతి సుఖం. చంద్రుడి దగ్గరికి పోయినా గానీ ఆ చల్లదనం దేహానికి వస్తుండాలి, కానీ లోపల మాత్రం వేడే.
1: They could reach the moon. They have got all the coldness around the body, but there is heat within.
0: ఇది ఆ వైజ్ఞానము?
1: Is this a science?
0: ఇది ఆ టెక్నాలజీ?
1: Is this the technology?
0: కారే కాదు.
1: Certainly not.
0: నిజమైనటువంటి విజ్ఞానం అంటే ఏమిటి?
1: What is the true science?
0: దేశ శ్రేయస్సును కోరాలి.
1: We should desire the
0: క్షేమాన్ని కోరాలి.
1: We should desire welfare.
0: జనుల మనసును మార్పు చేయాలి.
1: We should change the mind.
0: ఐకమత్యాన్ని పెంచుకోవాలి.
1: Develop unity.
0: అప్పుడే నిజమైనటువంటి యూనిటీ.
1: then there will be true unity.
0: Unity vachinappude purity lo manu penchukuntam.
1: When there is unity, there will be purity.
0: Ee unity purity rendu cherinappude divinity vachestundi.
1: When unity and purity join, there will be divinity.
0: Ee naadu purity ledu, unity ledu, divinity ledu, kevalam community vantra pattukunnaru.
1: Today there is no unity, there is no purity, there is no divinity, there is only community.
0: ఈ కమ్యూనిటీ తో వచ్చేటువంటిది ఈ అల్లకల్లోలం అంతా కూడా.
1: అవుట్ ఆఫ్ దిస్ కమ్యూనిటీ దేర్ ఆర్ ఆల్ అజిటేషన్. ఎవరు పెట్టారు
0: ఈ కమ్యూనిటీ?
1: వాట్స్ యువర్ కమ్యూనిటీ?
0: ఇదంతా కేవలం భ్రాంతులే.
1: దట్స్ ఆల్ జస్ట్ ఇన్.
0: అందరూ మానవులే.
1: ఆల్ ఆర్ హ్యూమన్.
0: జాతి మత కుల భేదములు లేకుండా.
1: Without any difference.
0: అందరూ మానవులే, భగవంతుని యొక్క బిడ్డలమే అనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించాలి.
1: ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ దట్ వి ఆర్ బ్రదర్స్.
0: ఈ విధమైనటువంటి భేదాలను పక్కకు నెట్టండి.
1: వి షుడ్ కీప్ గెట్ అవే ఫ్రమ్.
0: ఈ సంప్రదాయాలు మీ ఇంటిలో చూసుకోండి.
1: యూ హ్యావ్ దెమ్ అట్ యువర్ హోమ్.
0: కానీ పబ్లిక్ లోపల వచ్చి ఇది నా సాంప్రదాయం అని చెప్పి నేను పోరాడుతుంటే నీవు చాలా మూర్ఖుడైపోతావు.
1: బట్ ఇన్ పబ్లిక్ యూ షుడ్ నెవర్ హోల్డ్ ఆన్ టు యువర్ ఓన్, దెన్ యూ బికమ్ ఫూలిష్.
0: అందరిది ఒకే మతమే మానవ మతము.
1: ఆల్ బిలాంగ్ టు వన్ రిలీజియన్.
0: అందరిది ఒకే భాషలే హృదయ భాష.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ లాంగ్వేజ్, ద లాంగ్వేజ్ ఆఫ్ ద హార్ట్.
0: ఆ విధమైన ఏకత్వాన్ని మనం పెంచుకోవాలి విద్యార్థులు.
1: ద స్టూడెంట్స్ షుడ్ డెవలప్ దట్ యూనిటీ.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: భావి భారత పౌరులారా,
1: ద సిటిజన్స్ ఆఫ్ ఫ్యూచర్,
0: దేశం యొక్క మంచి చెడ్డలన్నీ కూడాను మీ పైన ఆధారపడి ఉంటుండాలి.
1: Good and bad of this country depend on
0: you. మంచివారైనప్పుడే దేశం మంచిదిగా మారుతుంది.
1: If you turn good, the country will be good.
0: ఇప్పుడు ఉన్నటువంటి వారితో దేశం మంచి మారాలంటే అది వీలే కాదు.
1: With the existing people, the country can never be good.
0: కేవలం ముదిరిపోయిన పొట్టకాయ మాదిరి వంకలు విరిగిపోయి ఉంటాయి.
1: It has become a snake god which is already mature.
0: ఇలాంటి విద్యార్థులను చక్కగా రాయి కట్టి వాళ్ళని చక్కని రీతిగా తీర్చిదిద్దాలి.
1: We should tie up a stone at this tender age.
0: అప్పుడే మీ భవిష్యత్ యొక్క దీన్ని చాలా వర్ణించగలరు, దేశం యొక్క అభివృద్ధి కూడా కాగలదు.
1: Then in future the country can prosper and progress.
0: ఈనాటి మీ మంచి ప్రవర్తనే భవిష్యత్తులో మీరే నాయకులు, మీరే లీడర్స్.
1: In future you are going to be leaders and therefore you should have good behavior now.
0: కరెక్ట్. లీడర్ కావాల్సినటువంటి వాడు ఎంత మంచి ఆదర్శాన్ని మీరు అందించాలి.
1: You want to be a leader, you should lead an ideal life.
0: ఈ విధంగా మన విద్యార్థులందరూ కూడాను ఒక్కొక్కరు ఒక్కొక్క పవిత్రమైన ఆదర్శమైన జ్యోతిగా మీరు తయారు కావాలి.
1: Like this every student should become an ideal lamp.
0: అప్పుడే దేశం బాగుపడుతుంది.
1: Then country will progress.
0: ఇది నా ఇండియా, ఇది ఇంకోటి అమెరికా, ఇది ఒక జపాను, ఇది ఒక జర్మనీ. దేశం యొక్క భేదాలు కూడా మీరు భావించకండి.
1: Don't take any national differences. That is my India Japan.
0: ఒక పెద్ద గృహం.
1: The whole world is a big house.
0: ఒక హౌస్ లోపల ఒక్కొక్క రూమ్ ఉన్నట్టుగా ఒక్కొక్క దేశం ఉంటుండాలి.
1: జస్ట్ ద రూమ్స్ ఇన్ ఎ బిగ్ హౌస్, ఈచ్ కంట్రీ ఇస్ ఎ రూమ్.
0: లోక సమస్త సుఖినో భవంతు, అందరూ క్షేమంగా ఉంటుండాలి.
1: దట్ ఎవ్రీబడి బి హ్యాపీ.
0: అన్ని దేశముల వారు కూడాను మానవులే.
1: ఆల్ సిటిజన్స్ ఆఫ్ ఆల్ కంట్రీస్
0: అన్ని దేశములు సుఖశాంతిని అనుభవించాలి.
1: ఆల్ కంట్రీస్ షుడ్ బి హ్యాపీ అండ్ సెక్యూర్.
0: అని విశాలమైన హృదయాన్ని పెంచుకోవాలి.
1: వి షుడ్ హావ్ బ్రాడ్ ఫీలింగ్స్.
0: ఇతర దేశాలు ఏమైనా అయిపోని మా భారతదేశం బాగుండాలంటే ఇంతకంటే స్వార్థము, ఇంతకంటే సంకుచితము మరొకటి లేదు.
1: If you feel that only Bharat should improve, let anything may happen to the rest of the world, that just is selfishness and narrow feeling.
0: సుఖాన్ని సంతోషాన్ని ఏ విధంగా నీవు ఆశిస్తున్నావో ఇతర దేశముల యొక్క సుఖాన్ని సంతోషాన్ని కూడా నీవు అంత సమానంగా ఆశించాలి.
1: Just as you want progress and welfare of your own country, you should also desire.
0: అంటే విశాల హృదయమైనటువంటి వారు మన భవిష్యత్తునందు భావియందు ఎంతో మహనీయులు దీన్ని అనుభవిస్తూ వచ్చారు.
1: But broad-minded people enjoyed all this in the past.
0: ప్రాచీన మహర్షులు వేసినటువంటి ఈ యొక్క విత్తనములను మనం వృక్షములుగా చేసుకుని ఆ ఫలమును మనం అనుభవించడానికి తగిన కృషి చేయాలి.
1: The seeds sown by the ancient sages and saints, we should have enjoyed.
0: ఫలాలు కావాలి కానీ పోషణ మాత్రం లేదు.
1: But we want the fruits, but we don't wear.
0: ఎట్లా చిక్కుతుంది?
1: How is it possible?
0: ఒక షాపుకు నీవేమైనా పోయి ఒక కర్చీఫ్ కావాలని ఆశిస్తావు.
1: You go to a shop and you want to have kerchief.
0: కానీ ఆ కర్చీఫ్ తగినటువంటి 10 రూపాయలు వాడికి ఇస్తే కదా ఆ కర్చీఫ్ నీకు ఇస్తాడు.
1: Unless you pay the price 10, you don't get the kerchief.
0: నీ 10 రూపాయలు ఇవ్వకుండా కర్చీఫ్ నాకు కావాలంటే ఎత్తిస్తాడు వాడు.
1: If you don't pay the price, how do you get the kerchief?
0: కనుకనే నీలో ఉండినటువంటి దుర్గుణాలను నువ్వు త్యాగం చేయాలి.
1: So sacrifice your bad quality.
0: నీలో ఉన్నటువంటి దురభ్యాసమును త్యాగం చేయాలి.
1: Sacrifice your bad behavior.
0: దురభ్యాసమును సద్గుణాలు అనేటువంటి భగవంతుని యొక్క దీని నుంచి నీవు పొందాలి.
1: Then you should get from God the good behavior, the good
0: behavior. భగవంతుని ఒక షాప్ కీపర్.
1: God is a shopkeeper.
0: నీవు దేని కోరుతావో దానికి తగిన విలువ ఇవ్వాలి.
1: Whatever you want, you should pay the price.
0: ఇవ్వకుండా మాత్రం నీవు ఆశిస్తే ఇది నాట్ వన్ వే ట్రాఫిక్.
1: Without paying the price, you can't get it. It's not one way traffic.
0: Give and take, give and take.
1: It is a process, give and take.
0: ఎవరి ప్రేమనైనా నీవు పొందాలనుకుంటే వాడికి మొట్టమొదటి నీ ప్రేమను అందించు.
1: If you want to win the love, first love him.
0: నీవు మాత్రం ప్రేమను అందించుకోకుండా ఇతరుల ప్రేమ నాకు కావాలంటే ఎట్లా వస్తుంది?
1: Without showing your love on your part, how do you expect
0: the love? జీవితం heart to heart, love to love.
1: The human life is a connection between heart to heart, love to love.
0: ఇది మెటీరియల్స్ తో కానీ ప్రజ పదార్థములతో కానీ కూడినటువంటిది కాదు.
1: It's not the one of matter.
0: కనుక పిల్లలను చిన్నప్పటి నుంచినే కూడాను సరి అయినటువంటి యొక్క బుద్ధిని గుణమును పెంచడానికి తగిన కృషి చేయాలి.
1: Therefore we should make an effort to develop good behavior right from childhood.
0: ఆ నిమిత్తమే ఈనాడు మనం ఒక విద్యా సంస్థను ఏర్పరిచినామే కానీ ఏదో ప్రపంచంలో లేదు విద్య లేకపోలేదు, విద్యల్లో ప్రపంచంలో ఎన్ని యూనివర్సిటీలో లేకపోలేదు, కళాశాలలు లేకపోలేదు, కానీ పవిత్రమైన గుణం కావాలనే ఉద్దేశంతో విద్యా నెపము చేత ఈ విద్యా సంస్థను మేము స్థాపించాము.
1: There are lots of colleges, lots of universities in this world. Education is everywhere. To develop the sacred quality, education is established. Whatever may be, you should rely on your truth. Others may make fun of you. Depend on your truth. At one time,
0: గోపికలు నిరంతరం కూడా కృష్ణ కృష్ణ కృష్ణ అని కృష్ణ చింతన చేస్తూ ఉండేటువంటి వారు.
1: గోపికస్ వర్ థింకింగ్ ఆఫ్ కృష్ణ కంటిన్యూస్లీ.
0: వారు హృదయపూర్వకమైనటువంటి ప్రేమతో చేస్తుండేటువంటి వాళ్ళు.
1: దే వర్ థింకింగ్ ఆఫ్
0: వాళ్ళలో స్వార్థమైనది ఏమాత్రము లేదు.
1: దే హ్యాడ్ నో సెల్ఫిష్నెస్.
0: ఉద్ధవుడు వచ్చి, అమ్మా గోపికలారా, మీ అత్తలు భర్తలు అనేక విధమైనటువంటి అవస్థలకు గురి అవుతున్నారు, మీ వల్ల వారి యొక్క పేరు ప్రతిష్టలు పోతున్నాయి, వారు మిమ్మల్ని చాలా హింసిస్తున్నారు, కనుక మీరు ఈ అభ్యాసం కొంతవరకు మానుకోండి అని బోధించాడు.
1: ఉద్ధవ కేమ్ అండ్ సెడ్ గోపికస్, యువర్ హస్బెండ్స్ అండ్ మదర్స్ ఇన్ లా ఆర్ క్రిటిసైజింగ్ యూ, దే ఆర్ సఫరింగ్, వై డోంట్ యు చేంజ్ యువర్ యాటిట్యూడ్.
0: మేము చేసేది తప్పైపోతే తప్పక మీకు మేమే పనిష్మెంట్ ఇచ్చుకుంటాం.
1: దే సెడ్ ఉద్ధవ, ఇఫ్ వాట్ వి డూ ఇస్ రాంగ్,
0: తప్పులు చేయలేదు,
1: వి ఆర్ నాట్ కమిటెడ్ ఎనీ మిస్టేక్,
0: మేము దైవమును స్మరిస్తున్నాము,
1: వి థింక్ ఆఫ్ లార్డ్,
0: అంతేకాదు తప్పు ఏం చేస్తున్నాం,
1: వాట్ మిస్టేక్ వి హావ్ కమిటెడ్,
0: లోకులో కాకులు.
1: They just people are like crows.
0: కాకులు కూస్తున్నాయని కోకిల తన గానాన్ని తాను మానుకుంటుందా?
1: Because they shout the crows, the coil bird will never stop singing.
0: ఈ హంసను చూసి కొంగలు పరిహసిస్తే హంసకు తగ్గేటువంటి విలువ ఏమిటి?
1: Seeing the swan, the other things may feel, the ducks may feel, but it won't change its
0: form. గుంజరంపును చూసి కుక్కలు ఎన్నో మరుగు వేణుకు పోతుంటుంటే కుక్కలంతా మరుగుతూ ఉంటాయి, ఏనుకేం భయం అవుతుంది?
1: While the elephant is walking majestically, the dogs may bark.
0: But ఎవరేమనుకున్నప్పటికీ మన సత్యం పైన మనం ఆధారపడాలి.
1: Anybody may feel, but we should depend on our
0: truth. సత్యమే మన ప్రాణము.
1: Truth is our life.
0: అదే మన భారతీయ సంస్కృతిలో సత్యం వద ధర్మం చర. ఈ రెండింటిని మనం రెండు చక్రాలుగా తీసుకుంటే, రెండు రెక్కలుగా తీసుకుంటే మన జీవితం ఉన్నత స్థాయికి పోయి చేరిపోతుంది.
1: Therefore, according to culture of Bharat, we should utter truth and practice righteous conduct.
0: సత్యాన్ని ఆశ్రయించినటువంటి ధర్మము.
1: ధర్మ follows truth.
0: ధర్మమును ఆధారపంగా చేసుకున్నటువంటి సత్యము.
1: The truth,
0: ఇవి రెండు కూడా నెగటివ్ పాజిటివ్ వంటివి, రెండింటి యొక్క ఏకత్వమే మానవత్వం.
1: దీస్ టూ ఆర్ లైక్ నెగటివ్ అండ్ పాజిటివ్, యూనిటీ ఆఫ్ ది టూ ఇస్ హ్యూమన్ నేచర్.
0: మీరు ఏమాత్రం కూడా ఇతరులు అనుకుంటారని సిగ్గు గాని లేక కోపం కానీ లేక భయం కానీ ఇంకే విధమైనటువంటి భీతి కానీ వీళ్ళు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: సో డోంట్ గివ్ ఎనీ స్కోప్ టు ఫీల్ షాయ్ ఆర్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ యాంగర్.
0: సత్యవంతునికి భయమే లేదు.
1: ద వన్ ఆఫ్ ట్రూత్ హ్యాస్ నో ఫియర్.
0: మీరు చక్కగా చరిత్ర వినింటారు.
1: యు మస్ట్ హావ్ గాన్ త్రూ హిస్
0: భార్యను అమ్ముకున్నాడు, కుమారుడు చంపుకున్నాడు, శ్మశానంలో కాటి కాపరిగా నిలిచాడు, కానీ సత్యాన్ని వదలలేదు.
1: హి జస్ట్ సోల్డ్ అవుట్ హిస్ వైఫ్ అండ్ హిస్ సన్ డైడ్. హి వాస్ దేర్ ఇన్ బరియల్ గ్రౌండ్.
0: అతనికి సత్య హరిశ్చంద్ర అని పేరు వచ్చింది.
1: బట్ దట్ రీజన్ హి హస్ గాట్ ది నేమ్.
0: సత్య మార్గంలో మనం సంపాదించాలి.
1: వి షుడ్ హావ్ దిస్ పాత్ ఆఫ్ ట్రూత్.
0: సత్య మార్గంలో మనం జీవించాలి.
1: వి షుడ్ లివ్ ఇన్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: సత్య మార్గంలో మనం అనుభవించాలి.
1: వి షుడ్ ఎక్స్‌పీరియన్స్ ట్రూత్.
0: అసత్య మార్గంలో సంపాదించింది అసత్యంగానే పోతుంది.
1: ఆల్ దట్ వి ఎర్న్ అలాంగ్ ద ఫాల్స్‌హుడ్ హి విల్ గో అవే.
0: ఈనాడు 5,000 రూపాయలు మనం సంపాదించుకున్నాం అని అసత్యంలో అన్యాయంలో అనుకుంటే తర్వాత రేపటి దినమే నీకు 10,000 రూపాయలు నష్టం వస్తుంది.
1: ఇఫ్ యు థింక్ దట్ యు హావ్ ఎర్న్ 5,000 రూపీస్ ఇన్ ద రాంగ్ వే, యు సర్టెన్లీ
0: చూసుకోవటం లేదు.
1: దట్ యు ఆర్ నాట్ మై
0: విద్యార్థుల చక్కని ఒక ఉదాహరణ,
1: ఎ వెరీ గుడ్ ఎగ్జాంపుల్.
0: 50 సీట్లు వేసేటువంటి బస్సు పైన
1: A seat with 50 seats.
0: 2 rupees ఆదాయం కోసమని 80 సీట్లు 80 మందిని కూర్చోబెడతాం.
1: But just for a profit, he'll accommodate 80.
0: కానీ 2 రూపాయలు ఒక ఆదాయం కోసం చూచామే కానీ 2,000 రూపాయలు టైర్ పంచర్ అయిపోయింది వాడు కనిపెట్టడం లేదు.
1: He thinks of 2 rupees profit, but because the tire puncture, he'll lose this 2,000.
0: అట్లే వాడికి ఏదో ఒక రోగమైనా వచ్చి ఒక డాక్టర్కైనా ఈ రోగానికి ఈ డబ్బు వ్యయం చేస్తుంటాడు.
1: He'll suffer from a serious disease and he will have to pay huge amount.
0: ఏదో ఒక విధంగా అన్యాయంగా వచ్చింది మాత్రం మనం ఏం ప్రయత్నం చేసినా నిలుపుకోలేము మనం.
1: Therefore, that which is earned out of wrong methods can never be
0: used. మంచి పని చేయి.
1: Do a good job.
0: మంచి పని చేసి విద్యా సంస్థను లేక ఆరోగ్య సంస్థను విలేజుల యొక్క కష్టంలో తీర్చడానికి తగిన కృషి చేయి.
1: ఎస్టాబ్లిష్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ హాస్పిటల్ అండ్ హెల్ప్ ది విలేజర్స్.
0: భారతదేశంలో ఎంతమంది అవస్థలు పడుతుండలేదు.
1: దేర్ ఆర్ మెనీ హూ ఆర్ సఫరింగ్ ఇన్ భారత్.
0: వీళ్ళు ఏమైనా ఒక్కరైనా చింతిస్తున్నారా?
1: ఎనీ వన్ ఆఫ్ యూ థింకింగ్ ఆఫ్ దెమ్?
0: లేదు లేదు లేదు. ఆసుపత్రి కట్టండి, రోగులకు నివారణ చేయండి.
1: Build hospitals and help the sick
0: people. కానీ ఈనాడు హాస్పిటల్ దండిగా కడుతున్నారు.
1: But there are many hospitals now.
0: ఒక 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆసుపత్రి కట్టిస్తే
1: When they construct the hospital at the rate of 10 crores.
0: 100 కోట్లు ఆదాయం రావాలి, అది ప్రాఫిట్ కోసం కడుతున్నారు.
1: They want profit immediately. For that reason,
0: వ్యాపారం వ్యాపారం వ్యాపారం.
1: It is all business, business.
0: డబ్బు వస్తే మీరు మంచి పని చేయండి.
1: We get the money.
0: అధిక బలం.
1: If you do it more, you'll prosper.
0: నీకే మంచి జరుగుతుంది.
1: You'll be good.
0: ఈ సత్యాన్ని మొట్టమొదట గుర్తించాలి ప్రతి ఒక్కరు.
1: Everyone should know this truth first.
0: సంపాదన ప్రధానం కాదు.
1: It's not earning.
0: త్యాగం త్యాగం కావాలి.
1: Sacrifice is necessary.
0: ఈ విధమైనటువంటి యొక్క విద్యార్థులు ఏ దేశమునకైనా వెళ్ళండి, ఏ పనిలో అయినా ప్రవేశించండి, చదువు మాత్రం మానకుండా ఉండండి, దాని యొక్క విశిష్టతను మాత్రం హృదయంలో ముద్రించుకోపోవాలి.
1: స్టూడెంట్స్, యూ గో ఎనీవేర్, ఎనీ అదర్ ఫారెన్ కంట్రీ, డోంట్ లీవ్ ఎడ్యుకేషన్, డెవలప్ యువర్ ఓన్ థాట్స్.
0: ఈ పెద్ద మార్గం మాత్రం పట్టకండి.
1: డోంట్ గో అలాంగ్ ద రాంగ్ వే.
0: సత్య మార్గాన్ని విడవకండి.
1: నెవర్ లీవ్ ది పాత్.
0: ధర్మాన్ని మీరు అనుసరించండి.
1: ఫాలో ధర్మ.
0: ప్రేమను పెంచుకోండి.
1: డెవలప్ లా.
0: అహింసను నిలిపివెట్టండి.
1: అండ్ దెన్ స్టాప్ ఆల్ వాయిల్.
0: అదే నిజమైనటువంటి యొక్క ప్రబోధ.
1: దట్ ఈస్ ట్రూ టీచింగ్.
0: ఏదో ఒక కాన్వికేషన్ జరుగుతుండాలని ఒక కాగితం తీసుకుని పోతే ఇది బెగ్గింగ్ బో. ప్రతి ఆఫీస్కు పోయి బెగ్ ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగం బెగ్ చేయడానికి అవి ఇచ్చేది కాదు ఈ కాగితము.
1: ఇఫ్ వి జస్ట్ కమ్ హియర్ ఫర్ జస్ట్ టు రిసీవ్ ఎ పేపర్ ఇన్ ద నేమ్ ఆఫ్ కాన్వికేషన్ ఇస్ నాట్ ఎ బెగ్గింగ్ బో.
0: ఇలాంటి మీరు బెగ్ చేయదండి.
1: యు షుడ్ నెవర్ బెగ్.
0: మీరు బెగ్గర్స్ కాకూడదు.
1: యు షుడ్ నెవర్ బి బెగ్గర్స్.
0: బెగ్గర్స్ కావాలి.
1: యు షుడ్ బి బిగ్గర్స్.
0: గొప్పవాడు ఎప్పుడు ఆదర్శాన్ని చూపించినప్పుడే మీరు బిగ్గర్స్ అవుతారు.
1: యు షుడ్ వెన్ యు ఆర్ ఐడియల్ దెన్ యుల్ బి బిగ్గర్.
0: కనుక ఈ విధమైనటువంటి దాంట్లో మీరు ప్రవేశించి ఎంతైనా కూడా దేశానికి సేవ చేసి మీ జన్మం కూడా సార్థకం చేసుకుంటారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: యూ షుడ్ లీడ్ యువర్ లైఫ్ ఇన్ దిస్ వే అండ్ షేప్ యువర్ లైఫ్ ఐడియల్. స్వామి బ్రింగ్స్ దిస్ కోర్స్ టు కంక్లూషన్.

وحاق حتى لتوالي.